The next song sings of God's blessing on Israel.

0: Without satya, truth, dharma, righteousness, prema, love, and shanti, peace, the mastery of all skills and all types of knowledge and education would be a futile exercise, the value being zero. Without satya, dharma, shanti, and prema, all acts of charity, all acts of mercy, they would be rendered null and void. Without satya, dharma, prema, and shanti again, all the good that one does, all the good deeds that one performs, the fruit of such actions would again be a zero. Without satya, dharma, prema, and shanti, to occupy positions of power or authority, the results of actions which follow in the wake of these positions of authority would again be a big zero. These ancient principles of satya, dharma, prema, and shanti are verily the four cornerstones. They are verily the four firm pillars on which the rest of one's life rests. What else than this could I possibly communicate to you, O members, the pious, the virtuous, and the noble members of this august assembly?
1: Chadivi vraya nerchinavarandaru vidyavantulena.
0: All those who get to read and write, could they be called educated?
1: College degree na ponda vidyavantulaguna.
0: Or those who secure degrees in the colleges, could they be called educated?
1: Sadgunamulu sadbuddhulu leni vidyalu sadvidyalaguna.
0: And that type of education that does not fill you with good traits and a good conduct and character, could it be called true education?
1: Bratukutake vidyalanna pasupachuru bratukaledi.
0: If by education you mean the means to live, what about the birds and the animals? Are they also not eking out a living?
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Manava vyaktitvamunu abhivruddhi parachukovalanna naitika vidyalu atyavasaramu.
0: If man has to bring to the fore his innate personality, he has to develop ethics and morals.
1: నైతిక విద్యలే లేకుండినా మానవత్వము దివ్యత్వాన్ని అనుభవించలేదు.
0: Without the guiding principle of morality, man cannot progress far in this life.
1: నీతి అనేటువంటి పదము సంస్కృత పదము నుండి నతి అనేటువంటి దీని నుండి ఆవిర్భవించినటువంటిది.
0: This word నీతి has its origin in the Sanskrit word నతి.
1: నీతి అనగా విచక్షణ జ్ఞానముతో కూడినటువంటి ప్రవర్తన.
0: దిస్ వర్డ్ నీతి కుడ్ బి అండర్స్టూడ్ దస్ దాట్ దట్ యు డూ త్రూ ది కెపాసిటీ టు డిస్క్రిమినేట్.
1: నీతి మంచి నడవడికతో మంచి గుణముతో కూడినటువంటిదే నీతి.
0: దిస్ వర్డ్ నీతి అగైన్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఎ గుడ్ బిహేవియర్, ఎ గుడ్ ట్రైట్.
1: నీతి ఉన్నత స్థాయికి కొనుపోయేటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క దివ్య జ్యోతి.
0: Now this morality or niti is once again the beacon light that leads you far.
1: Inadu manava jati endu putti manava jati endu perigi manava jati ende jeevinchuchu manavata aneetvanti yokka shabdam yokka padarthamunu manam gurtinchukolekapothunnam.
0: Today we are born as members of the human race. We are brought up as members of the human race. We make a living in the community of human beings, but we do not understand the meaning of the word manavata.
1: ఈ మానవత అనేటువంటి శబ్దం యొక్క పరమార్థమును ప్రతి మానవుడు గుర్తించినప్పుడే వాడు మానవుడు కాగలడు.
0: Every person who wishes to be called man or manava should first and foremost understand the meaning of this word manavata.
1: మానవత అనగా దానిని హ్యూమన్ వాల్యూ అన్నారు.
0: The English connotation, the meaning of this word manavata is human value.
1: ఈ హ్యూమన్ వాల్యూ అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి సబ్జెక్టు కానేరదు.
0: This human value ఈజ్ నాట్ ఎ సెపరేట్ సబ్జెక్ట్ బై ఇట్సెల్ఫ్.
1: ఇది మన నిత్య జీవితంలో ఉండేటువంటి సహజ జీవితమే.
0: దిస్ ఐడియా ఆఫ్ హ్యూమన్ వాల్యూ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్స్.
1: ఇట్టి సహజ జీవితాన్ని మనము కోల్పోయి కృత్రిమమైనటువంటి జీవితాన్ని మనం అభివృద్ధి పరచుకోవటం చేతనే ఈనాడు ప్రత్యేకించి హ్యూమన్ వాల్యూ అనేటువంటి దానిని మనం అభివృద్ధి పరచుకోవాల్సి వచ్చి ఉంది.
0: We have forgotten that which is very much ours, which is part and parcel of our own nature. As a result, we are seeking external ways and means of trying to know what the subject of human values is all about.
1: ee naati manavattam aneetundi danni manam abhruthi parchukune nimittamai deeniki taginaatundi oka sakramaina vidyanu kodunu manam abhyasinchali.
0: In order that you might further this idea of human value and the essence of human existence, a special effort has to be made.
1: Chadavuto paatu samskaram kodunu undinappude ఈ విద్య మనకు రాణిస్తుంది.
0: అలాంగ్ సైడ్ ఎడ్యుకేషన్ యూ షుడ్ ఆల్సో హ్యావ్ దిస్ నెసెసరీ కల్చర్ విచ్ వుడ్ గో విత్ ఇట్ సో దట్ యూ కెన్ ఫుల్ఫిల్ యువర్ లైఫ్.
1: సంస్కారం లేక కేవలం చదువు మాత్రమే మానవుని యొక్క దివ్యత్వాన్ని తాను అనుభవించలేదు.
0: వితౌట్ దిస్ ఐడియా ఆఫ్ కల్చర్ ఆర్ ద ట్రాన్స్ఫర్మేషన్ ప్రాపర్ మియర్ ఎడ్యుకేషన్ డస్ నాట్ లీడ్ మ్యాన్ ఫార్.
1: సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు.
0: One can master all types of skills, all types of education and conquer an assembly of people.
1: Poorudai ranamandu poravachu.
0: He could also be a valorous, valiant one and win wars.
1: Raja rajai putti rajyamelagavachu.
0: He could be born a king among kings and rule over a vast empire.
1: Hema godanamu iyavachu.
0: He could also indulge in acts of charity by way of giving away cow and cattle.
1: Gaganamandunna chukkalu lekka gonavachu.
0: He could also count all the stars in the skies.
1: Jeevarasula perlu cheppavachu.
0: He could also recount to you the names of all the living forms of life.
1: Ashtanga vidyalanu abhyasinchagavachu.
0: He could master all the 8 types of education vidya.
1: Chandramandalamaina cheravachu.
0: He could also reach the moon.
1: Kani
0: but
1: deshendriyamulu arikatti
0: to control one's senses of the body,
1: manasu nilpi antarmukhamu chesi,
0: to still the mind and look inwards,
1: nischala samana chittudai niluvaledu,
0: to be steady and one of equipoise, it's impossible.
1: Ee naati vidyalanni kudanu kevalamu indriyulaku vasamu gaminchunnave kaani indriyulanu nigrahinchukuneetuvanti oka tattvamu ee vidyalo endu kaanaradu.
0: Today's skills make you a slave of your senses. They do not render you to be master of the senses.
1: ee naati vidya bodhalanni kudanu kevalamu yantrikanga roopanchunnavu kaani ee vidyayandu naipunyamu kaani oka vidhamainatundi oka chaitanyamu kaani kanipinchutaledu.
0: Today's educational system makes you into a mechanical entity. It would not endow you with skills or a sense of awareness of purpose.
1: Kanuka ee chaitanya naipunyamulanu అభివృద్ధి పరిచేటువంటి విద్యలను ఈనాడు మనం అభ్యసించాలి.
0: సో టుడే వీ మస్ట్ సీక్ అవుట్ వేస్ అండ్ మీన్స్ ఆఫ్ ఫిల్లింగ్ అవర్ సెల్స్ విత్ స్కిల్స్ అండ్ ది సెన్స్ ఆఫ్ అవేర్నెస్.
1: మానవుడు తన శక్తి పైన తాను ఆధారపడేటువంటి విద్యలను అభ్యసించాలి.
0: మ్యాన్ షుడ్ ట్రై అండ్ రీచ్ అవుట్ టు దాట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ విచ్ షుడ్ మేక్ హిమ్ సెల్ఫ్ డిపెండెంట్.
1: వృత్తి విద్యలను మనం అభివృద్ధి పరచాలి.
0: We should also give room for job oriented types of education.
1: ee naadu kevalam MA BA lu maatrame chadivinanta maatramuna prayojanam ledu.
0: Today there is no point in pursuing courses like MA and BA and the like.
1: Kevalam udyoga nimittamai mana yokka vidyalanu abhyasinchadaniki prayatninchakoodadu.
0: Nor should we try and study for the sake of getting a job.
1: తన యొక్క కర్తవ్యం నిర్వర్తించుకునేటువంటి యొక్క సశక్తి పైన ఆధారపడేటువంటి విద్యలను అభ్యసించాలి.
0: We should have that education that will fill us with skills so that we are self-dependent.
1: ee naadu kevalam degree lu maatrame pondi udyogamlo abhyasinchaka udyogam labhyam kaakunda povatam cheta ee vidyarthulu pedamargam patti veeru apavitramaina jeevitaliki ankusham avutunnaru.
0: Today's education system makes one get a degree. As a result, he wants to seek a job. He doesn't get it. He is subject to despair and despondency and takes undesirable ways to express his frustration.
1: ఈ డిగ్రీలు కేవలం బెగ్గింగ్ బో ప్రతి ఆఫీసుకు వెళ్లి నాకు ఉద్యోగం ఉద్యోగం అనేటువంటి యొక్క బిచ్చం నడివేటువంటి యొక్క మార్గాన్ని బలపరుస్తూ ఉండాలి.
0: Today's degree is like a begging bowl. You go from pillar to post seeking a job for yourself.
1: నిజముగా మానవత్వాన్ని గుర్తించుకుంటే తన సశక్తి పైన తాను ఆధారపడి జీవించేటువంటి అవకాశం లేకపోలేదు.
0: If only you would understand your own nature and this essence of human values, you can certainly live on your own legs.
1: మానవత్వనగ కేవలం మనోవాక్ కర్మలు పవిత్రము గావించుకునేటువంటి ఒక ప్రయత్నమునకు పూనుకోవటమే మానవత్వము.
0: This idea of manavatva, this process of trying to imbue these human values is to try to bring about a harmony between the thought, word and deed.
1: అసత్యాదులచే దూషితం కానటువంటి వాక్కును,
0: that word which is not defiled by untruth,
1: హింసాదులచే దూషితం కానటువంటి దేహమును,
0: the actions of the body which are not impure, which do not indulge in violence,
1: రాగద్వేషాలతో దూషితం కానటువంటి యొక్క చిత్తమును,
0: and the mind which is not defiled by ideas of ego and attachment,
1: అభివృద్ధి పరచుకోవటమే నిజమైన మానవత్వము.
0: This is true human values, what you must imbibe.
1: దీనినే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు.
0: దిస్ ఆల్సో ఇస్ కాల్డ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: కనుక ఈ మ్యాన్కైండ్ అనేటువంటిది థాట్స్, వర్డ్స్, యాక్షన్, మనోవాక్ కర్మలు.
0: సో వాట్ యు మీన్ బై ద ప్రాపర్ స్టడీ హియర్ ఇస్ దిస్ పర్ఫెక్ట్ కాన్సోనెన్స్ దట్ ప్రివైల్స్ బిట్వీన్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: ఈ మూడింటిని మనం పవిత్రము గావించుకున్నప్పుడే నిజమైనటువంటి మానవుడిగా రూపొందుతాడు.
0: When these three become sacred and pure, you have really lived your life.
1: కనుక ఈనాడు మానవత్వం అనేటువంటిది రెండు తత్వములతో కూడినటువంటిది.
0: Today's life is made up of two components.
1: దేహము కర్మక్షేత్రము.
0: The body is a field of action.
1: ఆత్మ ధర్మక్షేత్రము.
0: ఆత్మ is a field of dharma.
1: కనుక ఈ ధర్మక్షేత్రం అనేటువంటి దాన్ని కర్మక్షేత్రము ఆవరించి దివ్యమైనటువంటి ఒక పుణ్యక్షేత్రంగా మనం నిరూపించి చేయడానికి ప్రయత్నించాలి.
0: సో దిస్ ఫీల్డ్ ఆఫ్ ధర్మక్షేత్ర షుడ్ టేక్ ఆన్ దిస్ ఫీల్డ్ ఆఫ్ యాక్షన్, ద యాక్షన్ ఓరియంటెడ్ పర్పస్, అండ్ దేర్ బై ఇట్ షుడ్ బికమ్ ద డివైన్.
1: కనుకనే భగవద్గీత యందు స్వధర్మము నిజం శ్రేయః అన్నారు. స్వధర్మము శ్రేయస్సని, పరధర్మము భయంకరమని కూడా నిరూపిస్తూ వచ్చింది.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ద భగవద్గీత ప్రూవ్స్ దట్ స్వధర్మ is one that brings you benefits. Paradharma is that which brings you benefits.
1: Swa anaga atma dharmame swadharmamu.
0: Here, because swa here means atma, and all that goes in the name of the atma is swadharma.
1: Ee atma anetundi kevalam conscience matrame kaadu.
0: By atma you should not mean its mere conscience.
1: Ee consciousness.
0: It is in fact consciousness.
1: Ee consciousness anetundi darini manam alavarchukunnappude మనము దానిని లక్ష్యం చేసుకుని దానిని అనుసరించినప్పుడే నిజమైనటువంటి ఒక ధర్మం నిరూపిస్తుంది.
0: వన్స్ యూ గో బై యువర్ కాన్షియస్నెస్, వాట్ ఎవర్ యూ డూ బికమ్స్ ధర్మ ప్రాపర్, అండ్ దట్ విల్ లీడ్ యూ ఆన్.
1: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిదే చైతన్యము.
0: దిస్ కాన్షియస్నెస్ ఇస్ ఆల్సో కాల్డ్ చైతన్యం.
1: ఈ చైతన్యం సర్వత్రా ఉంటుండాలి.
0: అండ్ దిస్ చైతన్య, దిస్ ప్రిన్సిపల్,
1: ఈ సర్వత్రా ఉండినటువంటి ఒక కాన్షియస్నెస్ అనేటువంటి దాని నుంచినే కాన్షియన్స్ వస్తుంటుండాలి.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ కాన్షియస్నెస్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ గివ్స్ రైజ్ టు ద ఆరిజిన్ ఆఫ్ ద వర్డ్ కాన్షియన్స్.
1: ఈ కాన్షియన్స్ అనేటువంటిది విట్నెస్.
0: This conscience is the witness proper.
1: ఈ విట్నెస్ మనం చేసేటువంటి క్రియలు ఎందు ఆధారపడి ఉంటుండాలి.
0: This witness in turn is dependent on what you do or say.
1: మానవుని యొక్క నిత్య జీవితం నడకలపైన ఆధారపడి ఉంటుండాలి.
0: It is dependent upon your own daily behavior and conduct.
1: ఈ కాన్షియన్స్ నుంచినే వస్తుండాలి కాన్షియస్.
0: And in this, from this consciousness is born the word conscience.
1: కనుక ఈనాడు మనము దేహదారులుగా ఉండటమే ఒక కాన్షియస్.
0: So here today, if you are depending on your life in this manner, that is conscience proper.
1: Manam sakshibhutulaga unditame conscience.
0: If you are witnesses yourself, that becomes conscience.
1: Manam chaitanya swarupulaga nirupinchadame consciousness.
0: If we exhibit, manifest all that we do thus externally, that becomes consciousness.
1: Kanukane deham okati, manasu marokati, atma inkokati.
0: Therefore the body is one, the mind a second thing, and atma a third thing altogether.
1: కనుకనే ఆత్మ అనేటువంటిదే సత్.
0: సో హియర్ ఇట్ ఇస్, ఆత్మ ఇస్ సత్.
1: మనస్సు అనేటువంటిదే చిత్.
0: ద మైండ్ ఇస్ చిత్.
1: దేహమే రెండింటి యొక్క ఆనందమును అనుభవించేటువంటి ఒక క్రియా స్వరూపమైనటువంటిది.
0: అండ్ ద బాడీ ఇస్ ద మీడియం విచ్ ఎక్స్పీరియన్సెస్ ద జాయ్ ఆఫ్ దీస్ టూ సత్ అండ్ చిత్.
1: ఈ సత్ చిత్ రెండు ఏకమైనప్పుడు దేహం ఆనందాన్ని అనుభవిస్తుంది.
0: వన్స్ ద సత్ అండ్ చిత్ కమ్ టుగెదర్, ద బాడీ ఎక్స్పీరియన్సెస్ జాయ్ ఆఫ్ బ్లెస్.
1: సత్ అనగా బీయింగ్.
0: సో హియర్ అగైన్ సత్ మీన్స్ బీయింగ్.
1: చిత్ అనగా అవేర్నెస్.
0: చిత్ ఇస్ అవేర్నెస్.
1: అవేర్నెస్ అనేటువంటిది జీవితము.
0: అండ్ అవేర్నెస్ ఈజ్ యువర్ లైఫ్.
1: సత్ అనేటువంటిది ఈశ్వరత్వము.
0: సతగైన్ ఈస్ ఈశ్వరత్వం.
1: ఈ ఈశ్వరత్వంతో జీవత్వం ఏకమైనప్పుడు ఆనందం అనేటువంటి మన నిజతత్వం.
0: సో వన్స్ ఇస్ గాడ్ హెడ్ బికమ్స్ పార్ట్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్ దెన్ యూ హ్యావ్ హ్యాపీనెస్.
1: ఇదే నిజమైన హ్యూమన్ క్వాలిటీ.
0: దిస్ ఇస్ ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
1: ఇదే మానవత్వం.
0: దిస్ ఇస్ హ్యూమన్ వాల్యూ.
1: సత్చిత్ ఆనందములతో కూడినటువంటి యొక్క దివ్యత్వం అనేటువంటి మానవత్వాన్ని మరచి ఈనాడు కేవలము లౌకికమైన ఐహికమైన భోగభాగ్యముల నిమిత్తమై మన పవిత్రమైన జీవితాన్ని దారబోస్తున్నాము.
0: దిస్ ట్రూలీ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ యువర్ లైఫ్, దట్స్ ఆఫ్ సచ్చిత్ ఆనంద. యు హావ్ బికమ్ ఫర్గెట్ఫుల్ ఆఫ్ ఇట్. యు ఆర్ గోయింగ్ ఆఫ్టర్ ద ఫ్లీటింగ్ ప్లెజర్స్ ఆఫ్ ద వరల్డ్. ఇన్ ద ప్రాసెస్ యు ఆర్ సబ్జెక్టింగ్ యువర్సెల్ఫ్ టు గ్రీఫ్ అండ్ సారో. గ్రీఫ్ అండ్ సారో. ఫర్ దిస్ అన్ ఎగ్జాంపుల్ హియర్.
1: రామాయణం నందు అపురూపమైనటువంటి ఒక రూపం ఉంటుండాలి.
0: ఇన్ ద రామాయణ ఏ మెన్షన్ ఈజ్ మేడ్ ఆఫ్ ఎ యూనిక్ క్యారెక్టర్, ఏ పెక్యూలర్ క్యారెక్టర్.
1: ఆ వ్యక్తి యొక్క స్వరూపం చాలా విచిత్రమైనటువంటిదిగా ఉంటుంటుంది.
0: నౌ దిస్ క్యారెక్టర్ హ్యాస్ ఎ ఫార్మ్ విచ్ ఈస్ రాదర్ పెక్యూలియర్.
1: అతనికి మెడ లేదు.
0: నౌ దిస్ క్యారెక్టర్ హ్యాస్ నో నెక్.
1: మెడ లేదంటే మన వలె ఈ మెడ భుజముల పైన ఉండేటువంటిది కాదు.
0: వెన్ యూ సే ఇట్ డజంట్ హ్యావ్ ఎ నెక్, ఇట్స్ నాట్ ద నెక్ దట్ వీ ఆల్ హ్యావ్.
1: అతని మెడ కడుపు పైన ఉంటుండదట.
0: ద నెక్ ఆఫ్ దిస్ పర్సన్ రెస్ట్ ఆన్ హిస్ స్టమక్ ఇన్స్టెడ్.
1: అతని పేరే కబంధుడు.
0: The name of this character is Kabandha.
1: Anaga yemi kadupu nimittamai talanu upayoga pettukuntunnadu aneetvanti satyam deeni yokka antarartham.
0: The inner meaning of this is that for the sake of filling his stomach he is making use of his head.
1: ee naadu vidyavantulandaru kudanu ee vidhamainatundi yokka kabandhulu maadrine tayaravutunnaru.
0: Today's educated people are very much like this Kabandha.
1: Anaga tama yokka vidyalu tama yokka shakti samarthyamulu పొట్టకూటి నిమిత్తమై ఉపయోగపెట్టుకునేటువంటి మార్గంలో ప్రవేశిస్తున్నారు.
0: ఇన్ ద సెన్స్ దాట్ ఆల్ దట్ దే హావ్ లెర్న్డ్, ఆల్ దట్ దే హావ్ అచీవ్డ్ ఏ డిగ్రీ ఆఫ్ ప్రొఫిషియన్సీ, దే ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫిల్లింగ్ దే స్టమక్.
1: ఇది ఎంతకాలం అనుభవించినప్పటికీ ఇది నిండేటువంటిది కాదు.
0: నౌ యూ మైట్ గో ఆన్ ఫిల్లింగ్ ద స్టమక్ బట్ యూ నెవర్ కెన్ ఫిల్ ఇట్.
1: ఇది ఏనాటికి తృప్తిని అందించేటువంటిది కాదు.
0: ఇట్ విల్ నెవర్ లీడ్ యూ టు సాటిస్ఫాక్షన్.
1: నీవు జీవించే నిమిత్తమే భుజించాలి కానీ భుజించే నిమిత్తమే జీవించరాదు.
0: You must eat in order to live, not live in order to eat.
1: కనుకనే ఈనాటి విద్యా విధానం అన్నీ కూడాను జీవిత నిమిత్తమై ఒక ఆదర్శ నిమిత్తమై ఇతర మానవత్వం యొక్క సేవ నిమిత్తమై సమాజం యొక్క పవిత్ర నిమిత్తమై అభ్యసించేటువంటి విద్యలుగా నిరూపించాలి.
0: So today's education system should take on this new glorious path wherein it will fill the people with sacredness, nobility and purity of thought and mind.
1: ఆరోగ్యవంతమైన జీవితము,
0: a life which is healthy,
1: aanandamayamainatunte jeevitamu,
0: a life which is full of happiness and joy,
1: aadarshavantamainatunte jeevitamu,
0: a life which is an ideal or a model,
1: andinchetunte nijamainatunte manavattamu,
0: that is a true human value which can bring to the fore these qualities.
1: Atyavasaramu.
0: It is also necessary to have this equal mindedness.
1: Karyadeekshata rendavadi.
0: Steadiness of purpose is also necessary.
1: Saubhratyuttamu idi moodavadi.
0: To have this element of brotherhood is equally important.
1: Samaikyata, karyadeekshata, saubhratyuttamu. Ee moodintini nirupinchetvante manavattvamu.
0: So to fill you with this equal mindedness, steadiness of purpose and the brotherhood of man, these are the three things that are necessary today.
1: Kanuka ee yokka manavattvam lopala samaikyata karyadeekshata ee naadu kolipoyindi.
0: But today's life is one where there is no place for these three fundamental
1: ye karyamunakaina kudanu vidyavantudu munduku raavatam ledu.
0: The educated one doesn't willingly come forward to undertake any task.
1: Ee naati vidyarthulu yendu undinatvanti yokka naitika jeevitam aneetvantidi ye maatramu prakatinchadaniki prayatninchatam ledu.
0: Or if you look at the moral side of the educated person, it doesn't come to the external world. It doesn't manifest itself.
1: Ee naadu shraminchi pani cheyali.
0: You must strive and then you must try to exercise your
1: pani ivvali.
0: You must give work to every pair of hands.
1: Prati pantaku neeru ivvali.
0: Try and provide water to every field.
1: Prati gruhamu oka parishramanga maaripovali.
0: Every house should be transformed into a small industry.
1: Appude vidyavantudu aneetvanti darini saarthakam kavinchukotaru kaalamnu.
0: Only then will the educated people fulfill the time that is given.
1: ఈనాడు చేతిలో పని లేకపోవటం చేతనే తలలో అనేక విధమైనటువంటి ఆలోచనలు ప్రారంభమవుతున్నాయి.
0: Today because not enough work is there for the hands, the mind is given to a lot of anxiety.
1: ఈ ఆలోచనలను అరికట్టేటువంటి విధానం గుర్తించుకోలేకపోవటం చేతనే అవి పెడమార్గం పడుతున్నాయి.
0: And because these thoughts lead the person astray, The result is sorrow and grief.
1: ఈ పెడమార్గం పట్టడం చేతనే నిత్య అనిత్య విషయములను విచారణ చేసుకోలేకపోతున్నాడు.
0: Because the thoughts have gone awry, he is not able to know which is truth, which is not.
1: తనను తాను నమ్మలేకపోతున్నాడు.
0: He is not able to believe himself.
1: తన జీవితాన్ని తాను సార్థకం గావించుకోవడానికి తగిన కృషి చేయలేకపోతున్నాడు.
0: He is not able to seek a sense of fulfillment in his life.
1: ప్రతి విద్యావంతుడు కూడాను ఒక ఐడియల్ లైఫ్ గా నిరూపించాలి.
0: As against it, every educated person should become an ideal.
1: ఆదర్శవంతమైన జీవితమే విద్య యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
0: An ideal life should be the primary aim of any educational system.
1: ఇలాంటి యొక్క విద్యను మనం ఈనాడు అర్థించడానికి తగిన కృషి చేయాలి.
0: We should strive to secure such an education.
1: Vidyanaga kevalam kalasala yendu vidyala stamatsala yendu maatrame abhyasinchetvanti kaadu.
0: Now education does not mean all that you learn within the four walls of a college or a school.
1: Nature is the best teacher.
0: It's been said nature is the best teacher.
1: Ilanti జగత్తు నుంచి మనం నేర్చుకోవాల్సిన ఎన్నో ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ థీమ్స్ దట్ వీ కెన్ గార్నర్ ఇన్ దిస్ నేచర్ ఆఫ్ ఆర్స్.
1: కనుక ఈ నేచర్ అనేటువంటి దాని లోపల మనము అనుభవించేటువంటి యొక్క ఆనందమును దీనికంటే మించిన మరొక విద్యలు లేవు.
0: అండ్ దిస్ ఆనంద ద జాయ్ దట్ యు గెట్ through this medium of nature is unequal.
1: అనగా తెలుసుకొనుటనే.
0: ఇట్ ఈస్ అన్ఈక్వల్ విత్ మీన్స్ టు నో.
1: కనుక ఈనాడు ఏదో విద్యలు మనం అభ్యసించామని, ఈ విద్యల వల్ల మనం ఏమో ఉద్దారం అవుతామని అనేక విధములుగా మనము ఊహాగానములు వేస్తున్నాము.
0: Now today we build castles in the air in terms of what we have learned through the medium of this education.
1: విద్యతో పాటు వినయ విధేయతను కూడా మనం పెంచుకోవాలి.
0: Alongside education as you know it to be, you must also get humility and obedience.
1: దీనినే సంస్కారం అని కూడా చెప్తూ వచ్చారు.
0: This is called true culture.
1: సంస్కరింపజేసేటువంటిది కనుకనే దీనికి సంస్కారం అన్నారు.
0: This is what transforms your life, that's why it's called samskara.
1: మన ఆశలకు అంతు లేదు.
0: There is no limit to what we desire.
1: అహంకారమునకు మితము లేదు.
0: There are no limitations to our ego.
1: అభిమానమునకు ఇంకా పట్టడానికి వీలు కాదు.
0: And you cannot hold your attachment.
1: అభిమానము అహంకారము ఈ ఆవేశములకు మనం గురి కావటం చేతనే మానవత్వాన్ని మనం కోల్పోతున్నాము.
0: Because we have fallen a victim to this sense of attachment, to these sense of emotions and impulses.
1: మనలో నుంచి ఆవిర్భవించేటువంటి ఆవేశాలను అరికట్టడానికి ప్రయత్నించాలి.
0: We succumb to grief. We should try to curb these emotions and impulses.
1: ఈ ఆవేశములు కేవలం అలలు వంటివి.
0: These emotions and passions are like the waves.
1: తాత్కాలికంగా ఆవిర్భవించేటువంటివి.
0: These waves come momentarily to the fore.
1: కనుక వాటిని శాంతమైన భావంతో దీన్ని అరికట్టుకోవడానికి ప్రయత్నించాలి.
0: We must try and bring them under check through this sense of peace within us.
1: ఈ అన్నింటికీ మూలాధారమైనటువంటిది సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస. ఈ పంచప్రాణములు, ఈ పంచభూతములు, ఈ పంచేంద్రియములు, ఈ పంచకోశములు, పంచతుక్కులు మాత్రమే మన యొక్క జీవిత ఆధారము.
0: There are these five great principles which are at the basis of the entire creation. They are very much like the five pranas, like the five elements. And these five cardinal principles are satya, dharma, prema, shanti and ahimsa.
1: ఈ అన్నింటి యందు కూడాను ప్రేమ అంతర్వాహిని.
0: And flowing beneath these like an undercurrent is this element of love.
1: మన ప్రేమనే లేకపోతే లివింగ్ డెత్. మనం జీవించి కూడాను నశించినటువంటి వారం అవుతాం.
0: Without this element of love, it is like living death.
1: ఈ ప్రేమనే సర్వ క్రియలు యందు కూడాను, సర్వ కార్యములు యందు కూడాను, సర్వత్ర కూడాను ప్రసరిస్తూ ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ దిస్ లవ్ విచ్ పర్మియేట్స్ ఆల్ థింగ్స్ ఆల్ బీయింగ్స్ అండ్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఈ ప్రేమ అనేటువంటిది మన థాట్ లో చేరినప్పుడే ఇది ట్రూత్ అవుతుంది.
0: వెన్ దిస్ లవ్ ఎంటర్స్ అవర్ థాట్స్ ఇట్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ యాజ్ ట్రూత్.
1: ఈ ప్రేమనే మన యాక్షన్ లో చేరినప్పుడు ధర్మం అవుతుంది.
0: When this love enters the actions, it becomes righteousness or dharma.
1: ఈ ప్రేమనే ఫీలింగ్ లో వచ్చినప్పుడు శాంతి ఏర్పడుతుంది.
0: When this love enters our feelings and emotions, we experience peace, shanti.
1: ఈ ప్రేమనే అండర్స్టాండ్ చేసుకుంటే అదే అహింసగా మారిపోతుంది.
0: And if you can understand this element of love, that transforms itself into ahimsa and non-violence.
1: ధర్మములో
0: beings and it is present everywhere.
1: ఈ ప్రేమ అనేటువంటిది మన థాట్ లో చేరినప్పుడే ఇది ట్రూత్ అవుతుంది.
0: When this love enters our thoughts,

0: అదే అహింసగా మారిపోతుంది.
1: అండ్ ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ లవ్, దట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇట్సెల్ఫ్ ఇంటూ అహింస నాట్ వయలెన్స్.
0: ధర్మములో, శాంతిలో, అహింసలో కూడాను ప్రేమని అంతర్వాహిని.
1: సో ఐదర్ ఇన్ సత్య, ధర్మ, ప్రేమ ఆర్ శాంతి, ఇట్ ఈస్ దిస్ లవ్ విచ్ ఇస్ లైక్ ద అండర్ కరెంట్ ఆర్ ఇన్ అహింస.
0: ఈనాడు మనం ప్రేమను పెంచుకోవాలి.
1: Today we must try and further the cause of love.
0: Dveshanni dooram nettali.
1: Try to remove hatred.
0: Aveshanni anagarokkali.
1: Try to check your impulses and emotions.
0: Ahankaranni nirmoolam cheyali.
1: Exterminate your ego.
0: Idi nijamaina manavattvamulo undinatundi pavitrata.
1: This is the essence of human values that you associate with a living being.
0: Kanuka ee naadu manam grantha parichayam gavinchinta maatramuna manam vidyavantulam kaamu.
1: Familiarity with books does not render you an educated person.
0: Book knowledge today and tomorrow knowledge, day after tomorrow allergy.
1: A book knowledge is today's knowledge, but tomorrow it becomes an allergy.
0: Kanuka education means not only knowledge, but it must be an act.
1: So education means not merely getting knowledge, it should be transformed into action.
0: Inte kaadu, the end of education is character.
1: Not just this, it's also been said the end of education is
0: character. Idi lekapothe manavattame ledu.
1: Without character there is no human value that you can
0: associate. Pashupakshi mrugadulakante heenamainatundi sthitini manam anubhavistamu.
1: You will then be worse than a beast or a bird or an animal.
0: 3/4 character is life annaru.
1: It's been said again, 3/4 life is character.
0: Kanuka mana manavattamu lopala దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వమును, పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వమును రెండింటినీ సమ్మిళితము గావించాలి.
1: సో ఇన్ దిస్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆర్స్, ట్రై అండ్ బ్రింగ్ టుగెదర్ ది ఎలిమెంట్ ఆఫ్ డివినిటీ ఆన్ ద వన్ హ్యాండ్ అండ్ ద వెరీ ఎసెన్స్ ఆఫ్ యువర్ హ్యూమన్ వాల్యూస్.
0: సంబంధమైనటువంటి దేహతత్వము ఒక నెగటివ్ గా ఉంటుండాలి.
1: నౌ దిస్ బాడీ విచ్ ఈస్ ఎక్స్టర్నల్ ఈస్ లైక్ ద నెగటివ్.
0: అంతర్ సంబంధమైన ఆలోచన శక్తి ఇది ఒక పాజిటివ్ గా ఉంటుండాలి.
1: ద థాట్ ప్రాసెసెస్ which are linked to the inner existence of yours is like the positive.
0: Positive ga negative, negative ga poyinatte prayojanam ledu.
1: When the positive goes its way, the negative goes its way, it's no use.
0: Positive negative rendintiki oka ekatvam cheyali.
1: The positive and negative should be brought together.
0: Mana deham anetundi kevalam oka wire vantidi.
1: Our body is like the wire.
0: Ee wire ku wire manam sambandham chesinappudu current andulo prasarinchadu.
1: Now a wire linked to another wire, there is no current by itself.
0: Kaani ee wire nu kosi deenlo unnatundi copper nu connection chesthe connection vastundi current.
1: Rather you peel the skin of this wire, make a connection between the copper that is going in the two bits.
0: Kanukane mana dehamulu kevalam wire vantivi.
1: So our body is like the wire external.
0: Mana mind anetundi copper vantidi.
1: And our mind within is like the copper wire within.
0: Mind connection aikunnappude ee atma tattvam ane current manlo prasaristundi.
1: When one mind is linked to another mind, there is this current flowing through this copper.
0: Kanuka mind ni understanding chesukovali.
1: So try to understand the mind, it's been said.
0: Kanuka mind lekunda mind nandu misunderstanding pettukoni dehalu adjustment chesthe idi prayojanam ledu.
1: So without having a proper understanding on a mind to mind basis, you want to have an understanding externally, it is no use.
0: Kanuka understanding manam chakkaga chesukunte adjustment easy.
1: So if you understand thus on a mind to mind basis, adjustment becomes easy.
0: Ambari endukodanu divyattam unnade entundi satyanni manam gurtinchukunte inka ee vidhamaina entundi yokka bhedamu manlendu aavirbhavinchadu.
1: If we first of all understand this sale in fact that it is the same divine atma which is in all beings, there will be no problem.
0: Kanuka prati manavuni endu కోటీశ్వరుడు మొదలుకొని కూటి పేద వరకు కూడాను ఆ దివ్యత్వం సమంగానే ఉంటుండాలి.
1: సో ఐదర్ ద వెల్దియస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ద పాపర్ ఆన్ ది స్ట్రీట్స్, ఇట్ ఈస్ ద సేమ్ ఆత్మిక్ ప్రిన్సిపల్ దట్స్ ప్రెసెంట్ ఇన్ బోత్.
0: దురాశలకు మనం గురి కావటం చేతనే ఈ దుఃఖాలకు కారణం ఏర్పడుతుండాలి.
1: But then we are given away to greed and excess desires, that's why we are subjected to grief and sorrow.
0: Okanoka samayamlo puranam nandu oka chakkani adarsham untundadi.
1: Now there is an excellent illustration in the Puranas to illustrate.
0: Oka sadakudu brahma daggariki velli, ayya mahanubhava nee melu parvatanni enduku srushtinchavu annadata.
1: One sadaka went to Lord Brahma and asked him a question. Oh Lord, why have you created this Meru mountain, the mountain of gold and wealth?
0: ఈ పర్వతం సృష్టించడం చేత వచ్చిన ఫలితం ఏమిటి?
1: బై క్రియేటింగ్ దిస్ మౌంటైన్ ఆఫ్ వెల్త్, వాట్ ఈస్ ద రిజల్ట్, వాట్ ఈస్ ద ఫ్రూట్?
0: ఓని ఆశ కలిగినటువంటి వానికి దీన్ని అందిస్తామంటే ఈ పర్వతాన్ని అందించినా గానీ వాని ఆశ తీరదు.
1: ఇఫ్ యూ వాంటెడ్ టు గివ్ దిస్ మౌంటైన్ ఆఫ్ వెల్త్ అండ్ గోల్డ్ టు ద వెల్దీ మ్యాన్, హీ నెవర్ కెన్ బి సాటిస్ఫైడ్.
0: ఇంకా అలాంటి పర్వతాలు 1000 అందించినా గానీ వానికి తృప్తి ఉండదు.
1: ఇఫ్ యూ గిఫ్ట్ టు హిమ్ థౌజండ్స్ ఆఫ్ సచ్ మౌంటైన్స్, హీ నెవర్ కెన్ బి సాటిస్ఫైడ్.
0: తృప్తి లేనటువంటి వానికి ఎన్ని ఉండి కూడాను ప్రయోజనం లేదు.
1: There is no use in trying to satisfy a person who never can be satisfied.
0: తృప్తి కలిగినటువంటి వానికి ఈ మౌంటైన్ తో పని లేదు.
1: On the other hand, if you were to gift

0: to a person who's always contented,
1: కాబట్టి ఈ మౌంటైన్ వల్ల వచ్చినటువంటి ఫలితం ఏమిటి?
0: నో పర్పస్ ఇస్ సర్వ్డ్. సో వై హావ్ యూ క్రియేటెడ్ దిస్ మౌంటైన్ ఆఫ్ వెల్త్?
1: కనుకనే మనకు సంతృప్తి అనేటువంటిది ఉండినప్పుడే మనకు శాంతి ఏర్పడుతుంది.
0: సో హియర్ వెన్ యూ హ్యావ్ యువర్ ఓన్ కంటెంట్మెంట్,
1: మానవత్వంలో ఉండేటువంటి విలువ,
0: that is the true value that you have within you.
1: Who is the richest man in this world? And prashna vesukunnappudu, he who has much satisfaction is the richest man.
0: Who is the richest man in this world? A question is asked. The proper answer will be, he who has much satisfaction is truly the richest person in the world.
1: Who is the poorest man? He who has much desires, he is the poorest man.
0: And who is the poorest man in this world? He who has much desires is
1: కనుక మనం డిజైర్స్ ను తగ్గించుకోవాలి.
0: సో ట్రై అండ్ బ్రింగ్ డౌన్ యువర్ డిజైర్స్.
1: ఈ డిజైర్ ను తగ్గించుకునేటువంటి విధానంలో మన హ్యూమన్ వాల్యూను ప్రవేశపెట్టాలి.
0: అండ్ దేర్ ఈస్ ఎ వే ఆఫ్ కర్బింగ్ దీస్ డిజైర్స్, దట్ ఈస్ ద ఐడియా ఆఫ్ హ్యూమన్ వాల్యూ.
1: కానీ జీవితం అంటే ఈనాడు మనం ఏదో ఒకంగా భావిస్తున్నాము.
0: నౌ వీ టెన్ టు లుక్ అపాన్ అవర్ లైఫ్ యాజ్ సంథింగ్ ఎల్స్.
1: కంటి నిండుకు నిద్ర,
0: ఏ కంటెంటెడ్ స్లీప్,
1: కడుపు నిండుకు తిండి,
0: a satisfying
1: నిండుకు వస్త్రము,
0: satisfying food,
1: ఇంటి నిండుకు పిల్లలు,
0: clothes for the body,
1: కలకలలాడేటువంటి కలత్రయాలతో,
0: and a house full of children, and
1: కలకలలాడేటువంటి యొక్క వస్తువాహనాలతో,
0: and all luxuries and comforts,
1: జీవితాన్ని గడపటమే ఒక మానవత్వం అని భావిస్తున్నాము.
0: We feel this is what life is all about.
1: ఇది సరియే.
0: This is okay as far as
1: కానీ ఇదే మన యొక్క జీవితానికి ఒక ప్రధాన లక్ష్యం కాదు.
0: But this is not the primary aim and goal of life.
1: ఇది దేహమునకు మనస్సునకు సంబంధించినటువంటిది.
0: These are things which conform to the body and the mind.
1: కానీ మూడవదైన ఆత్మ కూడా ఉంటుండాలి.
0: Now there is a third thing, the ఆత్మ.
1: తృప్తిని అనుభవించాలనుకుంటే మనం సత్య మార్గంలో ప్రవేశించాలి.
0: If you want to have satisfaction of the ఆత్మ, then you must get into the path of truth.
1: ఉపనిషత్తులను కూడాను దీనినే వర్ణిస్తూ వచ్చినాయి.
0: The Upanishads describe this state thus.
1: Satyanishtha kaliginatunte vaade manavudu ani Upanishadulu bodhinchayi.
0: The Upanishads declare that person to be a true human being, one who has known the efficacy of truth.
1: Satya pravartana valane desamanta kudunu suchchemaanni anubhavistundadi ani Bible cheppindi.
0: The Bible likewise says that nation which follows the path of truth enjoys peace and prosperity.
1: Satya vakuto paatu aacharana kuda untundala ani cheppani Muhammad bodhinchadu.
0: Muhammad likewise taught that along with this word of truth, the actions also should be
1: pure and truthful. సత్యం పైన విశ్వాసం కలగటమే ఒక బౌద్ధ మతాన్ని నిరూపించాది.
0: The Buddhism tells you that it is truth again which should permeate the lives of man and
1: woman. హజ్రత్ ముహమ్మద్ అనేటువంటి వాడు ఈ సత్యం నిమిత్తమే తన యొక్క జీవితాన్ని కూడా సాక్రిఫైస్ చేశాడు.
0: And it was this Muhammad again who sacrificed his life for upholding the principle of truth.
1: సేవ నిమిత్తమే జీసస్ తన యొక్క దేహాన్ని కూడా శిలువకు అందించాడు.
0: And Jesus likewise gave himself up to be crucified for upholding the principle of service.
1: Satya nimittame Harishchandra kuda tana aalubiddallu kuda ammukunnadu.
0: To uphold truth again, Harishchandra sacrificed his children and wife.
1: Sarva matamula saramu,
0: the quintessence of all religions.
1: Sarva gamyamula yokka kendramu,
0: the primary goal and destination of all,
1: moolamu,
0: all paths and the essence of
1: satya swaroopamainatunte premani,
0: of all shastras and scriptures is love and love.
1: Kanuka sarva matamuni yokka saram kudanu okkati.
0: So the essence of all religions is one and one again.
1: Kanukane sarva matamula yokka samanvayame sai yokka abhimatamu.
0: And the sai religion is the quintessence and the oneness of all religions.
1: Adi niyamainatunte mana matamu.
0: That indeed is our true religion.
1: Manam anubhavinchina vasanetunte ee vratame.
0: This is what we have to experience in our lives.
1: Ee vratanni manam anubhavinchinappude manavattam saarthakam avutundi.
0: Once we can transform this into our own daily lives, you have sanctified your life.
1: Kanuka divyattamto mana yokka samajamulo praveshinchi seva seva seva sevalo manam palgonali.
0: So with this idea of divinity within you, plunge into activities pertaining to the society. Service.
1: సేవలేనటువంటి యొక్క జీవితము ప్రయోజనం లేదు.
0: Life without service is useless.
1: సేవించే నిమిత్తమే మన మానవత్వం వచ్చింది.
0: We have been given this form so that we might serve others.
1: పరోపకారార్థం ఇదం శరీరం.
0: This body has been given so that you could serve others.
1: కనుక మన దేహంతో సమాజంలో ప్రవేశించి కష్టపడేటువంటి వారును, దిక్కులేనటువంటి వారును, దీనులను సరైనటువంటి రీతిలో ఆదుకోవటానికి తగినటువంటి కృషి చేయాలి.
0: సో త్రూ ద మీడియం ఆఫ్ ది బాడీ సర్వ్ ద పువర్, ద డౌన్ ట్రోడన్, ద హ్యాప్లెస్ అండ్ దోస్ హూ హావ్ గివెన్ అప్ హోప్.
1: ఈనాడు భారతదేశంలో 180 వంతులు పిల్లలు మాత్రమే ఉంటున్నారు, యువకులతో చేరిన పిల్లలు.
0: టుడే ఇన్ ద కంట్రీ ఆఫ్ భారత్ ద 80% ఇట్స్ బీన్ సెడ్ ఆర్ ద యూత్.
1: మిగిలినటువంటి 20% అంతా కూడా చాలా వృద్ధులైపోతున్నారు.
0: ద రిమైనింగ్ 20% ఆర్ ద మిడిల్ ఏజ్ అండ్ ద ఓల్డ్ వన్స్.
1: కనుక ఈ మధ్య వయస్కులైనటువంటి యొక్క యువకు ద్వారా ఎంత ఉపకార్యమైన జగత్తులో చేయవచ్చును.
0: అండ్ త్రూ దిస్ కాంపోనెంట్ ఆఫ్ యూత్ ఎనీ అమౌంట్ ఆఫ్ గుడ్ కెన్ బి డన్ ఇన్ దిస్ కంట్రీ ఆర్ ద వరల్డ్.
1: కనుక ఈనాడు యువకులను అభివృద్ధిపరచి,
0: సో బై టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ యంగ్స్టర్స్,
1: యువకులతో సేవలు చేయించి,
0: అండ్ మేకింగ్ దెమ్ పెర్ఫార్మ్ సేవా,
1: మానవత్వం యొక్క దివ్యత్వాన్ని ప్రకటించి,
0: టు మానిఫెస్ట్ దిస్ డివైన్ స్పార్క్ లేచింది,
1: ప్రచురించి,
0: and to give it wide
1: జగత్వ్యాప్తిని గావించడానికి భారతదేశం కంకణం కట్టుకోవాలి.
0: అండ్ ది భారత్ షుడ్ టేక్ ద ప్లెడ్జ్ టు స్ప్రెడ్ దిస్ మెసేజ్
1: ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ది గ్లోబ్.
0: దిస్ భారత్ ఈజ్ ద ఫీల్డ్ ఆఫ్ యాక్షన్,
1: ధర్మ క్షేత్రము.
0: ఇట్ ఈస్ ద ఫీల్డ్ ఆఫ్ ధర్మ,
1: త్యాగ క్షేత్రము.
0: ఇట్ ఈస్ ద ఫీల్డ్ ఆఫ్ సాక్రిఫైస్,
1: యోగ క్షేత్రము.
0: ఇట్ ఈస్ ద ఫీల్డ్ ఆఫ్ యోగ,
1: నాట్ భోగ క్షేత్రము.
0: ఇట్ ఈస్ నాట్ ఎ ఫీల్డ్ ఎరీనా ఆఫ్ భోగ.
1: ఈనాడు అన్ని విధములైనటువంటి కంఫర్ట్ కంఫర్ట్ కంఫర్ట్ కంఫర్ట్ కంఫర్ట్ కంఫర్ట్ ఇదే వచ్చేసేస్తుంది. మనం ఈ కంఫర్ట్ అనేటువంటి దాన్ని పెట్టుకుంటున్నాం, కంఫర్ట్ ఇంపార్టెంట్ కాదు.
0: Today you go by this idea of comfort. Comfort in everything that you say or do. It ends up in you are saying come for tea. That should not be your idea. Manasthi
1: sukhanga untunnappudu enni vidhamla entpinte danaina manam adjust cheskovachu.
0: If your mind is at peace with itself, you can always come out with understanding.
1: Yavaru sevalu chesina kudanu భగవత్ భావన హృదయంలో పెట్టుకుని చేతులతో సేవ చేయడానికి ప్రయత్నించాలి.
0: యూ విష్ టు డూ సమ్ సేవ, లెట్ గాడ్ డ్వెల్ విత్ ఇన్ యువర్ హార్ట్, పెర్ఫార్మ్ యువర్ సేవ.
1: దీనిని దిల్ మే రామ్ ఆత్మే కామ్ అన్నారు.
0: దిస్ వాట్ ఇస్ సెడ్, గాడ్ ఇన్ యువర్ హార్ట్స్ అండ్ సర్వీస్ త్రూ ది మీడియం ఆఫ్ యువర్ హ్యాండ్స్.
1: హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ, హెడ్ ఇన్ ది ఫారెస్ట్. ఇది రియల్ రెస్ట్.
0: ట్రూ ఆర్ రియల్ రెస్ట్ ఇస్ అగైన్ హ్యాండ్స్ ఇన్ సొసైటీ, హెడ్ ఇన్ ఫారెస్ట్.
1: మనం ఈ సేవల్లో పాల్గొనాలి.
0: ట్రై and take part in such seva activities.
1: Satya Sai samasthalanni kudanu ee seva lopalle tama yokka jeevithanni saarthakam chesukuntunnai.
0: And Satya Sai organizations are sanctifying their purpose by indulging in such seva activities.
1: Yuvakulalo ee vidhamainatundi utsaahanni protsaahanni andinchali.
0: We should try and give this inspiration to youngsters.
1: Yuvakulu yokka chittamu rendu padullu katti vantidi.
0: The minds of the youth is like the double edged sword.
1: వారు చెడు మార్గంలో పోతే ఇంక వారిని ఏమాత్రం అరికట్టలేము.
0: ఇఫ్ దే గో ఆరీ గో అస్ట్రే ఇట్స్ ఇంపాసిబుల్ టు రెక్టిఫై.
1: వారు మంచి మార్గంలో ప్రవేశిస్తే ఇంక దానికి అంతే ఉండదు.
0: ఇఫ్ దే వర్ టు గో టు ద గుడ్ అండ్ ద నోబుల్ వేస్ యూ కెనాట్ అరెస్ట్ దాట్ ఈదర్.
1: కనుకనే వారిని మరల్చేటువంటి యొక్క విధానాన్ని మన విద్యా సంస్థలో కొత్తగా కనిపెట్టాలి.
0: సో టుడేస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ షుడ్ ఎక్స్ప్లోర్ వేస్ అండ్ మీన్స్ ఆఫ్ టర్నింగ్ ద యూత్, ఛానలైజింగ్ దెమ్ ఇంటు గుడ్.
1: ఇంకా తగినట్టుగా కూడా అధ్యాపకులు కూడా తయారు చేయాలి.
0: సో అలాంగ్ విత్ టేకింగ్ కేర్ ఆఫ్ ది స్టూడెంట్స్ మస్ట్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ ద టీచర్స్.
1: అధ్యాపకులు వాటర్ ట్యాంక్ వంటి వాళ్ళు.
0: ద టీచర్స్ ఆర్ లైక్ ద వాటర్ ట్యాంక్స్.
1: బాయ్స్ అనగా విద్యార్థులు అంతా కూడా ట్యాప్స్ వంటి వాళ్ళు.
0: అండ్ ద స్టూడెంట్స్ ఆర్ లైక్ ద ట్యాప్స్.
1: ఈ ట్యాంక్ లో గుడ్ వాటర్ ఫిల్అప్ చేస్తే ఈ ట్యాప్స్ లో గుడ్ వాటరే వస్తుంది.
0: ఇఫ్ దీస్ ట్యాంక్స్ ఆర్ ఫిల్ విత్ గుడ్ వాటర్, ద ట్యాప్స్ ఆల్సో వుడ్ గివ్ యూ ప్యూర్ అండ్ గుడ్ వాటర్.
1: ట్యాంక్ లోపల డర్టీ వాటర్ ఫిల్అప్ చేస్తే ట్యాప్స్ లో డర్టీ వాటరే వస్తుంది.
0: ఇఫ్ ద ట్యాంక్ ఈస్ ఫిల్ విత్ డర్టీ వాటర్, ద ట్యాప్స్ ఆల్సో విల్ గివ్ యూ.
1: ఈనాడు అధ్యాపకులకు సరి అయినటువంటి ట్రైనింగ్ ఇవ్వాలి.
0: సో వీ మస్ట్ ఇంపార్ట్ ప్రాపర్ ట్రైనింగ్ టు ద టీచర్స్ ఇన్ ద ఫస్ట్.
1: అది టీచర్స్ తప్పు కాదు పాపం.
0: దేర్ఫోర్ ఇట్స్ నాట్ ద మిస్టేక్.
1: వాళ్ళు నిన్న మొన్నటి వరకు స్టూడెంట్సే కదా.
0: బికాస్ ద టీచర్స్ ఆఫ్ టుడే వర్ యెస్టర్డే స్టూడెంట్స్ దెంసెల్వ్స్.
1: కనుక అట్టి వారికి తెలియనటువంటి వారికి ఒక ట్రైనింగ్ ఇచ్చి తద్వారా కూడా దీనిని చక్కని మార్గంలో దిద్దుదిద్దానికి తగిన కృషి చేయాలి.
0: సో దే టు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ రైట్ అండ్ రాంగ్. సో దే టు హ్యావ్ టు బి గివెన్ దిస్ ట్రైనింగ్ and trained in the proper way.
1: ఇప్పుడు సత్య సాయి సంస్థలు అదే పని చేస్తుండాలి.
0: అండ్ టుడే దిస్ ఇస్ ప్రిసైజ్లీ వాట్ ది సత్య సాయి ఆర్గనైజేషన్ ఇస్ డూయింగ్.
1: చాలా మంచివారు.
0: బికాస్ ద టీచర్స్ బేసికలీ ఆర్ గుడ్ ఇన్
1: వారు హృదయాన్ని త్యాగం చేసి అనుభవిస్తారు.
0: బికాస్ దే హావ్ సాక్రిఫైస్డ్ ఎ గ్రేట్ డీల్ ఆన్ దేర్
1: చేరినటువంటి బిడ్డలను కన్న బిడ్డల వలె చూసుకుంటున్నారు.
0: స్టూడెంట్స్ హూ కమ్ టు దెమ్ దే రిగార్డ్ దెమ్ యాజ్ దేర్ ఓన్ చిల్డ్రన్.
1: కానీ వారికి ఐడియల్స్ వాళ్ళకి సరైనటువంటి యొక్క ఆదర్శాన్ని అందించలేకపోవడం చేతనే వారు పెడమార్గం పడుతున్నారు.
0: బట్ బికాస్ ద టీచర్స్ ఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండ్ అవుట్ నోబుల్ ఐడియల్స్ అండ్ వర్చ్యూస్ డీడ్స్.
1: కనుక భారతీయ సంస్కృతం నందు న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు. మన కర్మలు ఎందుకని, సత్సంపత్తి ఎందుకని, ధనమునందు కాని మనకు ఆనందం లేదు. త్యాగేనైకే అమృతత్వ మానసు, త్యాగమునందే మనకు నిజమైనటువంటి అమృతత్వం ఉంటుండాలి.
0: ది స్టూడెంట్స్ ఆర్ నాట్ ఏబుల్ టు డిరైవ్ ఎనీ బెనిఫిట్. దట్స్ వై ఇన్ ది భారతీయ సంస్కృతి ఇట్స్ బీన్ సెడ్, it is not through actions, not through wealth, not through comforts or luxury, but it's only through the element of
1: త్యాగమే మనకు నిజమైన క్షేమము.
0: It is only through the element of sacrifice that you can become immortal.
1: చిన్న ఎగ్జాంపుల్,
0: it is sacrifice which confers protection to you. A small example.
1: గాలిని తీసుకుంటున్నాం మనము.
0: A small example here, you are inhaling.
1: కానీ తీసుకున్న గాలిని మరొక నిమిషం లోపలే త్యాగవేగన చేయకపోతే మన లంగ్స్ చెడిపోతాయి.
0: The air that you breathe in thus should in the next moment discarded, rejected.
1: మనం భుజిస్తున్నాము.
0: అదర్వైజ్ ద లంగ్స్ విల్ కమ్ టు గ్రీఫ్.
1: ఈ భుజించిన ఆహారమును కొన్ని గంటల లోపల దీనిని త్యాగమే చేయకపోతే కడుపు చెడిపోతుంది.
0: సిమిలర్లీ వి ఆర్ ఈటింగ్ ఫుడ్, ద సేమ్ ఫుడ్ షుడ్ బి డిస్కార్డెడ్, అదర్వైజ్ యువర్ స్టమక్ విల్ గో బ్యాడ్.
1: మన చేతిలో ఒక భాగంలో రక్తం ప్రసరిస్తుండాలి.
0: అగైన్ బ్లడ్ ఫ్లోస్ త్రూ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ.
1: ఈ రక్తం అనేటువంటి ఆ స్థానాన్ని క్షణ క్షణము కూడా విదిలిపెట్టి త్యాగం చేయకపోతే ఇక్కడ ఒక బాయిల్ ఏర్పడిపోతుంది.
0: నౌ ఇఫ్ దిస్ బ్లడ్ వర్ నాట్ టు పాస్ త్రూ ఎవ్రీ పాయింట్ and if it gets collected once
1: a nitya jeevitamlo opala tyagame manaku chema anandistundadi,
0: that spot will become a boil. So here it is, sacrifice is what gives
1: daniki kuda no loading unloading, loading unloading unde teerali.
0: Sacrifice is that gives you comfort and joy in every little thing. Loading and unloading are the cardinal
1: ee rendinti yokka samatvanni manam gurtinchukodaniki prayatninchali.
0: So try to understand the true purpose of these two purposes.
1: Mana selfish, mana swarthamane danni tyagam cheyali.
0: What is it that we must sacrifice? Sacrifice your selfishness.
1: పరార్థమైనటువంటి దాన్ని చేయబట్టాలి.
0: Try to secure that which is beyond, that which is external. అప్పుడే
1: నిజమైనటువంటి యథార్థం మనకు గుర్తించుకోవడానికి.
0: Only then can you understand the true nature, the purpose within.
1: ఇట్టి యథార్థమే నిజమైన మానవత్వం.
0: That truth proper, getting to know it is human value.
1: మనసులో ఒకటి బయట ఒకటి ఉండరాదు.
0: There should not be one thing in your heart, you do something else.
1: రెండింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి మానవత్వం.
0: The oneness of both these two is the essence of a human value.
1: కనుక human value అనేటువంటి దానిని క్రమక్రమేణ మనము అన్ని పాఠశాలయందు అన్ని పిల్లల హృదయానికి మనం అందించడానికి తగిన కృషి చేయాలి.
0: సో ట్రై అండ్ మేక్ ఎఫర్ట్స్ టు బ్రింగ్ హోమ్ టు ది ఐడియా ఆఫ్ హ్యూమన్ వాల్యూస్ టు ఎవ్రీ స్కూల్, టు ఎవ్రీ
1: భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడాను ఇది కర్తవ్యంగా నిరూపించాలి.
0: ఎవ్రీ పర్సన్ షుడ్ టేక్ అపాన్ హిమ్సెల్ఫ్ యాజ్ అ ప్రైమరీ టాస్క్ ఇన్ దిస్ కంట్రీ ఆఫ్ ఆర్స్.
1: ఏదో ఒక ప్రభుత్వం చేస్తుందని, ఏదో ఒక సంస్థ చేస్తుందని మాత్రం అలక్ష్యం చేయరాదు.
0: యూ షుడ్ నాట్ నెగ్లెక్ట్ దిస్ కాజ్ ఆఫ్ హ్యూమన్ వాల్యూ థింకింగ్ ద గవర్నమెంట్ విల్ డూ ఆర్ సమ్ ఆర్గనైజేషన్ విల్ డూ.
1: ఇది ఒక్క పుష్పం హారం కాలేదు.
0: దిస్ ఎ సింగిల్ ఫ్లవర్ బై ఇట్సెల్ఫ్ డస్ నాట్ బికమ్ ఎ గార్లెండ్.
1: అనేక పుష్పములు చేరటం వల్లే హారమైంది.
0: సో మెనీ ఫ్లవర్స్ టుగెదర్ హ్యావ్ గివెన్ యూ ది గార్లెండ్.
1: కనుక అందరూ కూడా ఈ యొక్క దీనిలో పాల్గొని తమ తమ ఇంటిలో తమ తమ బిడ్డలకు సరైనటువంటి రీతిని బోధించి తాము కూడా చక్కగా నడుచుకోవడానికి ఆదర్శంగా ఉండినప్పుడే ఇది నిజమైనటువంటి ఒక భారతదేశాన్ని మనము అభివృద్ధి గావించినటువంటి వారము, పునరుద్ధరణ గావించినటువంటి వారం అయిపోతాం.
0: సో ఆల్ షుడ్ టేక్ ఎ హ్యాండ్ ఇన్ దిస్ ఐడియా ఆఫ్ హ్యూమన్ వాల్యూస్. ఎవ్రీ హౌస్ షుడ్ బికమ్ ఎ సెంటర్, ఎవ్రీ చైల్డ్ షుడ్ బి ఇంపార్టెడ్ దిస్ ఐడియా ఆఫ్ హ్యూమన్ వాల్యూస్. దట్స్ ద వే షూర్ వేరిన్ భారత్ కెన్ రీగెయిన్ ఇట్స్ లాస్ట్ గ్లోరీ.
1: మనం మానవుడే పుట్టినందుకు మానవులుగా నడుచుకుందాం.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్, హావింగ్ బీన్ బోర్న్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్, లెట్ అస్ బిహేవ్ లైక్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: ఏ పశువుల వలెనో ఏ మృగముల వలె మనం నటించరాదు.
0: వీ షుడ్ నాట్ బిహేవ్ లైక్ ఎ బీస్ట్ ఆర్ ఎన్ యానిమల్.
1: మానవుడు మానవుడిగా బ్రతకటమే మానవత్వం అన్నారు.
0: ఎ మ్యాన్ లివింగ్ యాజ్ మ్యాన్, దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ఎ హ్యూమన్ వాల్యూ దట్ హీ హాస్.
1: అదే డివినిటీ అన్నారు.
0: దట్ అగైన్ బికమ్స్ డివినిటీ.
1: అదే యూనిటీ అన్నారు.
0: దట్ ఈస్ యూనిటీ.
1: అదే ప్యూరిటీ అన్నారు.
0: ప్యూరిటీ.
1: అదే చారిటీ అన్నారు.
0: దట్ ఈస్ చారిటీ.
1: ఇలాంటి తత్వాన్ని మనం అనుభవించినప్పుడే ఇదే నిజమైనటువంటి హ్యూమన్ వాల్యూ.
0: వన్స్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఆల్ దీస్ టుగెదర్, దట్ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్.
1: కనుక మనం దేహమును మాత్రమే ప్రధానంగా తీసుకునక మనో ఆత్మను ఎందుకు సమ్మిళితం గావించుకుని ప్రేమతత్వాన్ని మనము సమాజంలో ప్రకటించాలి.
0: సో డోంట్ గెట్ క్యారీడ్ అవే విత్ దిస్ బాడీలీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ యోర్స్. ద మైండ్ అండ్ ఆత్మ ఆర్ ఈక్వల్ ఇంపార్టెంట్. మేక్ ద బాడీ పార్ట్ ఆఫ్ ద మైండ్ అండ్ ఆత్మ. ప్లంజ్ ఇన్ టు సొసైటీ.
1: ప్రేమకు మించినటువంటి మరొకటి లేనే లేదు జగత్తులో.
0: త్రూ ద మీడియం ఆఫ్ లవ్, బికాస్ దేర్ ఇస్
1: నథింగ్. మీరు విశ్వసించినా విశ్వసించకపోయినప్పటికీ ప్రేమే ప్రేమే ప్రేమే ప్రేమే దైవము, ప్రేమే మానవత్వము, ప్రేమే మానవుడు, ప్రేమే సర్వస్వము.
0: There is nothing beyond love in this society of yours. You may believe it, you may not believe it. Love is God, love is man, love is everything in this society, in this existence, in this creation.
1: కనుక ప్రేమతో మనం మానవత్వాన్ని పెంచుకొని ఈ భారతదేశం యొక్క సత్కీర్తిని మనం పునరుద్ధరింపచేసి మన భారతీయ పుత్రులం అనేటువంటి ఒక పేరును సార్థకం చేసుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: సో ఇట్ ఈస్ దిస్ లవ్, the medium of love which translates into action, which is going to bring back the ancient glory and splendor of this Bharat. And every child should be made to realize this truth. I am hoping and blessing that all will become aware of this basic idea of love thus. I am bringing this discourse to a close.
2: Sairam. You just heard a divine discourse delivered by Bhagwan Baba in Mumbai on the 27th of January 1985. Bhagwan Baba said that it's quite common to think that one who possesses material wealth is rich and the one without it is poor. But in reality, the one who has much satisfaction is the richest man. On the other hand, the one who has many desires is the poorest man. Bhagwan urges all to sublimate our desires by applying human values in our daily lives. Thank you and Sai Ram.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.

சுப்பிரமணியம் சுப்பிரமணியம்.

是个好的好的是个美女好的好的是个美女就像他们的爸爸是个美女就像他们的爸爸是个美女

Good day, good day.

అందునకు చూచుకొన మంచి అద్దమేల చెవిటివానికి.

0: అంధునకు చూచుకొన మంచి అద్దమేలా, అంధునకు చూచుకొన మంచి అద్దమేలా.
1: వేర్ ఇస్ ది నీడ్ ఫర్ ఎ గుడ్ మిర్రర్ ఫర్ ఎ బ్లైండ్ పర్సన్? సిమిలర్లీ, వేర్ ఇస్ ది నీడ్ ఫర్ లిసనింగ్ టు ఎక్సలెంట్ మ్యూజిక్ ఫర్ ఎ డెఫ్ పర్సన్? ఫర్ వన్ హూ బ్రేక్స్ వన్స్ ప్రామిస్, వై షుడ్ యూ హ్యావ్ ఎ మౌత్ అట్ ఆల్? ఫర్ ఎ పర్సన్ హూ డస్ నాట్ అబ్జర్వ్ మొరాలిటీ, వేర్ ఇస్ ది నీడ్ ఫర్ rules or regulations?
0: Morality. Priyamaina vidyarthulara,
1: dear students,
0: manava jeevitaniki pravartane pradhanamaina sutram.
1: Good conduct is a basic rule for a human life.
0: ఈ ప్రవర్తనకు గుణము ఆధారము.
1: ద బేసిస్ ఫర్ గుడ్ కాండక్ట్ ఈజ్ గుడ్ క్వాలిటీస్, వర్చ్యూస్.
0: గుణముతో చేరిన ప్రవర్తననే స్వభావము అంటారు.
1: కాండక్ట్ అసోసియేటెడ్ విత్ గుడ్ వర్చ్యూస్ ఈజ్ న్యాచురల్ ఫీలింగ్, స్వభావం. ఇట్ ఈజ్ న్యాచురల్ హ్యూమన్ క్యారెక్టర్.
0: మానవుడు మరణించిన తర్వాత కూడాను మార్పు చెందనటువంటిదే ఈ స్వభావం.
1: దిస్ క్యారెక్టర్ ఇస్ సచ్ దట్ ఇట్ వుడ్ నెవర్ కమ్ టు ఎన్ ఎండ్ ఈవెన్ ఆఫ్టర్ మ్యాన్స్ డెత్.
0: నిజముగా మానవుని నడవడికయే సరి అయిన బ్రతుకు.
1: ఇట్ ఈస్ ది కాండక్ట్ విచ్ కెన్ ప్రూవ్ దట్ ఎ మ్యాన్ ఈజ్ లివింగ్ ఎ గుడ్ లైఫ్.
0: లోకములో జ్ఞానమునకు మించినటువంటిది మరొక శక్తి లేదని సామాన్యంగా చెప్తుంటారు.
1: యూజువలీ ఇట్ ఈస్ సెడ్ దట్ దేర్ ఇస్ నో గ్రేటర్ పవర్ దాన్ నాలెడ్జ్ ఇన్ ద వరల్డ్.
0: కాదు కాదు, అన్నింటికంటే కూడా శక్తివంతమైనటువంటిది గుణం.
1: ఇట్ ఈస్ ది క్యారెక్టర్ అండ్ గుడ్ క్వాలిటీస్ విచ్ ఈస్ మోర్ పవర్ఫుల్ దాన్ ఎనీథింగ్ ఎల్స్.
0: గుణము ముందు ఎట్టి శక్తి కూడా పనికి రాదు.
1: ఎవ్రీథింగ్ ఫెయిల్స్ ఇన్ టు ఇన్సిగ్నిఫికెన్స్ బిఫోర్ క్యారెక్టర్ అండ్ వర్చ్యూ.
0: ధన బలము, భుజబలము, బుద్ధి బలము, విద్యాబలము, అధికార బలము, ఈ బలములన్నీ కూడాను గుణము కంటే తక్కువైనటువంటివి.
1: ఆల్ ది పవర్స్, ది పవర్ ఆఫ్ మనీ, ఫిజికల్ ప్రవెస్, ఇంటెలెక్చువల్ పవర్, power of education and power of authority are all very insignificant before character and
0: gunamu. Nitya krutyamula chetanu karmala chetanu alabadinatunte kaani granthamula cheta kaani leka adhyapakula bodhana cheta kaani labhyamayyetundi kaadu.
1: This character cannot be obtained by the teachings of the teachers or study of the books, but it is based upon daily behavior and daily observing the course.
0: గ్రంథముల ద్వారా లభ్యమయ్యేటువంటి యొక్క గుణము అస్థిరమైనటువంటిది.
1: Whatever you learn through books is impermanent.
0: కర్మల చేతనే సత్య నిత్యమైనటువంటి గుణము నిత్య జీవితములో సహజంగా ఏర్పడుతుంది.
1: One can cultivate character in a natural way in the life by proper actions.
0: Karma manavuni yokka sattanu telchi chupetvanti yokka kriya.
1: It is action which shows conclusively what type of person one person is.
0: Manavuni yokka manchi cheddalu karmala dwarane manaku vyaktam avutuntayi.
1: Man's good or bad nature is revealed through his actions.
0: మానవుడు రజోగుణముతో ఉన్నాడా లేక తమో గుణముతో ఉన్నాడా లేక సాత్వికంతో వెలుగుతున్నాడా అనేటువంటిది వారి కర్మలే దీనికి ప్రధానంగా సాక్ష్యం చెప్తుంటాయి.
1: వాట్ ఈస్ ది అవుట్ స్టాండింగ్ క్యారెక్టరిస్టిక్ అండ్ క్వాలిటీ సత్వ రజ ఆర్ తమ టు విచ్ ఎ మ్యాన్ బిలాంగ్స్ ఈజ్ ప్రూవ్డ్ బై హిజ్ ఓన్ యాక్షన్స్.
0: మొహము ఎట్లా ఉన్నది అని అర్థం మాత్రమే నిరూపించగలదు.
1: మిర్రర్ రిఫ్లెక్ట్స్ ద టైప్ ఆఫ్ ఫేస్ దట్ వన్ హ్యాస్.
0: అటులనే మానవుని యొక్క కర్మలే తన యొక్క సత్య స్వరూపాన్ని అసత్య స్వరూపాన్ని నిరూపిస్తూ ఉంటుంటాయి.
1: సిమిలర్లీ ఇట్ ఈస్ ది యాక్షన్స్ ఆఫ్ మ్యాన్ విచ్ రిఫ్లెక్ట్ వెదర్ హీఈస్ ఎ ట్రూ మ్యాన్ ఆర్ అన్ అన్ట్రూ మ్యాన్.
0: కర్మ అనేటువంటిది ఒక థర్మామీటర్ వంటిది.
1: యాక్షన్ విల్ బి కంపేర్డ్ టు ఎ థర్మోమీటర్.
0: మానవుని యందు ఉష్ణము ఎంత ఉన్నది అని థర్మామీటర్ ఏ విధంగా నిరూపించి చెప్పగలదో అదే విధంగానే మానవుని యొక్క మంచి చెడ్డల యొక్క తత్వాన్ని కర్మ అనేటువంటి థర్మామీటరు నిర్ణయం చేయగలదు.
1: జస్ట్ యాజ్ థర్మామీటర్ హెల్ప్స్ టు మెజర్ ది టెంపరేచర్ ఆఫ్ ది బాడీ, మ్యాన్స్ యాక్షన్స్ మెజర్ ద టైప్ ఆఫ్ పర్సన్ దట్ హీఈస్.
0: అయితే ఒక్కొక్క పర్యాయము మానవుడు తాను చేసేటువంటి యొక్క పనులు యందు ఎంతో చూచుటకు సాత్వికంగా నెమ్మదివాడిగా చాలా సుగుణవంతుడి వలె కనిపిస్తూ ఉంటాడు.
1: సమ్ టైమ్స్ మ్యాన్ మే అపియర్ టు బి అబ్సల్యూట్లీ సాత్విక్ టైప్ ఆఫ్ పర్సన్, వెరీ క్వైట్ టైప్ బై హిజ్ యాక్షన్ సమ్ టైమ్స్.
0: కానీ కర్మలలో ప్రవేశించినప్పుడు మహారాక్షసుని వలె రూపొందుతాడు.
1: బట్ ది మూమెంట్ హీ ఎంటర్స్ ఇన్ టు యాక్షన్ హిజ్ రియల్ డెమోనిక్ నేచర్ ఈజ్ రివీల్డ్.
0: మరికొంతమంది చూచుటకు చాలా క్రూరంగా తన యొక్క ప్రవర్తన చాలా కఠినంగా కనిపిస్తుంటాది.
1: వెన్ యూ లుక్ అట్ సమ్ అదర్ పర్సన్స్ దేర్ అపియరెన్స్ లుక్ యాజ్ ఇఫ్ దే ఆర్ వెరీ క్రూయల్.
0: కానీ కర్మలో ప్రవేశించినప్పుడు సాత్వికంగా సముద్రితమైనటువంటి ఒక భావంతో తాను మెలుగుతూ ఉంటాడు.
1: బట్ ది మూమెంట్ దోస్ పీపుల్ ఎంటర్ ఇన్ టు యాక్షన్ దే షో దర్ సాత్విక్ నేచర్ దర్ క్వైట్ నేచర్ అండ్ లవబుల్ నేచర్.
0: కనుక మానవుని యొక్క స్వరూపాన్ని చూచి మనం మంచి చెడ్డ నిరూపించటకు వీలు కాదు.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సే వెదర్ ఎ మ్యాన్ ఈజ్ ఎ గుడ్ పర్సన్ ఆర్ నాట్ బై మియర్లీ లుకింగ్ అట్ హిస్ పర్సన్.
0: తాను ఆచరించేటువంటి కర్మలను పురస్కరించుకుని మంచి చెడ్డలను మనం నిర్ణయించుకోవచ్చు.
1: వీ కెన్ ఎస్టాబ్లిష్ ఫర్ అవర్ సెల్ఫ్ వెదర్ ఎ పర్సన్ ఈజ్ ఎ గుడ్ పర్సన్ ఆర్ నాట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ హిస్ యాక్షన్స్.
0: కనుక మానవులకు ప్రధానమైనటువంటిది నడవడి.
1: దేర్ఫోర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: జ్ఞాని చేసేటువంటి కార్యము అజ్ఞాని చేసేటువంటి కార్యము బయట దృష్టికి ఒక్కటిగానే కనిపిస్తాయి.
1: వెన్ యూ లుక్ ఎక్స్టర్నలీ ది యాక్షన్ పర్ఫార్మ్ బై ఎ వైజ్ మ్యాన్ ఆర్ ఎన్ ఇగ్నోరెంట్ మ్యాన్ మే లుక్ అలైక్.
0: అయితే లోకులు బాహ్య సంబంధమైనటువంటి యొక్క వృత్తిని మాత్రమే ఆధారం చేసుకుంటారు, కానీ దాని యొక్క స్థితిగతులు కానీ లక్ష్యమును కానీ ఎవరు గుర్తించలేరు.
1: ది పీపుల్ అట్ లార్జ్ లుక్ ది ఎక్స్టర్నల్ యాక్షన్ బట్ దే డు నాట్ రికగ్నైజ్ ద ఇంటెన్షన్స్ విత్ విచ్ ఇట్ ఇస్ డన్, ది పర్పస్ ఫర్ విచ్ ఇట్ ఇస్ డన్.
0: అజ్ఞాని అయినటువంటి యొక్క వ్యక్తి లేక అహంకారపూర్వమైనటువంటి వ్యక్తి ఒక ఇంటికి అగ్ని పెట్టి తద్వారా ఆ ఇంటిని భస్మం గావించవచ్చు.
1: An arrogant person, an ignorant person may destroy a house by setting it to fire.
0: ఈ వ్యక్తి అసూయాపరుడుగా ఉండవచ్చు.
1: This person may be a jealous one.
0: ఈ వ్యక్తి చేసినటువంటిది ఒక ఇంటిని భస్మం చేయటం.
1: What he has done is he has destroyed by setting fire to your house.
0: Kani hanumantudu yetti swarthamu yetti asuya yetti idi lekapoyinappudiki tanu లంకను భస్మం చేశాడు.
1: హనుమాన్ సెట్ ఫైర్ టు ది ఎంటైర్ లంక అండ్ డిస్ట్రాయిడ్ ఇట్ వితౌట్ ఎనీ ఫీలింగ్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: ఈ ఇరువురు చేసినటువంటి యొక్క పని ఒక్కటే.
1: ది యాక్షన్ ఆఫ్ సెటింగ్ ఫైర్ ఇస్ కామన్ బిట్వీన్ దీస్ టూ పీపుల్.
0: కానీ వ్యక్తి చేసినటువంటిది చెడ్డది, హనుమంతుడు చేసినటువంటిది మంచిది.
1: బట్ ది యాక్షన్ ఆఫ్ ద ఇండివిజువల్ హూ సెట్ ఫైర్ టు ది హౌస్ ఇస్ బ్యాడ్.
0: ఒకటి అపకారము, రెండవది ఉపకారము.
1: బట్ హనుమాన్ వాస్ వెరీ యూస్ఫుల్ వన్, వేర్ ది అదర్ పర్సన్
0: చెడ్డను భస్మం చేసిన వాడు హనుమంతుడు.
1: హనుమాన్ వాజ్ వన్ హూ డిస్ట్రాయిడ్
0: రాక్షసత్వాన్ని నిర్మూలన గావించినటువంటి వాడు హనుమంతుడు.
1: హీ వాజ్ ద వన్ హూ రూటెడ్ అవుట్ డెమోనిక్ నేచర్.
0: కానీ సహజమైనటువంటి మానవ జీవితాన్ని అంత్యము గావించి, హతము గావించి, అపకారము గావించినటువంటి వాడు వ్యక్తి.
1: ది అదర్ పర్సన్ హూ సెట్ ఫైర్ టు ఎన్ హౌస్ ఫర్ నో రీజన్ అట్ ఆల్ ఈజ్ వన్ హూ హాస్ కాజ్డ్ సో మచ్ ఆఫ్ హార్మ్ ఫర్ పీపుల్.
0: కానీ ఒక్కటే అయినప్పటికీ లక్ష్యం వేరు వేరుగా రూపొందినాయి.
1: యాక్షన్ ఇస్ ద సేమ్ బట్ ది పర్పస్ అండ్ మోటివేషన్ ఈజ్ డిఫరెంట్.
0: ఒక చేతి పైన ఒక క్యాన్సర్ కురుపు లేచి క్రమక్రమేణ ఆ యొక్క వ్యక్తి లోపల డయాబెటిక్స్ ఉండటం చేత అది గ్యాంగ్రీన్ గా మారిపోయింది.
1: టు స్టార్ట్ విత్ ఇట్ వాజ్ ఎ క్యాన్సరస్ గ్రోత్ ఆన్ హ్యాండ్ ఆన్ అకౌంట్ ఆఫ్ డయాబెటీస్ ఫ్రమ్ విచ్ హీ వాజ్ సఫరింగ్ ఇట్ బికేమ్ గ్యాంగ్రీన్.
0: తద్వారా డాక్టరు ఆ పేషెంట్ యొక్క మంచిని కోరి క్రమక్రమేణ దేహమంతా కూడాను వ్యాపించిపోవచ్చునే ఉద్దేశంతో ఆ చేయిని రంపం తీసుకుని కోసివేస్తాడు.
1: ఫియరింగ్ that this might spread to the entire body, a surgeon operates and cuts the arm and removes it from the body.
0: Maroka sthitilo chetilo ekkuga bangles gold bangaru gazulu veskovatam cheta avi raakapoyetappudiki donga kuda vachi aa chetini cut chesi aa gazulu teeskoni pothadu.
1: Thief cuts the hand of a woman who was having golden bangles because he was not able to remove the bangles from the hand.
0: Doctor chesina pani, donga chesina pani, okkate bahya drishtilo.
1: From an external point of view, what the thief has done and what the surgeon has done is the same.
0: Kani lakshyamulu veri veri.
1: But the purpose and the motivation is different.
0: Okati upakaramu, marokati apakaramu.
1: One is a helpful act, the other is harmful act.
0: Ade vidhamugane మంచివారు అనేక విధములైనటువంటి లోకులకు మంచి చేసే నిమిత్తమై, ఇతరులు బాగుపరిచే నిమిత్తమై అనేక విధములైనటువంటి కర్మలు ఆచరిస్తారు.
1: సిమిలర్లీ గుడ్ పీపుల్, నోబుల్ వన్స్ అండర్టేక్ టు పర్ఫార్మ్ నంబర్ ఆఫ్ యాక్టివిటీస్ విషింగ్ ది వెల్ఫేర్ అండ్ గుడ్ పీపుల్.
0: తరహితమైనటువంటి యొక్క పెద్దలు అనేక ఉపకార కార్యములలో పాల్గొంటారు.
1: సెల్ఫ్లెస్ నోబుల్ సోల్స్ undertake activities for the welfare of people.
0: స్వార్థపరమైనటువంటి వ్యక్తులు తమకు స్వప్రయోజన నిమిత్తమై అనేక విధములైనటువంటి కర్మలు ఆచరిస్తారు.
1: Selfish people also undertake different types of activity expecting.
0: కానీ సామాన్యమైన మానవులు రెండింటినీ సమంగానే భావిస్తుంటారు.
1: But ordinary human beings consider both the actions as the same.
0: ఇదే అజ్ఞానం.
1: This is ignorance.
0: అజ్ఞానం అనగా మంచి చెడ్డల విచారణ అనేటువంటి దాన్ని కొంతవరకు ఉపయోగించి, బుద్ధిని ఉపయోగించి అనుభవించాలి.
1: ఇగ్నోరెన్స్ ఈజ్ వన్ విచ్ ఇస్ డివైడ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అండ్ విచ్ ఎంజాయ్స్ ఎవ్రీథింగ్ ఎట్ ద సేమ్.
0: మానవ జీవితము విలువైనటువంటిదని మీకు అందరికీ తెలుసు.
1: ఆల్ ఆఫ్ యు నో దట్ హ్యూమన్ లైఫ్ ఈజ్ మోస్ట్ ప్రెషియస్.
0: జీవితం కంటే ప్రాణం మరింత విలువైనటువంటి కూడా తెలుసు.
1: లైఫ్ ఈజ్ మోర్ ప్రెషియస్ దాన్ మియర్ లివింగ్.
0: పవిత్రమైన కార్యములను సాధించే నిమిత్తమై ప్రాణమును కూడాను లెక్క చేయక మనం ఎన్నో కార్యాలను సాధిస్తుంటాం.
1: క్వైట్ ఎ ఫ్యూ యాక్షన్స్ ఆర్ అండర్టేకన్ నాట్ ఈవెన్ కేరింగ్ ఫర్ లైఫ్ ఫర్ అచీవింగ్ సంథింగ్ వర్ది ఆఫ్ అచీవింగ్.
0: ఒక కార్యమును సాధించిన మాత్రాన తృప్తి పనిచేయటువంటి స్వభావం కాదు మానవుని.
1: Man would not be satisfied by achieving one small individual.
0: ఇంక అనేక మంచి కార్యములు సాధించాలని ఉత్సాహపడుతుంటాడు.
1: He aspires and is enthusiastic to achieve more and more good and noble things.
0: కనుక ఈ మానవుని కింద ఒక మంచితనం పైన, మంచి విషయం పైన, మంచి కర్మల పైన విశ్వాసం అనేటువంటి దాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: ఇట్ ఈస్ నెసెసరీ టు ఇన్క్రీజ్ మ్యాన్స్ ఫెయిత్ ఇన్ గుడ్ థింగ్స్, గుడ్ థాట్స్, గుడ్ డీడ్స్.
0: అన్నింటినీ నమ్ముతున్నాడు మానవుడు ఈనాడు.
1: టుడేస్ మ్యాన్ బిలీవ్స్ ఎవ్రీథింగ్,
0: కానీ భగవంతుని నమ్మటం లేదు.
1: బట్ హీ డస్ నాట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఒక కారులో కూర్చొని ఒక డ్రైవర్ కు సరెండర్ చేసి నిశ్చింతగా కన్నులు మూసుకొని నిద్రపోతూ ప్రయాణం చేస్తుంటాడు మానవుడు.
1: ఏ ట్రావెలర్ ఇన్ ఎ కార్ పుట్స్ హిస్ ఎంటైర్ ఫెయిత్ ఇన్ ద డ్రైవర్, సరెండర్స్ హిమ్సెల్ఫ్ టు హిమ్ అండ్ రిలాక్సెస్ అండ్ ట్రావెల్స్ ఇన్ ద కార్.
0: రాత్రి అంతా కూడాను ఒక గుర్ఖాకు సరెండర్ చేసి తాను ఏ విధమైనటువంటి ఒక విచారము లేకుండా నిశ్చింతగా నిద్రిస్తుంటాడు మానవుడు.
1: ఎ వెల్తీ పర్సన్ ఇన్ హిస్ హోమ్ రిలాక్సెస్ అండ్ స్లీప్స్ కంఫర్టబుల్లీ ఎంట్రస్టింగ్ హిమ్సెల్ఫ్ హావింగ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గుర్ఖా ఆర్ ద వాచ్మెన్.
0: ఒక వంటవాణిని పూర్తిగా నమ్మి స్టోర్ రూమ్ అంతా వానికి ఇచ్చి తన పనులు తాను చూసుకుంటుంటాడు ఇంటి యజమాని.
1: మాస్టర్ ద హోమ్ ఎంటర్స్ ది ఎంటైర్ కిచెన్ అండ్ ద స్టోర్ రూమ్ టు ద కుక్ అండ్ లుక్స్ ఆఫ్టర్ హిజ్ ఓన్ వర్క్ ఫ్రీ ఆఫ్.
0: కానీ భగవంతుని మాత్రం నమ్మడు.
1: బట్ మ్యాన్ రిఫ్యూజెస్ టు హ్యావ్ ఫెయిత్ ఇన్
0: భగవంతుడు. ఈ డ్రైవర్ కంటే, ఈ వాచ్మెన్ కంటే, ఈ వంటవాణి కంటే తక్కువైనటువంటి వాడనే వీని దృష్టి.
1: ఈజ్ గాడ్ లెసర్ దాన్ ఎయిదర్ ది వాచ్మెన్, ద డ్రైవర్ ఆర్ ద కుక్?
0: కాదు కాదు. వీని యొక్క మనోస్థితి ఇంత దిగజారిపోయినటువంటి ఒక స్థితి.
1: సర్టన్లీ నాట్. బట్ మ్యాన్ హ్యాస్ రీచ్డ్ సచ్ ఎ లో స్టేట్ ఆఫ్ మైండ్ దట్
0: సంకుచితమైనటువంటి వీని భావమే ఈ ఉన్నతమైనటువంటి ఒక విషయాన్ని విశ్వసించలేకపోతున్నాడు.
1: ది నారో మైండెడ్నెస్ ఆఫ్ ద మ్యాన్ ఈజ్ కమింగ్ ఇన్ ద వే ఆఫ్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: టు ఫర్గెట్ గాడ్ ఈజ్ సిన్ అని.
1: టు ఫర్గెట్ గాడ్ ఈజ్ సిన్.
0: నిజమైన పాపం ఏమిటంటే భగవంతుని మార్చడమే గొప్ప పాపం.
1: ఇఫ్ యు రియలీ ఆస్క్ వాట్ ఈజ్ సిన్, ఫర్గెటింగ్ గాడ్ ఈజ్ ద వర్స్ట్ సిన్.
0: తన యందున్నటువంటి సమస్త శక్తులకు భగవంతుని యొక్క అనుగ్రహమే మూలాధారము.
1: ఫర్ ఆల్ ద పవర్స్ వెస్టెడ్ ఇన్ మ్యాన్ ఇట్ ఈస్ గాడ్స్ గ్రేస్ విచ్ ఇస్ ద బేసిస్ అండ్ ద రూట్.
0: ఈ గుణమును మాత్రమే మానవుడు అభివృద్ధి పరచుకోవాలి.
1: మ్యాన్ హ్యాస్ టు డెవలప్ దిస్ ఫెయిత్.
0: నాలెడ్జీ వితౌట్ క్యారెక్టర్ ఈజ్ ఏ పవర్ఫుల్ ఈవిల్.
1: నాలెడ్జ్ వితౌట్ క్యారెక్టర్ ఈజ్ అ పవర్ఫుల్ ఈవిల్.
0: ఇలాంటి రాక్షసమైనటువంటి యొక్క మనస్సు కలగటం చేతనే మానవుడు పవిత్రమైన దానిని నమ్మలేకపోతుంటాడు.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ది ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ సచ్ సిన్ఫుల్ ఈవిల్ ఇన్ హిమ్ హీ డజంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ డివినిటీ.
0: మానవుడు ఈనాడు తేనెటీగ వలె తయారవుతున్నాడు కానీ తుమ్మిద వలె ఏమాత్రము తయారు కావటం లేదు.
1: మ్యాన్ ఈస్ బికమింగ్ దీస్ డేస్ ఏ హనీ బీ.
0: తేనెటీగ ఏం చేస్తుంది? ప్రతి పుష్పం దగ్గరికి పోతుంది, ఆ మకరందాన్ని తీసుకుని వచ్చి ఒక దగ్గర చేరుస్తూ చేరుస్తూ చేరుస్తూ వస్తుంది.
1: ద హనీ బీ గోస్ ఫ్రమ్ ఫ్లవర్ టు ఫ్లవర్, కలెక్ట్స్ హనీ అండ్ అక్యుములేట్స్ ఇట్.
0: కానీ తాను అనుభవించదు.
1: బట్ ఇట్ డజంట్ ఎంజాయ్ ఇట్ సెల్ఫ్.
0: ఎవరో వచ్చి దానికి పొగబెట్టి దాని ప్రాణం తీసి ఈ యొక్క తేనెను అపహరించిపోతుంటారు.
1: సమ్వన్ ఎల్స్ కమ్స్ కలెక్ట్స్ ది హనీ అండ్ రిమూవ్ ద హనీ బీ అండ్ ఎంజాయ్.
0: ఫలితము లేనటువంటి దాని నిమిత్తమై మనము అనేక రకములుగా ప్రాకులాడుతూ కాలంను వ్యర్థం చేస్తూ కర్మలను నిరర్థకం గావించుకుంటూ ఎన్నో మనం చేస్తున్నాము తేనెటీగల వలె.
1: లైక్ దీస్ బీస్ వీఆర్ డూయింగ్ మెనీ థింగ్స్ విచ్ డు నాట్ హ్యావ్ ఎనీ బెనిఫిట్ ఫర్ అస్, వీఆర్ నాట్ ఎంజాయింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ దోస్ యాక్షన్.
0: తుచ్చమైనటువంటి యొక్క లోక సంబంధమైనటువంటి విషయాల లోపల కాలమును కాయమును కర్మను కూడాను వ్యర్థం గావించి మన జీవితమును నిరర్థకం చేసుకుంటున్నాం.
1: టైం, ఎఫర్ట్ అండ్ లైఫ్ ఇట్సెల్ఫ్ ఇస్ వేస్టెడ్ ఇన్ అండర్టేకింగ్ మీన్ యూజ్లెస్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్.
0: కానీ పవిత్రమైనటువంటి విషయంలో మాత్రము మనం కించిత్తైనప్పుడు కాలమును కాని కాయమును కాని కర్మను కాని ప్రవేశపెట్టడం లేదు.
1: బట్ ఎయిదర్ ది టైం ఆర్ లైఫ్ ఆర్ యాక్షన్ ఈజ్ నాట్ యూజ్డ్ ఫర్ నోబుల్ థింగ్స్ ఈవెన్ ఇన్ ఎ లిమిటెడ్ ఎక్స్టెంట్.
0: తేనెటీగ కంటే తుమ్మెద చాలా ఉత్తమమైనటువంటిది.
1: బట్ కంపేర్ టు దిస్ హనీ బీ,
0: తుమ్మెద నేరుగా వెళ్లి ఒక పవిత్రమైనటువంటి పుష్పములో ప్రవేశించి అందులో ఉన్నటువంటి మకరందాన్ని తాను గ్రోలి తాను మత్తై ఉన్మత్తమై తన్మయత్నమై తాదాత్మభావాన్ని పొందిపోతుంటారు.
1: ద అనదర్ టైప్ ఆఫ్ బీ గ్రోస్ ఇన్ టు ద ఫ్లవర్ సక్స్ ద నెక్టర్ గెట్స్ ఇంటాక్సికేటెడ్ విత్ ఇట్ అండ్ గెట్స్ లాస్ట్ ఇన్ దట్ పర్టికులర్ థింగ్ అండ్ లీవ్స్ ఇట్స్ లైఫ్.
0: తనయందు ఎంత శక్తి ఉండినప్పటికీ అహంకార పడదు ఆ యొక్క స్థితి యందు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ సో మచ్ ఆఫ్ పవర్ ఇన్ ఇట్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఈగో.
0: తుండ కఠినమైనటువంటి యొక్క కర్రను కూడా తొలిసి లోపల ప్రవేశిస్తుంది.
1: ఇట్ కెన్ ఎంటర్ ఈవెన్ ఇన్ టు ఏ హార్డ్ వుడ్ అండ్ మేక్ ఏ హోల్ ఇన్ దట్.
0: అంతటి శక్తి సామర్థ్యం కలిగినటువంటిది తుమ్మెద.
1: సచ్ ఇస్ ద పవర్ ఆఫ్ దిస్ బీ.
0: ఒకనొక సమయం లోపల పరశురాముని కూడాను భ్రమతి కల్పించేటువంటి యొక్క దీనిలో తుమ్మెద తన యొక్క తొడలో పోయి అనేక రకములుగా కూడాను తాను తొలుచుకుని లోపల ప్రవేశించింది.
1: వన్స్ అపాన్ ఏ టైమ్ దిస్ బీ కుడ్ ఎంటర్ ఇన్ టు ది థైల్ ఆఫ్ పరశురామ మేకింగ్ ఏ హోల్.
0: శక్తి ఉన్నది కదా అని తాను అహంకారం ప్రదర్శించడం లేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ పవర్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఆరోగ్యం.
0: రేఖలు కలిగినటువంటి యొక్క కమలం యొక్క రేఖల లోపల ప్రవేశించి కూడాను తాను బయట రాలేకపోతుంటుండాలి.
1: ఇట్ ఎంటర్స్ ఇన్ టు సాఫ్ట్ పెటల్స్ ఆఫ్ ఎ లోటస్ బట్ ఇట్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు కమ్అట్ ఆఫ్ ఇట్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్?
0: కఠినమైనటువంటి కర్రనైనా తలుచుకుని లోపల ప్రవేశించేటువంటి ఈ తుమ్మెద లేక కమలముల యొక్క రేఖలను తలుచుకుని బయటికి రాలేకపోతుండాలి.
1: బి విచ్ కెన్ ఎంటర్ ఇన్ టు హార్డ్ వుడ్ అండ్ కమ్అట్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ఎ లోటస్ విత్ సాఫ్ట్ పెటల్స్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు కమ్అట్.
0: మకరందమును గ్రోనేటువంటి యొక్క మధురమైనటువంటి భావంతో ఉండటం చేతనే తన శక్తిని తాను మర్చిపోయింది.
1: యాజ్ ఇట్ వాజ్ absorbed in drinking and getting intoxicated,
0: అహంకారం నిర్మూలము గావించుకున్నది.
1: ఇట్ హాస్ డిస్ట్రాయిడ్ ఇట్స్ ఈగో.
0: స్వార్థము స్వప్రయోజనం అనేటువంటి దాన్ని మర్చిపోయింది.
1: ఇట్ హాస్ ఫర్గాటన్ ఆల్ సెల్ఫిష్.
0: తన జీవితాన్ని తాను రక్షించుకోవాలనేటువంటి యొక్క భావం కూడా తనలో లేకుండా పోయింది.
1: ఇట్ డిడ్ నాట్ హ్యావ్ ఈవెన్ ది ఫీలింగ్ దాట్ ఇట్ షుడ్ ప్రొటెక్ట్ ఇట్స్ ఓన్ లైఫ్.
0: కనుక మానవుడు ఒక తుమ్మెద వంటి వాడిగా తయారు కావటం సార్థకం ఉంటుంది.
1: మ్యాన్ హ్యాస్ టు బికమ్ సచ్ ఎ బీ.
0: ఒక్కొక్క విషయంలో మానవ జీవితాన్ని చక్కగా విచారించుకుని చూస్తే ఎంతో అంతరాత్మలంతా నిండి ఉంటున్నది.
1: వాట్ ఎవర్ స్మాల్ యాక్షన్స్ అండ్ థింగ్స్ ఇన్ ద మ్యాన్స్ లైఫ్ ఆర్ టేకన్ ఇఫ్ వన్ లుక్స్ ఎ లిటిల్ కేర్ఫుల్లీ దేర్ ఇస్ సో మచ్ టు లెర్న్.
0: రాములు సీతాలక్ష్మణ సమేతుడై దండకారణ్యములో ప్రవేశించాడు.
1: రామ ఎంటర్డ్ దండక ఫారెస్ట్ అకంపెనీడ్ బై లక్ష్మణ అండ్ సీత.
0: అక్కడ ప్రవేశించినప్పుడు ఆ దండకారణ్యంలో ఉండినటువంటి వారు ఎవరు?
1: హూ ఆర్ ద పర్సన్స్ హూ ఆర్ ఇన్ ద ఫారెస్ట్?
0: కరుడు,
1: కర,
0: దూషణుడు,
1: దూషణ,
0: తాటకి,
1: తాటకి,
0: మారీచుడు,
1: మారీచ,
0: కబంధుడు,
1: కబంధ,
0: ఇత్యాది రాక్షసులకంతా నిలయమైనటువంటిది ఈ యొక్క దండకారణ్యం.
1: దండక ఫారెస్ట్ వాజ్ ఎ హోమ్ for all these demons and many more.
0: మరొక వైపున
1: ఆన్ ది అదర్ సైడ్
0: సాత్విక గుణవంతులైనటువంటి జటాయువు, శబరి,
1: దేర్ వర్ పీపుల్ లైక్ శబరి,
0: అగస్త్య మహర్షి,
1: అగస్త్య మహర్షి,
0: మతంగ మహర్షి,
1: మతంగ మహర్షి
0: ఇత్యాది మహర్షులు కూడాను అదే దండకంలో నివసిస్తూ వచ్చారు.
1: ఇన్ ద సేమ్ ఫారెస్ట్ వర్ దీస్ గ్రేట్ మహర్షిస్ ఆల్సో లివింగ్.
0: అయితే రాముడు చేసిన పని ఏమిటి?
1: What did Rama do?
0: Rakshasalanu hatamarchi,
1: he killed the demons.
0: Rishulanu poshinchi,
1: he protected the
0: Rishulato snehamunu pondadu.
1: He established friendship with
0: Rishulatone kaalamu gadutu vachadu.
1: He spent his time with them, with Rishi.
0: Tadwara taru entano kudanu dharmani abhiruddhi gavinchinatunte vaadu ayyadu.
1: On account of that he was able to establish dharma even there.
0: Ee dandakaranyam ekkada untundadi?
1: Where is this dandaka forest?
0: ఎక్కడో మనం వెతకడానికి పోనక్కర్లేదు.
1: వి నీడ్ నాట్ గోయింగ్ సర్చ్.
0: ప్రతి ఒక్కరి హృదయమును దండకారణ్యమే.
1: ఎవ్రీ వన్స్ హార్ట్ మే బి కంపేర్డ్ టు దండక ఫారెస్ట్.
0: అందులో దుష్ట గుణములైనటువంటి యొక్క రాక్షసులు,
1: బ్యాడ్ క్వాలిటీస్ విచ్ మే బి కంపేర్డ్
0: టు గుణములైనటువంటి యొక్క ఋషులు,
1: రిషీస్ విచ్ మే బి కంపేర్డ్ టు సేక్రెడ్ క్వాలిటీ
0: అందులోనే వసిస్తూ ఉంటున్నారు.
1: బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కో ఎగ్జిస్టింగ్ ఇన్ ది సేమ్ హార్ట్.
0: ఇక్కడ ప్రవేశించినటువంటి రాముడు ఎవరు?
1: Who is this Rama who entered into this forest?
0: Vijnanam anetunte Ramudu.
1: Rama called knowledge.
0: Prajnana sugnanam anetunte Sita lakshanamto praveshinchi.
1: Accompanied by ప్రజ్ఞాన అండ్ సుజ్ఞాన కంపేర్ టు సీత అండ్ లక్ష్మణ,
0: ఇందులో ఉండినటువంటి యొక్క రాక్షస కృత్యములంతా కూడాను నిర్మూలం గావించాడు.
1: హి డిస్ట్రాయిడ్ ఆల్ ది డెమోనిక్ క్వాలిటీస్ ఇన్సైడ్ ది హార్ట్.
0: కనుక ఈనాడు మనము మన హృదయాన్ని పరిశీలన చేసుకుంటే మనలో ఈ ప్రజ్ఞాన సుజ్ఞానం అనేటువంటిది కాని విజ్ఞానం అనేటువంటిది కాని క్షీణించిపోవటం చేతనే మన ఎందుకున్నటువంటి రాక్షస కృత్యములను మనం ఏమాత్రం కూడాను నిర్మూలం గావించలేకపోతున్నాం.
1: If you carefully look into your heart and examine, you have not been able to destroy the bad qualities in your heart because you have not given room for prajnana, sujnana and vijnana.
0: Yavaru ee vijnanam anekunte yokka swaroopanni dharinchi prajnana sujnana sanitamainatunte yokka roopamlo thanu jeevinchadaniki prayatnistado vaadi yandu durgunamulu undadaniki veele ledu.
1: Whoever establishes vijnana accompanied by prajnana and sujnana in his heart, he cannot have bad qualities at all in his heart.
0: Kanuka ikkada manavudu cheyavalsinatundi emti,
1: what is it that man has to do then?
0: Nirantaramu swarthamu swaprayojana jeevitanni manamu gadaparadu.
1: Man should not spend his entire life in selfishness and self interest.
0: Manam vachinatundi lakshyam emito manam gurtinchadaniki prayatninchali.
1: We must make an effort to find out the purpose for which we have come.
0: ఎన్ని రకములైనటువంటి నిరుపయోగమైనటువంటి కార్యములకు మనము శక్తినంతా ఉపయోగపెడుతున్నాం.
1: We are using all our energy for the wrong purpose.
0: కొంతమంది ఇంగ్లీష్ ఛానల్ దాటడానికి రాత్రింపగులు ప్రయత్నం చేసి ఈ జలం లోపల స్విమ్మింగ్ నేర్చుకుని ఎంతనో కష్టపడుతుంటారు. దిచ్చ అనుకుంటున్నారు.
1: There are quite a few people who enter into English channel to cross the channel and for that particular purpose they will be learning many many things.
0: ఎవరెస్ట్ పైన పోయి పతాకాన్ని దగిలించడానికి నో రెస్ట్, నిరంతరం కూడా పాట పడుతుంటుంటారు పాపం.
1: ఫ్యూ అదర్స్ ట్రై టు క్లైమ్ అండ్ రీచ్ ది పీక్ ఆఫ్ ఎవరెస్ట్ అండ్ ఎస్టాబ్లిష్ దెమ్సెల్స్ ది
0: సైకిల్ పైన ప్రపంచం అంతా కూడా ప్రయాణం చేసి ఒక విధమైనటువంటి పేరును సంపాదించాలి, పేపర్ లో తన యొక్క పేరు రావాలి అనేటువంటి ఉద్దేశం లోపల ఆహార నియమములంతా కూడా పాటించకుండా నిద్రాహారములు వదలి అనేక శ్రమలు పడుతుంటారు.
1: In order to earn reputation, fame and get their names in the newspaper published, some people go around the world on bicycles.
0: ఈ తుచ్చమైనటువంటి కార్యములో మన జీవితాన్ని ఇంత ప్రవేశపెట్టుతున్నామే కాని పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క దైవం నిమిత్తమై మనం ఎంత కాలాన్ని ఎంత శ్రమ పడుతున్నాము మీకు మీరే యోచించుకోవచ్చు.
1: You can think for yourself, we are wasting time in such useless pursuits, but in reaching the God and attaining divinity we are not spending any time. You can think for yourselves.
0: Yachinta bhuvi putra mitra parana vyapara sambhashane yachinta dhana dhanya bhoga yashas labhe sada jayate sachinta bhuvi nandanandana pada dvanda aravindechane kachinta yamaraj bhima sada dwarapayale prabho annaru. Yachinta bhuvi putra mitra bharana vyapara sambhashane పుత్రుల కోసం, మిత్రుల కోసం, బంధువుల కోసం, భాగ్యం కోసము మనము ఎంత కాలాన్ని మనం అర్పితం గావిస్తున్నాం.
1: వీఆర్ స్పెండింగ్ అండ్ ఇన్వెస్టింగ్ సో మచ్ టైం ఫర్ ద సేక్ ఆఫ్ చిల్డ్రన్, ఫర్ ద సేక్ ఆఫ్ ఫ్రెండ్స్, ఫర్ ద సేక్ ఆఫ్ రిలేటివ్స్ అండ్ ఫర్ ద సేక్ ఆఫ్
0: యాచింత ధన ధాన్య భోగ యశస్ లాభే సదా జాయతే. ధన ధాన్యముల నిమిత్తమై, లాభము నిమిత్తమై మనము ఏ కాలాన్ని ఎంత దుర్వినియోగపరుస్తున్నామో.
1: Whatever time is being used and wasted in earning money and various properties and profits,
0: aa kalamulo sachinta bhuvi nandanandana padadvantaravinde chane chane chane balavantuni paina ee kalamulanninti endukonu oka chana kalanni sadviniyogam chesthe sachinta yamaraja bhima sadatvara prayane prabho భయంకరమైనటువంటి యొక్క మార్గమును కూడాను సులభమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టి స్వర్గము లోపల ప్రవేశించడానికి వీలవుతుందట.
1: అవుట్ ఆఫ్ సచ్ ఇన్ఫినిట్ టైమ్ విచ్ ఇస్ వేస్టెడ్, ఈవెన్ ఇఫ్ ఎ మోమెంట్ ఈస్ స్పెంట్ ఇన్ థింకింగ్ ఆఫ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్, యూ కెన్ కాంకర్ ఎనీథింగ్ అండ్ ఫేస్ వెరీ డిఫికల్ట్ టాస్క్ అండ్ రీచ్ ద గోల్.
0: చేయటం లేదు ఆ పని మనం.
1: వీఆర్ నాట్ డూయింగ్ దట్ టాస్క్.
0: మనం చదువుతున్నాం.
1: వీఆర్ స్టడీయింగ్.
0: ఈ చదువు యొక్క లక్ష్యం ఏమిటి?
1: వాట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ అవర్ స్టడీ?
0: కేవలము జ్ఞానాన్ని సేకరించటమా?
1: ఈజ్ ఇట్ గెటింగ్ ఇన్ఫర్మేషన్?
0: ఇది నిజమైనటువంటి జ్ఞానమా?
1: ఈజ్ ఇట్ రియల్ విజ్డమ్ ఆర్ నాలెడ్జ్?
0: కాదు. అయితే ఈ జ్ఞానము లోక సంబంధమై కొంతవరకు అవసరంగా ఉంటుంది.
1: ఫర్ ది వరల్డ్లీ నీడ్స్ దేర్ మే బి సమ్ యూస్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఆల్సో.
0: కానీ ఈ జ్ఞానము కంటే
1: బట్ హౌ కెన్ కాంకర్ ఎనీథింగ్ అండ్ ఫేస్ వెరీ డిఫికల్ట్ టాస్క్ అండ్ రీచ్ ద గోల్.
0: చేయటం లేదు ఆ పని మనం.
1: We are not doing that task.
0: మనం చదువుతున్నాం.
1: We are studying.

0: యూస్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఆల్సో.
1: కానీ ఈ జ్ఞానము కంటే, బట్ కార్యశీలత, కార్యశీలము అత్యవసరమైనటువంటిది.
0: బట్ కంపేర్ టు దిస్ నాలెడ్జ్, క్యారెక్టర్ అండ్ గుడ్ క్వాలిటీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: ఈనాడు ఎంతమందో ఎన్నో విద్యలు అభ్యసించారు.
0: టుడే దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ హావ్ మాస్టర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఇవన్నీ కూడాను భౌతిక జీవితానికి కొంత సహాయకారిగా ఉండవచ్చును.
0: ఆల్ దిస్ మే బి యూస్ఫుల్ ఫర్ ది ఫిజికల్ లైఫ్, ఫర్ ది వరల్డ్లీ లైఫ్.
1: ఇది కేవలం ఒక జీవనోపాధిగా రూపొందవచ్చును.
0: దిస్ మే బి హెల్ప్ యూ టు ఈక్ ఎ లైవ్లీహుడ్.
1: కానీ జీవితం అంటే ఏమిటో నేర్చుకోవడానికి ప్రయత్నించాలి.
0: బట్ ఇట్ ఈస్ నెసెసరీ టు లెర్న్ వాట్ లైఫ్ ఈజ్.
1: జీవితం అంటే తెలియనటువంటి మానవునికి జీవనోపాధి తెలిసి ప్రయోజనం ఏమిటి?
0: ఫర్ ఎ పర్సన్ హూ డస్ నాట్ నో వాట్ లైఫ్ ఈజ్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఈకింగ్ అవుట్ ఎ లైవ్లీహుడ్.
1: మన యొక్క మానవతా జీవితము చాలా పవిత్రమైనటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ ఈజ్ మోస్ట్ సీక్రెట్.
1: తిండి తీర్థాల నిమిత్తమై ఏర్పడినటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ నాట్ గివన్ టు అస్ ఫర్ ఈటింగ్ అండ్ వేస్టింగ్ అవర్ టైం.
1: మన నిమిత్తమై తిండి తీర్థాలు ఏర్పడినాయి, కానీ తిండి తీర్థాల నిమిత్తమై మనం ఏర్పడలేదు.
0: Food and clothing have come into existence, you know, for our sake. We have not come for the sake of food.
1: Mana lakshyam emiti?
0: What is our purpose?
1: Ee lakshyanni manam marchipothunnam.
0: We are forgetting the very purpose.
1: Tana tattvanni taanu gurtinchali.
0: One should recognize his real nature.
1: Emiti manavudante emiti?
0: What do you mean by man?
1: Pashuvuku manavudiki unna vyathyasam emiti?
0: What is the real distinction between man and an animal?
1: Pashuvuku manavudiki unna vyathyasamlo మనస్సు పశువుకు లేదు, మనిషికి ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ది మైండ్ విచ్ డిస్టింగ్విషెస్ మ్యాన్ ఫ్రమ్ ఎన్ ఎనిమల్.
1: మనస్సు కలిగినటువంటి వాడి కనుకనే ఇతనికి మనిషి అని పేరు వచ్చింది.
0: మ్యాన్ హస్ గాట్ ద నేమ్ మ్యాన్ బికాస్ హీ హాస్ ఎ మైండ్.
1: ఈ మనస్సు యొక్క స్వభావం ఏమిటి?
0: వాట్ ఈస్ ది నేచర్ ఆఫ్ మైండ్?
1: ఇది సంకల్ప వికల్పాత్మకతో కూడినటువంటిది.
0: మైండ్ కన్సిస్ట్ ఆఫ్ థాట్ వేవ్స్.
1: దేశం అంటే కేవలము మనకు కనిపించేటువంటి నేల మాత్రమే కాదు.
0: When we say a nation, it doesn't mean this land.
1: నిత్య జీవితంలో సత్యమైనటువంటి మార్గములో ప్రత్యక్షంగా నిరూపించేటువంటి సమాజం.
0: Society is that which really proves the real human nature of man.
1: మనము సర్వ సౌకర్యములు కూడా సమాజం నుంచినే మనం అందుకోగలుగుతున్నాం.
0: All the benefits we are deriving from the society only.
1: సమాజం నుంచి మనం అందుకుంటున్నాం, సమాజం నుంచి మనం ఆనందిస్తున్నాం, సమాజం నుంచి మనం సుఖాన్ని అనుభవిస్తున్నాం.
0: We are enjoying all the benefits and deriving all happiness from society.
1: కానీ మనం అందుకున్నటువంటి ఈ సొసైటీకి, అనగా సమాజానికి, మనం ఏమి కృతజ్ఞత రూపకంగా దానికి అందిస్తున్నాం?
0: What are we returning to such society as a token of our gratitude?
1: భావమే లేదు మనిషిలో.
0: There is no gratitude at all, no feeling of gratitude.
1: మనం సమాజానికి ఏమి మంచి చేస్తున్నాం?
0: What good are we doing to the society?
1: ఈనాటి విద్యావంతులకు,
0: for educated people of today,
1: పంచ ప్రాణముల్లో,
0: among the five life breaths,
1: సరసే ప్రధానమైన ప్రాణంగా కనిపిస్తుండాలి.
0: Money first seems to be the most important life breath.
1: ఇదే మానవుని యొక్క జీవితము.
0: Is that the real life of man?
1: డబ్బులేనటువంటి వాడంతా జీవించడం లేదా ప్రపంచంలో?
0: Or one without money, not
1: విద్యలేనటువంటి వాడంతా జీవించడం లేదా ప్రపంచంలో?
0: Or not people living without education?
1: కేవలము విద్య ఉద్యోగ నిమిత్తం అనేటువంటి యొక్క తప్పుడు భావాన్ని హృదయంలో పెట్టుకుని తద్వారా దానికి తగినటువంటి డిగ్రీ కోసం మనం పాకులాడుతున్నాం.
0: వీఆర్ అండర్ ది మిస్టేక్ అండ్ నోషన్ దట్ ఎడ్యుకేషన్ ఈస్ మెంట్ ఫర్ గెటింగ్ ఎ జాబ్ అండ్ దస్ వీఆర్ ట్రైంగ్ టు అక్వైర్ ఎడ్యుకేషన్.
1: పని చేయవలసిందే.
0: మ్యాన్ హ్యాస్ టు వర్క్.
1: కానీ ధన నిమిత్తము కాదు పని చేయవలసింది, నీ నిమిత్తం నువ్వు చేయాలి.
0: బట్ యూ షుడ్ నాట్ వర్క్ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ, యూ షుడ్ వర్క్ ఫర్ యువర్ ఓన్ సేక్.
1: ఈ సత్యాన్ని ఏ విద్యావంతుడు కూడా నువ్వు విచారించడం లేదు.
0: నో ఎడ్యుకేటెడ్ పర్సన్ ఈజ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ దిస్ బేసిక్ ట్రూత్స్.
1: చదువు ఉండవలసిందే.
0: మ్యాన్ షుడ్ హావ్ ఎడ్యుకేషన్.
1: డిగ్రీ తీసుకోవాల్సిందే.
0: యూ షుడ్ టేక్ డిగ్రీస్ ఆల్సో.
1: కానీ అది దేనికి ఎంతవరకు అంతవరకే దాన్ని ఉపయోగపెట్టుకోవాలి.
0: బట్ యూ షుడ్ నో ఫర్ వాట్ పర్పస్ దీస్ డిగ్రీస్ ఆర్ మెంట్.
1: అంతేకాని చదువుకుని డిగ్రీ తీసుకున్నాం కదా అని చెప్పని మనం ఇష్టమొచ్చినట్టు దాన్ని దుర్వినియోగం చేయకూడదు.
0: బట్ జస్ట్ బికాస్ యూ హావ్ గాట్ డిగ్రీస్ యూ షుడ్ నాట్ అబ్యూస్ దోస్ డిగ్రీస్.
1: ఈనాటి మానవుని యందు సహజంగా ఉండవలసినటువంటి డిసిప్లిన్ కూడా లేదు.
0: ఇన్ టుడేస్ మ్యాన్ డిసిప్లిన్ విచ్ ఈస్ నేచురల్ ఆల్సో ఈస్ నాట్ ఒబ్టైన్ ఇన్ హిమ్.
1: ఈ డిసిప్లిన్ లేనటువంటి వాడికి ఈ యొక్క విద్య ఎందుకు?
0: మ్యాన్ డివైడ్ ఆఫ్ డిసిప్లిన్ డజంట్ నీడ్ దిస్.
1: నీతి లేని వానికి నియమమే.

0: దాన్ని.
1: ఫర్ ఎ మ్యాన్ హూ డస్ నాట్ హ్యావ్ మొరాలిటీ, వెరీ
0: నీతి లేని వాడు కోతి కంటే హీనుడు అని.
1: ఎ మ్యాన్ హూ డస్ నాట్ హ్యావ్ మొరాలిటీ ఈజ్ వర్స్ దాన్ ఎ మంకీ.
0: కనుక తనను తాను గుర్తించుకోవడానికే తాను ప్రయత్నించటం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ హూ హీ రియల్లీ ఈజ్.
0: భగవంతుని ఏ రీతిగా గుర్తించగలడు?
1: హౌ కెన్ హీ అండర్స్టాండ్ హూ గాడ్ ఈజ్?
0: ఇది భగవంతుడు చేయదగినది, ఇది భగవంతుడు చేయరానిది అని నిర్ణయించేటువంటి అధికారం ఎవరికి లేదు.
1: నో వన్ హ్యాస్ ది రైట్ టు సే దట్ గాడ్ కెన్ డూ దిస్.
0: పరిపూర్ణమైనటువంటి భావంతో, పరిపూర్ణమైనటువంటి ప్రేమతో ఏమి చేసినా చేయవచ్చు భగవంతుడు.
1: God can do anything because he does not have any selfishness. He has only
0: స్వార్థం ఉండినప్పుడు దీనికి తప్పప్పులు అనేటువంటి నియమాలు వస్తుంటాయి, కానీ స్వార్థం లేనప్పుడు ఏమైనా చేయొచ్చు.
1: గుడ్ ఆర్ బ్యాడ్ అరైజ్ ఓన్లీ వెన్ దెర్ ఇస్ సెల్ఫిష్నెస్. ఇఫ్ దెర్ ఇస్ నో సెల్ఫిష్నెస్ అట్ ఆల్, దెర్ ఇస్ నథింగ్ లైక్ గుడ్ అండ్ బ్యాడ్ ఫర్ హిమ్.
0: ఒక్కొక్కతోరి మానవుడు సంకుచితమైనటువంటి హృదయంతో ఏదో కొన్ని మాత్రం దుష్టము చూచి, అయ్యో ఇది చేయవచ్చునా, ఇది చేయకూడదా, ఇది చేయరానిది, ఇది చేయతగింది అని మాత్రం తన యొక్క కెపాసిటీ ఎంతవరకు అంతవరకు నిర్ణయించుకుంటాడు.
1: మ్యాన్ విత్ హిస్ నారో మైండెడ్నెస్ లుక్స్ అట్ ఏ పర్టికులర్ థింగ్ అండ్ ట్రైస్ టు అండర్స్టాండ్ ఓన్లీ అప్ హిస్ ఓన్ కెపాసిటీ.
0: ఉదాహరణము,
1: హియర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
0: 11వ సంవత్సరంలో పాండవులంతా కూడా రోమ ఋషి వనంలో ఉంటున్నారు.
1: ఇన్ ద 11th ఇయర్ ఆల్ ది పాండవర్స్ వర్ ఇన్ ది ఫారెస్ట్ కాల్డ్ రోమ ఋషి.
0: ఈ రోమ ఋషి అందులో తపస్సు ఆచరించుకుంటూ తన రోమంలంతా కూడాను అరణ్యంనంతా ప్రాపించాడు.
1: దిస్ రోమ ఋషి వాజ్ డూయింగ్ పెనన్స్ అండ్ ఇన్ దట్ ప్రాసెస్ హి హాడ్ అలౌడ్ హిస్ హెయిర్ టు గ్రో.
0: ఉండినటువంటి సమీపంలోనే ఒక వృక్షం లోపల సింసపుర వృక్షము అని ఉంటుండాలి.
1: దెర్ వాస్ ఎ ట్రీ కాల్డ్ సింసపుర్ ట్రీ క్లోజ్.
0: ఆ సింసపుర వృక్షమునందు ఒక ఆకలి దప్పులను ఏమాత్రం కూడా కలగనివ్వకుండా చేసేటువంటి ఒక ఫలం ఉంటుండాలి.
1: దేర్ వాజ్ ఎ పర్టికులర్ ఫ్రూట్ ఇన్ దట్ సింసపు ట్రీ.
0: ఆ ఫల నిమిత్తమై తాను తపస్సు ఆచరిస్తున్నాడు రోమ ఋషి.
1: దిస్ ఋషి వాజ్ డూయింగ్ పెనన్స్ ఫర్ ద సేక్ ఆఫ్.
0: అయితే ఋషి కూడా ఈ ఫల నిమిత్తం ఎందుకు ఈ కోరిక ఉండాలి అని కొంతవరకు యోచించవచ్చు.
1: వన్ మే థింక్ వై ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ ఫ్రూట్.
0: ఆయన ఉద్దేశం వేరు. ఈ ఆకలి దప్పులు ఉండటం చేత భగవంతుని ఏకాగ్రతగా స్మరించడానికి వీలుండదు, మధ్య మధ్య ఆకలి వేస్తుంది, దప్పి వేస్తుంది, తద్వారా నాకు ధ్యానంలో కొంత అటంకు కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ ఫలమును భుజిస్తే ఆకలి తప్పులు ఉండవు, ఇంక నిరంతరము కూడాను దైవచింతంలోనే నిమగ్నుడు కావచ్చునని ఉత్తమమైన భావం అతను ఆవిర్భవించింది.
1: హీ వాంటెడ్ టు గెట్ దట్ ఫ్రూట్ బికాస్ దట్ ఫ్రూట్ వుడ్ ఫ్రీ హిమ్ ఫ్రమ్ థర్స్ట్ అండ్ హంగర్ అండ్ హీ వుడ్ స్పెండ్ హిస్ ఎంటైర్.
0: పరమాత్మునిపైన ఆశతో ఈ ఫలాన్ని ఆశించాడు.
1: హీ ఆస్పైర్డ్ ఫర్ గాడ్ అండ్ ఫర్ ద సేక్ ఆఫ్ దాట్ హీ వాంటెడ్ దట్ ఫ్రూట్.
0: ఆ వనములోనే పాండవులు సంచరిస్తూ ఒకనాడు అర్జునుడు ద్రౌపది కొంచెం వాకింగ్ గా వెళ్లారు ఎక్కడికి.
1: పాండవాస్ వర్ లివింగ్ ఇన్ దట్ ఫారెస్ట్ ఆన్ ఎ పర్టికులర్ డే. అర్జున్ అకంపనీడ్ బై ద్రౌపది వర్ టేకింగ్ ఎ వాక్.
0: ఈ కన్నులు చాలా చెడ్డవి.
1: Eyes have a great
0: weakness. ఏదైనా ఒకటి చూస్తే అది కావాలని ఆశిస్తుంది.
1: Eyes would like to possess anything that
0: ఈ ద్రౌపది ఆ ఫలాన్ని చూచింది. అయ్యో నకుల సహదేవులు వేర్ల కోసము, దుంపల కోసము, రేణిగాయల కోసమని వారు మన ఆహార నిమిత్తమే సంచరిస్తున్నారు. ఈ ఫలము ఈనాడు మనకు లభించిందంటే మనం 6 మంది కూడా సంతృప్తిగా భుజించవచ్చు అర్జున, ఆ ఫలమును కొట్టమని చెప్పింది.
1: ద్రౌపది saw that fruit and felt that Nakula Sahadeva, who were going for in search of food could be saved if that fruit could be obtained, she requested Arjuna to get that fruit down.
0: Arjuna kuda idu sahajame kada, adavulo unnatundi palamulu evariki kaadu, mana nimittame adavulo sanchinche variki adavu palamulu kanuka kottadu.
1: Arjuna felt that fruits in the forest belong to none and thinking so he struck at that particular one by
0: the padindi.
1: The fruit fell down.
0: అర్జునుడు కొంతవరకు దాన్ని ఎత్తుకోవడానికి ప్రయత్నించాడు.
1: అర్జున వెండ్ ఇయర్ ద ఫ్రూట్ అండ్
0: చాలా భారమైంది.
1: ఇట్ వాజ్ వెరీ హెవీ.
0: తర్వాత ద్రౌపది కూడాను తాను ప్రయత్నం చేసింది. ఇద్దరు చేసి దానిని ఎత్తుకోవడానికి ప్రయత్నించారు.
1: ద్రౌపది జాయింట్ హ్యాండ్స్ విత్ అర్జున టు లిఫ్ట్ అప్ ద ఫ్రూట్.
0: ఈ క్రమం లోపలనే టయాన్ని మర్చిపోయి దాన్ని ఎత్తడానికి తగినటువంటి కృషి లోపలనే నిమగ్నులయ్యారు.
1: దే ఆర్ లూజింగ్ సెన్స్ ఆఫ్ టైమ్ ఇన్ ట్రైంగ్ టు లిఫ్ట్ ది ఫ్రూట్ అప్.
0: నకుల సహదేవులంతా కూడా రేగి పండు దుంపలు తీసుకుని వచ్చి పర్ణశాలకు పోయి చూచారు. అక్కడ లేరని, ఎక్కడ ఉన్నారో ద్రౌపది అర్జునుడని వెతుక్కుంటూ వచ్చారు.
1: నకుల అండ్ సహదేవ కలెక్టెడ్ రూట్స్ అండ్ ఫ్రూట్స్ went to the
0: నకుల సహదేవులు అర్జునుడు ద్రౌపది నలుగురు కూడా దాన్ని ప్రయత్నించారు.
1: దే ఆల్సో జాయిన్ అర్జున్ అండ్ ద్రౌపది ఇన్
0: కారించైనా కూడా లేదు.
1: దే కుడ్ నాట్ లిఫ్ట్ ఈవెన్ క్వార్టర్ ఇంచ్ ఆఫ్ ద ఫ్రూట్.
0: సరే వేళకి ఇంకా రాకుండా పోయినారే ఎక్కడ ఉన్నారు అని చెప్పి తిరిగి ధర్మజుడు వచ్చాడు.
1: ధర్మజ ఆల్సో జాయిన్ దెమ్ నాట్ ఫైండింగ్ దెమ్ ఇన్ టైమ్.
0: ఏమాత్రము కదలలేదు ఆ ఫలము.
1: ది ఫ్రూట్ వాస్ ఇమ్మూవబుల్.
0: వచ్చాడు బలశాలి భీముడు.
1: భీమ ది స్ట్రాంగ్ మ్యాన్ ఆల్సో
0: ఇవ్వడానికి ఇంత అవస్థ పడుతున్నారని ఎడం చేయి ప్రయత్నించాడు మొట్టమొదట.
1: Why are you making such an effort to lift this small fruit?
0: ఏమాత్రము కదలలేదు.
1: He could not lift it with left hand.
0: తర్వాత తన కండలు కదిలించాడు, రెండు చేతులతోనూ పట్టాడు.
1: He held the fruit with both the hands.
0: తపశక్తి ముందు ఈ తుచ్చమైనటువంటి దేహశక్తులు ఎంతటివి.
1: Before the power of penance, what is this power of this physical
0: power? ఆ సత్యాన్ని ఈనాటి మానవుడు ఎవరు గుర్తించడానికి ప్రయత్నించరు.
1: Today's man is not able to recognize this basic truth.
0: ధర్మజుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది అందరు ఆరు మంది కూడా పట్టారు ఆ ఫలమును.
1: ఆల్ ది ఫైవ్ బ్రదర్స్ అండ్ ద్రౌపది జాయింట్ టుగెదర్.
0: వీళ్ళు అటు ఇటు కసరత్తు చేసే లోపల ఈ వెంట్రుకలకు కొంత బాధ కలిగింది.
1: వెన్ దే వర్ ట్రైయింగ్ టు లిఫ్ట్ ది ఫ్రూట్ అప్, ది హెయిర్ విచ్ హాడ్
0: ఫలమును లభింపలేదనేటువంటి దీంతో రోమర్షికి కోపం వచ్చింది.
1: రోమర్షి ఓపెన్
0: ఎవరో ఈ ఫలమును కొట్టారు.
1: He said that someone must have struck this
0: fruit. రోమములంతా కూడా లేస్తూ వచ్చాయి ఖడ్గముల వలె.
1: దోస్ హెయిర్ విచ్ వర్ దేర్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్
0: చేసింది. కృష్ణ ఆపద్ బాంధవ, ఇంతకాలము మమ్మల్ని రక్షించావు, ఈనాడు నీవు తప్ప మారు నాకు అన్యులు లేరు అని ప్రార్థించింది.
1: ద్రౌపది ప్రేయర్ టు కృష్ణ, ఓ లార్డ్ యూ హావ్ సేవ్డ్ అస్ సో ఫార్, యూ అలోన్ కెన్ సేవ్ అస్ నౌ.
0: కానీ పాండవుడు నిజంగా అపకారం చేయలేదు, ఒక చెడ్డ తలంచలేదు.
1: పాండవాస్ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ ఇంటెన్షన్.
0: మంచి భావంతోనే ఫలమున్నది కదా అని భుజించడానికై ప్రయత్నించారు.
1: థింకింగ్ దట్ దేర్ ఇస్ అ ఫ్రూట్ విచ్
0: రోమర్షికి మోసం చేయాలని కానీ, రోమర్షికి కోపం తెప్పించాలని కానీ, రోమర్షి ఫలం ఇది అతనికి లేకుండా మనమే భుజించాలని కానీ, ఈ దుర్భావములు వారిలో ఏమాత్రము లేవు పాపం.
1: They did not have any bad intentions of depriving Romarshi, nor did they know Krishna began playing different types of drama there.
0: Draupati, ee samayamlo nenu inka rakshinchalenu.
1: Krishna told Draupadi, I cannot save you now.
0: ఎందుకంటే ఈ ఫల నిమిత్తమై రోమఋషి అనేక సంవత్సరములుగా తపస్సు చేస్తున్నాడు.
1: రోమఋషి హస్ బీన్ పర్ఫార్మింగ్ పెనన్స్ ఫర్ ఎ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఫర్ ది సేక్ ఆఫ్ దిస్.
0: ఒకవైపున నేను ఋషిమహాసంచారిని,
1: ఆన్ వన్ హ్యాండ్ ఐఎమ్ ది ఇన్వెలప్ ఇన్ ది మైండ్స్
0: ఆఫ్ ది హృదయంలో నేను ఉంటున్నాను.
1: ఐఎమ్ రిసైడింగ్ ఇన్ ద హార్ట్.
0: అతనికి డిసప్పాయింట్ చేయడం నాకు ఇష్టం లేదు.
1: ఐ కెనాట్ డిసప్పాయింట్ రోమఋషి.
0: మరొక వైపున భక్త పరాధీనుణ్ణి.
1: ఆన్ ది అదర్ సైడ్ ఐఎమ్
0: మీరు భక్తులు,
1: యువర్ డివోషన్
0: నిరుత్సాహ చేయటం నాకు ఇష్టం లేదు.
1: ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ టు డిస్కవర్.
0: నేను ఇప్పుడు ధర్మ సంఘటనలో ఉంటున్నాను.
1: ఐఎమ్ జస్ ఫేసింగ్ ఎ క్రైసిస్.
0: ఈ రోమఋషి యొక్క శాపానికి నీకేమో గురి కావాల్సింది తప్పదు అన్నాడు.
1: హీ సెడ్ వెల్ యూ హావ్ టు ఫేస్ ద కర్స్ ఆఫ్ రోమఋషి.
0: అప్పుడు పాండవుల్లో ధర్మజుడు పాదం పట్టుకుని, కృష్ణ సర్వకాల సర్వావస్థలు ఎందుకును, మమ్మల్ని రక్షించినటువంటి నీకు ఈ సమయంలో రక్షించడానికి చేత కాకుండా పోతుందా? ఇది మేము వినం. నీ శక్తి సామర్థ్యం మాకు తెలుసు, నీవేమైనా చేయగలవు. మీరు ఏమాత్రము ఇంక మీరు భయపడనక్కర్లేదు.
1: యూ నీడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్
0: మీ. నేను చెప్పినట్టు తూచా మీరు చెయ్యాలి.
1: యు షుడ్ ఇంప్లిసిట్లీ ఫాలో అకార్డింగ్ టు మై డిక్టేషన్.
0: ఇది ఎట్లా అది ఎట్లా అని క్వశ్చన్ వేస్తే ఇంక మీరు భస్మం అయిపోతారు.
1: యూ స్టార్ట్ క్వశ్చనింగ్ వై దిస్ వై నాట్ దిస్ దెన్ విల్ బి డిస్ట్రాయ్డ్.
0: నోరు మూసుకుని చెప్పినట్టు చెయ్యండి.
1: క్లోజ్ యువర్ మౌత్.
0: నా రక్షణ కావాలనుకున్నప్పుడు నా యాజ్ఞను మీరు శిరసా వహించండి.
1: ఇఫ్ యూ వాంట్ మై ప్రొటెక్షన్ ఫాలో మై కమాండ్.
0: ధర్మజుడు చేతులు కట్టుకున్నాడు. నీ యాజ్ఞ ఏనాడైనా మీరినామా? ఎప్పుడు మీరలేదు. ఇంకా మా జీవితంలో కూడా మేము మీరము. మీ యాజ్ఞ శిరసా వహించి నడుచుకుంటామన్నారు.
1: ధర్మజ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ కన్ఫెస్డ్, వీ హావ్ నెవర్ డిజోబేడ్ యువర్ కమాండ్. And not merely now, throughout our life, we will never disobey.
0: నేను ఇప్పుడు తక్షణమే రోమఋషి పర్ణశాలకు పోతున్నాను, 5 నిమిషాల తర్వాత మీరు లేట్ గా మీరు రండి అన్నాడు.
1: ఇమ్మీడియట్లీ ఐఎమ్ ప్రొసీడింగ్ టువర్డ్స్ ది హెర్మిటేజ్ ఆఫ్

0: మహర్షి ఆఫ్టర్ 5 మినిట్స్ యూ కమ్ ఓవర్ దేర్.
1: రోమహర్షి వీళ్ళని శపించే నిమిత్తం బయలుదేరి వస్తున్నాడు.
0: రోమహర్షి వాజ్ ప్రొసీడింగ్ ఇన్ ఆర్డర్ టు
1: ఆవేళక ఆ బ్రాహ్మడు అసన్నమాయన్నట్టు ఆ సరిగా ఆ గేట్ దగ్గరికి కృష్ణుడు పోయి చేరాడు.
0: జస్ట్ అట్ ది అప్రోప్రియేట్ టైం బిఫోర్ హి క్రాస్ ది గేట్ కృష్ణ అపియర్డ్ దేర్ అట్ ది హర్బర్.
1: రోమహర్షికి ఆనందం కలిగింది.
0: మహర్షి వాజ్ సుప్రీమ్లీ ఓవర్వెల్మ్డ్.
1: నేనెంత అదృష్టవంతుణ్ణి, ఈనాడు నా పన్నశాలకు మీరు ఏం చేశారు, చాలా అదృష్టవంతుణ్ణి అని నమస్కారం చేశాడు.
0: హీ ప్రాస్ట్రేటెడ్ అండ్ సెడ్ హౌ ఫార్చునేట్ ఐఎమ్ కృష్ణ, యూ హావ్ కమ్ టు మై పర్ణశాలేజ్.
1: రోమహర్షి ఎట్లా ఉన్నారు, మీ తపస్సు ఎట్లా జరుగుతుంది, ఏమో చాలా రౌద్రంగా ఉన్నట్టుగా కనిపిస్తుందని నీ ముఖము, ఏమి కారణము ఏమిటని ఈ సమాచారం అంతా అడుక్కుంటూ వెళ్లాడు.
0: కృష్ణ బిగాన్ ఎన్క్వైరింగ్ అస్ టు హౌ హీ వాస్, వాట్ వాస్ ద కాజ్ ఫర్ హిస్ యాంగర్, హీ వాస్ అపియరింగ్.
1: ఈ కృష్ణ యొక్క సంభాషణ లోపల కొంతవరకు రోమహర్షి మనసు శాంతించింది.
0: ఇన్ దిస్ కాన్వర్సేషన్ రోమహర్షి గాట్ ఎ
1: లిటిల్ ఈ మాటలు మాట్లాడుతూ ఉండగానే వచ్చారు పాండవులు రోమహర్షి పర్ణశాలకు.
0: ఈవెన్ వెన్ దిస్ డైలాగ్ వాజ్ గోయింగ్ ఆన్ బిట్వీన్ దీస్ టూ,
1: వారిని చూచిన తక్షణమే కృష్ణుడు ధర్మజునికి అర్జునికి భీముడికి సాష్టాంగ నమస్కారం చేశాడు.
0: ది మోమెంట్ కృష్ణ సా పాండవాస్, కృష్ణ వెంట్ అండ్ ఫెల్ ప్రాస్ట్రేట్ టు ధర్మజ అర్జున అండ్ భీమ. కృష్ణ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ దిస్
1: ధర్మజుని పాదం పైన పడ్డాడు, అర్జున పాదం పైన పడ్డాడు, భీముడు పాదం పైన పడ్డాడు, ద్రౌపది పాదం పైన కూడా పడ్డాడు రామకృష్ణుడు.
0: హీ ఫెల్ ఆఫ్ ద ఫీట్ ఆఫ్ ధర్మజ అర్జున భీమ అండ్ ఈవెన్ ద్రౌపదీస్ ఫీట్.
1: ఈ దృశ్యాన్ని చూచాడు రోమహర్షి.
0: రోమహర్షి సా దిస్ సైట్.
1: వీరు కృష్ణుని కంటే గొప్పవారుగా ఉండొచ్చు వీరు.
0: హీ ఫెల్ దట్ దీస్ పీపుల్ మస్ట్ బి గ్రేటర్ దాన్ ఈవెన్
1: కృష్ణుడే చేసినప్పుడు తాను కూడా వీళ్ళందరికీ నమస్కారం చేశాడు.
0: ఇఫ్ కృష్ణ కుడ్ ప్రాస్ట్రేట్ అండ్ నమస్కారం,
1: ఎప్పుడు పాండవులకు నమస్కారం చేశాడో పాండవులు శరణాగతి అయిపోయాడు అన్నమాట రోమహర్షి.
0: రోమహర్షి ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ పాండవాస్.
1: ఇంకా ఏమాత్రం అధికారం లేదు.
0: Once he fell at their feet, he doesn't have any right to curse them.
1: Adanta aichin tarvata shantinchadu ee oka Romarshi.
0: Romarshi, after all this happened, was peaceful. He had
1: not cheptunnadu Romarshi nee phalamunu kottinattu vaaru veere.
0: Then Krishna announced, it is these people who struggled
1: with pancha pandavulu pancha prana samanulu.
0: These are pancha pandavas. Equal to my
1: ఈ పంచపాండవులే నా యొక్క ప్రాణములు.
0: దీస్ ఆర్ మై రియల్ లైఫ్ బ్రెత్స్
1: అని ఆ పాండవుల గురించి ఎంతో వర్ణిస్తూ వచ్చాడు.
0: దెన్ హీ బిగాన్ ప్రైజింగ్ పాండవాస్ టు రోమహర్షి.
1: నేనెంతో అదృష్టవంతుణ్ణి, పరమ భక్తులైనటువంటి పాండవులను పరమాత్మైన కృష్ణుణ్ణి కూడాను ఇక్కడ దర్శించగలిగాను, నాకెంతో చాలు, నాకింకేది అక్కర్లేదని రోమహర్షి సంతృప్తి చెందాడు.
0: రోమహర్షి that he was satisfied because he had been able to get a vision of Krishna and such a great
1: devotee. Pandavulku namaskaram cheyatam idi tappu, devudaithe enduku cheyalani ye murkudaina vandinchada, ye murkudaina dinni visanchichada.
0: Is there any foolish person who would go to the extent of arguing
1: enduku cheyala bhagavantunata variki namaskaram?
0: Why should Krishna do namaskaram? For the sake of protecting the devotees, he has done.
1: Bhaktula kalyana nimittamai.
0: For the welfare of the devotees.
1: Sanmargamlo praveshimpa chese nimittamai.
0: For putting them on the
1: right path. Bhagavantudu.
0: God can do anything.
1: Yuddha samayam lopala.
0: During the war period.
1: Bhishmudu pratigna pattadu. Repati tellavari lopale suryastama kaaka purame pandavulu hatamarustanannadu.
0: Bhishma took an oath that he was going to destroy all the 5 Pandavas. Before the next day's sunset.
1: ఆ పాండవుల పైన ద్రౌపది మరింత ప్రార్థన చేసింది.
0: ద్రౌపది ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ పాండవాస్ ప్రే,
1: నా పదవులను కాపాడాలి,
0: ప్లీజ్ ప్రొటెక్ట్,
1: నన్ను దీర్ఘ సుమంగళిగాని మీరు తీర్చిదిద్దాలి.
0: కీప్ ఆల్వేస్ మీ యాజ్ ఎ దీర్ఘ సుమంగళి.
1: ఆది నుండి నేటి వరకు కూడాను నీ పద చింతన తప్ప నాకు అన్ని చింతన లేదు.
0: Right from birth till now and for further.
1: అలాంటి మమ్మను ఈనాడు నన్ను విధవగా మార్చడానికి ప్రయత్నిస్తున్నావా కృష్ణ, నీకు చేత కాదు, నీ పాదమును నేను వదలను అని చాలా దీక్షగా ప్రార్థించింది ద్రౌపది.
0: విత్ అ లాట్ ఆఫ్ రెజల్యూట్నెస్ షీ ప్రేడ్ టు కృష్ణ, వెల్ ఐ విల్ నాట్ బికమ్ విడో, యూ డోంట్ హ్యావ్ ది పవర్ టు మేక్ మీ విడో.
1: ఆమెకు చక్కని ఒక ప్లాన్ వేశాడు కృష్ణుడు.
0: కృష్ణ హ్యాడ్ టు సాటిస్ఫై.
1: అందరూ నిద్రించిన తర్వాత ఆ టెంట్స్ అంతా ఉంటుంటాయి, క్యాంపర్స్.
0: There were tents where these people would be taking rest. After all the people have slept, Krishna took a time.
1: కాని ఆ దీక్ష లోపల ఆ యొక్క ఆదేశం లోపల భీష్ముడు ప్రతిజ్ఞ పట్టాడు, కాని రాత్రి నిద్ర పట్టలేదు అతనికి.
0: ఇన్ దట్ ఎమోషన్ భీష్మ టు కెనాట్,
1: ఇంత పవిత్రమైనటువంటి పరమ భక్తులను ఏదిగా నేను సంహరించాలి, కృష్ణుణ్ణి ఆధారంగా చేసుకున్నారు, ధర్మం విరుద్ధంగా ఏమాత్రం వారు సంచరించడం లేదు, అలాంటి వారిని నేను ఏ రీతిగా సంహరించాలి, ద్రౌపది పరమ భక్తురాలే, ఆ మహాపతివ్రతనే, ఆమె పతివ్రతతనాన్ని తాను మనసులో చింతించుకున్నాడు, పతుల పలుమాటలకు నేను చెప్పంగపోదు, వారి సేవలు చేయగా తీరదలదు, తనకు తాను ఉన్నతాలు చే తృప్తి కలుతునుండు, ద్రౌపదికి సాటి ఏ పతివ్రత లేదు అని నిర్ణయం చేసుకున్నాడు. ఆమెను రక్షించేది ఎట్లా అని వివేచన చేసుకుంటూ ఉన్నాడు.
0: Bhishma did not get sleep at all because he was haunted by the thoughts that how can I kill these Pandavas who are following the righteous path? How can I make a chaste woman a widow? And with such thoughts he was not able to get sleep at all.
1: Aana tentlo atu itu tala unchukoni tirugutunnadu nidra leka, nidra raledu.
0: He was moving from one end of the tent to the other, not able to get sleep at all.
1: Aana vesadu Draupadi నువ్వు బయలుదేరి నా వెంట అన్నాడు కృష్ణుడు.
0: కృష్ణ ఫైనలైజ్ హిస్ ప్లాన్ అండ్ ఆస్క్ ద్రౌపది టు ఫాలో హిమ్.
1: ఆనాడు కింగ్స్ కొంచెం ధనవంతులైనటువంటి వారకు చెప్పులు కొంచెం కిర్రు కిర్రు అని శబ్దం ఇచ్చేటువంటి ఉండేటువంటివి ఆ కాలంలో.
0: ఇన్ దోస్ డేస్ ద వెల్తీ వన్స్ అండ్ ది కింగ్స్ యూస్ టు వేర్ ఎ పర్టికులర్ టైప్ ఆఫ్ ఫుట్ వేర్ విచ్ యూస్ టు గివ్ ఎ లాట్ ఆఫ్ నాయిస్.
1: ఆమె వేసుకుంది, ముసుగు వేసుకుంది, ఎవరికి తెలియకుండా కృష్ణుడు వెంట బయలుదేరింది. కృష్ణుని ఆజ్ఞ శిరసావహించటము, అర్ధరాత్రి సమయంలో ఆడమనిషి కృష్ణంతో ఎందుకు పోవాలా, ఎందుకు నడచాలా, ఏ మూర్ఖుడు కూడా ఏమీ ప్రశ్నించలేదు. ఈనాటి కౌరవులు అయితే ఇవన్నీ ప్రశ్నించేవారు పాప.
0: షీ ఇంప్లిసిట్లీ ఫాలోడ్ ది వర్డ్స్ ఆఫ్ కృష్ణ అండ్ ఫాలోడ్ హిమ్.
1: ఎందుకు అలాంటి థాట్స్ వస్తాయంటే గిల్టీ కాన్షియస్, వాళ్ళలో అలాంటి ఉంటాయి కాబట్టి అలాంటివి వస్తుంటాయి.
0: నో వన్ దెన్ ఎవర్ క్వశ్చన్ whether it was right to follow Krishna in the dead of the night for a woman. Only these days
1: paripurnanga vishwasinchinatundi ganukane evaru lekapoyinappudu Krishnudu bhagavantudu evartho emaina anukondi nenu velutanu ani aame bail jerindi ardharathillo.
0: She had a total and full faith in him. She knew that Krishna was God.
1: Samipamulo poyyetappatiki amma kontha agunnadu Krishnudu.
0: The moment they went close to the tent,
1: చెప్పులు వదిలి నా చేతికి ఇవ్వమన్నాడు.
0: హీ కమాండెడ్ యు గివ్ హ్యాండ్ ఓవర్ దోస్ స్లిప్పర్స్.
1: ఆయన అంగవస్త్రంలో చుట్టుకున్నాడు, చక్కగా పెద్దగా భద్రంగా సంకలో పెట్టుకున్నాడు, ముందు నడిచాడు.
0: హీ కవర్డ్ దోస్ ఇన్ ఎ క్లాత్ అండ్ పుట్ ఇట్ ఇన్ హిస్ హ్యాండ్ అండ్ హీ ఆస్క్ హిస్
1: అసిస్టెంట్ లేకుండా పోవాలి. శబ్దమైతే తలెత్తి చూస్తాడు భీష్ముడు.
0: యూ షుడ్ మూవ్ వితౌట్ మేకింగ్ ఎనీ నాయిస్ అదర్వైజ్ భీష్మ Look up and
1: look at us. రెండు పిన్నులు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించాడు కృష్ణుడు.
0: కృష్ణ ఆస్క్ డు యూ హ్యావ్ టూ పిన్స్.
1: లేవు కృష్ణ అనింది.
0: షీ సెడ్ నో ఐ డోంట్ హ్యావ్ కృష్ణ.
1: సర్వజ్ఞుడు అప్పటికప్పటికి తన దగ్గర ఉన్నట్టుగా నటించి రెండు పిన్నులు ఇచ్చాడు. ఈ గాజుకు రెండు పిన్నులు వేసుకో, శబ్దం రాకూడదు అన్నాడు.
0: ది ఆల్ పవర్ఫుల్ ఆమ్నిషియంట్ వన్ టుక్ అవుట్ టూ పిన్స్ ఫ్రమ్ నో వేర్ అండ్ సెడ్ యూ సీ దట్ దీస్ టూ పిన్స్ డు నాట్
1: నేను వెనక్కి ఆ నడుస్తున్నటువంటి యొక్క భీష్ముని పాదాలపైన పడు అన్నాడు.
0: ద మొమెంట్ ఐ ఎంటర్ ద టెంట్ యు షుడ్ రష్ అండ్ ఫాలో ద ఫీట్ ఆఫ్ భీష్మ.
1: ఈమె కృష్ణుని ఆజ్ఞ ప్రకారం శిరసావహించింది, అటు ఇటు ఏమాత్రం తొడగలేదు.
0: వితౌట్ లుకింగ్ దట్ సైడ్ ఆఫ్ దిస్
1: భీష్ముని పాదాలపైన పడింది
0: అండ్ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ భీష్మ.
1: చూచాడు గాజులు, ఎవరో స్త్రీ కదా అనుకుని సహజంగా ఆయన దీర్ఘ సుమంగళీభవ అన్నాడు.
0: Bhishma recognized that as a woman after seeing the bangles and blessed her. May you be dirgha sumangali, may your husbands be alive.
1: Lechindi pitamaha nenu koreda adenu anindi Draupadi.
0: She immediately got up and said, well, my prayer is the same thing, oh great great grandfather.
1: Annadu Bhishmudu, ee upayam cheppinatundi vaadu krishnudai undochunu, lekapothe evariki idi sadhyam kaadu.
0: Bhishma immediately told, it is only Lord Krishna
1: who does this.
0: When this conversation was going on between them, Krishna entered the
1: tent. Bhishma, neeku teliyada Draupadi yokka bhakti? Aa bhaktini rakshinche nimittamai nenu ninni daamalaadnanu annadu.
0: Krishna asked Bhishma, don't you know the devotion of Draupadi? In order to protect her, I have to play this drama.
1: Naa maatanu kuda nu kaakunda chestivada Krishna annadu Bhishmudu.
0: భీష్మ టూ కృష్ణ.
1: భీష్మ ప్రతిజ్ఞ, తండ్రి నిమిత్తమై తన సర్వస్వమును త్యాగం చేసి ఆ ప్రతిజ్ఞ, భీష్మ ప్రతిజ్ఞ అంటే ఏమి, కఠినమైన ప్రతిజ్ఞను తాను ఆచరించిన వాడు కనుకనే అతనికి భీష్మ ప్రతిజ్ఞ, భీష్ముడు అని పేరు వచ్చింది. లేకపోతే గాంగేయుడు.
0: హిజ్ నేమ్ వాజ్ గాంగేయ, హీ గాట్ ద నేమ్ భీష్మ బికాస్ ఆఫ్.
1: అలాంటి వాడి మాటను కూడా తప్పించాడు కృష్ణుడు.
0: కృష్ణ వాజ్ ప్రిపేర్డ్ టు మేక్ ఈవెన్ సచ్ ఎ గ్రేట్ మ్యాన్స్ వరల్డ్ ఏ లై.
1: ఈ విధమైనటువంటి కార్యంలో పాల్గొన్నప్పుడు భగవంతుడు, ఇది భగవంతుడు చేయడాని పని అని ఎవరైనా చెప్పడానికి వీలుందా?
0: ఈజ్ దేర్ ఎనీ పర్సన్ కెన్ సే?
1: ఏ పని ఎందుకు భగవంతుడికి స్వార్థం లేదు.
0: వాట్ ఎవర్ గాడ్ డస్,
1: భక్తి సంరక్షణే,
0: ప్రొటెక్షన్ ఆఫ్ ది డివోటీస్,
1: మానసిక సంరక్షణే,
0: ప్రొటెక్షన్
1: సంరక్షణే,
0: ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమానిటీ,
1: ధర్మ సంరక్షణే,
0: ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్.
1: దాని నిమిత్తం ఏమైనా చేయవచ్చు. ఎవరు కూడా దీనికి అడ్డు తగలడానికి అధికారము లేదు. అడ్డును తగిలినా కూడా సరైనటువంటి యొక్క అడ్డు కాదు.
0: నో వన్ హ్యాస్ ఎనీ రైట్ అండ్ నో వన్ కెన్ కమ్ బిట్వీన్ గాడ్ అండ్ హిస్ వర్క్ బికాస్ హీ డజంట్ హ్యావ్ ఎనీ సెల్ఫిష్నెస్.
1: భగవంతుడు సర్వజ్ఞుడై ఉన్నప్పుడు ఏది చేయకూడదు, ఏది చేయాలి?
0: వెన్ హీఈస్ ఆమ్నిషియంట్ హౌ కెన్ యూ సే దట్ గాడ్ షుడ్ డూ దిస్ ఆర్ షుడ్ నాట్ డూ దాట్.
1: కనుక భగవంతుడు ఏమైనా చేస్తాడు.
0: గాడ్ కెన్ డూ ఎనీథింగ్.
1: కానీ మానవుల లోపల ఆ భగవత్ తత్వాన్ని చక్కగా అర్థం చేసుకునేటువంటి శక్తి సామర్థ్యం కోల్పోయాడు.
0: బట్ మ్యాన్ హాజ్ లాస్ట్ దట్ పర్టికులర్ డిస్క్రిమినేటింగ్ పవర్ టు అండర్స్టాండ్ ది డివినిటీ అండ్ ఇట్స్
1: పిల్లల యొక్క దురభ్యాసములను, పిల్లల యొక్క దుష్టేచ్ఛలను, కొంతవరకు అణగదొక్కే నిమిత్తము వారికి ఎన్నో ఉపాయములు, ఎన్నో బోధనలు, ఎన్నో విధంగా వారికి చేయవలసి వస్తుంది.
0: For the sake of freeing the children from their bad habits and bad behavior, so many things will have to be told to them.
1: కోపం రావాలి, స్వామికి మా పైన కోపము, మా పైన అయిష్టము అనుకుంటే ఇంతేనా మీరు కనుక్కోండేటువంటిది?
0: If you say, Swami doesn't like us, why should Swami be angry?
1: ఎవరిపైన ఏ కోపము లేదు, ఎవరిపైన ఏ ఆశలు లేదు, ఏ పరినిమిత్తము స్వామి ఏ కర్మలు ఆచరించడం లేదు.
0: Swami is not angry with anyone. Swami doesn't expect anything from anyone.
1: నమ్మకపోయినా నా సత్యము నాది.
0: Whether you believe it or you don't believe it, my truth is
1: that. గారికి ఈతాకు రాలునా?
0: For the sake of breeze, will the
1: కలిగారి కొడుకు నా చట్టు బండ?
0: Will a stone shiver?
1: నేను దీన్నంతా ఏమాత్రము కేర్ చేయను.
0: I don't care.
1: నాది సత్యము.
0: I am.
1: నేను ఏది చేసినా మంచి.
0: Whatever I do is good.
1: ఎవరు దీన్ని ఖండించడానికి కానీ, ఎవరు ఇది చేయడానికి కానీ చెప్పడానికి ఎవరికి అధికారం లేదు.
0: No one has the right to criticize or comment upon what I do.
1: కారణం ఏమిటంటే నాలో స్వార్థం లేదు.
0: ది రీజన్ ఈజ్ ఐ డోంట్ హావ్ సెల్ఫిష్నెస్.
1: ఎవరి నుంచి ఏ విధమైనటువంటి యొక్క దీనిని కూడా నేను ఆశించడం లేదు.
0: ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవన్.
1: ఎప్పుడు నాది ఇచ్చేది స్వభావం కానీ పుచ్చుకునేది కాదు.
0: మై నేచర్ ఈస్ గివింగ్ అండ్ నెవర్.
1: కానీ ఇంత విశాలమైనటువంటి యొక్క గుణము లేనటువంటి వారు కనుకనే ఈ విధమైన తుచ్చభావాల్లో యోచనలు చేస్తూ ఉంటారు.
0: యాజ్ యూ మే నాట్ హ్యావ్ సచ్ బ్రాడ్ మైండెడ్నెస్ అండ్ గ్రేట్ క్వాలిటీస్ ఇన్ యువర్ ఓన్ నేచర్ యుల్ బి థింకింగ్ ఇన్ ఎ మీన్ వే.
1: ఏ ఒక్కదాని కూడా వారికి వారు పోల్చుకుంటారు.
0: పీపుల్ ఆల్వేస్ టెండ్ టు కంపేర్.
1: వాడు ఆ విధమైన ప్రవర్తనలో ఉండటం చేత ఇది ఆ విధంగానే ఉంటుంటారు కదా అని తనకు తాను పోల్చుకుంటాడు.
0: ఇఫ్ హీ హాస్ గాట్ బ్యాడ్ నేచర్.
1: ఈ పోలికనే ఒక చెడ్డ దీనిని అందిస్తూ ఉంటుంది అది మానవుని యొక్క.
0: ఇట్ ఈస్ దిస్ కంపారిజన్ విచ్ మిస్లీడ్స్ మ్యాన్ అండ్ గివ్స్ బ్యాడ్ రిజల్ట్స్.
1: ఈ యొక్క కంపారిజన్ అనేటువంటిది చాలా చెడ్డది.
0: దిస్ కంపారిజన్ ఈజ్ అ వెరీ గ్రేట్ వీక్నెస్. సార్ It is a guilty conscience.
1: తన దోషమే తనకు ప్రతిబింబిస్తూ వస్తుంటాయి.
0: He sees his own weakness as
1: దొంగ. దొంగను నమ్మడు.
0: A thief cannot trust
1: another. చుట్టూ ఉన్న వాడిని కూడా నమ్మడు.
0: He is not prepared to believe his neighbors.
1: తాను దొంగై పొరుగును నమ్మరు అన్నట్టు.
0: As he is a thief, he cannot trust his neighbors.
1: ప్రతి దానికి ఆ విధమైనటువంటి అనుకరణ చాలా తప్పు.
0: This kind of imitation is a great weakness.
1: అనుకరణ వల్ల ఎన్నో ప్రమాదాలు కూడా అక్కడ జరుగుతాయి.
0: ఇమిటేషన్ లీడ్స్ టు గ్రేట్ డేంజర్స్.
1: విద్యార్థులారా, మీరు ఈ సమయంలో మీకు అది తెలియకుండా పోవచ్చును.
0: డియర్ స్టూడెంట్స్,
1: ప్రభావం మిమ్మల్ని చాలా హింసిస్తుంది.
0: ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దిస్,
1: ఇట్టి హింసలకు ఇట్టి బాధలకు మీరు గురి కాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మీకు అన్ని మంచి బోధిస్తున్నాను.
0: ఐ ఆమ్ టీచింగ్ యూ ఆల్ నోబుల్ థింగ్స్.
1: ఒక్కటి ఈ జగత్తులో లేదు.
0: There is nothing which God cannot do in this world.
1: Aithe anni chestadante anni cheyadu.
0: But if you ask, can he
1: avasaram vasthe chestadu.
0: He can do anything if there is a need.
1: Vaari namakanni puraskarinchukoni vaari manchinanta kuda chestuntadu.
0: Depending upon their own faith, he will do good for them.
1: Ee naadu lokam ettindatunte,
0: today's world is like this.
1: Patti Bhagavad Gita lo oka shlokam untundadi. Ananyas chintayanto mam ఏ జనాం పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం అని ఉంది.
0: దేర్ ఇస్ ఎ పర్టికులర్ స్టాంజా ఇన్ భగవద్గీత.
1: యోగక్షేమం వహామ్యం అది చాలా మందికి అవసరం.
0: ఎవ్రీ వన్ వాంట్స్ దట్ హిస్
1: యోగక్షేమాన్ని చూస్తానన్నాడు. నా తప్పులు, నా యొక్క కష్టములు, నా బాధలు, నా పరీక్ష ఫలితాలు ఏమి నన్ను చూడటం లేదే అని మీరు యోచించవచ్చు.
0: గాడ్ హాస్ ప్రామిస్డ్ దట్ యూ టేక్ కేర్ ఆఫ్ ఆల్ మై వెల్ఫేర్ అండ్ ఆల్ మై ప్రాబ్లమ్స్.
1: భగవంతుడు మాట తప్పేటువంటిది ఏనాడు కూడా ఉండదు.
0: గాడ్ విల్ నెవర్ గో బ్యాక్ అపాన్ హిస్ వర్డ్.
1: కానీ మమ్మల్ని వదలనని చెప్పాడే, మమ్మల్ని మర్చిపోనని చెప్పాడే, మమ్మల్ని చూస్తారని చెప్పాడే, మమ్మల్ని దూరం చేయనని చెప్పాడే, కాబట్టి ఇప్పుడు మమ్మల్ని దూరం చేశాడే, మాతో మాట్లాడటం లేదే, మమ్మల్ని ఏ విధంగా కూడా పలకరించడం లేదే అని దాన్ని మాత్రమే మీరు చూసుకుంటారు.
0: గాడ్ హస్ సెడ్ దట్ హి విల్ టేక్ కేర్ ఆఫ్ us, he will talk to us, he will never leave us.
1: మీకు అవసరం వచ్చింది మాత్రమే తీసుకుంటారు.
0: ఓన్లీ దిస్ పార్ట్ యూ స్టార్ట్ థింకింగ్.
1: ఎప్పుడు మిమ్మల్ని వదలనని చెప్పాడు, ఎప్పుడు మీ యొక్క యోగక్షేమం చూస్తానన్నాడు. అనన్యా చింతయంతో మాం, నన్ను తప్ప ఇంక ఏ విధంగా చింత చేయకుండా ఉండినప్పుడే నేను మిమ్మల్ని చూచుకుంటానన్నాడు.
0: గాడ్స్ ప్రామిస్ ఇస్ దట్ సో లాంగ్ యాజ్ యు థింక్ ఎక్స్క్లూజివ్
1: ఆ చింతన మాత్రం వదలపెట్టి నా యోగక్షేమం చూడలేదు అంటే ఎట్ట చూడగలరు?
0: వితౌట్ థింకింగ్ ఆఫ్ హిమ్ ఆల్ ద టైమ్ ఇఫ్ యు సే దట్ మై వెల్ఫేర్ ఇస్ నాట్ లుక్డ్ ఆఫ్టర్
1: భగవంతుడు అనుకున్నారా?
0: డూ యూ థింక్ దట్ గాడ్ ఈస్ ఫూలిష్?
1: భగవంతుడు ఏమి మీకంటే తక్కువ చదివినాడు అనుకున్నారా?
0: డూ యూ థింక్ దట్ గాడ్ ఈజ్ లెస్ ఎడ్యుకేటెడ్ దాన్ యూ?
1: కాదు కాదు, తన ఇచ్చిన మాట ప్రకారమే నడుచుకుంటాడు.
0: హి విల్ ఆల్వేస్ గో అకార్డింగ్ టు ది వర్డ్.
1: అనన్యా చింతయంతో మాం, దాన్ని మీరు చేస్తున్నారా?
0: హావ్ యూ బీన్ థింకింగ్ ఆఫ్ గాడ్?
1: ఏ జనాం మరియు పాస్తే, దాన్ని మీరు చేస్తున్నారా?
0: హావ్ యూ బీన్ డూయింగ్ ఆల్ ది అవర్
1: కరేషాం నిత్యాభిప్తానాం, దాన్ని మీరు చేస్తున్నారా?
0: హావ్ యూ బీన్ ఏబుల్ టు జస్ట్
1: దాని యోగక్షేమం వహాయం, దాన్ని మాత్రం తీసుకుంటున్నారు.
0: But you say that God should take care of your welfare.
1: దేవుడు ఏమైనా ఉండుకొని ఎట్లన్నా చేసుకొని అతను మాకు అక్కర్లేదు, మా యోగక్షేమం మాకు కావాలంటే ఇది ఏమైనా సరి అనేటువంటి ఒక ఉద్యమా?
0: If you merely ask that God should take care of you and your own welfare, is are you justified in that without satisfying?
1: ఇలాంటి వాడిని మరింత పరీక్షించేసి మరింత వాడిని హతమారుస్తాడు.
0: God tests such people more severely and puts them to
1: real. ఎప్పుడు పని చేయకుండా నాకు చూడలేదు అంటే ఎట్ట చూడగలడు?
0: Without obeying the command of God, if you say, God is not taking
1: care of me. Palani palani uchai, palani phaltam nekistanu.
0: Do this, I'll give you this result. Palani
1: chesthe kada neek phaltam uchai.
0: Only when you do it, you can get the
1: result. Phaltam matram kawali, pani matram cheyinu.
0: You want the result, but you don't want
1: to do it. Ikkada nechukovali.
0: Is it
1: right and responsibility rendu undali?
0: Right and responsibility go together.
1: Chustanannade ani right ku matram meer fight chestunnaru kani, what about this responsibility? ఈ రెస్పాన్సిబిలిటీ మీరు ఏం చేస్తున్నారు?
0: యూఆర్ లుకింగ్ టు ద రైట్ ఆఫ్ గాడ్ హెస్ సెడ్ దట్ యూ టేక్ కేర్ ఆఫ్ మీ, బట్ హ్యావ్ యూ బీన్ ఏబుల్ టు డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీ విచ్ ఇస్ ద
1: కరెక్ట్? రైట్ ను మీరు సంపాదించుకోవాలంటే రెస్పాన్సిబిలిటీ కూడా మీరు దాన్ని నడుచుకోవాలి.
0: యూ వాంట్ టు ఎర్న్ ద రైట్, డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో.
1: కనుక మనము కోరేటువంటి అంతకుడు అల్పమైన స్వల్పమైనటువంటి యొక్క విషయాల లోపల మన జీవితం అంతకుడు వ్యర్థం చేసుకుంటున్నాం.
0: వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ డిజైరింగ్
1: భావాలను మనం ఏమాత్రం కూడా అభివృద్ధి చేసుకోవటం లేదు.
0: వీఆర్ నాట్ డెవలపింగ్ గ్రేట్ క్వాలిటీస్ అండ్ నోబుల్ వర్చ్యూస్.
1: చదవండి, మంచిది, ఫస్ట్ క్లాస్ తెచ్చుకోండి, ఓ గ్రేడ్ తెచ్చుకోండి, దానికి సంతోషమే, కానీ అది కాదు ముఖ్యం.
0: డూ స్టడీ అండ్ గెట్ ఓ గ్రేడ్, బట్ దాట్ ఈస్ నాట్ ఆల్, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్.
1: దానికైనటువంటి సంస్కారాన్ని కూడా మనం పెంచుకోవాలి.
0: You should also develop samskaras and
1: tendencies.
0: You have come here for getting those good tendencies in
1: you. ముఖ్యంగా మీ చదువుల కంటే, మీ యొక్క భాషల కంటే, డిగ్రీల కంటే కూడా ఆధ్యాత్మికం అత్యవసరం.
0: ఫర్ మీ స్పిరిచువాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, మోర్ ఇంపార్టెంట్ దాన్
1: ఆధ్యాత్మికమే. లేకపోతే ఎంతటి ఉన్నత డిగ్రీని మీరు పొందినప్పటికీ మీరు అధములే అధమోధములే.
0: Whatever great degrees you get, without spirituality, you are the
1: mean. ఏ చిన్న మార్క్స్ అయినా మీరు తెచ్చుకోండి, మీరు ఉత్తముని.
0: With spirituality as the basis, even if you get low marks,
1: దాన్ని మాత్రం విసర్జించారు, దీన్ని మాత్రం ప్రయత్నిస్తున్నారు.
0: Today you are giving up spirituality and caring only for studies.
1: లోకంలో ఎంతమంది ఎన్ని డిగ్రీలు తీసుకున్న వారు లేరు?
0: How many millions of people are there with great degrees
1: in the world? వారంతా,
0: what happened to them?
1: ఏదో కొత్త కూతి కోసం పాట పడుతున్నారు.
0: దే ఆర్ మియర్లీ కేరింగ్.
1: ఒకనొక సమయం లోపల శంకరాచార్యులు 13 మంది శిష్యులతో గంగా తీరానికి వెళ్లాడు కాశీలో.
0: Once upon a time, Shankaracharya went with 13 disciples to the river Ganges near Benares.
1: Swanani potunte oka panditulu goppa panditulu oka chettu kindu kucchoni dukkum karane dukkum karane dukkum karane dukkum karane ani cheppi vyakaranaanni vallistunnadu.
0: When they were going to the river bathing, one pandit scholar was repeating dukkum karane sitting under the shade of a tree.
1: ఆయనకి అక్కడికి వెళ్లి నాయన ఎవరు మీరు అని ప్రశ్నించాడు శంకరుడు.
0: శంకర వెంట్ టు హిమ్ అండ్ ఆస్క్ చైల్డ్ హు ఆర్ యు.
1: నేను ఒక ఉత్తమ బ్రాహ్మణుడను.
0: ఐఎమ్ ఏ నోబుల్ బ్రాహ్మణ్.
1: ఏం చేస్తున్నావు అని ప్రశ్నించాడు శంకరుడు.
0: వాట్ ఆర్ యు డూయింగ్.
1: పాణి వ్యాకరణాన్ని వల్లిస్తున్నాను అన్నాడు.
0: ఐఎమ్ చాంటింగ్ అండ్ రిపీటింగ్ ది గ్రామర్ గివెన్ బై పాణి.
1: దీనివల్ల వచ్చేటువంటి సుఖం ఏమిటి నీకు అన్నాడు ప్రశ్నించి.
0: వాట్ ఆర్ యు గోయింగ్ టు అచీవ్ బై దిస్. He asked.
1: ఈ గ్రామర్ నేను నేర్చుకోవటం వల్ల గొప్ప పండితుడు అవుతాను అన్నాడు.
0: By learning this grammar, I'll become a great scholar.
1: పండితుడైన తర్వాత ఏం చేస్తావు అన్నాడు.
0: What is the next thing that you are going to do?
1: ఒక మహారాజ్ దగ్గరికి పోయి నేను ఒక ఆస్థాన పండితుడిగా నేను నియమింపబడతాను అన్నాడు.
0: I'll become a court scholar and pandit.
1: అక్కడ నియమించిన తర్వాత ఏం చేస్తావు అన్నాడు.
0: Then what are you going to do after becoming
1: a court scholar? కావలసిన ధనం ఇచ్చేస్తాను. ఆ ధనం చేత నా కుటుంబాన్ని నేను సుఖంగా భోంచేసుకుని ఉంటాను అన్నాడు.
0: After I become a court scholar, I'll get a lot of wealth from the king and I'll have very happy life. For how long will you have this happy life, family life?
1: ఈ చచ్చేంత వరకు సుఖంగా పోయటము నిద్రించడము భోంచేయటము నిద్రించడం ఇదే నా యొక్క సుఖం అన్నాడు.
0: Until I die, I can eat well, sleep well and enjoy
1: it. ఏం చేస్తావు అన్నాడు.
0: ఇప్పుడు ది నెక్స్ట్ క్వశ్చన్, what are you going to do after death?
1: అది నాకు తెలియదు అన్నాడు.
0: హి సెడ్ ఐ డు నాట్ నో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఆఫ్టర్ డెత్.
1: కానీ నీవు చచ్చే సమయంలో నీ భార్య పిల్లలు బంధువులు మిత్రులు ఎవరైనా నీకు అడ్డు తగిలి నిన్ను రక్షించడానికి ప్రయత్నిస్తారా అని అడిగాడు.
0: హి ఆస్క్డ్ వన్ మోర్ క్వశ్చన్, అట్ ద టైమ్ ఆఫ్ డెత్ విల్ యువర్ రిలేటివ్స్ వైఫ్ చిల్డ్రన్ కమ్ అండ్ సేవ్ యూ ఫ్రమ్ డెత్. హి సెడ్ ఐ డు నాట్ నో దట్ ఐదర్.

0: ఓ మూఢమతే, ఏమిటి నువ్వు? నీ చదువు, నీవు సంపాదించిన ధనము నీకు అంత్యకాలంలో వచ్చి రక్షిస్తాయా? ఎప్పుడు రక్షించదు. హరే నిన్ను రక్షించేది. ఆ హరిగోవిందుని మాత్రం స్మరించుకో. ఎంతకాలం నీవిది? ఏమి చదివినాడు శంకరాచార్యుల గారు? 9వ సంవత్సరం లోపలనే 4 వేదములు 6 శాస్త్రములు కూడా చదివాడు. సర్వోపనిషత్తులంతా కూడా ట్రాన్స్లేషన్ చేశాడు. ఇంత చదువు చదువుకున్నటువంటి ఆ శంకరాచార్యుని బుద్ధి లేదా? ఏమైనా మీరే విచారించండి. అంత చదివి కూడాను ఇవన్నీ అశాశ్వతము, ఇవన్నీ అనిత్యములు. ఈ సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది దైవ సన్నిధి, అదే మా పెన్నిధి అని సత్యాన్ని గుర్తించి తాను ఈ విధంగా చేశాడు. కాని ఈనాటి పిల్లలకు ఈ విధమైనటువంటి భావాలే లేవు. ఏదో ఒక డిగ్రీ తీసుకోవాలి, ఉద్యోగం పోవాలి, చెయ్యాలి, తర్వాత చచ్చేంత వరకు తినాలి, చచ్చిన తర్వాత కళ్ళు ముయ్యాలి. ఇదేనా? కాదు. చావు కూడా మంచి చావు చావాలి. చావు తప్పింది కాదు, మంచి చావు చావాలి. భగవంతుని యొక్క చింతతో చావాలి. అంతేకాని ఏదో నక్కలో కుక్కలో చచ్చినట్టుగా మనం చావకూడదు. ఈ రకమైనటువంటి దీనికోసం సంస్కారం మనకు అత్యవసరం.
1: శంకర ఓ పులిష్ వన్, విల్ దిస్ గ్రామర్ సేవ్ యూ వెన్ డెత్ అప్రోచెస్ యూ? రిపీట్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అండ్ సేవ్ యువర్ సెల్ఫ్. ఓన్లీ ది నేమ్ ఆఫ్ ద లార్డ్ కెన్ సేవ్ యూ, నథింగ్ ఎల్స్. సో ఆల్ ఆఫ్ యూ విల్ హావ్ టు జస్ట్ థింక్ ఆఫ్ ద లార్డ్ రాదర్ దాన్ మియర్లీ ఇండల్ యువర్ సెల్ఫ్ ఇన్ దిస్ యూజ్లెస్ స్టడీస్.
0: విద్యార్థులారా, మీరు చిన్న వయసు కనుకనే ఇది లోక సంబంధమైనటువంటి బాంచులు, భ్రాంతులు మీకుండటం సహజమే. కానీ ఇక్కడ ప్రవేశించినటువంటి మీరు కనుక కొంతవరకు ఈ భ్రాంతులను అరికట్టుకుని దైవభ్రాంతిని పెంచుకుని దివ్యత్వాన్ని తూచే నిమిత్తమై కాలమును సార్థకం చేసుకోండి.
1: డియర్ స్టూడెంట్స్, యు ఆర్ యంగ్, యూ మే బి హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ డెల్యూడెడ్ ఐడియాస్, ఇట్ మే బి న్యాచురల్ ఆల్సో. యు హావ్ కమ్ హియర్, గివ్ అప్ దీస్ డెల్యూజన్స్. హ్యావ్ యు పుట్ ఆల్ ది డెల్యూజన్ ఆఫ్ ద లార్డ్ అండ్ దట్ కైండ్ ఆఫ్ ఆస్పిరేషన్?
0: అభిష్ట ప్రకారము మీరు కూడా చక్కగా చదివి ఉన్నత స్థాయిలో డిగ్రీని తీసుకోవచ్చు, తప్పులేదు.
1: ఇన్ కాన్సోనెన్స్ విత్ ది ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ది పేరెంట్స్,
0: ఉద్యోగాలు చేసుకోవచ్చు, తప్పులేదు.
1: డూ టేక్ అప్ ఎ జాబ్, దేర్ ఇస్ నథింగ్ రాంగ్.
0: కానీ ఈ యొక్క పరిస్థితి యందు, ఈ ప్రదేశంలో మీరు చేరినందుకు అంతో ఇంతో అయినకుండా ఉన్నత గుణాలు, ఉత్తమమైన భావాలు మీలో లేకపోతే ప్రయోజనం ఏమిటి?
1: బట్ ఆఫ్టర్ హావింగ్ కమ్ టు ది సేక్రెడ్ ప్లేస్, ఇఫ్ యు డు నాట్ డెవలప్ గుడ్ క్వాలిటీస్, గుడ్ వర్చ్యూస్, అట్లీస్ట్ ఇన్ ఎ
0: లిమిటెడ్. ఒక అహంకారంగా చెప్తామని కాదు, మీకు మీరు యోచన చేసుకోవచ్చు. ఈనాడు ఏ యొక్క ఫస్ట్ స్టాండర్డ్ దీంట్లో పోయి చేరాలనుకుంటే కూడా ఎంత ధనం వ్యర్థం చేయాలి, ఎంత ధనాన్ని మనం కట్టాలి, ఎన్ని విధాలు మనం శ్రమపడాలి, ఆ విధంగా లేకుండా ఇక్కడ ఒక నయా పైసా కోరటం లేదు. మీ సర్వ సౌకర్యాలు కూడా కోట్లకు కోట్లకు వెచ్చించి ఎంతో మీకు అనుకూలాలు చేస్తున్నాం. దీనికైనా మీకు గ్రాట్యుటీస్ ఉండనక్కర్లేదా? దీనికైనా కృతజ్ఞత ఉండనక్కర్లేదా? అంత మాత్రం కృతజ్ఞత లేకపోతే ఎవరు చేస్తా? మీ తల్లిదండ్రులు కూడా చేయలేనటువంటి పనులు నేను మీకు చేస్తున్నాను. ఏ ఆప్తులు కూడా ఆదుకోలేనటువంటి ఒక దీంట్లో మిమ్మల్ని ఆదుకొని మీ దురభ్యాసాలు, మీ దుర్భావములు, మీ దుశ్చేష్టలను కూడా అడగదొక్కడానికి ఎన్నో విధమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇలాంటి యొక్క ఉన్నత భావంతో ఉన్నటువంటి స్వామి విషయంలో పిచ్చి పిచ్చి భావాలు మీకు రావటం అది మీ కర్మనే. అంత తప్ప ఈ యొక్క బోధనలో మీరు సరిగా సరైనటువంటి మార్గంలో మీరు పెట్టుకోకుండా పోతే మీకంటే ఇంక దురదృష్టులు మరొకరు లేరు. దీన్ని ఆచరించినారా? మీకంటే అదృష్టవంతులు మరొకరు లేరు.
1: ఈవెన్ టు గెట్ ఎ సీట్ ఇన్ ఎ ప్రైమరీ స్కూల్, థౌజండ్స్ ఆఫ్ రూపీస్ విల్ హావ్ టు బి స్పెండ్. స్పెండింగ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్ గివెన్, ఆల్ కంఫర్ట్స్ ఆర్ గివెన్, ఎవ్రీ స్మాల్ లిటిల్ థింగ్ ఈస్ బీయింగ్ లుక్డ్ ఆఫ్టర్. ఇన్ ఆర్డర్ టు పుట్ యూ ఆన్ ద రైట్ పాత్, గుడ్ టీచింగ్స్ ఆర్ గివెన్ అండ్ సో మెనీ మోర్ దాన్ పేరెంట్స్ ఈస్ షవరింగ్ లవ్ ఇన్ సో మెనీ వేస్. షుడ్ నాట్ దేర్ లవ్ బి గ్రాటిట్యూడ్? ఇఫ్ యూ డోంట్
0: నా యొక్క ప్రాపర్టీ, నా యొక్క ఆస్తి ఒక్కటే, అదే నాకు ప్రేమ.
1: మై ప్రాపర్టీ ఈజ్ ఓన్లీ వన్.
0: నేను దుష్టుణ్ణి ప్రేమిస్తాను, భక్తుణ్ణి ప్రేమిస్తాను.
1: I love a wicked one, I love the divine.
0: నాకు అపకారం చేసిన వాడిని ప్రేమిస్తాను, నాకు ఉపకారం చేసిన వాడిని ప్రేమిస్తాను.
1: I love the one who has harmed me, I love the one who has loved me.
0: మీ పాపమును మీకుంటుంటాయిగా, నేను అందరినీ ప్రేమిస్తాను.
1: Your sins will harm you, but I love everyone.
0: ఆ ప్రేమను మీరు ఏ రకంగా మీరు భావించుకుని ఏ రకంగా అర్థం చేసుకున్నా అది మీ పాపములే, కానీ నాది ఎప్పుడుకున్న స్వార్థరహితమైన ప్రేమని.
1: If you understand that in a wrong way, you are committing a sin. But I am always free from any sin.
0: మీరు ఆవిర్భవించేటువంటి భావములన్నీ కూడా మీ దోషములే, కానీ నాది కాదు.
1: All the feelings emanate from you are your own.
0: ఒక చిన్న ఉదాహరణ, అది నాదా మీదా అని విచారం చేసుకుంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చాలు.
1: One small example can clarify this particular thing, whether it is yours or mine.
0: నేను మామిడి పండు తిన్నాను.
1: I have partaken a mango fruit.
0: నేను మామిడి పండు తింటే నీకు మామిడి పండు తేపు వస్తుందా?
1: If I eat a mango fruit, will you get the belch of mango?
0: అది నాకే రావాలి కానీ నీకు రావడానికి వీల్లేదు.
1: I only can get that belch, not you.
0: నీవు ఏ తిన్నావో అదే నీకు వస్తుంటుంది తేపు.
1: Whatever belch you get depends upon what food
0: you eat. అది భావాలి కానీ నాలో తీ కాదు.
1: The bad feelings in you are reflected in your own thought.
0: కనుక ఈ చెడ్డ భావాలంతా కూడా మీలో రావడం కారణం ఏంటంటే మీలో ఉండేటువంటి అవి. పూర్వం ఒక విత్తనంగా ఉండొచ్చు, ఈనాడు మొక్కగా తయారు చేయొచ్చు.
1: The reason for getting such bad thoughts in you is you had them in the form of seed.
0: కనుక ఎవరిది ఫలమో ఆ వాళ్ళొక్క భావం వాడిట్టవాడు ఇష్టవాడు ఇతరులు నిందించేటువంటి దానికంటే మొట్టమొదటి నీవెట్లా వాడు నిన్ను నీవు నిందించుకొని నీవు బాగుపడు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ క్రిటిసైజింగ్ సమ్ పర్సన్ దట్ హీ హాస్ దట్ వీక్నెస్ దిస్ వీక్నెస్ యూ ఫైండ్ అవుట్ యువర్ ఓన్ వీక్నెస్ అండ్ రిమూవ్ దోస్ థింగ్స్ సేమ్ యువర్ ఓన్ వీక్నెస్.
0: ఇతరుల దోషాలు నేను ఎంత వెతికినా గానీ నాకు వచ్చేటువంటి లాభం ఏమిటి? నా దోషాన్ని నేను వెతుక్కోవాలి అనేటువంటి సద్గుణాన్ని మీలో ఏనాడు అభివృద్ధిస్తుందో అప్పుడే మీరు బాగుపడతారు.
1: ఓన్లీ వెన్ యూ గెట్ దట్ సీక్రెట్ ఫీలింగ్ దట్ ఐ హావ్ టు రిమూవ్ మై వీక్నెసెస్,
0: మీ దోషాన్నంతా కప్పిపుచ్చుకోవటము, ఇతరులకు లేని దోషాన్నంతా కూడా అభివృద్ధి పరచుకోవటం, ఇది మహాపాపము.
1: ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ గ్రేట్ సిన్ టు థింక్
0: ఏంటి పుణ్యం ఏంటి ఏమి లేదనుకోవచ్చును, కానీ ఈ స్థాయిలో మీకు అది అట్లా అనిపించవచ్చును, ముందుకు వస్తుంది, అది మిమ్మల్ని పీడించి పిప్పి
1: చేస్తుంది.
0: ఎవరిని కూడా ఏమాత్రం కూడా మనము హింసించకూడదు, ఎవరిని కూడా ఏమాత్రం దూషించకూడదు.
1: డియర్ స్టూడెంట్స్, డూ నాట్ క్రిటిసైజ్, డూ నాట్ కామెంట్ అపాన్ ఎనీవన్.
0: పాపములన్నిటికంటే మించినది పరులను నిందించేదన్నా అన్నారు.
1: Among all the sins, the worst sin is criticizing others.
0: Yavani vaadu nindinchukunnatundi vaade baagu padtadu.
1: The one who criticizes himself can save him.
0: Neelo kaavasam
1: having so many weaknesses in you, what right do you have?
0: Nikavedi neelo doshame lekapothe itharu doshalu vetikettunte adhikaram kuda neeku undadu.
1: Even if you do not have weaknesses, you have no right to find out.
0: Neeve dosharahitudaithe neeku doshane kanipinchavu.
1: If you are free from defects, you can never see defect in anyone else.
0: నీకు దోషాలు దండిగా ఉంటే ఇతరులు దోషించడానికి అధికారమే ఉండదు.
1: ఇఫ్ యూ హావ్ సో మెనీ డిఫెక్ట్స్,
0: దోషించే అధికారం మీకు ఏమాత్రము లేదు.
1: విత్ డిఫెక్ట్స్ ఆర్ వితౌట్ డిఫెక్ట్స్, యూ హావ్ నో రైట్ టు కామెంట్ అపాన్ ఎనీవన్.
0: మంచిది మీరు పెంచుకోండి,
1: డెవలప్ గుడ్
0: మీలో ఉన్న దోషాన్ని మీరు తీసుకోండి,
1: రిమూవ్ ది వీక్నెసెస్ ఫ్రమ్ యూ,
0: మంచిగా అభివృద్ధికి రండి,
1: బికమ్ గ్రేట్, బికమ్ గుడ్.
0: కన్న తల్లిదండ్రులకు అప్పుడే నీవు పుట్టినందుకు తగినటువంటి సార్థకత.
1: దాట్ alone sanctifies your having
0: legacy. Puttina kukka puttina rendu okate.
1: Otherwise what difference does it make whether
0: you are born as a dog or a donkey? Peru techukondi.
1: After being born as a man,
0: manchi nadakanu meer techukondi.
1: Have good conduct.
0: Kalamnu vyattama cheyakandi.
1: Do not waste time.
0: Appude sariyinatundi manavudiga tayar kavachu.
1: Then only you can become a good man.
0: Athulo abhyasinchinatundi vidya valla meeku samskaram kuda abhivruddhi kanchi tadva nadakanu సరి అయినటువంటి నర్తగా మీరు తీర్చిదిద్దుకున్నప్పుడే ఈ కళాశాలలో చదివినందుకు తగినటువంటి ఒక గౌరవాన్ని నిలబెట్టిన వారు అవుతారు.
1: డియర్ స్టూడెంట్స్, ఓన్లీ వెన్ యూ డెవలప్ గుడ్ టెండెన్సీస్ అండ్ బికమ్ గుడ్ సిటిజన్స్.
0: మాటలు తగ్గించండి,
1: రెడ్యూస్ యువర్ టాక్.
0: ఇక్కడ నియమించినటువంటి యొక్క డిసిప్లిన్ ను చక్కగా మీరు పాలించండి.
1: అబ్జర్వ్ ది డిసిప్లిన్ లైట్ డౌన్ హియర్ ఫర్ యువర్.
0: పెద్ద పిల్లలు చిన్నపిల్లలకు ఒక ఎగ్జాంపుల్ గా నిలిచారు.
1: ది ఎల్డర్ బాయ్స్ షో their life as an example.
0: పెద్ద టీచర్స్ గా ఉండేటువంటి వాళ్లే, పెద్ద పెద్ద సీనియర్ స్టూడెంట్స్ గా ఉండేటువంటి వాళ్లే కొంచెం బ్యాడ్ ఎగ్జాంపుల్ చూపితే పిల్లలకు దానివల్ల దోషమేం లేదు, దాన్ని అనుసరిస్తూ వస్తుంటారు. అది వాళ్ల తప్పు కాదు, మీ తప్పే.
1: ఇఫ్ ది టీచర్స్ ఆర్ ది సీనియర్ స్టూడెంట్స్ షో బ్యాడ్ ఎగ్జాంపుల్, ద స్టూడెంట్స్ ఇమిటేట్. దేర్ ఇస్ నో
0: చిన్న ఉదాహరణ చూడండి,
1: యూ కెన్ సీ దిస్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక పెద్ద లెక్చరర్ గా ఉంటాడు అనుకోండి, అందరూ మనం భుజించాలి.
1: Let us all sit together in the dining hall and
0: eat. Chala uttamainatundi.
1: That is the collective feeling.
0: Andukosamane andaru oka talli biddaru.
1: We should consider all of us as one.
0: Andaru oka mother. Anyonyatto velagali.
1: There should be that mutualness and that
0: bad kind of comradeship. Manu pravechincharadu.
1: We should not enter into bad things and give a bad leave.
0: Meer anukovachu. స్వామి ఇన్ని విధాలుగా చూస్తాడు, అందరిపైన సమత్వం ఎక్కడుంది అని మీరు అనుకోవచ్చు.
1: యూ మే థింక్ that does Swami have equal approach to every person?
0: Nammina namakaina naaku andaru samaname.
1: Whether you believe or you don't, all of you are equal to me.
0: Oka talliki iddaru biddalu untaru.
1: There are two children for a mother.
0: Oka biddaku jwaram vachi chaala జబ్బు చేసి కడుపు చెడిపోయింటది, అజీర్ణ వ్యాధి వచ్చింటది.
1: వన్ ఆఫ్ ది టూ చిల్డ్రన్ ఇస్ సఫరింగ్ ఫ్రమ్ ఇండైజెషన్ అండ్ హావింగ్ ఫీవర్.
0: అన్ని పండగ చేసి పంచపెట్టే ప్రమాణం అంతా వండింటది.
1: మదర్ హాస్ కుక్డ్ డెలీషియస్ స్టఫ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ రెడీ.
0: ఒక కొడుకును మాత్రం లోపల పిలిచి, మరే నువ్వు పంచపెట్టే ప్రమాణం అంతా తిని అని వాడికి వడ్డిస్తుంది.
1: మదర్ కాల్స్ వన్ చైల్డ్ అండ్ ఆస్క్స్ హర్ టు టేక్ ఆల్ ది డెలీషియస్ ఫుడ్.
0: ఇంకొక పిల్లవాడికి నువ్వేమి తినడానికి వీల్లేదు, గంజి మాత్రమే తాగు అని చెప్పి ఇచ్చేసేస్తుంది.
1: She commands the other child to observe the diet very strictly.
0: తల్లికి ఉండేటువంటి భేదమా?
1: Is it a some kind of
0: father? వాని క్షేమాన్ని కోరి ఆ విధంగా గంజిస్తుంది.
1: Wishing something good for the children, the
0: receiver కడుగొట్టుకున్నాడు.
1: He has spoiled his own.
0: ఎవరి తప్ప? అమ్మ తప్ప, పిట్ట తప్ప?
1: Is it mother's mistake?
0: వాడు కడుపు చెడగొట్టుకున్నాడు కనుక వాడికి గంజేసరి.
1: Because he has spoiled his stomach, the diet
0: is ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి వీడికి అన్ని వంటలు వడ్డించవచ్చు.
1: As this other person is very healthy, he can eat anything.
0: ఈ సత్యాన్ని గుర్తించుకోకుండా అమ్మకు భేదం కంటే ఏమైనా అర్థం ఉందా?
1: Without recognizing this truth, if you are called
0: actually
1: partiality,
0: లోపల దుర్భావం ఉండేటువంటి వాళ్ళు దూర దూరమే పెడుతుంటాను.
1: A person with
0: వాళ్ళ ముఖాలు కూడా చూడను.
1: A person with bad thoughts, I keep him at a distance. I don't
0: want to ద్వేషం కాదు.
1: I don't have any anger.
0: వారితో కోపం కాదు.
1: No hatred, no anger.
0: ఎందుకంటే ఆ రోగానికి ఆ పత్యమే సరిపోతుంది.
1: ఫర్ దట్ డిసీజ్ దట్ పర్టికులర్
0: డాక్టర్ చక్కగా నడుచుకున్నటువంటి వాడు,
1: ఇవ పర్సన్ ఫాలోస్
0: భక్తి శ్రద్ధలతో ఉండేటువంటి వాడిని అనుకరిస్తాను.
1: ఇవ పర్సన్ హ్యాస్ డివోషన్ అండ్ ఇంట్రెస్ట్,
0: తద్వారా వీళ్ళలో వీళ్ళకి ద్వేషాలు వస్తుంటాయి. సో వాడిని పలకరించాడు, నన్ను పలకరించలేదని ఇది చాలా సంకుచితమైనటువంటి భావాలు.
1: And if you develop some kind of differences
0: between anta patraku tayinanta maatrame vastuntayi neellu.
1: Water which can be carried in a vessel depends upon the size of the
0: dosham kaadadi.
1: It is not the mistake of
0: the patra maatrame pettukunnadu, nee dosham.
1: You have a small vessel that can carry water.
0: Kani abhruti parchukoni swamyadulu sirsa vahinchi డిసిప్లిన్ మీరు చక్కగా నడుచుకుంటుందండి, ఎంతైనా స్వామి దయతో పెట్టి ఆనందంగా మిమ్మల్ని పలకరిస్తాడు, తగినంత సన్నిధిని కూడా చేర్చుకుంటాడు.
1: డెవలప్ డివోషన్, ఫాలో ది కమాండ్స్ ఆఫ్ స్వామి, అబ్జర్వ్ డిసిప్లిన్.
0: మీ నుంచి నాకు వచ్చేటువంటిది ఏమీ లేదు,
1: నథింగ్ విచ్.
0: కానీ నా నుంచి మీరు పొందవలసిన దాన్ని మీరు పాడు చేసుకుంటున్నారు, అదే మీ దోషం.
1: యూ హావ్ సో మచ్ టు గెయిన్ ఫ్రమ్ మీ బట్ యూ ఆర్ స్పాయిలింగ్.
0: ఎంతో పొందవలసినటువంటి వారు మీరు.
1: యూ హావ్ సో మచ్ టు గెయిన్,
0: కానీ పొందలేకపోతున్నారు, అది మీ దురదృష్టం.
1: It is your misfortune that you are not being able
0: to get more. Manchigaru untunte inka enta unnata sthitiki poyindeetundi varu.
1: If only you are good, you can reach such a highly elevated place.
0: Nenu ee vyapara ranganga ee samasthanu prarambhinchaledu.
1: I have not started this institution as a business proposition.
0: Pillalu abhiruddhi parichi deshanni baagu parchali.
1: I want to improve the children, through them the country, the nation.
0: Naalo undaletundi uddeshalanni kuda nu ee naadu meeku vellati chesanu. మీరు తగినటువంటి యొక్క శ్రద్ధను వహించి ఈ సత్యాన్ని గుర్తించి ప్రవర్తనలో మార్పు తెచ్చుకొని మనసును పవిత్రం చేసుకుని మీ యొక్క ఉన్నత జీవితానికి తగినటువంటి పునాది వేసుకోండి.
1: ఐ టోల్డ్ ఆల్ మై ఇన్నర్ థాట్స్ అండ్ ఆల్ మై ఇంటెన్షన్స్. నౌ అట్లీస్ట్ యూ ట్రై టు అండర్స్టాండ్, లే గుడ్ ఫౌండేషన్ ఫర్ యువర్ ఓన్ హ్యాపీ ఫ్యూచర్. అండ్
0: బాగా ఉండేటువంటి పిల్లల హృదయాలు కూడా పాడు చేస్తున్నారు కొంతమంది దుర్మార్గులు.
1: దేర్ ఆర్ సమ్ వికెడ్ వన్స్ హూ ఆర్ స్పాయిలింగ్ గుడ్ హార్ట్స్.
0: వాడు రాక్షసుడే. ఎంతోమంది పిల్లల పాపం చాలా పవిత్రంగా వచ్చి చేరుతుంటారు.
1: సో మెనీ యంగ్ చిల్డ్రన్
0: పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి విషయాలు, పిచ్చి పిచ్చి ఆటలు నేర్పించి వాళ్ళ జీవితాన్ని అంతా కూడా భ్రష్ పట్టిస్తున్నారు.
1: సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఈవెన్ స్పాయిలింగ్ సచ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ గివింగ్ దెమ్
0: ఆల్. ఉపకారం చేయడానికి వీలు కానప్పుడు నోరు మూసుకుని కూర్చోండి, అపకారం మాత్రం చేయొద్దండి, అదే పెద్ద ఉపకారం.
1: డియర్ స్టూడెంట్స్, యూ హ్యావ్ నో ఇంటెన్షన్ టు డూ గుడ్, డోంట్ డూ హారం. That is itself a great thing.
0: Idantha chaala varaku pedda pillale chestunnaru.
1: It is only the grown up elderly ones who are doing all these mistakes.
0: Idi meeku manchidi kaadu.
1: This is not good for you.
0: Idi mee yokka examples ku sareinatundi kaadu.
1: This is not a good example which you can set.
0: Idi ikkade ee vidhanga chestunnapudu inga bayatiki pothi enni vidhala meeru pravartinchagalaru.
1: In this place itself you conduct yourself like this, when you go out it is, there is no end.
0: Kevalam evariki apakaram kaadu, neeki apakaram.
1: Don't think that you are harming anyone else. You are harming yourself.
0: పచ్చని జీవితాన్ని పాడు చేసుకుంటావు.
1: You are only destroying your own
0: మంగళకరమైన జీవితాన్ని అమంగళంలో ప్రవేశపెట్టావు.
1: You are making your own auspicious
0: life. నీవు దుష్టిత్తులు పాలైపోతావు.
1: Instead of getting a good name and good reputation,
0: తల్లిదండ్రులు కూడా నువ్వు ముఖం చూడరు.
1: Even your own parents will not look at you.
0: కనుక అలాంటి పరిస్థితికి మాత్రం మీరు దిగజారిపోకండి.
1: డూ నాట్ డీజనరేట్ యువర్ సెల్ఫ్ టు దట్ లో.
0: స్వామి ఏది చెప్పినా నీ మంచి కోసమే కానీ నా కోసం కాదు.
1: వాట్ ఎవర్ స్వామి టెల్స్ ఈజ్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: సత్యాన్ని మాత్రం చక్కగా విశ్వసించండి.
1: హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్.
0: అప్పుడే మీరు బాగుపడతారు.
1: దెన్ ఓన్లీ యుల్ బి ఆల్ రైట్.
0: ఇంక పైన అందరూ చిరునామాలు నవ్వుతూ ఉంటుండాలి.
1: హియర్
0: హాస్టల్ పేస్ట్ వేసుకోకూడదు.
1: హియర్ అవుట్ వర్డ్స్ ఆల్ ఆఫ్ యూ షుడ్ బి చేర్ఫుల్.
0: ఈనాడు ఎవరు బయట వారు లేకుండా పోవటం చేతనే అంత నేను స్వేచ్ఛగా బాట్లాడినాను.
1: యాజ్ దెర్ ఇస్ నో అవుట్ సైడర్ టుడే.
0: ఈనాటి నుంచి మీరు హృదయాలంతా చక్కగా కడుక్కోండి, పరిశుద్ధం చేసుకోండి.
1: ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ క్లీన్స్ అండ్ ప్యూరిఫై యువర్ హార్ట్స్.
0: మంచిగా పరిశుద్ధమైన భావాలు హృదయంలో నింపుకోండి.
1: డెవలప్ అండ్ ఫిల్ యువర్ హార్ట్స్ విత్ సేక్రెడ్ థాట్స్.
0: అప్పుడే స్వామి మీకు చాలా సన్నిహితుడవుతాడు.
1: స్వామి విల్ బికమ్ సో క్లోజ్ సో నియర్ టు యూ దెన్.
0: కాన మీరు ఈనాటి నుంచి కూడా ఈనాడు పౌర్ణమి.
1: టుడే ఈజ్ ఫుల్ మూన్ డే.
0: ఈ పౌర్ణమి అనగా ఏమిటి? మనస్సు పరిపూర్ణమైన స్థితికి రావటమే పౌర్ణమి యొక్క లక్ష్యం.
1: ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫుల్ మూన్ ఈజ్ యువర్ మైండ్ మస్ట్ బి ఫుల్ అండ్ ప్యూర్.
0: హోలీడే
1: అండ్ ఇట్ ఈస్ అ హోలీడే.
0: హోలీ అంటే పవిత్రము అనే అర్థము.
1: హోలీ మీన్స్ సేక్రెడ్నెస్.
0: ఇంకొక అర్థం ఏంటంటే కామదహనము.
1: It is also means destroying desire.
0: Nee tuchchamaina vaanchalu dahanam cheyandi na.
1: Destroy all your mean desires.
0: Daiva vaanchalu penchukondi.
1: Develop desire for God.
0: Andukosame colors anta veskotam.
1: That is the reason why
0: ee colors anta entrinke rajoguna tamoguna yokka chihnalu.
1: These colors represent this noliguna rajoguna and tamoguna.
0: Ee rajoguna tamogunaanni poorthi dooram cheskondi.
1: Make yourself distant to this
0: rajoguna. Shuddha satvikaanni penchukondi.
1: Develop this pure sattva in you.
0: Desaniki aagatsavantamainatundi vidyarthuluga meer roopondandi.
1: Become ideal students for the entire nation.
0: Swami aagnalu maatram sirasavahinchandi.
1: Always obey.
0: Meeku enaatikaina manchidi.
1: It is always good for you.
0: Nenu cheppanu.
1: I will never tell anything bad for you.
0: నాలు ఏమైనా స్వార్థం ఉంటే కదా నేను మీకు చెప్పేది.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ సెల్ఫిష్నెస్ ఇన్ మీ,
0: ఆ సత్యాన్ని మాత్రం మీరు విశ్వసించండి.
1: దిస్ ట్రూత్
0: అది విశ్వసించకుండా ఆగిన పోతే అది మీ దురదృష్టం.
1: ఇఫ్ యు డు నాట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్ ఇట్ ఇస్ యువర్ బ్యాడ్ లక్.

0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Divine Droplet, a small excerpt from a discourse delivered by Bhagavan Sri Satya Sai Baba. In this audio clip, Swami says that mother, father and teachers should be greatly revered. As we sow, so shall we reap. Young children would grow into responsible citizens of the country only by getting a sacred education. This divine droplet is taken from the discourse delivered on 22nd
2: November 1975.
3: All the boys and girls who belong to Balavikas should in the very first instance learn to give regard and to give affection to the mother, father and the teacher.
2: మీరు భవిష్యత్తులో కూడా తల్లి తండ్రి యొక్క స్వరూపాన్ని ధరించేటువంటి వ్యక్తులు కనుక ఈనాడు మీరు మీ తల్లిదండ్రులను గౌరవించి ప్రేమించి వారి ఆజ్ఞలు శిక్షించినప్పుడు మీ బిడ్డలు కూడా మిమ్మల్ని గౌరవించి మిమ్మల్ని ఒక ఆజ్ఞలో ఉంచుకుని సరైన రీతిగా ప్రేమించి మిమ్మల్ని ఒక విధమైనటువంటి సమాజం యొక్క గౌరవాన్ని కూడా నిలబెట్టడానికి కోరుకుంటారు.
3: Today, you young children will soon grow and some of you will become mothers, some of you will become fathers. It is only when you are young and when you learn to respect your mother and father, when you become mothers and fathers, your children in turn will respect you and will show regard to you.
2: ఎట్టి విత్తనము నాటుకమో అట్టి వృక్షమే అవునని, ఎట్టి తిండి తిండుమో అట్టి చేపే మనకు లభించునని భారతీయులకు చక్కగా అనుభవ రూపమైనటువంటి విషయము.
3: It is in the experience of the citizens of Bharat that whatever kind of seed you put into the ground, the tree that will sprout out of it will be corresponding to the seed that you put in. So also the kind of food that you take in will determine the nature of the belching that will come out when you digest the food.
2: కనుక నీ యొక్క జీవితము కేవలము ఒక విత్తనము వంటిది.
3: Your life is like a seed.
2: ఈ విత్తనమును వృక్షముగా మార్చుకొని ఈ వృక్షమునందు ఆనందమనేటువంటి ఫలములు మనం భుజించడానికి తగినటువంటి కృషి జరపాలి.
3: You should change this seed of life and let it grow into a tree. You should also see that out of that tree fruits of bliss and happiness come and you would be able to experience those fruits of bliss and happiness.
2: ఈ మొక్క కొంచెం చొట్టపోయినా వృక్షమంతా కూడా చొట్ట అయిపోతుంది.
3: If this tender plant in its young age gets crooked and gets a curved shape, then the whole tree will become crooked.
2: Kaluka ee yokka ee jeevitamu yokka avadini pavitramuga gaavinchukoni pavitramainatundi vidyanu meer nerchukoni mana pavitra Bharatadesham yokka sanskrutini parasthinchukoni Bhagavad Gita Ramayanamu itihasamu konni vedamu ilanti dintlo kodunu meer tarbeedini pondi బైబుల్ ఖురాన్ యొక్క తత్వాన్ని కూడా గుర్తించడం అత్యవసరమని కూడా మీరు శ్రద్ధ వహించాలి.
3: సో దిస్ పీరియడ్ ఆఫ్ యువర్ లైఫ్ యూ షుడ్ రియల్లీ సీ దట్ ఇట్ ఇస్ స్పెంట్ ఇన్ అ ఫ్రూట్ఫుల్ మేనర్ అండ్ ఇన్ అ సేక్రెడ్ మేనర్. అవుట్ ఆఫ్ దిస్ పీరియడ్ యూ షుడ్ గెట్ సేక్రెడ్ ఎడ్యుకేషన్. వెన్ యూ గెట్ సేక్రెడ్ ఎడ్యుకేషన్ అట్ దిస్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ యూ విల్ బి ఏబుల్ టు లర్న్ ది కంటెంట్స్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ టెక్స్ట్ లైక్ భాగవత లైక్ భగవద్గీత లైక్ రామాయణ. నాట్ ఓన్లీ అవర్ స్పిరిచువల్ టెక్స్ట్ యూ షుడ్ ఆల్సో అక్వైంట్ యువర్ సెల్ఫ్ విత్ టెక్స్ట్ లైక్ ది బైబుల్ లైక్ ది ఖురాన్.
2: ఆధ్యాత్మిక ఖనిజ సంపత్తికి ఆలవాలమైనటువంటి మన భారతదేశం నందు నేడు అన్యాయ అధర్మ అక్రమములనేటువంటి పైశాచిక ప్రవర్తులు విజృంభించి ప్రవేశాండం కల్పుతున్నటువంటి నీ సమయం నందు ఈ యొక్క బాల వికాస యొక్క బాలబాలికలంతా కూడా శాంతి సత్య ధర్మ అనేటువంటి యొక్క వర్షమును కురిపించి తద్వారా ఈ యొక్క దేశ కళ్యాణములకు మీరు పాటుపడతారని కూడా ఆశిస్తున్నాను.
3: Our country has been known to be the treasure house of spiritual knowledge. In such a country which has the reputation of having been the treasure house of spiritual knowledge, today unfortunately injustice, hatred and jealousy are showing their ugly head. And while the country is full of such injustice, hatred and jealousy, you boys and girls of Balavikas, I am hoping that you will grow into such citizens who will re-establish shanti, prema and dharma in this country.
1: Sai Ram, you just heard a divine droplet, a small excerpt of a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba. Thank you and Sai Ram.
4: This is Radio Sai Global Harmony. Next, a selection of Sai Bhajans.

ಢಮ ಢಮ ಢಮ ಢಮ ಢಮ ಢಮ ಢಮರೋಧರ ಢಮ ಢಮ ಢಮ ಢಮ ಢಮ ಢಮ ಢಮ ಢಮ ಢಮ

హరి హరి హరి హరి హరి అనరే ఆత్మారాముని మదిగనరే శివ శివ శివ శివ శివ అనరే శివకే సబులు సమమనరే శివ శివ శివ శివ శివ అనరే

0: You were listening to a musical presentation by devotees from Visakhapatnam.
1: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
2: Seek the truth, knowing which all else will be known. Develop a perception that allows you to see the one behind the many. Radio Sai is pleased to bring you excerpts from Bhagwan Baba's inspiring discourse addressed to the participants of the summer course delivered on the 5th of June 1973.
3: లోకమునందు వీరు మిత్రులని, వారు శత్రులని, వీరు పుత్రులని, వీరు బంధువులని, కొన్ని కొన్ని దేహములకు మనం కొన్ని కొన్ని పేర్లను పెట్టుకుని మనం పిలుస్తూ ఉంటుంటాం.
4: యు థింక్ దట్ సమ్ ఆర్ యువర్ ఎనిమీస్, సమ్ ఆర్ యువర్ ఫ్రెండ్స్, సమ్ ఆర్ యువర్ చిల్డ్రన్, some are your relations. So saying, do not develop attachments to them. In every one of them, you must be able to see the presence of the divine Atma. Give up illusion and ignorance. In this world, we call some people our friends, we call some people our relations and our children. These relationships are only between various bodies, and we give such names to such bodily relationships.
3: Mana dehamunandu galiginatundi aneka indriyamulaku aneka perlato manam piluchuchu danani anubhavinchataniki prayatnam salaputunnam. Idi kaalu, ఇది కన్ను, ఇది ముక్కు, ఇది నోరు, ఇది చెయ్యి అనేటువంటి యొక్క పేర్లతో ఈ దేహంలో ఉన్నటువంటి అనేక అంగములను కూడాను మనము అనుభవిస్తూ వస్తున్నాము.
4: ఇన్ దిస్ బాడీ ఆఫ్ అవర్స్ దేర్ ఆర్ మెనీ ఆర్గన్స్. వి గివ్ డిఫరెంట్ నేమ్స్ టు దోస్ ఆర్గన్స్. వి కాల్ వన్ లెగ్ సంథింగ్ ఎల్స్ ఎన్ ఐ, సంథింగ్ ఎల్స్ ఎ నోస్. We call another a mouth, we call this is our hand. By giving such names, we experience these various organs of our body.
3: Roopa naamamulu dehamulake kaani aatmaku ettivi kudanu anubhavinchadani itti roopa naamamulaku e maatramu kudanu sambandham ledani indulo manaku spashtam avutunnadi.
4: In this it becomes very clear to us that the name and the form, they relate only to the body. They do not in any manner relate to the Atma.
3: Aithe okadanini okatiga manam bhavinchi binnamuto danini vishwasinchi daniki virodhamainatundi abhiprayamulato danini anubhavinchukotaniki manam poonukotam ledu.
4: But we are not mistaking one for another. We are not giving a different name to one organ. We are not trying to experience anything in a manner contrary to its own nature.
3: Mana dehamuloni edina oka angamunaku konta chastra chikitsa cheyavalsinatundi avasarame yerpadinappudu manamu mundu venuka yochinchadaniki poonukuntam.
4: If there is a need that arises for performing some surgical operation to any one of our limbs, then we begin to hesitate greatly and think for some time.
3: Atti sthitilo manamu oka angamunu dushinchadam kaani leka oka angamunu dveshinchadam kaani oka angamunu preminchadam kaani manamu cheyyamu. Rendinti yokka chemamunu kudanu manam aashistu sarvangamulu yokka chemamunu kudanu manamu ఆశిస్తూ ఈ యొక్క దేహం యొక్క క్షేమమును మనం కోరుతూ ఉంటాం.
4: ఇన్ సచ్ ఎ కాంటెక్స్ట్ వి డు నాట్ అండర్టేక్ టు ఐదర్ హేట్ ఆర్ అబ్యూజ్ ఎనీ వన్ పర్టికులర్ ఆర్గన్ ఆర్ ప్రైజ్ దట్ పర్టికులర్ ఆర్గన్. వి హ్యావ్ ది సేమ్ అటాచ్మెంట్ అండ్ అఫెక్షన్ టు ఆల్ ది ఆర్గన్స్. వి విష్ దెమ్ టు బి సేఫ్ సో దట్ ది బాడీ క్యాన్ బి ఇన్ ఇట్స్ ఎంటైరిటీ ఇన్ సేఫ్ కండిషన్.
3: అదే విధముగానే అందరి యందు కూడాను సమభావమును పెంచుకోమని బోధిస్తుంది మన వేదాంతము.
4: ఇన్ ది సేమ్ మేనర్ అవర్ వేదాంత టీచర్స్ us దట్ వీ షుడ్ డెవలప్ ఎన్ ఈక్వల్ మైండెడ్నెస్ ఇన్ ఆల్ పీపుల్.
3: అయితే ఇట్టి సమానం ఎందుకు పెంచుకోవాలి అని మనము యోచించవచ్చు.
4: వీ మే కన్సిడర్ వై వీ షుడ్ డెవలప్ దిస్ ఈక్వల్ మైండెడ్నెస్ టువర్డ్స్ ఆల్.
3: అయితే మనం అనాది కాలము నుండి మన అనుకూలమైనటువంటి వస్తువులను ప్రేమించటము, మనకు ప్రతికూలమైనటువంటి యొక్క వస్తువులను కాని వ్యక్తులను కాని ద్వేషించటము మనకు పరిపాటైనటువంటి పొరపాటు.
4: బట్ ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్ ఇట్ హ్యాస్ బీన్ కస్టమరీ అండ్ ఇట్ ఈస్ ఎ ఫాల్ట్ ఇన్ దిస్ కస్టమ్ దట్ వీ బిగిన్ టు లైక్ థింగ్స్ హూమ్ వీ లైక్ అండ్ వీ డిస్లైక్ పీపుల్ హూ ఆర్ అగెన్స్ట్ అస్. దిస్ హ్యాస్ బికమ్ కస్టమరీ విత్ అస్.
3: ఇట్టి దీనిని మనము సరిదిద్దుకునేటానికి ఒక చక్కని ఒక ఆదర్శాన్ని కూడాను మన జీవితంలో మనము అందుకోవటానికి అవకాశం ఉంది.
4: ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ దిస్ దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ అవర్ అక్సెప్టింగ్ ఎ వెరీ గుడ్ ఐడియల్ ఇన్ అవర్ లైఫ్.
3: మన పండ్లు మన నాలుకను హఠాత్తుగా కరుస్తాయి. ఆ కరిచిన సమయమునందు పండ్లను దండించటమో లేక నాలుకను బుజ్జగించటమో మనము చెయ్యము.
4: Our teeth accidentally bite the tongue. When this happens, we do not punish the teeth, nor do we take soft words to our tongue.
3: Leka ye kathinamainatundi dantamula nee enduku inta mettani nalukanu inta himsinchitivani pandlanu koncham dandinchatamo leka nee ajagratavalnene నీ యొక్క బాధకు నీవు గురి అయితేవని నాలుకకు బుద్ధి చెప్పటమో కూడాను మనం చెయ్యము.
4: వీ విల్ నాట్ అడ్రస్ ది టీత్ అండ్ సే యూ హార్ష్ టీత్ యూ హ్యావ్ బీన్ వెరీ హార్ష్ ఆన్ ది టంగ్ ఎ సాఫ్ట్ వన్. వీ డోంట్ అక్యూజ్ ది టీత్ లైక్ దాట్ నాట్ డూ వీ గో అండ్ టెల్ ది టంగ్ దట్ ఇట్ హ్యాస్ బీన్ కేర్లెస్ అండ్ దేర్ ఫోర్ ఇట్ సబ్జెక్టెడ్ ఇట్ సెల్ఫ్ టు దిస్ హార్మ్. వీ నైదర్ డూ దాట్.
3: కారణమేమిటి? ఇవి రెండు మన యొక్క స్వాధీనములో ఉండటం చేత, రెండూ మనవని విశ్వసించి అభిమానించటం చేత, రెండింటి యొక్క క్షేమమును కూడాను మనం ఆశించి ఇది కేవలము నా యొక్క అజాగ్రత్తే అని వ్యక్తి భావించుకోవటానికి పూనుకుంటాడు కాని ఆ అంగములను ఏమాత్రము కూడాను దండించడానికి కాని లేక విమర్శించడానికి కాని బుద్ధి చెప్పుట కాని పూనుకోడు.
4: వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్? The reason is that we regard both the tongue and the teeth as belonging to us, as being under our control. We are responsible for the safety of both. We feel that both of them are ours. Then we come to the feeling that it is our carelessness that has resulted in the tongue being harmed by the teeth. We will never undertake in those circumstances to punish either the tongue or the teeth.
3: ఏదో పొరపాటుతో జరిగినటువంటి యొక్క ఈ కర్మను మనం మున్ముందుకు అట్లు జరగకుండా చూసుకోవటానికి ప్రయత్నిస్తామే కాని ఈ అంగములను ఏమాత్రం కూడా శిక్షించడానికి పూనుకోము.
4: బికాస్ సచ్ ఎన్ ఇన్సిడెంట్ హ్యాస్ కమ్ అబౌట్ బై సమ్ యాక్సిడెంట్ దట్ ఈస్ హౌ వీ విల్ రిగార్డ్ ఇట్. వీఆర్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ఫ్యూచర్ బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు పనిష్ దీస్ ఆర్గన్స్.
3: ఈ బ్రహ్మాండమైనటువంటి ఈ జగత్తులో ఉన్నటువంటి సర్వ వ్యక్తులు కూడాను ఆత్మలోని అంగములుగా మనం విశ్వసించవలసినటువంటి అవసరం.
4: వీ హ్యావ్ టు రిగార్డ్ దట్ ఆల్ ది లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఇన్ఫినిట్ వరల్డ్ యాజ్ ది ఆర్గన్స్ ఇన్ ది బాడీ ఆఫ్ ఆత్మ.
3: ఈ ఆత్మలో ఉన్నటువంటి అంగములు ఒకదానికొకటి ద్వేషించడానికి కాని లేక విమర్శించడానికి కాని నేను గొప్ప నీవు గొప్ప అని విర్రవీగటానికి కాని ఏమాత్రం కూడాను అవకాశం లేదు.
4: దీస్ ఆర్గన్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ వరల్డ్ వైడ్ ఆత్మ దే కెనాట్ హేట్ ఈచ్ అదర్ దే కెనాట్ డిస్కస్ ఆర్ కామెంట్ ఆన్ ఈచ్ అదర్ ఈచ్ వన్ కెనాట్ బి ప్రౌడ్ అబౌట్ హిమ్సెల్ఫ్ అండ్ బ్రింగ్ డౌన్ ది అదర్.
3: దేహములోని ఒక అంగము మరొక అంగమును హింసించినప్పుడు మనము ఏ రీతిగా సహించుకుంటుంటామో అదే విధంగానే దేశములో ఉన్నటువంటి యొక్క వ్యక్తులు ఒకరిని ఒకరు హింసించినప్పుడు కూడాను మనము సహించుకోవటానికి కూడాను తగిన ప్రయత్నం సల్పాలి.
4: when one organ of the body hurts another organ in the body, we bear this with great patience. In the same manner, one individual in this world hurts another individual, they will have to bear it up with great patience.
3: కేవలము దేహములే మనకు బంధుత్వము, దేహములే మనకు శత్రుత్వము, దేహమే మనకు పుత్రత్వము అనేటువంటి యొక్క సంబంధమును కల్పిస్తున్నదే కాని ఆత్మకు ఆత్మకు ఎట్టి సంబంధం కూడాను లేదు.
4: This so-called relationship that we see, the friendship that we see, the attachment that we see between two people is something that comes about only between one body and the other body. These things do not at all come in relation to one Atma to another Atma.
3: దీనిని మిత్రులెవరు, శత్రులెవరు, గురువెవ్వడు, శిష్యుడెవడు, కవి ఎవ్వడు, నటకుడెవడు, దేవుడెవడు, దాసుడెవడు, తెలుసుకునే తెలివున్నదా, తెలిసిన సంశయమున్నదా, తెలివిలేని తలయున్నచో వానరుడన తప్పున్నదా.
4: దిస్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ బై ఆస్కింగ్ ది క్వశ్చన్స్, హూ ఈస్ ది ఫ్రెండ్, హూ ఈస్ ది ఎనిమీ, హూ ఈస్ ది టీచర్, హూ ఈస్ ది స్టూడెంట్, హూ ఈస్ ది రైటర్, హూ ఈస్ ది యాక్టర్, who is God and who is the disciple? Have you got the capacity to find out who is what? If you have not got the capacity to distinguish and find out what is wrong in calling you as bad as a monkey.
3: Roopa naamamule natakudu teacheru guruvu kani aatma etti deeniki kudano sambandhamu ledu. అది సాక్షిభూతుడై సర్వవ్యాపికై సర్వభూతాంతరాత్మయై తాను అన్ని విధములు ఎందుకును అన్ని రూపములు ఎందుకును ఏకత్వాన్నే తాను ప్రకటిస్తూ ప్రచురిస్తూ ఉంటుంటాడు.
4: దిస్ టీచర్, దిస్ ఫ్రెండ్, దిస్ యాక్టర్ అండ్ సో ఆన్ ఆర్ ఓన్లీ డిఫరెంట్ ఇన్ దేర్ నేమ్స్ అండ్ ఇన్ దేర్ ఫార్మ్స్, బట్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్ ఆత్మ దట్ ఈస్ ప్రెసెంట్ ఈస్ వన్ అండ్ ది సేమ్. ది ప్రెసెన్స్ ఆఫ్ ఆత్మ ఇన్ ఆల్ దీస్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఈస్ ఎస్టాబ్లిషింగ్ ది వన్నెస్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ దెమ్.
3: ఇందులో మానవత్వం అనేటువంటిది రెండు పదార్థముల యొక్క మిశ్రమ స్వరూపము.
4: ఇన్ దిస్ ది నేచర్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ఎ మిక్స్చర్ ఆఫ్ టూ డిస్టింక్ట్ థింగ్స్.
3: ఒకటి ఆత్మ, రెండవది అనాత్మ. రెండవది ఒకటి క్షేత్రము, రెండవది క్షేత్రజ్ఞుడు. ఒకటి స్థిరుడు, ఒకటి చరుడు. ఒకటి భ్రమ అనగా ప్రకృతి, ఒకటి పరమాత్మ. ఈ విధముగా రెండు బేడలతో చేరినటువంటి విత్తనం వలె మానవత్వము రెండు పదార్థముల యొక్క మిశ్రమ స్వరూపకంగా కూడాను మనకు గోచరిస్తూ ఉన్నది.
4: వాట్ వీ కాల్ హ్యూమన్ నేచర్ ఈజ్ ఆల్వేస్ ఎ మిక్స్చర్ ఆఫ్ టూ థింగ్స్. ఇట్ కుడ్ బి రిగార్డెడ్ యాజ్ ఎ మిక్స్చర్ ఆఫ్ ఆత్మ అండ్ వాట్ ఈస్ కాంట్రరీ టు ఆత్మ ఆర్ అనాత్మ. It could also be regarded as Kshetra and Kshetrajna, that is the house and the one who lives in the house. It could also be regarded as a mixture of Prakruti and Paramatma, nature and God.
3: ఈ విధమైనటువంటి పదములు యందు మనము చక్కగా విభాగములు జరపడానికి పూనుకున్నప్పుడు ఇందులో సత్యమైనటువంటి నిత్యమైనటువంటి యొక్క స్వరూపము మనకు స్పష్టమవుతుంది.
4: In these words, when we make an attempt to distinguish them and discriminate between the two words that are being used, then it will become evident to you what is truth and what is permanent.
3: Indulo kshetrame lekapothe kshetrajnudu ledani kontha mandi vadana. Kshetrajnude lekapothe adi kshetrame kadani mari kontha mandi vadana. Indulo kshetram pradhanama kshetrajnudu pradhanama aneetuvanti vishayanni chakkaga manam vicharana chesinappudu క్షేత్రజ్ఞుడు ఉండటం వలనే అది క్షేత్రం అయిపోయింది, కానీ క్షేత్రజ్ఞుడే లేకపోతే క్షేత్రం కాదు.
4: సమ్ పీపుల్ ఆర్గ్యూ దట్ ఇఫ్ దెర్ ఇస్ నో అబోడ్ దెన్ దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ సమ్ వన్ రిసైడింగ్ ఇన్ దట్ అబోడ్. సమ్ అదర్స్ ఆర్గ్యూ దట్ ఇఫ్ దెర్ ఇస్ నాట్ వన్ హూ ఇస్ రిసైడింగ్ ఇన్ ది అబోడ్ దెన్ దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ది అబోడ్ బీయింగ్ దేర్. బట్ వెన్ వీ మేక్ ఎ ప్రాపర్ ఎంక్వైరీ వీ విల్ ఫైండ్ దట్ ఇఫ్ క్షేత్రజ్ఞ ది డివైన్ పర్సన్ హూ ఇస్ లివింగ్ దేర్ ఈజ్ నాట్ దేర్ దెన్ దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ క్షేత్ర ఆర్ ది బాడీ ఎగ్జిస్టింగ్ ఎట్ ఆల్.
3: పదము యొక్క అర్థమే పదార్థం అనేటువంటి యొక్క సార్థకమైనటువంటి యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు క్షేత్ర క్షేత్రజ్ఞ క్షేత్ర
5: రెండు అక్షరములు, క్షేత్రజ్ఞ మూడు అక్షరములు. ఈ మూడు అక్షరములకు ఆ రెండు అక్షరములకు ఏది అధికమైనటువంటి అక్షరంగా ఉంది అనుకున్నప్పుడు క్షేత్ర క్షేత్రజ్ఞ, జ్ఞకారం అనేటువంటిది క్షేత్రజ్ఞలో అధికంగా ఉంది. ఈ జ్ఞకారము లేనిది క్షేత్రంగా ఉంటుండాలి. కనుక జ్ఞకారము జ్ఞానస్వరూపము, జ్ఞానముతో కూడినటువంటి వాడు క్షేత్రజ్ఞుడు, జ్ఞానము లేనిది క్షేత్రము అని మనకు స్పష్టమవుతుంది.
4: When we clearly understand that a word signifies what it denotes and the existence of what the word denotes is it precedes the occurrence of the word, then we can see, looking at these two words, Kshetra and Kshetrajna, here the word Kshetrajna has got an additional letter, Jna, that contains more letters than Kshetra. Kshetra is contained in Kshetrajna. This additional Jna stands for Jnana or Jnana Swarupa or the Divine. Without Kshetrajna, Jnana or Jnana Swarupa, there can be no Kshetra.
5: Anaga, Jnanamu lenidi dekamu? జ్ఞానస్వరూపుడైనటువంటి వాడు జీవుడు, అనగా జీవుడనేటువంటి దేవుడు జ్ఞానహీనమైనటువంటి యొక్క దేహము లోపల నివాసము సలుపుతున్నాడు. కనుక దేహము ఒక మందిరము, జీవుడు ఒక దేవుడు. దీనిని పురస్కరించుకుని మన వేదాంతమునందు దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అన్నారు.
4: దిస్ మీన్స్ దట్ What is the embodiment of Jnana, the Jnana Swarupa? He is the Jiva. He is residing as God is residing in the body. He is living in the body. Without the Jnana Swarupa, the body is lifeless and it is as good as not existing. According to our Vedanta, we understand that this Jnana Swarupa has made a temple of our body. Our Vedanta says that our body is the temple in which God is residing.
5: ఇంకా రెండవ పదం నందు స్థిరము చరము అన్నారు. అనగా స్థిరమైనటువంటిది ఒకటి, కదిలేటువంటిది ఒకటి.
4: ఇన్ ది అదర్ పేర్ ఆఫ్ వర్డ్స్ విచ్ హావ్ బీన్ యూస్డ్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ ది మిక్స్చర్ ఆఫ్ ది హ్యూమన్ క్యారెక్టర్, స్థిర దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ పర్మనెంట్, చర సంథింగ్ విచ్ మూవ్స్.
5: అనగా ప్రకృతి నిరంతరము కూడాను తిరుగుతూ ఉంటుంటాది, పరమాత్ముడు నిరంతరము స్థిరుడై ఉంటుంటాడు.
4: Nature, Prakriti, is all the time moving about. It is Chara. Paramatma, the Divine, is stationary, is fixed and permanent. That is Sthira.
5: Anaga, Marpu Chendunadi Jagattu, Marpu Chendanadi Jagadishwarudoni.
4: What keeps on changing is the world. What does not keep changing is Paramatma or Jagadishwara.
5: Deeniki, Manayaka Bharatiya Anubhavulandu, కొంత విసురుడు రాయి అని రెండు ఉంటుంటాయి. ఒకటి క్రింద ఉంటుంటాది, రెండవది పైన ఉంటుంటాది. ఆ మధ్య భాగము లోపల కొన్ని ధాన్యములు పోసి మనం దానిని తిప్పుతూ ఉంటుంటాం. పైది మాత్రమే తిరుగుతుంది గాని క్రిందది తిరగడానికి వీలు కాదు, తిరగకూడదు.
4: ఇన్ అవర్ ఇండియన్ ఎక్స్పీరియన్స్ దేర్ ఇస్ అన్ అనాలజీ. There is what is called the grinding stone, consisting of two pieces of stone. The stone that is below, that remains stationary. The stone that is on the top, that keeps on revolving. The one below cannot move. The one on the top keeps on revolving. This is the grinding stone of Indian experience.
5: దీనిలో ఇహమున సుఖింప హేమతారక విద్య అనేటువంటిది ధర్మ విద్యమనేటువంటి ఒక భాగమును పట్టుకుని ఈ మానవుడు, ఈ యొక్క జీవుడనేటువంటి వాడు ఈ ప్రపంచమును త్రిప్పుతూ తిరుగుతూ ఉంటుంటాడు.
4: దిస్ జీవ ది స్పిరిట్ ఇన్ యూ, హీ గెట్స్ హోల్డ్ ఆఫ్ వాట్ ఈస్ కాల్డ్ ది హేమతారక విద్య, దట్ ఈస్ విద్య which concerns itself with the world around us, and he keeps on revolving the world around you, round and round.
5: Indulo madhya bhagamu lopala oka achuga untuntadi, adhe lakshyamu.
4: In this stone, in the center of this stone, there is a small hole which we may call the objective.
5: ఆ భాగములో పడినటువంటి ధాన్యం అంతా కూడాను, ఆ లక్ష్యమునకు దూరమైనటువంటివన్నీ కూడాను పిండిగా మారిపోతున్నాయి. లక్ష్యమునకు సమీపంలో ఉన్నటువంటిది భద్రంగా నిలిచిపోతుంటుంటాది.
4: If you put grain in that hole, then whatever goes away from the center or from this kendra, the lakshya, that gets converted into powder.
6: But such grain which keeps close to the center does not get converted and remains as grain.
5: Anaga భగవంతుని లక్ష్యమనందు ఉంచుకున్నటువంటి వ్యక్తికి నిరంతరము క్షేమంగానే ఉంటుంటాది. భగవంతుని లక్ష్యమును వదలి దూరము పోయినటువంటి వారికి ఈ ప్రకృతి అనేటువంటిది పిండిగా మార్చివేస్తుంటుండాలి.
6: దిస్ మీన్స్ దట్ వన్ హూ హ్యాస్ గాడ్ ఇన్ హిస్ మైండ్ అండ్ మేక్స్ ఎన్ అటెంప్ట్ టు కీప్ క్లోజ్ టు గాడ్ హీ రిమైన్స్ అన్చేంజ్డ్ బట్ ఫర్ వన్ హూ గోస్ అవే ఫ్రమ్ ది డివినిటీ హీ గెట్స్ పౌడర్డ్ అండ్ బికమ్స్ ఫ్లో.
5: కనుక మనము దేహతత్వాన్ని చక్కగా విచారణ చేసినప్పుడు ఇది నిరంతరము మార్పు చెందినదే కాని నిత్య సత్యమై నిలిచేటువంటిది కాదని మనకు స్పష్టమవుతున్నది.
6: When we therefore make a proper inquiry about the aspect of our human body, we will come to know that it is something which constantly changes. This is not something which will remain unchanged.
5: మానవుని యొక్క దేహముతో మనము సాధించేటువంటి యొక్క ఉత్తమమైనటువంటి స్థితిని ఏమాత్రం కూడాను లేదు. కేవలము మనస్సును ఒక పనిముట్టుగా పెట్టుకుని బుద్ధి చిత్తముల యొక్క ప్రవర్తనల వల్ల దీనిని కొంత వినియోగించుకోవటానికి పునుకోవచ్చునే తప్ప బుద్ధి మనసుల యొక్క తత్వమే లేకుండినా దేహము ఏమాత్రము కూడాను ఈ జగత్తునందు సంచరించడానికి కాని చెల్లించడానికి కాని వీలు కాదు.
6: There is nothing great which you can achieve with man's body. However, only to a limited extent, with the help of your mind and with the help of your intelligence, you may be able to move forward to a limited extent in this world, but no more than that.
5: నిరుపయోగమైనటువంటి యొక్క దేహమునికే మనం ప్రధానత అందిస్తుండం చేతనే మన యొక్క స్థితి మన యొక్క గతి మన యొక్క పవిత్రతను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం.
6: It's because we attach importance to the body which inherently is useless. We are not able to recognize our own sacredness or our own state or our own destination.
5: గతించినటువంటి ఒక మృగముల యొక్క చర్మమైనా కూడా ఒక ఉపయోగం అవుతుంది కానీ గతించినటువంటి మానవుని యొక్క దేహము దేనికి ఉపయోగపడదు.
6: The skin of a dead animal, that has some value. But a dead body of a human being is of no use at all.
5: కనుక నిరుపయోగమైనటువంటి దేహముతోపల మనము ఇంత అభిమానమును చేర్చుకొని ఏది పవిత్రమో ఏది మన జీవిత లక్ష్యమో దాన్ని మనం దూరం చేసుకోవటానికి పూనుకోవటం ఇది సరి అయినటువంటి మానవత్వానికి కర్తవ్యం కానేరదని కూడాను ఈ యొక్క యువకులు గుర్తించుకోవాల్సినటువంటి విషయం.
6: Young people have to recognize that it is not a proper attitude for human beings to take by which they give so much attachment to this human body which really is useless. And at the same time, do not give the necessary importance to sacred ideas and to the sacred nature of the divine.
5: Vidyarthulara, atlani nenu dehamunu poorthi dooramu chesukomani kaani దేహం యొక్క మంచి చెడ్డలు కాని ఆరోగ్య శక్తులు కాని మీరు ఏమాత్రం కూడా లక్ష్యం చేసుకోని అక్కరలేదని కాని నేను చెప్పటం లేదు.
6: స్టూడెంట్స్, ఐ డూ నాట్ మీన్ టు టెల్ యూ దాట్ యూ షుడ్ బీ కేర్లెస్ అబౌట్ యువర్ బాడీ, దాట్ యూ షుడ్ నాట్ కేర్ ఫర్ ఇట్స్ ప్రాపర్ అప్ కీప్, దాట్ యూ షుడ్ నాట్ లుక్ ఆఫ్టర్ ఇట్స్ హెల్త్. ఐఎమ్ నాట్ సో సేయింగ్.
5: మనకు ఎన్నో వాహనములు ఉంటున్నాయి. సైకిల్ ఉంది, స్కూటర్ ఉంది, మోటార్ సైకిల్ ఉంది, కారు ఉంది, బస్సు ఉంది, ఇంకా కొన్ని కొన్ని అనేక రకములైనటువంటి రథములు ఎడ్ల బండ్లు కూడా ఉండవచ్చును. కానీ వీటిని నిరంతరము మనము శుభ్రపరచి దానికి తగినటువంటి యొక్క ఆయిల్ పెట్రోల్ వేసి దానికి తగినటువంటి వీటిని కండిషన్ మనం చూసుకోవటము మన నిత్యకృత్యం లోపల అది కర్తవ్య ధర్మంగా ఉంటుండాలి.
6: We have so many different kinds of carriages for transporting us. We have a cycle, we have a scooter, we have a motorcycle, we have a car, we have a bus, we may even have some bullock carts and so on. It is necessary every day for us as a routine to look after these things, to give them the necessary oil, petrol and keep them in a good working condition.
5: అదే విధముగానే దేహము మనకు ఒక రథము.
6: In the same manner, our body is like a chariot for us.
5: ఏ విధముగా సైకిల్ ను కార్ ను మనము తుడిచి పెట్రోల్ ఆయిల్ వేసి దాన్ని సరైన కండిషన్ లో పెడుతుంటామో అదే విధముగా మన యొక్క జీవిత యాత్ర నిమిత్తమై ఏర్పడినటువంటి యొక్క దేహం అనేటువంటి వాహనమునకు కాలకాలమునకు దాన్ని పరిశుద్ధపరచి దానికి వేయవలసినటువంటి ఇవ్వవలసినటువంటి ఆహారములు అందించి దానిని సరైనటువంటి స్థితిలో పెట్టుకోవటం మాత్రమే మనము ప్రధానమైనటువంటి దీంట్లో చూడాలి. కానీ జీవితమనే మరచి దీనిని అలంకారములు చేసుకుంటూ దీనికే పెట్రోల్ వేసుకుంటూ నిరంతరము దానికి పాలిష్లంతా వేసుకుంటూ కూర్చుంటే ఇంకా ఆ రథం ఉండి ప్రయోజనం ఏమిటి?
6: In the same manner, we have to, as we look after our cycle or our car and give it the necessary petrol and oil, we have to take care of this body, which is the carriage to take us through the journey of our life. We have to give it the necessary amount of food. We have to keep it in good condition. That is all. Instead of keeping it in good condition and use it a carriage for going through the journey of your life, if you spend all your time in polishing it, in giving it unnecessary decoration and in making its appearance an attractive one, what is the purpose in having such a chariot?
5: దీనిలో ఇంకొక విషయాన్ని కూడా మనం యోచించవలసినటువంటిది.
6: There is one other thing which we have to bear in mind.
5: కారు మనం కూర్చొని డ్రైవ్ చేస్తే ఎక్కడికైనా వెళ్ళదు వచ్చును కదా అని మనము రోడ్లు సరిలేనటువంటి దాంట్లో ఈ కారును లోపల మనం ప్రయాణం చేయటము చాలా కష్టాలకు గురి అయిపోతుంటాం.
6: If we sit in a car and drive the car and simply go on the road without knowing where you have to go, you will undergo some difficulties.
5: Anaga రోడ్డు లేనటువంటి యొక్క ప్రదేశములకు లేక కొండపైకి లేక నది లోపల ఇలాంటి కారు పోరానటువంటి యొక్క ప్రదేశము లోపల కారును మనము డ్రైవ్ చేసుకుని వెళ్ళినప్పుడు మనము చాలా కష్ట నష్టములకు కూడా గురి కావాల్సి వస్తుంది.
6: ఇఫ్ వి డ్రైవ్ అవర్ కార్ టు ప్లేసెస్ వేర్ దేర్ ఆర్ నో రోడ్స్ ఆర్ try to go on hills or drive it into a river, then we will subject ourselves to many difficulties.
5: Ade vidhamugane mana deham aneetunte yokka ee rathamunu porani margamu lopala pamparaneetunte sthanamulaku pampatam cheta manam konni nindalaku nishturamulake kaaka kashta nashtamulaku kudunu guri kavalsi vastundi.
6: In the same manner, if we undertake to send the chariot of this body along paths along which we should not go, or take it to destinations and places to which we are forbidden to go, then we will certainly be submitted to various kinds of abuses and various kinds of disrespect.
5: బురద ప్రదేశం లోపల మనం కారును ఇరికించుకున్నప్పుడు ఎన్ని రకములైనటువంటి సహాయమును మనం కోరవలసి వస్తుందో అదే విధముగానే సంసారమనేటువంటి బురద లోపల మన జీవిత రథమును ప్రవేశింపచేసి అందులో మనం చిక్కున్న తర్వాత సత్సంగమని పెద్దల యొక్క అనుగ్రహం అనేటువంటి యొక్క సహాయాన్ని కూడా మనం కోరవలసి వస్తుంటాయి.
6: Just as when you get your car stuck up in mud, you will need the help of so many people to get that car out of mud. So also, if you get the chariot of your life, get stuck in the mud of a family, then you will need the help of so many people, the help of satsang, the help of the advice of people who have experience to get the life out of that family.
5: కనుక మనము దేహదారులు కావటం చేత ఈ దేహమనేటువంటి రథమును కూడాను రథమునకు అపాయం కాకుండా మన ప్రయాణమునకు ఏ విధమైనటువంటి యొక్క అవాంతరములు కలగకుండా పవిత్రమైనటువంటి యొక్క స్థానమును చేరే నిమిత్తమై ఈ దేహమనేటువంటి కాయమును కొంత భద్రత చూసుకోవాల్సిందే కాని మన యొక్క లక్ష్యము ఎక్కడ చేరాలో దానియందు మాత్రమే మన లక్ష్యమును ఉంచుకొని ఈ యొక్క జగత్తునందు మన జీవిత ప్రయాణానికి పూనుకోవటం ఉత్తమమైనటువంటి మార్గం.
6: ఇన్ దిస్ మేనర్ ది చారియట్ ఆఫ్ అవర్ బాడీ హ్యాస్ టు బి లుక్డ్ ఆఫ్టర్ వెరీ కేర్ఫుల్లీ అండ్ సో దట్ ఇట్ ఇస్ నాట్ సబ్జెక్టెడ్ టు హార్మ్ ఇట్ కెన్ రీచ్ ది సేక్రెడ్ డెస్టినేషన్ టు విచ్ ఇట్ హ్యాస్ టు రీచ్ వీ హ్యావ్ టు గివ్ ఇట్ ది నెసెసరీ కేర్ బట్ బేర్ ఇన్ మైండ్ ది ఆబ్జెక్ట్ ది ఎండ్ వేర్ యూ హ్యావ్ టు టేక్ దిస్ బాడీ అదర్వైజ్ వీ విల్ గెట్ ఇన్ టు ట్రబుల్.
5: ఈనాడు ఇట్టి సక్రమమైనటువంటి మార్గంలో ఈ యొక్క రథములు ప్రవేశింపచేయడం లేదు. ఏదో వక్రమైనటువంటి మార్గంలో దీన్ని నడుపుకుని వెళ్లి అనేక చిక్కులకు గురి అయిపోవటమే కాకుండా ఈ కారులో ఉన్నటువంటి కొన్ని భాగములు కూడాను మనము కొంత చెడగొట్టుకుంటూ ఉంటున్నాం.
6: టుడే we are not taking this body, our chariot, along a correct path. On the other hand, we are taking this body along some crooked paths. And that's the reason why we are getting into many difficulties. Not only are we getting into many difficulties, we are even losing and spoiling some of the parts which make up this car or this body.
5: ఇది ఒక 80 భాగములు ఈ రకంగా కారులను పాడు చేసుకుంటున్నారు, అనగా రథములను పాడు చేసుకుంటున్నారు. ఇంకా ఉన్నటువంటి 20 భాగములో ఒకరు 15 వంతుల భాగము షోరూమ్ లో పెట్టినటువంటి కార్ల వలె చక్కగా డెకరేషన్ చేసుకుని బాగా భోంచేసుకుని ఏ యొక్క జీవితం అంటే ఏమిటో అర్థం కానిటువంటి యొక్క అంధకారంలో మునిగి కేవలం పశువుల కంటే హీనమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తున్నారు.
6: 80% of the people who constitute these human cars which have been described, they are spoiling by taking to crooked paths various parts that compose the human body. Out of the rest of 20%, 15% of them are keeping their bodies as if they are cars which are to be kept in a showroom. They are being decorated so that they may look very well to look at. They eat well and they are worse than animals in so far as they are dressing themselves and making an appearance and show.
5: Karuga putti మనకు ప్రయాణికులకు తగినటువంటి సహాయం చేసేటువంటి యొక్క స్వరూపకంగా నిర్ణయించుకుని దానిని ఎట్టి కర్మల ఎందు కాని ఎట్టి ఉపకారమైనటువంటి మార్గముల ఎందు కాని దానిని ఉపయోగించుకునకున్నా అది కేవలము ఒక ఇనప ముద్ద వంటిదిగానే మనం భావించుకోవచ్చు.
6: If there is a car which is made as a car and is intended to help those who wish to travel in that car, and if it is not going to help people who want to travel in that car, then we will have to regard it as simply a mass of iron and not as a car.
5: Jagatini jeevinchuvadu manujudu kavale modata danujula dushtrutulanella pogatuchunduvade chevata.
6: One who wants to live in this world, he should first become a human being. He who goes on praising everything else in an undeserved manner, he is a useless fellow.
5: Brahma vidya nerchi ichita adhyatmanu kanugunuta rajayogamulaku bata idiye srutulu cheppu mata.
6: To know the nature of Brahman is the best of learning that you can get here. This is the royal road to understand things and get on in this world.
5: కాన దేహం అన్నటువంటిది ఒక రథముగా మనం విశ్వసించుకుని ఆ రథములో ఉన్నటువంటి భాగములకు ఎట్టి ఇబ్బందులు కూడా కలగకుండా చూసుకోవటం మాత్రమే మనము లక్ష్యమందించుకోవాలి. కానీ మిగిలినంతా కూడాను మనం ఏ బ్రహ్మతత్వం నుంచి మనం బయలుదేరినామో తిరిగి ఆ బ్రహ్మతత్వమును చేరేటువంటి యొక్క దీనిగా మన జీవిత ప్రయాణమును సాగిస్తూ వెళ్ళాలి.
6: We should therefore regard this body as a chariot and no more than that. And we should not see that we get into any trouble. All other things relate only to your realizing where you have come from, the Brahman from which you have come. And you must use this chariot for the purpose of reaching again Brahman, the goal from where you have yourself come.
5: అట్టి భోగరాజులను పురస్కరించుకునియే శంకరుల శిష్యులు ఈ శ్లోకమునందు ఇట్టి త్యాగమునకు పవిత్రమైన యోగమునకు పవిత్రమైన దివ్య దర్శనమునకు కూడాను అనుకూలమయ్యేటువంటి యొక్క సద్బోధలు వారు చేస్తూ వచ్చారు.
6: It is having such people who are given to luxury in mind. The disciples of Shankara have taught in this particular verse the need for sacrifice, the need for sacred ideas, and the need for understanding divinity.
5: Kanuka, dehamu pancha bhautikamu, dehamu kulaka tappadeppudunu, dehi niramayundu, ganutinchaka dehiki chavu puttukal moha nibandha bandhanala mudralu levu. నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు. కనుక అట్టి దేహితత్వాన్నే మనం లక్ష్యమునందుకొని దేహమును ఒక ఆధారంగా తీసుకుని మన జీవిత యాత్ర సాగించటము అత్యవసరమని శంకరుల యొక్క శిష్యుల లోపల మిత్రులెవరు, శత్రులెవరు, పుత్రులెవరు, బంధువులెవరు అని ఈ విధమైనటువంటి యొక్క ప్రశ్నలు వేసుకుంటూ మానవుణ్ణి చక్కగా నిలబెట్టి నిగ్గదీసి సాధించడానికి పూనుకున్నటువంటి మహాపవిత్రులు శంకరుని యొక్క శిష్యులు.
6: దిస్ బాడీ హ్యాస్ నో ఇంపార్టెన్స్. ది స్పిరిట్ the divine Atma that lives in the body has the only importance. The body is made up of 5 elements and the body is therefore sure to die. But the one, the permanent Jivatma that lives in the body is the one thing which will not die. And that is referred to as God Himself. That is the reason why the disciples of Shankara have asked such questions of human beings, who are friends, who are enemies, who are sons, who are not related to us. By asking such questions, they have done this sacred task of explaining to human beings what the essential thing is that lives in this body.
5: Manavuniki anandame pradhanamainatundi gamyamu.
6: Bliss is the important destination for man.
5: Aithe anandam ekkada unnadi? Aa anandam anetundi daniki manamu kontha varaku arulu chaachi మనము కాచవలసి వస్తుంది. ఈ ఆనందం అనేటువంటిది బాలోన్మత్త పిచాచవత్ అన్నారు. జ్ఞానతత్వమునందు బాలత్వమునందు పవిత్రమైనటువంటి యొక్క రెండు స్థితులు కూడాను కోల్పోయినటువంటి యొక్క పిచాచిత్వమునందు కూడాను ఇట్టి సమత్వం అనేటువంటిది మనము గుర్తించడానికి వీలవుతుంది. అట్టి సమత్వమునందే మనకు ఆనందము ప్రాప్తి.
6: టాస్క్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ టు హ్యూమన్ బీయింగ్స్ వాట్ ది ఎసెన్షియల్ థింగ్ ఈజ్ దట్ లివ్స్ ఇన్ దిస్ బాడీ.
5: మానవునికి ఆనందమే ప్రధానమైనటువంటి గమ్యము.
6: Bliss

0: ఉన్నందే మనకు ఆనందము ప్రాప్తిస్తుంది. కనుక మనము పెరుగు కొలది కూడాను, మనం పెద్దవారవు కొలది కూడాను, విషయ సంబంధమైనటువంటి వికారమైనటువంటి యొక్క వృత్తులు ఎందే మనం ప్రవేశిస్తున్నామే కాని బాల్యత్వమునందు ఒక్క క్షణమైనా, దినములకు ఒక్క క్షణమైనా మనం ప్రవేశించినప్పుడు ఎంతటి ఆనందాన్ని మనం పొందుతామో చెప్పడానికి సాధ్యం కాదు.
1: Bliss is the destination for man, but we ask ourselves, where is this bliss? How do we reach it? What should we do to reach this? The answer has been given by the disciples of Shankara. This bliss is contained in childhood. The bliss is also contained in people who are in ecstasy, that is, who have lost knowledge of all their surroundings. This equality, the recognition of the fact that in childhood as well as in elders who are in ecstasy, there exists this bliss, has been taught to us. But as we grow, as we become older and older, we are getting attached more and more to these sensuous desires. We are not thinking even for a little while of the bliss that is contained in our childhood.
0: క్రైస్ట్ కూడా ఒక తూరు చెప్పాడు, బోసినవ్వుల పసిపాపల పాలబుగ్గల చుట్టూ కట్ట కట్టుకుని ఆడుచుండును ఆనందం అన్నాడు. బోసినవ్వుల పసిపాపల పాలబుగ్గల చుట్టూ కట్ట కట్టుకుని ఆడుతుంటాదట ఆనందం.
1: Christ also said once that ananda or bliss is playing around the cheeks of little children, the tender cheeks of children in which there are no teeth. Such children often show this bliss.
0: Chinna pillala yokka aanandamunaku denini kuda nu manam oka compare cheyataniki veelu kaadu. Vaari aanandamu vaaride kaani anjulidi kaadu. వారి ఆనందము చూచినటువంటి ప్రతి వ్యక్తి కూడాను తిరిగి ఆనందమే కలుగుతుంటాది. ఒక బిడ్డను చంకన పెట్టుకుని ఎక్కడైనా అమ్మ వెళుతున్నప్పుడు వెనుక భాగంలో మనం ఏదో ఒక కార్యనిమిత్తమై నలుస్తుంటే మనమును చూచి ఆ చంటి బిడ్డ నవ్వుతుంది. ఆ నవ్విన తక్షణమే మనకు కూడాను చెప్పకనే నవ్వు వస్తుంది. కనుక ఎట్టి పెద్దవారినైనా కూడాను నవ్వించి ఆనందములో ముంచెత్తేటువంటి ఒక స్వభావము పసిపిల్లల పాలబుగ్గల్లో ఉంటుండాలి.
1: The bliss and the happiness which a child experiences is something which has no parallel in any other situation which we can find in this world. For example, if a mother is carrying a little child in her hands and walking forward, from behind, if you look at that child, the child looks at you and laughs and creates such an ecstasy in you that you also would laugh. The children have got this extraordinary quality and bliss in them that they can make elders also feel happy.
0: కారణం ఏమిటి? ఆ పిల్లలకు దేహభ్రాంతి ఏమాత్రం కూడాను లేదు.
1: What is the reason? The reason is that these children have no illusion about the importance of their bodies.
0: మన పెద్దవారైనటువంటి వారికి పూర్తి దేహములోనే మునిగి ఆ భ్రాంతుల లోపలనే తికమకలబడేటువంటి యొక్క వ్యక్తులకు నవ్వు వచ్చినా కూడాను నవ్వలేనటువంటి యొక్క పరిస్థితి లోపల ఏదో ఒక ఆర్టిఫిషియల్ సినిమా నవ్వు మాదిరి నవ్వడానికి ప్రయత్నిస్తారు.
1: We elders, because we are so much immersed in our own body and various things that are involving the body, even if there is a situation where we have to laugh, we are unable to laugh. We have only some kind of a pretentious laugh, which is something which we see in cinemas.
0: దీనిని పురస్కరించుకునే భగవద్గీత యందు నవ్వేవాడు నారాయణుడు, ఏడ్చేవాడు నరుడు అన్నాడు.
1: It is in this context that in Bhagavad Gita it has been said that one who laughs is Narayana, one who cries is Nara.
0: నరుడనేటువంటి అర్జునుడు విషాదములో ఏడుస్తుంటే నవ్వేటువంటి నారాయణుడు చక్కగా ప్రబోధం చేసుకుంటూ అనేక రకములైనటువంటి యొక్క అనగా విచ్చలవిడిగా నవ్వడానికి కూడాను స్వేచ్ఛా నవ్వులతో తాను విహరిస్తూ వచ్చాడు యుద్ధభూమిలో.
1: When Nara, that is Arjuna, was crying, was in a despondent mood, Narayana, that is Krishna, was always freely laughing and taking matters easy, even in the battlefield.
0: నవ్వు ఎప్పుడు వస్తుంది? ఆనంద సమయములందే మనకు నవ్వు వస్తుంది.
1: When do we laugh? We laugh only when we are happy.
0: ఆనంద సమయము లోపల నవ్వే కాదు, కొన్ని కొన్ని రకములైనటువంటి పాటలు కూడా పాడడానికి ప్రయత్నం చేస్తారు.
1: When we are happy, not only do we laugh, but also we make an attempt to sing some songs.
0: కంఠము చక్కగా ఉన్నటువంటి వారు 10 మందిలో కూడాను విచ్చలవిడిగా పాడటానికి పూనుకుంటారు. కంఠము సరిగా

0: లేక రాగతాళములు లేనటువంటి వారు బాత్రూమ్ లోనైనా గుయ్ గుయ్ అనుకుంటుంటారు.
1: దోస్ హూ హావ్ గాట్ ఎ స్వీట్ వాయిస్ దే విల్ ట్రై టు సింగ్ ఈవెన్ అమాంగ్స్ ది పబ్లిక్, బట్ ఇఫ్ దే హావెంట్ గాట్ ఎ స్వీట్ వాయిస్ దే విల్ అట్లీస్ట్ సింగ్ ఇన్ ది బాత్రూమ్.
0: కనుక కృష్ణుడికి కంఠము స్పష్టమైనటువంటిదే, గానము రాగతాళములతో లీనమైనటువంటిదే. కనుకనే యుద్ధభూమి యందు భద్రభూమి యందు గీతలు పాడుకుంటూ పోయాడు. అందువలననే దీనికి భగవద్గీత అని కూడాను సార్థక నామం. గీత అనగా పాట. నిజంగా యుద్ధభూమిలో పాట పాడేటువంటి వాడు ఎవడైనా ఉంటాడా? ఒక్క కృష్ణుడు తప్ప. కనుక భగవంతుడికి ఎక్కడైనా కూడాను అతనికి ఆనందమే, అతనే ఆనందమయుడు. అందువలన అతని ఆనందమును మనం అందుకోవటానికి, ఆనందమయంతో మనం అంకితమైపోవటానికి ప్రయత్నం చేయటము పవిత్రమైనటువంటి మార్గమని కూడాను ఈ యొక్క శ్లోకం ప్రబోధిస్తూ వచ్చింది.
1: కృష్ణ నాట్ ఓన్లీ హ్యాడ్ ఎ వెరీ స్వీట్ వాయిస్, హీ హ్యాడ్ పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఆఫ్ రాగ అండ్ తాళ, అండ్ దట్స్ ది రీజన్ వై ఈవెన్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్ హీ వాస్ సింగింగ్, హీ వాస్ గివింగ్ గీత. గీత మీన్స్ సాంగ్, అండ్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్ అమిడ్స్ట్ వేరియస్ డిఫికల్టీస్ దట్ కృష్ణ కుడ్ సింగ్ అండ్ గివ్ అస్ గీత ఈస్ ఎ లెసన్ టు అస్, అండ్ వీ విల్ హ్యావ్ టు అవర్ సెల్ఫ్ బి ప్రిపేర్డ్ టు బీ ఇన్ హ్యాపీనెస్ టు రిసీవ్ ది సాంగ్ ఆఫ్ ది లార్డ్.
0: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, మీరు కాయమునకు తగినంత పుష్టికరాన్ని తగినంత శక్తి సామర్థ్యములను కూడాను అందించడం లోపల మీరు ఎట్టి అలక్ష్యం కూడాను చేయనక్కర్లేదు. అయితే ఈ యొక్క కాయముతో మేము మా యొక్క భారతదేశమునందు ధర్మమును జయించడానికై వచ్చినటువంటి దేహము ఇది అనేటువంటి సత్యముతో మీరు ధర్మాచరణ యందు పెద్దల యొక్క ఆజ్ఞలను శిరసావహించి మన భారతీయ సంస్కృతిని కూడాను పురస్కరించుకుని మున్ముందు మీరు ఈ ధర్మస్థాపనకై పవిత్రమైనటువంటి సంస్కృతిని నిలబెట్టడానికి మీ కాయములను తగినటువంటి యొక్క శక్తి సామర్థ్యములతో మనస్సును కూడాను దానికి తగినట్టుగా పవిత్రమనర్చుకుని మీరు ఈ కార్యము లోపల పాల్గొంటారని కూడాను నేను ఆశిస్తున్నాను.
1: పవిత్రాత్మ స్వరూప స్టూడెంట్స్, you must have your body in good condition and you should not neglect the aspects of strength and health for your body, but you must use your body for the sake of your country, for establishing dharma, for establishing truth and righteous conduct. You must remember that the Indian culture of which you are the custodians, you should take great care and establish it and maintain it in future. You must devote your bodies, which should be strong and healthy, for this purpose. Not only that, you should carry with you sacred minds. I do hope that you will be able to perform these functions.

ఓం శ్రీ సాయిరామ్. మై మోస్ట్ హంబుల్ సాల్యుటేషన్స్ అట్ ది డివైన్ లోటస్ ఫీట్ ఆఫ్ అవర్ మోస్ట్ బిలవడ్ భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయిబాబా వారు. రివ్యర్డ్ ఎల్డర్స్, రెస్పెక్టెడ్ బాలవికాస్ పేరెంట్స్, బాలవికాస్ గురుస్, పార్టిసిపెంట్స్ ఫ్రమ్ శ్రీ సత్యసాయి స్కూల్స్ ఒడిస్సా, మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లవింగ్ సాయిరామ్ టు ఆల్ ఆఫ్ యూ. ఆన్ బిహాఫ్ ఆఫ్ శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ ఒడిస్సా, ఐ విష్ టు ప్రెజెంట్ ఎ వెరీ బ్రీఫ్ ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్ అట్ ది డివైన్ లోటస్ ఫీట్ ఆఫ్ అవర్ భగవాన్, బికాస్ వీఆర్ ఆల్ చిల్డ్రన్ ఇన్ హిస్ దర్బార్. అండ్ ఐ ప్రే స్వామి టు యాక్సెప్ట్ ఇట్ అండ్ టు బ్లెస్సెస్. ద హోలీ పర్తియాత్ర ఆఫ్ ఒడిస్సా డ్యూరింగ్ ది మంత్ ఆఫ్ మే హ్యాస్ బికమ్ సినానిమస్ విత్ శ్రీ సత్యసాయి బాలవికాస్ ఒడిస్సా. దిస్ ఈజ్ అవర్ థర్డ్ హోలీ పర్తియాత్ర ఇన్ ద మంత్ ఆఫ్ మే ఇన్ ఏ రో. ఇన్ ద మంత్ ఆఫ్ మే ఇన్ ఏ రో స్టార్టింగ్ ఫ్రమ్ 2024. ఇన్ 2024 శ్రీ సత్యసాయి స్కూల్స్ స్టూడెంట్స్, టీచర్స్, మేనేజింగ్ కమిటీ మెంబర్స్ విజిటెడ్ ప్రశాంతి నిలయం. లాస్ట్ ఇయర్ in May 2025, that was a special Partiyatra in the month of May. 3,500 strong contingent of Sri Satya Sai Balavikas, Balavikas Gurus, most importantly Balavikas parents visited Sri Satya Sai Prashanti Nilayam. And this year again, due to his boundless grace and compassion, 1,000 strong contingent of students from Sri Satya Sai schools, managing committee members, Balavikas gurus, Balavikas children are attending this holy Partiyatra. It's only because of his grace and love and compassion, my dear brothers and sisters, Balavikas children embark upon this journey in the month of May. To get his blessings and love, to get recharged by his benediction, and to get immersed in his cool, very cool ocean of causeless grace. And most importantly, to bring that little smile on his divine face. Karpurambu telupu, kamadenuvu telupu, chukka telupu, hamsarekka telupu, అందమైన సాయి మందహాసము తెలుపు, సత్యమైన బాట సాయి మాట. క్యాంఫర్ ఇస్ వైట్, కామధేను ఇస్ వైట్, స్టార్స్ ఆర్ వైట్, స్వాన్స్ ఫెదర్ ఇస్ వైట్, బ్యూటిఫుల్ సాయి స్మైల్ ఇస్ ప్యూర్ వైట్. దిస్ ఇస్ ద ట్రూత్, ద వర్డ్ ఆఫ్ సాయి. స్వామి, లాస్ట్ ఇయర్ ఓవర్ 10,000 డివోటీస్ and 2,000 sevadals from the state of Odisha participated in the once-in-a-lifetime celebration, centenary celebrations in this holiest of holy land, Prashanti Nilayam Swami. And by your grace, we could organize a grand celebration in every nook and corner of the state of Odisha. Swami, by your grace, only by your compassion and boundless grace, Sri Satya Sai organizations organized a landmark event, a historic event, on 18th January this year, in 2026, at historic Baliyatra grounds in the historic city of Cuttack, where 40,000 devotees gathered to say big thank you to Swami. Big thank you to Swami for successful completion of 3-year-long
1,000 days long. Sri Satya Sai Paduka Yatra covering 10,000 villages of state of Odisha. Dear brothers and sisters, the centenary celebrations, the historic Sri Satya Sai Paduka Yatra culmination program are expressions of Swami's glory, His omnipresence, His omnipotence, His love for His devotees. How can we ever repay? How can we ever show our gratitude to Swami, our devotees, our organization, with His compassion and with His sankalpa? Took a pledge to observe next 3 years, starting from this year, 2026 to 2029, as years of gratitude, as years of saying big, big thank you to Swami for all He has done to us, and to realign the organization of Bhagavan Sri Satya Sai Baba, core mission of individual transformation through love, sadhana, and selfless service. To achieve this noble goal, it was decided to make every samiti an ideal Sai center and every office bearer an ideal Sai sevak. Swami, we aim to make every samiti and every bhajan mandali a sadhana kshetra for devotees to make a personal connection with Swami. And all office bearers of the Sri Satya Sai organizations will strive to become ideal Sai sevaks with intense personal sadhana, practicing Swami's teachings and becoming perfect role models to all devotees. And most importantly, to strengthen the core of the organization. This year, starting from Aradhana Mahotsav 2026 to Aradhana Mahotsav 2027, this year will be observed as year of Sri Satya Sai Balavikas in the state of Odisha. At present, we are having more than 20,000 Balavikas children, 2,500 Balavikas gurus in our state. We have 18 schools, Sri Satya Sai schools, and more than 80 Vidya Jyoti schools. Swami, with your grace, we want to start Balavikas in 100 schools, Swami. Please bless us. Dear brothers and sisters, Sri Satya Sai Balavikas is based on two fundamental principles. God exists and man is divine. Swami says, why fear when I am here? Ni inta venta kanta janta untu kantike rappala kaapadtanu. Swami says, adavilo nunna aakasamunu nunna pattanamuna nunna palle nunna gutta meda unna natteta unnanu madini saayi ninnu maru adeppudu. Swami says, you may be in the forest, you may be in the sky, you may be in hilltop, or you may be in the middle of river, Satya Sai will never forget you, will always protect you. This is the assurance of Bhagavan. So, all office bearers, all devotees, we are taking a pledge, Swami, to embark upon another journey, Swami. We have completed Sri Satya Sai Paduka Yatra. From this year, we will be embarking on another journey, Swami. That is Sri Satya Sai Samiti Darshan Yatra in the land of Jagannath. Jagannatha Swami Nayanapatagami Bhavatume Bhavatume Bhavatume. In the land of Jagannath, we wish to embark upon another Yatra, Swami, Sri Satya Sai Samiti Darshan Yatra, strengthening the core activities of the organization and to make Sri Satya Sai Balavikas the mission and the goal of every Sai center, with the noble aim of making every household in Orissa a Balavikas center and every Mahila sister a Balavikas guru. Bhagavan, please bless us to become ideal Sai sevaks. Bhagavan, we will be waiting for your blessings, Swami. When you say with all compassion and divine love, Bangaru, Chala Santosham, Jai Sai Ram.

0: Om Shri Sai Ram. Invoking Bhagwan's divine blessings. Tomorrow is the second day of the two-day Parthiyatra by the students of Sri Satya Sai schools and Sri Satya Sai Balvika students from the state of Odisha. The morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:20, two alumna of Sri Satya Sai schools will be addressing the August gathering, followed by a devotional music program titled Bhavamritam by the Balvikas children and gurus from the state of Odisha. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. Tomorrow, we'll be having the regular evening session in Sai Kulwant Hall, 5 to 5:45 p.m. Vedam chanting, 5:45 to 6:30, bhajans, followed by mangalarti and Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. స్వామివారి దివ్యానుగ్రహ ఆశీస్సులతో ఒడిశా రాష్ట్రం నుండి శ్రీ సత్యసాయి స్కూల్స్ మరియు శ్రీ సత్యసాయి బాలవికాస్ చెందిన విద్యార్థిని విద్యార్థుల రెండు రోజుల పర్తియాత్రలో రేపటి రెండవ రోజున సాయికులవంత్ సభా మండపంలో ఉదయం కార్యక్రమం 8 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 8:20 శ్రీ సత్యసాయి స్కూల్స్ చెందిన 2 పూర్వ విద్యార్థినిలు ప్రసంగిస్తారు. తదుపరి భావామృతం పేరిట ఒడిశా రాష్ట బాలవికాస్ చిన్నారులు మరియు గురువులు భక్తి సంగీత కార్యక్రమాన్ని సమర్పిస్తారు. రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయికులవంత్ సభా మండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం యథావిధిగా 5:00 నుండి 5:45 వరకు వేద పఠనంతో, 5:45 నుండి 6:30 వరకు భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.
2: దశరథ రామ So this is the beautiful melody we will learn today. We will begin with becoming familiar with the lyrics and then we'll move on to the tune, the raga, the beat of the bhajan. And then we will listen to the bhava aspect of this bhajan from the one who is the composer of this bhajan, Brother Sonam Gyamso from Sikkim. He is blessed that Bhagwan through him gave the world this bhajan, and he is going to share what prompted him to emerge with this.

0: You were listening to an episode of our program Radio Sai Bhajan Classroom. This episode was first aired on 21st July 2016 as part of Thursday Live from Prashantinilayam on Asia Stream of Radio Sai Global Harmony. This program was hosted by Team Radio Sai's Bishu. Thank you and Sai Ram.
1: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.
2: Bhagwan Sri Satya Sai Baba ne सन 1973 के ग्रीष्मकालीन कक्षाओं में श्री आदि शंकराचार्य विरचित भज गोविंदम पर महत्वपूर्ण प्रवचन प्रदान किए। इन प्रवचनों में भारतीय आध्यात्मिकता और वेदों का सार भरा हुआ है, जिन्हें सबको सुनकर लाभान्वित होना चाहिए। अब आप भगवान बाबा द्वारा दिनांक 12 जून 1973 को दिया गया प्रवचन सुनेंगे।
3: भूमिका। भगवान बाबा अपने इस प्रेरणा प्रधान प्रवचन में आद्यांत धर्म शब्द पर प्रकाश प्रसरित करते हैं। स्वामी का कथन है कि धर्म जितना सूक्ष्म है उतना ही व्यापक भी। अतः धर्म को पूर्ण श्रद्धा के साथ समझने के उपक्रम करने चाहिए। प्रत्येक प्राणी का अपना अपना धर्म होता है, परंतु सभी प्राणियों में मानव के अत्यंत श्रेष्ठ होने के कारण उसके लिए निर्धारित धर्म के सूत्र भी अत्यंत विशेष एवं विलक्षण हैं। जो व्यक्ति इन धर्म संबंधी सूत्रों का पूर्ण निष्ठा के साथ आचरण करता है, वही ईश्वर के लिए अति प्रिय है। विश्व के सारे मजहब इसी धर्म का अनुसरण करने का उपदेश देते हैं, यही धर्म की सबसे बड़ी विशेषता है।
4: చెడ్డ పని చేసి నేను చెందలేడు, మంచి పని చేసి కీడును గంచలేడు, నిమ్మమును నాటి సూత ఫలంబుగొనునే నిమ్మమును గొనునే సూత ఫలంబు నాటి అన్ని రూపులు అన్ని మతములు నిన్నే చూపులు, అన్ని మూర్తులు నీదు రూపులే, అందరెందున నీవే ఇందువు.
3: కర్ బురా కామ్ పా నహి సక్తా అచ్చా ఫల్, అచ్చా కామ్ కర్ నహి పా సక్తా బురా ఫల్, నీమ్ రోప్ కర్ క్యా కోయి పా సక్తా ఆమ్ కో, ఆమ్ రోప్ కర్ కోయి నహి పా సక్తా నీమ్. సారే రూప सारे धर्म हैं दिखाते तुमको ही, सारी मूर्तियां तुम्हारी, रहते सब में तुम ही.
5: पवित्रात्म स्वरूप विद्यार्थुरा अनंत जगत् नंदु अखिल कोटि जीवराशुल यंदु अन्नी मार्गमुल यंदु कूडनु मानवुडु अग्रगण्युडनेटुवंटि ओक विषयमुनु आत्मज्ञुल ओक नुडि धर्मो हितेषां अधिकं विशेषः, జ్ఞానం హితేషాం అధికో విశేష. మానవులకు మిగిలినటువంటి పశుపక్షి మృగాదులకు ఆహార నిద్ర భయ మైదునాదులు ఎందు సామాన్యమైనటువంటి యొక్క వృత్తులైనప్పటికీ, మానవులకి మిగిలినటువంటి జీవరాశులకు ధర్మము జ్ఞానము ప్రత్యేకమైనటువంటి యొక్క విశిష్టత మానవుని ఎందు ఇముచ్చబడినటువంటిది. అయితే ఈ ధర్మము జ్ఞానము ఈ మానవుని యందు లేకుండినా మానవులు కూడాను మిగిలినటువంటి ప్రాణకోటిలో చేరినటువంటి వారుగానే గుర్తించడానికి వీలవుతుంది.
3: పవిత్రాత్మ స్వరూప్ విద్యార్థియో, ఆత్మతత్వకే జ్ఞాతాం కా కథన్ హే కే ఇస్ అనంత జగత్ కే అసంఖ్య ప్రాణియో ఔర్ సమస్త మార్గో మే మానవ అత్యంత ఉత్కృష్ట హే. ధర్మో ఇతీషాం అధికం విశేష, ज्ञानम हितेषाम अधिको विशेषः. आहार निद्रा भय और मैथुन के संदर्भ में मानव और अन्य पशु पक्षी और जानवरों में समानता के होने पर भी धर्म और ज्ञान के संदर्भ में अन्य प्राणियों की अपेक्षा मानव में एक विशिष्टता विद्यमान है। यदि ये धर्म और ज्ञान मानव में न हो तो उसे भी अन्य प्राणियों में सम्मिलित माना जा सकता है।
5: ये धर्म अनगा एमिटी अनेटुवंटि विषयानि कूडा मोट्टमोट मनं गुर्तिंचालि। धारण धर्म इतिहासमु अन्नारु अनगा धरिंचिनटुवंटिदेनि ప్రాణకోటలకు ఒక విధమైనటువంటి నిబంధనను నియమించి తద్వారా వారిని కాపాడేటువంటిదని కూడాను ధర్మమునకు ఒక వ్యాఖ్యానము. ఇంకా మానవుని అనేక రకములైనటువంటి కొన్ని నియమనిష్టలను తనకు బోధించి తన యొక్క కర్తవ్యాన్ని కూడాను గుర్తింపజేసేటువంటి యొక్క వ్యక్తిత్వాన్ని కూడాను తనకు అందింపజేసేటువంటిది కూడాను ధర్మమని పేరు.
3: సబ్సే పెహలే హమే విచార్ కర్నా చాహియే के इस धर्म से क्या तात्पर्य है। धारणात धर्म इत्याहु कहा गया है, अर्थात जिसका धारण किया जाता है। धर्म की व्याख्या करते हुए कहा गया है कि यह धर्म प्राणियों के लिए एक नियम है जो उन प्राणियों की रक्षा करता है। मानव के लिए अनेक नियम कायदों का विधान कर उसे अपने कर्तव्य का बोध कराने वाले तत्व को ही धर्म कहा गया है।
5: ధర్మో ధార యతే ప్రజా అన్నారు, అనగా ప్రజలకు ఈ ధర్మమును ఏ విధమైనటువంటి యొక్క మార్గమునందు అవలంబించాలని కొన్ని రకములైనటువంటి పద్ధతులను నియమములను వారికి అనుగ్రహించి తద్వారా వారి దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వమును కూడాను ప్రబోధింపజేసేటువంటి నిమిత్తం ఏర్పడినటువంటిదే ధర్మమని కూడాను మరొకటి.
3: ధర్మో ధార యతే ప్రజా భీ కహా గయా హై, అర్థాత్ जनता को किस मार्ग का अनुसरण करना चाहिए के तथ्य को सुझाकर उसका अनुसरण करने के लिए कुछ नियमों और पद्धतियों का विधान कर इसके माध्यम से उसमें विद्यमान दिव्यतापूर्ण आत्म तत्व से उसे जो अवगत कराता है वही धर्म है।
5: इनका केवलमु रक्षिंचडमु मानवुलनु तगिनटुवंटि ओक मार्गमुनु नडिपिंचडमु వారి యొక్క భవిష్యత్తుకు తగినటువంటి పద్ధతులను అందించడమే కాకుండా ఇంకా ధర్మాను కొంతవరకును క్షీణింపచేసేటువంటి వారిని కూడాను ధర్మము క్షీణించడానికి కూడాను కొంతవరకును క్షీణింపచేయడానికి కూడాను పూనుకుంటుంది. ధర్మ ఏవ హతోహంతి అన్నారు, ధర్మమును హతమార్చడానికి ఎవరు పూనుకుంటారో వారిని హతమార్చేటువంటిదే ధర్మమని కూడాను. ధర్మో రక్షతి రక్షిత అన్నారు, తిరిగి ధర్మమును ఎవరు రక్షిస్తున్నారో అట్టివారిని రక్షించడమే ధర్మం యొక్క కర్తవ్యమని కూడాను ఈ ధర్మం యొక్క విశిష్టతను తెలుపవలసి వచ్చింది.
3: మానవ కి రక్షా కర్నే కే సాథ్ ఉసే సహీ మార్గ్ పర్ అగ్రసర్ కరానే తథా ఉస్కే భవిష్య కీ సురక్షా కో సునిశ్చిత్ కర్నే కే సాథ్ సాథ్ జో ధర్మ కో హాని పహుంచాతా హై ధర్మ ఉసే వినష్ట్ భీ కర్ దేతా హై. ఇసిలియే धर्म एव हतोहंति कहा गया है। जो धर्म को विनष्ट करने का प्रयत्न करता है धर्म उसे ही विनष्ट कर देता है। धर्मो रक्षति रक्षितः कहा गया है, अर्थात धर्म की विशिष्टता के बारे में बताते हुए कहना पड़ा कि जो धर्म की रक्षा कर रहा है उसकी रक्षा करना धर्म का कर्तव्य है।
5: ये जो धर्म तदो विजयानि మనకు ఎక్కడ ధర్మముందో అక్కడ విజయం అనేటువంటిది తప్పక సిద్ధిస్తుంది అనేటువంటిది కూడాను ఈ ధర్మం యొక్క పవిత్రత. కనుక ఇట్టి పవిత్రమైనటువంటి ధర్మ శబ్దమునకు అనేక మంది పెద్దలు అనేక రకములైనటువంటి అర్థములను వ్యక్తీకరింపచేసి తద్వారా మన భారతదేశమును ధర్మసూత్రం అనేటువంటి యొక్క త్రాటుతోనే కట్టబడినటువంటిదిగా కూడాను యావత్ ప్రపంచమునకు కూడాను ప్రచార ప్రబోధములు సరిపినటువంటి విశిష్టమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వం ఈ ధర్మము. అఖండమైనటువంటి అర్థములతో కూడినటువంటి పవిత్ర ధర్మమునకు ఈనాడు ఆధునిక యుగమునందు ఈ ధర్మమునే ఒక డ్యూటీ అనేటువంటి యొక్క పేరుతో ఉపయోగపరుస్తూ వస్తున్నారు.
3: యతో ధర్మస్తతో విజయ, ధర్మ కి పవిత్రత కే బారే మే బతాతే హువే కహా గయా హై కే జహాం ధర్మ హోగా వహాం విజయ అవశ్య హోగీ. इस प्रकार अनेक महात्माओं ने अत्यंत पवित्र इस धर्म शब्द के अनेक अर्थों को उजागर कर सिद्ध किया कि यह भारत देश इस धर्म सूत्र से ही आबद्ध है, जो इसकी दिव्यता और पवित्रता को सूचित करता है। अखंड अर्थों से युक्त इस धर्म शब्द का उपयोग इस आधुनिक युग में ड्यूटी के अर्थ में किया जा रहा है।
5: ड्यूटी అనగా ఒక వ్యక్తికి ఒక కాలమునకు ఒక దేశమునకు ఒక పరిస్థితికి ఒక కారణమునకు కూడాను బంధింపబడినటువంటిదే ఈ డ్యూటీ యొక్క అర్థము. కానీ ధర్మము త్రికాల త్రిలోక త్రిగుణముల యందు కూడాను మార్పు చెందినటువంటి యొక్క దివ్యత్వమును అందింపచేసేటువంటిదే ఈ అంతరాత్మ యొక్క స్వభావం, అంతరాత్మ యొక్క స్వస్వరూపాన్ని, అంతరాత్మ యొక్క స్వభావమును తాను ప్రకటింపచేయనటువంటిదే ధర్మమనడానికి ఒక అవకాశం ఉంటుంటుంది. అంతఃకరణమునకు ఇంకా మానసిక వృత్తులకు స్థూల దేహమునకు ఏ విధమైనటువంటి యొక్క భేదములను కూడాను తాను పెట్టుకొనక మూడింటిని సమన్వయపరిచేటువంటి యొక్క తత్వము ధర్మం యొక్క శక్తి తత్వం.
3: పరంతు జో ఏక్ వ్యక్తి కే సాథ్ ఏక్ సమయ విశేష సే ఏక్ దేశ్ కే సాథ్ ఔర్ ఏక్ కారణ సే ఆబద్ధ హై వహీ డ్యూటీ హై. परंतु उसे धर्म कहने का एक अवसर है जो तीनों कालों, तीनों लोकों और त्रिगुणों में विद्यमान रहते हुए अपरिवर्तनशील दिव्यता को प्रदान करते हुए अंतरात्मा के स्वस्वरूप और अंतरात्मा के स्वभाव से अवगत कराता है. अंतःकरण, मानसिक वृत्तियों और स्थूल देह में कोई भेद न बरतते हुए तीनों में समन्वय साधने का स्वभाव ही धर्म की शक्ति का स्वभाव है.
5: ఈ ధర్మము యొక్క పుట్టుక స్థానము మనకు హృదయమే. ఇట్టి హృదయ స్థానము నుంచి వెలువడినటువంటి యొక్క పరిశుద్ధమైనటువంటి యొక్క భావములతో ఆచరింపచేసేటువంటి యొక్క క్రియకే ధర్మం అని కూడాను చెప్పవచ్చు. దీనినే హృదయ స్థానమునే యుగ స్థానమని కూడాను చెప్పడానికి వీలు ఉంటుంది. హృదయములు మార్పే యుగ మార్పులని కూడాను చెప్పవచ్చు. కనుక మన హృదయములు నిత్య సత్యమైనటువంటివి గను, నిర్మలమైనటువంటివి గను, స్వార్థరహితమైనటువంటివి గను ఉండినప్పుడే ఈ ధర్మం అనేటువంటి దానికి తగినటువంటి యొక్క కళను మనం అందించడానికి వీలవుతుంది.
3: హమారా హృదయ హీ ఇస్ ధర్మ కా జన్మ స్థాన్ హై. ఐసే హృదయ సే నిస్సృత హోనే వాలీ పవిత్ర భావనాఓ కే సహారే జిన్ కర్మో కా ఆచరణ కియా జాతా హై वही धर्म है. इस हृदय स्थान को ही युग स्थान कहा जा सकता है. हृदय में घटित परिवर्तनों को ही युग परिवर्तन कहा जा सकता है. जब हम अपने हृदयों को नित्य सत्य, निर्मल और स्वार्थ रहित रख पाएंगे तभी हम इस धर्म को एक सही रूप दे पाएंगे.
5: మీకు సులభంగా అర్థమయ్యే రీతిగా చెప్పాలనుకున్నప్పుడు ఎవరు మనమలను బాధించటం చేత మన హృదయము కొంత కలత చెందుతుందో అలాంటి బాధలను మనము ఇతరులకు అందించకుండా చూసుకోవటమే ఒక విధమైనటువంటి ధర్మమని కూడా చెప్పవచ్చు. ఎవరు ఏది చేసితే ఇది మంచిదని మనం ఆనందిస్తామో అట్టి ఆనందమును ఇతరులకు మనము చేయటానికి పూనుకోవాలి.
3: ఇస్ తథ్యకు తుమే సరళతా సే సమ్జానే కే లియే కహ సక్తే హై कि हमारे हृदय जिस व्यवहार से दुखी होते हैं, हमारे द्वारा दूसरों के प्रति ऐसा व्यवहार न करना ही धर्म है. किसी और के जो कुछ करने पर हम उसे अच्छा मानकर आनंदित होते हैं, वैसा ही आनंद दूसरों को प्रदान करने के लिए हमें प्रयत्नशील रहना चाहिए.
5: कानी ఇతరులు చేయటం అనేటువంటిది తప్పని మనము చెప్పటము, అట్టి తప్పును మనమే చేయడానికి పూనుకున్నప్పుడు ఇదే అధర్మం అని చెప్పవచ్చు. ఇతరులు మనకు ఏది చేస్తే మనము బాధపడతామని చెప్పని గుర్తిస్తామో అట్టి బాధనే మనం ఇతరులకు పెట్టడం చేత అదే అధర్మం అని చెప్పవచ్చు. అయితే ఈ రెండింటికి మధ్యలో మనం ఇంకొక విషయాన్ని కూడా విచారించక తప్పదు.
3: దూసరోకి కర్నీకో దోష్ కహకర్ ఉసే హమారే ద్వారా హీ కర్నేకో अधर्म कहा जा सकता है. दूसरों के जो कुछ करने से हम दुखी हो रहे हैं के तथ्य से हम अवगत होते हैं, उसी का दूसरों के प्रति हमारा करना ही अधर्म है. लेकिन इन दोनों के बीच में हमें एक अन्य तथ्य पर अनिवार्यतः विचार करना चाहिए।
5: ఒక్కొక్క సమయమును పురస్కరించుకొని, ఒక్కొక్క కార్యమును పురస్కరించుకొని, ఒక్కొక్క వయసును పురస్కరించుకొని, ఒక్కొక్క స్థానమును పురస్కరించుకొని, ఒక్కొక్కరికి ఒక్కొక్క తప్పును కూడాను వారికి కఠినమైనటువంటి పదములతో చెప్పవలసినటువంటి ఇది సమయం ఏర్పడుతుంటారు. ఒక్కొక్కతూరి వారు బాధపడతారే అనేటువంటి విషయం తెలిసి కూడాను కఠినమైనటువంటి పదములు కూడాను ఉపయోగించవలసి వస్తుంటారు. అయితే ఇట్టి కఠిన పదములు కాని ఇట్టి వారి హింసపడతారనేటువంటి విషయం తెలిసి కూడాను ఉపయోగపెట్టడం లోపల ఒక మేలుగానే ఉంటున్నది. అనగా వారి మంచిని కోరి వారి తప్పును నిరూపించేటువంటి నిమిత్తమై, వారి యొక్క భవిష్యత్తుకు ఉత్తమమైనటువంటి జీవితమును అందించేటువంటి నిమిత్తమై అటువంటి సమయం నందు అలాంటి పదములు కూడా ఉపయోగించవలసి వస్తుంది. అది అధర్మమని చెప్పడానికి వీలు కాదు.
3: ఏకేక్ సమయ పర్ ఏకేక్ కామ్ కే సందర్భమే ఏకేక్ ఉమ్ర వాలోకు ఏకేక్ స్థాన్ విశేష పర్ उनके दोषों को कठोर शब्दों में उन्हें सूचित करना पड़ता है। कभी कभी उनके दुखी होने के तथ्य से अवगत होते हुए भी कठोर शब्दों का उपयोग करना पड़ता है। उनके दुखी होने की बात को जानते हुए भी ऐसे कठोर शब्दों का उपयोग करना अच्छाई के लिए ही है, किसी की भलाई के लिए, उसके दोषों को साबित करने के लिए और उसके उत्तम भविष्य के लिए ऐसे कठोर शब्दों का उपयोग किया जाता है, परंतु इसे अधर्म नहीं कहा जा सकता है।
5: कत्ति तो पड़चिनटुवंटि वारि यొక్క వ్యక్తిత్వము మహాక్రూరత్వమని చెప్పడానికి వీలు కాదు. అయితే ఒక్కొక్క సమయం లోపల డాక్టర్ కూడాను కత్తితో తన పొట్టను కోసి పొడిచి అనేక రకములుగా చేస్తుంటాడు. ఇది ఒక క్రూరత్వమా లేక వారి యొక్క ఉపకారతత్వమా అనేటువంటి దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. కనుక ఇది దేశకాల పాత్ర కారణమును కూడాను పురస్కరించుకొని ఒక్కొక్క పదమును కాని ఒక్కొక్క విషయమును కాని కొంత కఠినమైనటువంటి దీంట్లో ఉపయోగపరచవలసి ఉంటుంది.
3: చాకుసే భోంకనే వాళ్ళకే స్వభావ కు సదైవ క్రూరతాపూర్ణ నహీ కహా జా సక్తా హై. కభీ కభీ ఏక్ డాక్టర్ కిసీ కే పేట్ కో కాట్ కర్ శల్య చికిత్సా కర్తా హై. తబ్ హమే విచార్ కర్నా చాహియే कि यह डॉक्टर का क्रूर स्वभाव है अथवा उपकार का स्वभाव. इसीलिए कभी कभी देश, काल, पात्र और कारण के संदर्भ में कतिपय कठोर शब्दों का उपयोग करना पड़ता है.
5: कनुक मनसुनंदु मंचिनि तलंचि वारि यొక్క उत्तमैनटुवंटि भविष्यत्तुनु आशिंचि చెప్పేటువంటివి చేసేటువంటి యొక్క కర్మల ఎందు కూడాను కొన్ని రకములుగా కఠినమైనటువంటి శిక్షను విధించటం చేత అది ధర్మం కిందనే తేలుతుంది కాని అధర్మమును చెప్పడానికి వీలు కాదు. అసత్యములో ప్రవేశింపచేసినప్పుడు అది ఒక విధమైనటువంటి ధర్మ విరుద్ధమే కావచ్చు, కాని అది ప్రేమతో చేసేటువంటి యొక్క విషయం నందు అది అధర్మమునకు ఏమాత్రం కూడాను సంబంధించినటువంటిదిగా ఉండదు.
3: అత మన్ మే అచ్చాయికి అపేక్షా కర్తే హువే కిసీకే ఉత్తమ్ భవిష్యకే లియే जो कुछ कहा अथवा किया जाता है या कठिन दंड दिया जाता है उसे धर्म के अंतर्गत ही परिगणित करना चाहिए, कदापि अधर्म नहीं मानना चाहिए. जब ऐसा व्यवहार असत्यता में प्रविष्ट होता है तो वह धर्म के विरुद्ध ही होता है, परंतु जब वह सप्रेम किया जाता है तो उसका संबंध अधर्म से नहीं हो सकता है.
5: ला इन लव अनी మన యొక్క ధర్మం అంతా కూడాను లవ్ తో చూచుకోవాలి. ఒక చిన్న పిల్లవాడు ఉంటుంటాడు, ఆ పిల్లవాడు ఏదో చేయరానేటువంటి పని చేసినప్పుడు తల్లి రెండు కొట్టి అతన్ని చక్కని మార్గానికి తిప్పుతుంది. అయితే కొట్టినంత మాత్రం ఆ పిల్లవాడి పైన ప్రేమ లేదని కాదు ఇందులో అర్థం. అదే విధముగానే ధర్మము, లోక ధర్మము, సామాజిక ధర్మము, వ్యక్తి ధర్మము, హృదయ ధర్మము, సనాతన ధర్మము అని అనేక రకములైనటువంటి పేర్లతో ఇది లోకమునందు ప్రకటిస్తూ కొంత ప్రచారం జరుపుతూ వస్తూ ఉంటుండాలి. ఈ సర్వధర్మముల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే సనాతన ధర్మం.
3: లా ఇన్ లవ్ కే అనుసార్ హమే సబ్ కుచ్ ప్రేమ్ కే దాయరే మే హీ దేఖనా చాహియే. ఏక్ ఛోటా లడకా హై, జబ్ వహ కోయి గలత్ కామ్ కర్తా హై తో మా ఉసే దో చాంటే లగాకర్ సహీ మార్గ్ మే లే ఆతీ హై. లేకిన్ యహాన్ दो चांटे लगाने मात्र से यह नहीं समझना चाहिए कि मां में प्रेम नहीं है. इसी प्रकार धर्म, लोक धर्म, सामाजिक धर्म, व्यक्ति धर्म, सनातन धर्म और हृदय धर्म जैसे अनेक नामों से लोक में प्रकट होता है और प्रचलित है। इन समस्त धर्मों का सम्मिलित स्वरूप ही सनातन धर्म है।
5: దానిని పురస్కరించుకునియే అన్ని మతములు నిన్నే చూపులు, అన్ని మూర్తులు నీదు రూపులే అని చెప్పడానికి కొంతవరకు పూనుకున్నాను. ఏ ధర్మమైనా కాని తల్లిదండ్రులను ధిక్కరించమని, గురువులకు పంగనామములు పెట్టమని, అసత్యములు ఆడమని, ఒక కఠినమైనటువంటి దీంట్లో ఒక ప్రాణములు తివ్వమని ఏ ధర్మం కూడా మనకు బోధించడం లేదు. కనుక ఏ విధమైనటువంటి యొక్క అన్ని మతములు ఎందుకును సమత్వమైనటువంటి విషయములు ఏవి చెప్పినవో ఆ చెప్పిన వాటిని మనం ఈనాడు విసర్జించి చెప్పనటువంటి వాటిపైన విస్మరించి కొంతవరకును ఆ చెప్పనటువంటి దానికే మనం చేయడానికి పూనుకోవటం లోపలనే ఈనాడు అధర్మం యొక్క అభివృద్ధి ఎంతవరకు పెరిగినది చెప్పడానికి వీలు కానటువంటి పరిస్థితిలో ఉంది.
3: ఇసీకి ఆధార్ పర్ మేనే సారే రూప్ సారే ధర్మ హై దిఖాతే తుమ్కో హీ सारी मूर्तियां तुम्हारी, कहा। धर्म चाहे जो भी हो, लेकिन माता पिता का धिक्कार करने, गुरु को धोखा देने, झूठ बोलने और निर्ममता के साथ किसी को मारने की बात नहीं कहता है। आज सारे धर्म जो बातें समान रूप में उपदेश द्वारा कह रहे हैं उन्हें छोड़कर जो बातें नहीं बताई गई हैं उन्हीं का आचरण करते रहने के कारण अधर्म किस कदर बढ़ गया है यह बताना भी कठिन हो गया है.
5: ఎవరి మతములను వారు విశ్వసించి ఎవరి మతముల యొక్క వాక్యములను వారు చక్కగా ఆచరణ యందు ఉంచినప్పుడు ఈ విధమైనటువంటి యొక్క ఉడుదుడుకలకు కాని లేక భేదాభిప్రాయములకు కాని కొన్ని రకములైనటువంటి యొక్క అసందర్భమైనటువంటి యొక్క ప్రలాపములకు కాని అవకాశం అనేటువంటి దానికి ఉండడానికి వీలుండదు. మతం పైన విశ్వాసము కలదని చెప్పుచూ ఆ మతమును విశ్వసించినటువంటి వారిలో నేనొక వ్యక్తినని చెప్పుకొంచు తిరిగి ఆ మతం యొక్క ప్రబోధలకు విరుద్ధమైనటువంటి కార్యములు ఆచరిస్తున్నామంటే నిజముగా ఆ మతం పైన మనకి ఎంత విశ్వాసం ఉంటుందో స్పష్టమవుతుంది.
3: యది హర్ కోయి అప్నే ధర్మమే ఆస్థా రఖకర్ ధర్మమే కహే గయే వచనో కా ఆచరణ కరే తో కిసీ భీ ప్రకార్ కే ఉథల్ పుథల్ అథవా మతభేదో अथवा अर्थहीन प्रलापों के उत्पन्न होने की स्थिति कदापि उत्पन्न नहीं होगी. धर्म में आस्था के होने की बात कहते हुए, उस धर्म के अनुयायियों में स्वयं को एक कहते हुए, उसी धर्म से संबंधित तथ्यों के विरुद्ध आचरण करते रहने से ही ज्ञात हो जाता है कि हमें उस धर्म में कितनी आस्था है.
5: నిజముగా ఆ మతం పైన విశ్వాసమే ఉంటే, నిజముగా ఆ మతం యొక్క సత్య సూక్తులంతా కూడా విశ్వసించి ఉంటే దీనికి విరుద్ధమైనటువంటి మార్గంలో నడచడానికి ఏమాత్రం కూడా వీలు కాదు. ఈనాడు మన విశ్వాసములు అన్నీ కూడాను కేవలము ఒక బురకా వలె కనిపించుతున్నది. విశ్వాసమనేటువంటి బురకా వేసుకోవటము తిరిగి ఆ యొక్క స్వరూపమును తిరిగి అంతరాత్మ లోపల విరుద్ధమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరించుకోవటము ఇది అదే అధర్మమని చెప్పడానికి కూడా ఒక ఆధారంగా ఉంటుండాలి. మన యొక్క భక్తి శ్రద్దలు ప్రపత్తుల యొక్క లక్షణములు కూడా ఈనాడు అట్టి ప్రదర్శనంగా కనిపిస్తున్నాయి కాని నిదర్శనమైనటువంటి స్థితిలో మనకు కనిపించటం లేదు.
3: యథార్థమే ఉస్ ధర్మమే ఆస్థాకే హోనే పర్ తథా ఉస్ ధర్మకే సూత్రం కా అనుసరణ కర్తే రహనే పర్ ఉస్ ధర్మకే విరుద్ధ ఆచరణ కర్నా కదాపి సంభవ హీ నహీ హై. ఆజ్ హమారీ సారీ ఆస్థాయే మాత్ర ఏక్ నకాబ్ కే జసే దిఖాయి పడ్ రహీ హై. आस्था का नकाब ओढ़कर उसी रूप में अंतस में उसके विरुद्ध स्वरूप को धारण करना अधर्म ही है. आज हमारी भक्ति श्रद्धा और प्रपत्ति एक प्रदर्शन जैसी दिखाई पड़ रही हैं, वे निरूपित करने के लायक नहीं हैं.
5: ఏ క్షేత్రములకు వెళ్లినప్పుడు, ఏ పవిత్రమైనటువంటి తీర్థములకు వెళ్లినప్పుడు, ఏ పెద్దల యొక్క దర్శన స్పర్శనములు సంభాషణలు ఆచరించేటువంటి సమయమునందు మనము భక్తి శ్రద్ధలు చక్కగా ప్రకటిస్తూ ప్రదర్శిస్తూ ఉంటుంటాము. తిరిగి ఆ స్థానం వదల్తేమా మన భక్తి శ్రద్ధలు ఆ స్థానంతోనే అంతర్ధానమైపోతుంటాయి. దీనిని పురస్కరించుకుని ఏ భగవద్గీత కూడాను సతతం యోగినః అన్నారు. అనగా నిరంతరము నీవు యోగి కావాలి, నిరంతరము నీవు భక్తుడిగా ఉంటుండాలి, నిరంతరము నీవు జ్ఞానిగా ఉంటుండాలి, అంతేకాని ఒక సమయంలో ఒకటి మరొక సమయంలో మరొకటిగా మారడానికి వీలు కాదన్నారు.
3: జబ్ హమ్ కిసీ క్షేత్ర మే జాతే హై अथवा किसी तीर्थ में जाते हैं या किन्हीं महात्मा के दर्शन स्पर्शन और संभाषण पाते हैं, उस समय हम अपनी भक्ति एवं श्रद्धा का बड़ी अच्छी तरह से प्रदर्शन करते हैं, प्रकट करते हैं। परंतु उस स्थान को छोड़ते ही हमारी भक्ति एवं श्रद्धा वहीं अदृश्य हो जाती है। इसी के आधार पर भगवद गीता में सततम योगिनः कहा गया है, अर्थात तुम्हें निरंतर योगी बने रहना चाहिए, निरंतर तुम्हें भक्त बने रहना चाहिए, निरंतर तुम्हें ज्ञानी बने रहना चाहिए। ऐसा नहीं कि एक समय एक आचरण और दूसरे समय में अन्य आचरण होना चाहिए।
5: मन शांतमुलु मन सहनमुलु मन एक सद्गुणमुलु कुडनु केवलमु పూజ రూమునందు మాత్రమే లేక జాన సమయమునందు మాత్రమే వాటికి తగినటువంటి విలువనిస్తున్నాము. జానము తదుపరి పూజ రూము దాటి వచ్చిన తక్షణమే దానికి మనం సత్తి చెప్పి తిరిగి విరుద్ధమైనటువంటి గుణములను మనం అభివృద్ధి పరుచుకుంటున్నాము. ఈ విధమైనటువంటి సద్గుణములు కాని శాంత స్వభావములు కాని ఒక కాలములకు మాత్రమే నియమింపబడినటువంటివి కానేరదు, లేక ఒక హద్దులో మాత్రమే ఉంచదగినటువంటివి కానేరదు. జీవిత పర్యంత్రము కూడాను వాటిని ఆచరణ యందు ఉంచేటువంటి యొక్క ప్రయత్నానికి పూనుకోవటం ఇది పవిత్రమైనటువంటి మార్గం అని చెప్పడానికిలో ఎట్టి సందేహము లేదు.
3: హమారా శాంత స్వభావ సంయమ ఔర్ సద్గుణ హమారే పూజా గృహ తక్ హీ సీమిత హై ఔర్ హమ్ వహీ తక్ ఉన్హే తర్జీహ్ భీ దే రహే హై. ధ్యాన్ కే ఉపరాంత ఔర్ పూజా గృహ సే బాహర్ నికల్తే హీ हम इन गुणों को तिलांजलि देकर इनके विरुद्ध गुणों को बढ़ाते जा रहे हैं। ऐसे सद्गुण और संयम किसी समय विशेष के लिए सुनिश्चित नहीं है, न ही किसी सीमा तक रखने चाहिए। ऐसा कहने में रत्ती भर भी संदेह नहीं है कि इनका आचरण जीवन पर्यंत करने के प्रयत्न जारी रखने चाहिए।
5: दीनिको एक चिन्न उदाहरण, एक व्यक्ति रात्रि समय लोपल ఏదో తనకు అవసరమనేటువంటిది ఏర్పడి 10 మైళ్లు ఒక దట్టమైనటువంటి అరణ్యము లోపల ప్రయాణం సలపడానికి పూనుకున్నాడు. కాని అతని చేతియందు ఒక టార్చిని తీసుకున్నాడు. ఆ టార్చ్ లైట్ వేసి చూచినప్పుడు ఏదో ఒక 10 గజములు మాత్రమే దాని వెలుతురు ప్రసరించింది. లేక ఒక అరికెన్ ల్యాంటర్న్ తీసుకున్నాడు. ఆ అరికెన్ ల్యాంటర్న్ యొక్క వెలుతురు ఏదో ఒక 4 గజములు 5 గజములు మాత్రమే దాని యొక్క వెలుతురు ప్రసరించింది.
3: इसके लिए एक छोटा सा उदाहरण। एक बार एक व्यक्ति बहुत ही जरूरी काम से रात के अंधेरे में एक घने जंगल से 10 मील दूर जाने के लिए तैयार हुआ। उसने हाथ में एक टॉर्च लिया। जब उसने टॉर्च जलाई तो उसका प्रकाश मात्र 10 गज तक ही फैलता रहा, या उसने एक लालटेन ली जिसका प्रकाश 4 या 5 गज तक ही फैलता रहा।
5: సరే ఆ అరణ్యం లోపల చేరినాడు. అప్పుడు ఆ యొక్క అరికెన్ ల్యాంటర్ని ముట్టించాడు. ముట్టించి చూచేటప్పటికి దాని వెలుతురు ఏదో ఒక 5-6 గజములు చుట్టూ మాత్రమే ఉంటున్నది. ఈ సమయం లోపల ఏదో ఇంకొక వ్యక్తి ఒక సన్యాసి ఆ మార్గం లోపలనే బయలుదేరి వస్తున్నాడు. అప్పుడు నాయనా నీవు ఎక్కడికి వెళుతున్నావు, ఎందుకు ఇంత విచారపడుతున్నావు అని ప్రశ్నించాడు ఆ సన్యాసి. స్వామి నేను 10 మైళ్ళ దూరం ప్రయాణం చేయాలి, కానీ నా యొక్క దీనిలో లైట్ యొక్క వెలుతురు 4-5 గజములు మాత్రమే ఉంటుండాలి, నేను ఎట్ట ఈ 10 మైళ్ళు ప్రయాణం చేయగలను, అదే నాకు చాలా విచారంగా ఉంటుండాలి అన్నాడు. ఒరే పిచ్చివాడా, ఆ యొక్క వెలుతురు 4-5 గజములు మాత్రమే దూరం ప్రసరించినప్పటికీ పర్వాలేదు, నీతో పాటు ఆ లైట్ను కూడా నువ్వు ప్రయాణం సలిపించు, ఎంత దూరం నీవు వెళ్లగలవో ఆ లైట్ కూడా నువ్వు నీతో అంత దూరం రాగలదు అన్నాడు.
3: వహ్ లాల్టెన్ లేకర్ జంగల్ మే ప్రవిష్ట హువా ఔర్ లాల్టెన్ జలాయి, तब लालटेन का प्रकाश 5 या 6 गज तक ही फैलता रहा। उसी समय उसी रास्ते से कोई सन्यासी आ रहा था। उस सन्यासी ने इस व्यक्ति से पूछा, वत्स तुम कहां जा रहे हो, तुम इतनी चिंता में क्यों हो? तब इस व्यक्ति ने कहा, स्वामी मुझे इस जंगल में 10 मील दूर तक जाना है, लेकिन इस लालटेन का प्रकाश 4-5 गज तक ही फैल रहा है, फिर मैं कैसे ये 10 मील की दूरी तय करूं, यही मेरी चिंता है। तब सन्यासी ने कहा, अरे पगले, प्रकाश चाहे 4-5 गज ही क्यों न फैले कोई परवाह नहीं, तुम उस लालटेन को भी अपने साथ ले चलो, तुम जितनी दूरी तय करोगे उतनी दूर तक वह प्रकाश भी तुम्हारे साथ साथ ही आएगा।
5: అదే విధముగానే మనము ఒక ఉత్తమమైనటువంటి భావములను, ఒక పవిత్రమైనటువంటి యొక్క సద్గుణములను, ఒక దివ్యమైనటువంటి యొక్క శాంతమును మన వెంటనే పెట్టుకుని మన జీవిత ప్రయాణం సరిపినప్పుడు మనం ఎక్కడికి వెళ్లినప్పటికీ ఆ యొక్క ప్రశాంతత, ఆ యొక్క పవిత్రత, ఆ యొక్క నిర్మలత్వము, ఆ యొక్క సద్గుణముల యొక్క ప్రభావం కూడాను మన వెంటనే వస్తుంటుంటాయి. పరమాత్ముడు సర్వవ్యాపకుడు. అలాంటి సర్వత్రా ఉండినటువంటి యొక్క పరమాత్మ తత్వానికి ఒక్క పూజ రూము లేక ఒక్క ధ్యానము గది అని మాత్రమే ఉంచుకుని దాని చుట్టూ ఉన్నంతసేపు మాత్రమే ఈ పవిత్రమైనటువంటి గుణములను మనం ప్రవేశపెట్టుకుని తదుపరి పరమాత్ముడు లేడనేటువంటి యొక్క అనుమానంతోనే మనం ఇతరత్రా కూడా దుర్గుణములతో సంచరిస్తూ ఉంటున్నాం. కనుక పరమాత్మనే సర్వవ్యాపక తత్వాన్ని నీవు సంశయించినప్పుడు ఇంక నీ యొక్క భక్తి శ్రద్ధలు ఎంతమాత్రం అభివృద్ధి కాగలవు.
3: హం उत्तम भावनाओं, पवित्र सद्गुणों और दिव्यतापूर्ण संयम को अपने साथ लेकर जीवन यात्रा करते हैं तो हम चाहे जहां भी जाएं, वह शांति, वह पवित्रता, वह निर्मलता और सद्गुणों का प्रभाव हमारे साथ ही आता रहेगा. परमात्मा सर्वव्यापक हैं. ऐसे सर्वव्यापक परमात्मा के लिए ध्यान का एक कमरा और पूजा के लिए एक कमरा सुनिश्चित कर यहां रहने तक हम स्वयं में इन पवित्र गुणों को रखते हुए वहां से निकलने के बाद ईश्वर नहीं है कि शंका के साथ हम इन दुर्गुणों से युक्त व्यवहार कर रहे हैं. जब तुम परमात्मा की सर्वव्यापकता पर ही संशय कर रहे हो तब तुम्हारी भक्ति एवं श्रद्धा कैसे बढ़ पाएगी.
5: పోనీ సర్వవ్యాపకత్వాన్ని నీవు సంశయించినప్పుడు దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అని ఈ దేహమే తన యొక్క దేవాలయంగా నీవు భావించుకుని హృదయమే తన యొక్క పీఠంగాని విశ్వసించుకుని ఆ జీవుడే దేవుడిగా నీవు భావించుకున్నప్పుడు ఈ జీవుడు కూడా నువ్వు దేహంతో పాటు సర్వత్రా సంచరిస్తున్నాడు కదా. కనుక దేహం ఎక్కడో జీవుడు అక్కడ, కనుక జీవుడు ఎక్కడో దేవుడు అక్కడ, కనుక దేవుడు ఎక్కడో అదే మన యొక్క మెడిటేషన్ రూమ్. కనుక సర్వత్రా మన మెడిటేషన్ రూమే, సర్వత్రా మన యొక్క పూజ రూమే. కనుక సర్వత్రా మనము సద్భావములను అభివృద్ధి పరచుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటం ఉత్తమమైనటువంటి సాధన.
3: ఖైర్ జానే దో, జబ్ దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన కహనే పర్ తుమ్హారే ద్వారా ఇస్ దేహ కో హీ మందిర్ మానతే హువే, హృదయ కో హీ పీఠ మానతే హువే, జీవ కో హీ ఈశ్వర్ మానతే రహనే పర్ वह जीव भी इस देह के साथ सर्वत्र संचार कर रहा है ना. अतः जहां देह है वहां जीव है, जहां जीव है वहां देव है, जहां देव हैं वहीं हमारे ध्यान करने का कमरा है. इसलिए सर्वत्र हमारा ध्यान गृह है, सर्वत्र हमारा पूजा गृह है. इसलिए सर्वत्र सद्भावनाओं को స్వయం మే బఢానే కే ప్రయత్న కర్నా హీ ఉత్తమ సాధన హై.
5: కనుక సర్వ కర్మలు ఎందుకూడను, సర్వ ప్రదేశములు ఎందుకూడను, సర్వ వ్యక్తులు ఎందుకూడను పవిత్రమైనటువంటి భావమును, పవిత్రమైనటువంటి యొక్క చింతనను మనము చేయటము అది సరి అయినటువంటి యొక్క మార్గము. అయితే అట్టి పవిత్రమైనటువంటి విశ్వాసం మనకు కలగాలనుకున్నప్పుడు మనము అనుభవజ్ఞులైనటువంటి వారి యొక్క ప్రబోధనలు, పెద్దలైనటువంటి వారి యొక్క మార్గమును అనుసరించి మనం పవిత్రమైనటువంటి యొక్క భారత, భాగవత, రామాయణ, ఇతిహాస పురాణములు, బైబిల్, ఖురాను, భగవద్గీత ఇత్యాది సద్గ్రంథములను కొంతవరకునైనా మనం పఠించి తద్వారా మన యొక్క సత్యాన్ని కూడా గుర్తించుకోవడానికి ప్రయత్నం చెల్పాలి.
3: ఇస్లియే సభీ కర్మో మే, సభీ ప్రదేశో మే తథా సభీ వ్యక్తియో మే పవిత్ర భావనాఓ కే హోనే కా చింతన్ కర్నా హీ ఉత్తమ్ మార్గ్ హై. లేకిన్ ఐసీ పవిత్ర భావనా हम में उत्पन्न होनी है तो हमें अनुभवी लोगों के उपदेशों को सुनना, बड़ों के बताए मार्ग का अनुसरण करना तथा पवित्र रामायण, महाभारत, भागवत, पुराण, इतिहास जैसे ग्रंथों और बाइबल, कुरान, भगवत गीता जैसे ग्रंथों का पठन करने के माध्यम से हमें सत्य से अवगत होने का प्रयत्न करना चाहिए.
5: ఇట్టి సత్సంగానికి మనము తగినంత కాలమును అందించాలి. మనకున్నటువంటి కాలము లోపల ముక్కాలు భాగము మనము వృథా గడుపుతున్నాము. మిగిలినటువంటి కాలు భాగము మన స్వార్థమునకై ఉపయోగపెడుతున్నాము, కానీ పరార్థము చింత మర్చిపోతున్నాము. కనుక మనము పరోపకారార్థమైనటువంటి యొక్క కర్మల ఎందైనా కూడాను మనము ఈ కాయమును ఇముడ్చి తద్వారా పరమాత్మ సేవనిగా విశ్వసించి మనము సార్థకం పొందేటువంటి ప్రయత్నానికి కూడాను యువకులు సంసిద్ధులుగా ఉంటుండాలి.
3: ఎసే సత్సంగ కే లియే హమే పర్యాప్త సమయ దేనా చాహియే. హమారే సమయ మే సే తీన్ చౌథాయి సమయ కో హమ్ వ్యర్థ మే బితా రహే హై. బచే హువే ఏక్ చౌథాయి సమయ కా హమ్ అప్నే స్వార్థ కే లియే ఉపయోగ కర్ రహే హై ఔర్ పరార్థ కా చింతన్ భూల్తే జా రహే హై. ఇస్లియే యువాఓం కో పరోపకార సంబంధి కార్యోం మే ఇస్ దేహ కో సంలగ్న కర్ ఉన్హే ఈశ్వర్ కే కార్య మాన్తే హువే స్వయం కో సార్థక్ కర్నే కే లియే తయార్ రహనా చాహియే.
5: ఈ వయసు లోపల మనం ఇతరులకు సేవ చేసేటువంటి దీంట్ లోపల మనం సిద్ధంగా ఉంటుండాలి, కానీ ఇతరులతో మనం చేయించుకోవటానికి సిద్ధంగా ఉండకూడదు. అది సోమరత్వము, ఇతరులకు సేవ చేయటము సోహం తత్వం. కనుక మనం యువకులైనటువంటి మీరు మీ సోమరత్వాన్ని కొంతవరకు నువ్వు పక్కకు నెట్టి భగవత్ విశ్వాసం మీ హృదయం అభివృద్ధి పరచుకుని సర్వజీవుల యందు కూడా నువ్వు సర్వేశ్వరత్వం అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని మీరు కొంతవరకు నువ్వు విశ్వసించి మీ యొక్క సేవను సార్థకమరించుకోవటానికి పవిత్రమైనటువంటి చరిత్రంలో అర్థం చేసుకోవటానికి తగిన ప్రయత్నం చేయండి. దీనికి మన చరిత్ర లోపల అనేక రకములైనటువంటి అంతరార్థాలు కూడాను ఉండటం కద్దు. దీనికి కొన్ని రకములైనటువంటి ప్రయత్నాలు కూడాను మనం చెయ్యాలి.
3: దూసరం కి సేవా కర్నే కే లియే హమే తయార్ రహనా చాహియే. దూసరం సే హమే సేవా నహీ కర్వానీ చాహియే. ఐసా కర్నా ఆల్సీపన్ హై, జబ్కి దూసరం కి సేవా కర్నా సోహం కా తత్వ హై. ఇస్లియే తుమ్ యువాఓం కో అప్నే ఆల్సీపన్ కో దూర్ కర్ ఈశ్వర్ కే ప్రతి ఆస్థా కో హృదయ మే బఢా కర్ ఇస్ విశ్వాస్ కో స్వయం మే బఢా కర్ కి సభీ ప్రాణియో మే పరమాత్మా హీ విద్యమాన్ హై అప్నీ సేవాఓం కో సార్థక్ కర్నే తథా పవిత్ర ఇతిహాస్ సే అవగత హోనే కే ప్రయత్న కర్నే చాహియే. ఐసే తథ్యోం కో సమజ్నే కే లియే హమారే ఇతిహాస్ మే అనేక్ ఆంతరిక్ అర్థ విద్యమాన్ హై. ఇస్కే లియే హమే కతిపయ ప్రయత్న కర్నే చాహియే.
5: ఒక చిన్న ఉదాహరణము, ఈశ్వరుడు అనగా కేవలము మనము జటాజూటధారి అయి త్రిశూలధారి అయి త్రినేత్రధారి అయి కొంతవరకును గజ చర్మమును గట్టుకుని తదుపరి విభూతిని పూసుకొని అను అనేక రకములైనటువంటి స్వరూపములతో ఉండటము అనేటువంటిది మనకు ఈ లోకరీతిగా ఒక విధమైనటువంటి అనుభూతి.
3: ఇస్కే లియే ఏక్ ఛోటా సా ఉదాహరణ. లోక్ మే శివ కో లేకర్ కుచ్ ఐసే తథ్య ప్రచలిత హై యథా జిస్కే జటా జూట హో, జిస్నే త్రిశూల్ ధారణ కియా హో, జిస్కే త్రినేత్ర హో, ఏక్ అర్థ విద్యమాన్ హై. ఇస్కే లియే హమే కతిపయ ప్రయత్న కర్నే చాహియే.
5: ఒక చిన్న ఉదాహరణము, ఈశ్వరుడు అనగా కేవలము మనము

0: जिसके त्रिनेत्र हों, जिसने गज चर्म का धारण किया हो और जिसने विभूति लगाई हो।
1: దీనినే మనం చక్కగా వర్ణించాలనుకున్నప్పుడు మౌళిగులకెడు చంద్ర మర్కండ కలతోడ బెడదారు గుంపెడు జడలతోడ జడలలో ప్రవహించు చెదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రమ్ముతోడ నల్ల నేరెడు వంటి నల్లని మెడతోడ గరమును నాగ కంకణముతోడ నడుమును చుట్టిన నాగచర్మముతోడ మైనిండ నలది వస్త్రముతోడ కుదురుదిచ్చిన దొడ్డ కుంకుమ ఒట్టుతో తాంబూల రాఘాధరమ్ముతోడ తటహేమమై వద్ద తాటంకములతోడ విక్షాస్త్ర వద్దయ వృచ్చితోడ నల్ల గొలవల దురుమాడి కొల్లలాడు మెరుగు చామన ఛాయ మేరితోడ శైలి రాజేంద్ర తనుడు ప్రత్యక్షమాయన్నన్నాడు।
0: इसी स्वरूप का जब हम वर्णन करना चाहते हैं तो जटा सुशोभित अर्ध चंद्रमा की कला से, सुंदरता में बंधी जटाओं से और जटाओं से प्लावित गंगा की कांति से, फाल भाग पर शोभित सुंदर नेत्र से, काले जामुन सी शोभित श्यामल ग्रीवा से, कर में धारे नाग कंगन सहित, कटि में लिपटी नाग चर्म से, भस्म विलेपित शोभित तन से, सटीक लगे बिंदी कुमकुम के साथ, लाली तांबूल की आच्छादित अधरों से, हीरक जटित सुवर्ण ताटंकों से, नीलोत्पल हो परास्त सो सांवले रंग से प्रकट हुए आज शैल राजेंद्र।
1: అనగా ఈశ్వరుని యొక్క తత్వానికి మనం ఇన్ని రకములైనటువంటి యొక్క వర్ణనలు మన భారతదేశం నందు భక్తిపూర్వకమైనటువంటి ప్రపత్తి మార్గం నందు అనుభవిస్తూ ఉండటం కూడాను కద్దు. అయితే ఈశ్వరత్వం అనగా సకలైశ్వర్యములు కలవాడనేటువంటిదే ఈశ్వరత్వానికి సరి అయినటువంటి అర్థం. అయితే ఇట్టి ఈశ్వరత్వంలో శ్రేష్టమైనటువంటి వాడు మహేశ్వరుడు అని, అట్టి మహేశ్వరుని యొక్క సంకల్పము చేతనే ఈ సృష్టి స్థితి లయములనేటువంటివి కూడాను కలుగుతున్నవనేటువంటిది కూడాను మన యొక్క సంస్కృతి యొక్క అర్థం. ఇట్టి మహేశ్వరుని యొక్క వాయు భాగమునే ఒక విష్ణువని, దక్షిణ భాగమునే శివుడని, ఈ రెండింటికి మధ్య భాగమునే రుద్రుడని కూడాను చెప్పటం కద్దు. అయితే శివుడనగా మనకు సుఖమును కలిగించేటువంటి వాడు, మంగళమును అందించేటువంటి వాడు, कनुकने अतनिकि शिवुडनि कूडनु ओक पेरु।
0: इस प्रकार शिव के स्वरूप से अवगत होने के लिए भारत देश में भक्ति एवं प्रपत्ति पूर्ण ढंग से वर्णन किया गया है, परंतु ईश्वरत्व का सही अर्थ है जो समस्त ऐश्वर्यों से युक्त हो। ऐसे ईश्वरत्व में अत्यंत श्रेष्ठ महेश्वर हैं। हमारी संस्कृति की आस्था यह है कि इन महेश्वर की संकल्पना से ही सृष्टि, स्थिति और लय घटित हो रहे हैं। ऐसे महेश्वर के बाएं हिस्से को विष्णु, दाहिने हिस्से को शिव और बीच के हिस्से को रुद्र कहा गया है। हमें सुख और मंगल प्रदान करने के कारण ही इनका नाम शिव पड़ा।
1: मन को अनेक रकमलैनटुवंटि एक मार्गदर्शकुडुगा निलिचि సకలైశ్వర్యములు కూడాను మనకు అందించి ఇహమునకు పరమునకు మార్గమును నిరూపించి జ్ఞానైశ్వర్యము, ధనాశ్వర్యము, గుణాశ్వర్యము, బలైశ్వర్యము ఇవన్నీ కూడాను ఐశ్వర్యములకే సంబంధించినటువంటివి కనుక సకలైశ్వర్యములు కూడాను మనకు అందించేటువంటి వాడు కనుకనే అతనిని శంకరుడు అని కూడాను పిలుస్తూ వచ్చారు. శంకరుడు కర అనగా ఏమిటి? నీకు శం అనగా సుఖమును అందించేటువంటి వాడు, అనగా చిదానందమును అందించేటువంటి వాడు, సచ్చిదానందమును అందించేటువంటి వాడు, సాధువుల యొక్క హృదయ స్థాయి అయినటువంటి వాడు కనుకనే, అతని యొక్క హృదయములందు తాను శయనించువాడు కనుకనే శివుడని కూడాను మరి చెప్తూ వచ్చారు.
0: హమారా పథ ప్రదర్శక్ హోతే హువే జ్ఞాన సంపత్తి, ధన సంపత్తి, గుణ సంపత్తి, బల సంపత్తి జైసే సభీ ప్రకార్ కీ సంపత్తియా ప్రదాన్ కర్తే హువే ఇహ్ ఔర్ పర్ दोनों मार्गों को हमारे लिए सुनिश्चित करते रहने के कारण उन्हें शंकर कहा गया है। शंकर अर्थात तुम्हें शंग सुख प्रदान करने वाला, अर्थात तुम्हें चिदानंद प्रदान करने वाला, सच्चिदानंद प्रदान करने वाला। यह भी कहा गया है कि साधुओं का हृदय स्तर होते हुए उनके हृदयों में शयन करने वाले ही शिव हैं।
1: ఇట్టి పవిత్రమైనటువంటి అర్థములను పురస్కరించుకుని నిన్నటి దినము ప్రజ్ఞలు మూడుగా చెప్పాను, జీవ ప్రజ్ఞ, ఈశ్వర ప్రజ్ఞ, ఆత్మ

0: ప్రజ్ఞ అని. జీవ ప్రజ్ఞ తనను తాను బంధించునని, ఈశ్వర ప్రజ్ఞ పరులను బంధించునని, ఆత్మ ప్రజ్ఞ బంధ విమోచన జరుపుతుందని తెలిపాను.
1: ఐసే పవిత్ర అర్థం కే ఆధార్ పర్ కల్ మేనే బతాయా కి ప్రజ్ఞ తీన్ ప్రకార్ కీ హోతీ హై, యథా జీవ ప్రజ్ఞ, ఈశ్వర ప్రజ్ఞ ఔర్ ఆత్మ ప్రజ్ఞ. మేనే బతాయా కి జీవ ప్రజ్ఞ స్వయం కో బందీ బనాతీ హై, ఈశ్వర ప్రజ్ఞ దూసరో కో బందీ బనాతీ హై, జబ్కి ఆత్మ ప్రజ్ఞ బంధనో సే ముక్త్ కర్తీ హై.
0: అయితే కొంతమందికి ఈశ్వర ప్రజ్ఞ అనేటువంటిది ఇతరులు ఎట్లా బంధించును అనేటువంటి ఒక సందేహము బయలుదేరింది. అనగా ఐశ్వర్యముల చేత పరులను బంధించడానికి తగినటువంటి ప్రయత్నము సల్పవచ్చు. అనగా ఎట్టి ఐశ్వర్యములుగా ధనముతో బంధించవచ్చు, బలముతో బంధించవచ్చు, జనముతో బంధించవచ్చు, బుద్ధితో బంధించవచ్చు, గుణముతో బంధించవచ్చు, ప్రేమతో బంధించవచ్చు, ఇవన్నీ కూడా ఐశ్వర్యముల కిందనే లెక్క.
1: లేకిన్ కుచ్ లోగో కో యహ సందేహ హువా కే ఈశ్వర ప్రజ్ఞ దూసరో కో కైసే బందీ బనాతీ హై. ఐశ్వర్యో కే సహారే దూసరో కో బందీ బనానే కే ప్రయత్న కియే జా సక్తే హై. ఫిర్ ఐశ్వర్య క్యా హై? ధన సే బందీ బనాయా జా సక్తా హై, బల సే బందీ బనాయా జా సక్తా హై, లోగో కే సహారే బందీ బనాయా జా సక్తా హై, బుద్ధి సే బందీ బనాయా జా సక్తా హై, గుణ సే బందీ బనాయా జా సక్తా హై, ప్రేమ సే బందీ బనాయా జా సక్తా హై. యే సభీ ఐశ్వర్య కే అంతర్గత హీ పరిగణిత హోతే హై.
0: ఇంతే కాదు, జ్ఞానము చేత కూడాను బంధించవచ్చు. అందుకోసమనే భక్తుడు భక్త పరాధీనుడు అన్నాడు. భక్తి చేత భగవంతుణ్ణి బంధించడం చేత భక్తునికి స్వాధీనుడైపోయాడు భగవంతుడు. కనుక మనం ఐశ్వర్యముతో ఈశ్వరత్వముతో బంధింపబడటం అనేటువంటిది ఒక విధమైనటువంటి సద అసత్తు లోపల ఉండేటువంటి ఒక తత్వానికి ఇది సమన్వయమైపోతుంటాది. ఎవరు జ్ఞానమును పొంది జ్ఞాయత జ్ఞేయస్వరూపమును ధరించినప్పుడు ఆ పదము యొక్క ఆనందము లోపల తాను తన్మయత్తుడై ఉంటుంటాడు. అట్టివాణిని తదేవత్వం అనేటువంటి రీతి కింద చెప్తూ వచ్చారు.
1: ఇతనా హీ నహీ, జ్ఞాన సే భీ బందీ బనాయా జా సక్తా హై, ఇసీలియే భక్త్ నే భక్త్ పరాధీన్ కహా. ఈశ్వర్ కో అప్నీ భక్తి సే అప్నే వశ్ మే కర్ లేనే కే కారణ్ ఈశ్వర్ కో భక్త్ పరాధీన్ కహా గయా హై. అతః హమారా ఐశ్వర్య సే ఈశ్వరత్వ సే బందీ బనాయా జానా సద్ అసత్ మే నిహిత్ తత్వ సే సమన్విత్ హో జాతా హై. జో జ్ఞాన్ కో ప్రాప్త్ కర్తా హై వహ జ్ఞానతా జ్ఞేయ స్వరూపో కో ధారణ కర్తా హై, తబ్ వహ ఉస్సే సంబద్ధ ఆనంద్ మే తన్మయ రహతా హై. ఐసే వ్యక్తి కో తదేవ త్వం సే సూచిత్ కియా గయా హై.
0: తదేవ త్వం అనగా ఇతను ఒక విధమైనటువంటి యొక్క ఆనందము లోపల ఉండి జ్ఞానమును పూర్తి పొంది తాను జ్ఞేయ స్వరూపునిగా ఉంటున్నాడు. అయితే జ్ఞాత జ్ఞేయమును చూస్తూ ఆనందము లోపల కొంతవరకు కూడాను తత్ అనేటువంటి దాన్ని విచారణ సలుపుతూ ఉంటాడు. ఇటువంటి వారినే త్వమేవ తత్ అన్నారు.
1: తత్ ఏవ అత్వం అర్థాత్ యహ ఏక్ ప్రకార్ కే ఆనందమే రహతే హువే పూర్ణతః జ్ఞాన్ కో ప్రాప్త్ కర్ స్వయం జ్ఞేయ స్వరూప్ మే విద్యమాన్ హై. లేకిన్ జ్ఞాతా జ్ఞేయ కో దేఖతే హువే ఆనందమే మగ్న హోకర్ తత్ కే బారే మే కుచ్ హద్ తక్ విచార్ కర్తా రహతా హై. ఐసే వ్యక్తి కో త్వమేవ తత్ కహా గయా హై.
0: తత్యేవ తత్వం త్వమేవ త్వం అనేటువంటి రెండింటి యందు కూడాను ఉన్నటువంటి వ్యత్యాసమును మనం విచారణ చేసినప్పుడు ఒక స్థానం గురువుది, రెండవ స్థానము శిష్యుంది. అనగా తత్వ స్థానములను కూర్చొని త్వమ్మును సరిగా బోధించేటువంటి వాడు ఒక గురువు, త్వం స్థానమునందు తాను కూర్చొని తత్వ స్థానమును విచారించేటువంటి వాడు శిష్యుడు. కనుక గురువు అనేటువంటి వాడు సత్ అనేటువంటి యొక్క స్థానము లోపల నిలిచినటువంటి వాడు, అనగా ఆ సత్తుకు సమీపంలోనే నివసించేటువంటి వాడు శిష్యుడు. కనుక సమీపమునందే సంచరించేటువంటి శిష్యునికి సత్ భావములే రావాలి. ఆ సత్భావములను అభివృద్ధి పరుచుకున్నప్పుడు తిరిగి గురువు తాను ఇద్దరు కూడా ఏకమయ్యేటువంటి పరిస్థితి కింద వచ్చి తద్వారా నివృత్తి లోపల కూడా లీనమవటానికి అవకాశం ఉంటుంటాడు.
1: తత్ ఏవ తత్వం ఔర్ త్వమేవ త్వం इन दोनों के अंतर पर विचार करने से ज्ञात होता है कि इनमें से एक स्थान गुरु का है तो दूसरा स्थान शिष्य का है, अर्थात तत् के स्थान पर बैठकर त्वम के बारे में सही ढंग से उपदेश देने वाला गुरु है। इसी प्रकार त्वम स्थान में बैठकर तत् के बारे में विचार करने वाला शिष्य है। अतः जो गुरु है वह सत के स्थान में विद्यमान है और जो उस सत के समीप में विद्यमान है वही शिष्य है। इसलिए शिष्य जो सत के समीप में है उसमें सत संबंधी भावनाएं ही आनी चाहिए। ऐसी सद्भावनाओं को बढ़ाने पर गुरु और शिष्य में एकता स्थापित होगी और इसी के सहारे उसे निवृत्ति मार्ग में प्रवेश करने का अवसर प्राप्त होगा।
0: దేనికి సమీపంలో మనం ఉంటామో దాని యొక్క స్వభావము మనకు అలవడాలి, అప్పుడే దానికి సమీపంలో ఉన్నందుకు సరి అయినటువంటి అర్థం. ఇంకా రెండవ విషయంగా మీకు చక్కగా అర్థం చెప్పాలనుకున్నప్పుడు, మన భారతదేశంలో కొంత భగవత్ యొక్క ఆరాధన సలుపుతూ ఉపవాసములు సలపటము, ఉపాసనలు చేయటము ఇలాంటివంతా కూడాను జరుగుతూ ఉండటం కూడాను సహజం. ఇది ఉపాసన అనేటువంటి దానికి, ఉపవాసము అనేటువంటి దానికి మనం చక్కగా అర్థం తీసుకోవాలి.
1: हम जिसके भी समीप में रहेंगे उससे संबंधित स्वभाव हम में आना चाहिए, तभी उसके समीप रहने की सार्थकता सिद्ध होगी। इसी तथ्य को दूसरी तरह से समझाना है तो कह सकते हैं कि हमारे भारत देश में ईश्वर की उपासना और आराधना करते समय उपवास रखना एक अत्यंत सहज बात है। यहां हमें उपासना और उपवास शब्दों का अर्थ अच्छी तरह से समझना चाहिए।
0: वासम अनगा निवसించటము, ఉప అనగా సమీపము, సమీపములో నివసించటము ఉపవాసము, ఉప ఆసన సమీపములో కూర్చోటము ఉపాసనం. అయితే ఈ దగ్గర కూర్చోటం చేత మనకు కలిగేటువంటి వచ్చేటువంటి ఫలితం ఏమిటి? మనం ఉడుకుగా ఉండినప్పుడు, ఎక్కువ వేడిగా ఉండినప్పుడు మనం ఎయిర్ కండిషన్లు వేసుకోవటమో లేక చల్లదనమైనటువంటి యొక్క ప్రదేశంలోకి వెళ్లటమో జరుగుతూ ఉంటుంది. అయితే ఎయిర్ కండిషన్ కు సమీపంలో మనం కూర్చోవటం వల్ల మనకు వచ్చినటువంటి ఫలితం ఏమిటంటే, మనను బాధించుతున్నటువంటి వేడి దూరమయ్యి ఆ యొక్క మనకు సుఖమినిచ్చేటువంటి యొక్క చల్లదనమును మనం అందుకోగలుగుతున్నాం.
1: వాస్ అర్థాత్ రహనా ఔర్ ఉప కా అర్థ సమీప్ మే, అతః సమీప్ మే రహనా హీ ఉపవాస హై. ఉప్ ధన ఆసనా బరాబర్ ఉపాసనా అర్థాత్ సమీప్ మే బైఠనా. फिर समीप में बैठने से प्राप्त होने वाला प्रयोजन ही क्या है? जब हमें बहुत गर्मी लगती है तो हम एयर कंडीशन चलाते हैं अथवा ठंडे प्रदेश में जाते हैं। एयर कंडीशन के समीप में बैठने के कारण हमें सताने वाली गर्मी दूर होती है और हमें सुख पहुंचाने वाली ठंडक प्राप्त होती है।
0: इनका चालिकालम लोपला మనం నిప్పులు వేసుకుని దానికి చుట్టూ కూర్చోవటమో లేక హీటర్ని పెట్టుకోవటమో జరుగుతుంటుంది. దానికి దగ్గర కూర్చోవటం వల్ల ఏమైపోయింది? మనలో బాధిస్తున్నటువంటి చలి దూరం అయిపోయింది, మనకు ఆయన ఇచ్చేటువంటి యొక్క వేడి మనము సంతోషపడుతున్నది. అయితే ఈనాడు మనము ఉపాసనలు ఉపవాసములు దేని నిమిత్తమై చేస్తున్నామంటే, భగవత్ నిమిత్తమై మనం ఉపవాసం చేస్తున్నాం. అనగా భగవంతునికి సమీపములో కూర్చోవటము, భగవంతుని యొక్క దీనికి సమీపానికి పోవటము జరుగుతూ ఉంటుంటారు. అయితే భగవంతునికి సమీపంలో కూర్చోవటం వల్ల, సమీపంలో పోవటం చేత మనకొచ్చినటువంటి ఫలితం ఏమిటంటే, భగవంతుని యొక్క సచ్చిదానందం మనకొస్తుంది, మనలో ఉన్న దుర్గుణములు మనకు దూరమైపోతుంది. కనుక భగవంతునికి సమీపంలో పోయేటువంటి యొక్క ప్రయత్నం లోపల దీనిని మనం ఉపవాసమని కాని ఉపాసనని కాని మనం కొంతవరకు ఉపయోగించుకోవటంలో ఒక అర్థం ఉంది. కాని అట్టు కాకుండా ఈనాడు భగవంతుని కోసం ఉపవాసం చేస్తున్నామనేది, ఉపాసన ఉపాసన ఉపాసన అనేది ఒక అర్ధ డజన్ చపాతీలు, డజన్ ప్లాంటన్స్, చేర్ మిల్క్ త్రాగేది ఉపవాసం ఉపవాసం అనేది, ఇది ఉపవాసం కింద సంబంధమా?
1: ఇసీ ప్రకార్ సర్దీ కే మౌసమ్ మే హమ్ యా తో ఆగ్ జలాతే హై ఔర్ ఉస్కే చారో ఓర్ బైఠతే హై అథవా హీటర్ చాలూ కర్తే హై. ఇస్కే కారణ హమే కష్ట దేనే వాలీ ఠండ్ దూర్ హోతీ హై और हमें सुख पहुंचाने वाली गर्मी आनंद प्रदान करती है। फिर आज हम किस कारण से उपासना और उपवास कर रहे हैं? ये सब ईश्वर के निमित्त कर रहे हैं। अर्थात हम ईश्वर के निकट बैठते हैं या ईश्वर के निकट पहुंचते हैं। इस तरह ईश्वर के निकट बैठने अथवा निकट पहुंचने के कारण हमें ईश्वर का सच्चिदानंद प्राप्त होता है और हमारे बुरे गुण दूर हो जाते हैं। ईश्वर के समीप जाने के संदर्भ में इसे उपवास या उपासना कहना समुचित है। ऐसा न कर उपवास के नाम पर आधा दर्जन चपाती, एक दर्जन केले खाना और शेर भर दूध पीना, क्या यह उपवास कहलाएगा?
0: కనుక మనము పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతి అందు అందించినటువంటి ఆదర్శములకు సరైనటువంటి అర్థములు మనం తీసుకొనక మన యొక్క ప్రార్థనలు కాని మన యొక్క సాధనలు కాని కొంతవరకు మనం వ్యర్థపరచుకుని నిరాశకు గురి అయిపోతుంటున్నాము. ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా, ఇట్టి యథార్థమైనటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకునే నిమిత్తమై ఈ ఒక్క నెల ఈ యొక్క సమ్మర్ క్లాసులో మీరు చేరారు. ఈ క్లాసు లోపల మీరు పవిత్రమైనటువంటి విషయాన్ని మీరు చక్కగా హృదయంతో చేర్చుకుని ఇంకా మున్ముందు దీనిని సక్రమమైనటువంటి మార్గంలో అవలంబించి దానిని ప్రవేశపెట్టి తద్వారా మీ యొక్క మిత్రులైనటువంటి వారికి ఇంకా భవిష్యత్తునకు మన భారతదేశమునకు తగినటువంటి యొక్క మార్గమును మీరు చేపడతారని దానికి తీర్చిదిద్దుతారని కూడాను నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: पवित्र भारतीय संस्कृति ने हमें जो आदर्श प्रदान किए उनके सही अर्थ न लेते हुए हम अपनी प्रार्थनाओं और साधनाओं को व्यर्थ करते जा रहे हैं। प्रेम स्वरूप विद्यार्थियों, ऐसे यथार्थ तथ्यों से अवगत होने के लिए तुम इस एक माह की ग्रीष्मकालीन कक्षाओं में शामिल हुए हो। इन कक्षाओं के विषयों को तुम अच्छी तरह से हृदयस्थ करते हुए आने वाले समय में उनका सही ढंग से आचरण करते हुए अपने मित्रों को भी इन तथ्यों से परिचित कराते हुए भारत देश के भविष्य का सही पथ निर्माण करोगे, ऐसी आशा के साथ मैं तुम्हें आशीर्वाद देते हुए अपने प्रवचन का समापन करता हूं। उपसंहार। भगवान बाबा ने अपने इस प्रभावपूर्ण प्रवचन में धर्म एवं उससे संबंधित तथ्यों को परिभाषित करने के साथ साथ उसके सूक्ष्म तथ्यों को भी सोदाहरण उजागर किया है। स्वामी ने कहा कि व्यक्ति से लेकर लोक तक धर्म के विविध रूप होते हैं। मानव का सर्वप्रथम कर्तव्य धर्म का आजीवन आचरण ही है। भगवद गीता ने भी साधकों को इसी धर्म के आचरण के लिए प्रेरित किया है। धर्म एक ऐसा दीपक है जो हमें जीवन के पथ पर अग्रसर होने में सहायक सिद्ध होता है। इसीलिए भगवान बाबा ने प्रत्येक साधक को पूर्ण निष्ठा के साथ धर्म के मार्ग का अनुसरण करने का सप्रेम उपदेश दिया। अस्तु।
2: अभी आपने भगवान बाबा द्वारा भज गोविंदम पर दिनांक 12 जून 1973 को दिया गया प्रवचन।
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.
4: Prema Swarupulara,
5: embodiments of love.
4: Shanti ni lopam unnadi kani bayate ledu.
5: Peace is within, not outside.
4: Outside, no peace, only pieces.
6: Dear listener, Sai Ram and greetings from Prashanti Nilayam. Welcome to our program, Outside, Inside, Deep Inside. This is a segment of Radio Sai's Thursday Live, hosted by Brother Bishu Prusti, and today's episode was first broadcast in May 2026.
7: Dear listeners, I am from Prashanti Nilayam, the most happening place on the planet, and welcome to Outside, Inside, Deep Inside. In this series, we continue Gems of Sanatana Sarathi, and we have been going back to the beautiful volumes of this heavenly journal, and every time we turn the pages of this ashram mouthpiece, we uncover, discover lovely documentations of Swami's manifestations, his messages, his visits, his glories, and all of this is what is the beautiful Sai Bhagavatam. Today, we are going to reflect on Vaikuntha Ekadashi. And this reflection has a very beautiful connection with Mother Ishwaramma. May 6th, every year is the day when we offer our tribute to Mother Ishwaramma. We fondly offer our gratitude to her for being that beautiful soul chosen by the Divine when He decided to take birth in a human form. When the ultimate Supreme Consciousness searched the entire mankind to find a soul who would be apt to be the medium for Him to take birth on earth, that consciousness found Mother Ishwaramma. And that is why any amount of praise, any amount of adulation, any amount of our gratitude to her will always be never enough to express our love, our adoration, and how beholden we are to her for being chosen by Bhagwan. Swami in fact says, the relationship that I have with Mother Ishwaramma is a very, very intimate one. Swami says, I chose her to be my mother. Only the avatar chooses his mother, his father. Swami says, mortals choose their spouses, but only avatar has this will to choose the medium through which he will don a human frame. And why is it related to Vaikuntha Ekadashi? Many, many years ago, a news spread all over Prashanti Nilayam and beyond that Swami was going to manifest Amrit on the Vaikuntha Ekadashi day. The Vaikuntha Ekadashi is a very auspicious day according to Hindu mythology, and generally it falls in late December or early January. So the news was in the air that Swami is not only going to create Amritam, divine ambrosia, on the Vaikuntha Ekadashi day, but He will also place this divine nectar on every devotee's tongue with His own divine hands. So this happened sometime in the 60s. So anybody who heard about it was preparing to go to Prashanti Nilayam. Nobody wanted to miss this chance of receiving Amritam from Bhagwan Himself. There was this girl, Vasumati. She used to live in Eluru in the West Godavari district of Andhra Pradesh, which is more than 400 kilometers from Puttaparthi. She also heard about this news, this good news, and she was desperate to come to Prashanti Nilayam. And it was only a few days away. The festival was just a couple of days away. And in those days, there were no telephone lines to help anyone organize their trip, or there were no travel facilities that we find today. To reach Puttaparthi, one had to change an array of buses and trains. So one really had to plan any of their visits very, very carefully. But then there was no time for Vasumati. She wanted to definitely be there in Prashanti. She wanted to start immediately. The moment she heard, she wanted to just get started. But there was no one to accompany her on this journey. It was going to be a very long journey. It normally took more than 2 days. And one had to change 7 buses to come to Puttaparthi from Eluru. But she did not give up. Even though she was single, she was yet unmarried, she did not have a companion, and there was no one who was willing to start immediately with her to give her company, but she said, doesn't matter, Swami is with me, and she started off on her journey alone. She picked up courage and she said, I am going to be there, Swami, you are going to be with me. I will be in Prashanti Nilayam on the Vaikuntha Ekadashi day. And she did reach. She changed 7 buses, went through a lot of trials and tribulations, and she did reach Puttaparthi on the day of Vaikuntha Ekadashi. That was the good news. But at the same time, there was also a sad news. By the time she reached, it was 8:45 p.m. It was late in the night. In those days, by the time it was 9, the ashram would close. Swami would have retired, and there would be absolute silence in the ashram after 9 o'clock. So when she entered the ashram, there was absolute quietness. the people who knew her, because she was a frequent visitor to Prashanthi Nilayam, all the residents of the ashram, they showered so much sympathy on her. They said, "Oh, you have come only now. Swami has already finished distributing the Amritam. Swami has retired upstairs. We are so sorry for you. What a pity. No, you should have come before. Just maybe 2 hours before and you would have received from Swami's divine hands." And she felt so crestfallen, absolutely devastated, because the amount of trouble that she had taken to come, everything was now in vain because Swami has already gone upstairs. Anyway, she thought, having come, let me just go and see Mother Ishwaramma. I could not get the blessing of Bhagwan. I could not get the Amritam. Let me at least get the blessing of the Divine Mother. And she was known to Mother Ishwaramma. In fact, Mother Ishwaramma used to call her Eluru Papa, meaning that girl from Eluru. And so she immediately dropped her luggage in front of one room and she went to Mother Ishwaramma. As soon as she went to the presence of Mother Ishwaramma, the moment the Divine Mother saw her, she ran to her and she said, "Oh, my child, why have you come so late?" Mother Ishwaramma was so sad. "You should have come little early. You missed the Amritam." Mother Ishwaramma was really full of sympathy for her and she said, "Why did you come so late?" And then Vasumati narrated all her troubles, you know, how she had to undergo this difficult journey and she had to really come through so many cities and change so many buses, and she could not manage to come before the evening of that day. And the moment Mother Ishwaramma heard that, she felt very sad and she said, "What a pity. Swami has just gone upstairs." And then something occurred to her, and Mother Ishwaramma the next moment held her hand and hurriedly took her to the first floor of the Prashanthi Nilayam Mandir. Swami was at the dining table and Mother Ishwaramma went straight to Swami. She asked Vasumati to wait at the door and she went inside, and with great concern in her voice, she told Swami, "Swami, this Eluru Papa arrived just now. She has come with a lot of difficulty, Swami. She has changed 7 buses. In fact, Vasumati could hear that conversation standing at the door. She was feeling very sad for Mother Ishwaramma. She was feeling sad that she disturbed Mother at that odd hour. And she was also very apprehensive what will be Swami's reaction. But Mother Ishwaramma went on and she started pleading with Swami. And Swami heard her prayer and Swami just smiled mischievously. And Swami said, "Did this girl ask you to recommend her situation to me?" The mother replied, "No, Swami. This girl never asked me to do this. It was I who took pity on her. It was I who was very sad listening to her traumatic journey. And I felt so sad for her that she missed the Amritam. I brought her here, Swami. She did not ask me to recommend, or she did not ask me to request you for anything." When Swami heard that, there was a bewitching twinkle in Swami's eyes and Swami said, "Okay, if that is the case, you do one thing. You take this bottle. There is still Amritam here. You take this Amritam and you give it to her." And the moment Mother Ishwaramma heard that, she said, "No, Swami. How can I give it to her? This is not done. I can't give this Amritam to her. Did she come all the way from Eluru, changing 7 buses and undergoing so much of trouble to get the Amritam from my hands? I will not give it to her, Swami. You have to give it to her. She has come for you. She has come to get Amritam from you. You have to give, Swami. I will not give." Looking at the compassion that was oozing from the eyes of Mother Ishwaramma, Swami smiled. Swami was so happy. In fact, Swami was blooming with smiles looking at the mother. And then Swami told Mother Ishwaramma, "Okay, I myself will give it to her." And then Swami called Vasumati close to him And she was at the door. She ran to Swami. Swami said, "Hey, open your mouth." And as Vasumati opened her mouth, very lovingly, Swami put the amritam onto her tongue. And Swami said, "Swallow it now." Vasumati says, "What can I talk about that day, that moment? My bliss was beyond any description. Whenever I recollect that trouble that mother took to grant me amritam, my eyes fill with tears because I know that there are no boundaries for the love and concern of the Divine Mother. It was just my great fortune to enjoy that generosity and that love, which is Mother Ishwarama. And that's why she was mother for the entire world. She was not just mother of the ruler of the entire world. She was the mother of the entire world because her heart always used to beat and even now beats for the poor, for the distressed, for the forlorn. And that is why Mother Ishwaramma will always be the mother for the entire world. She is not the janani of the Jagat Pita. She is a Jagat Janani. That is what Vasumati recalls of Mother Ishwaramma. And all of this happened on a Vaikuntha Ekadashi day.

0: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 19th discourse on Gita Bhagavan delivered on 24th August 1984. In this powerful discourse, Bhagavan Baba, as the teacher of teachers, dispels all doubts one may have as to why one should give up craving for sense objects and yearn for atmic bliss. Sai Bhagavan Uvacha.
2: బ్రహ్మలోక తృణీకారో వైరాగ్యశ్చ వధర్మతః. బ్రహ్మలోక తృణీకారో వైరాగ్యశ్చ వధర్మతః. బ్రహ్మలోక ప్రాప్తిని ప్రసాదించినప్పటికీ తృణీకరించుటే వైరాగ్యం యొక్క అవధి అని శాస్త్ర ప్రమాణం.
3: శాస్త్రస్ హావ్ డిక్లేర్ దట్ Detachment, true detachment is considering even attainment of Brahmaloka as trivial and insignificant.
2: Arjunudu, Krishna, Mullokadipatyama naku prasadinchinappatikini naku avasaram ledu annadu.
3: Arjuna told Krishna, Krishna, even if mastery and rulership of all the three worlds is granted to me, I am not interested in that.
2: ఈ పదములు వైరాగ్యం యొక్క అంతర్భూత శక్తులు.
3: These words prove the inner strength of the detachment which Arjuna had.
2: అర్జున్ యొక్క పరమ లక్ష్యము పదార్థ విరక్తి పరమార్థ ప్రసక్తి.
3: Arjuna's inner strength and his goal was detachment of the worldly objects and attachment and aspiration for the transcendental principle.
2: Vishaya virakti jignasa prapti.
3: It is detachment and renunciation of the sensory objects and attachment and hankering for the Atman.
2: Samanyamuga చిన్న చిన్న కుటీరములు నిర్మించవలసి వచ్చినప్పుడు ఆ కుటీరములకు తగినటువంటి పునాదులు మనం భద్రంగా వేస్తుంటాం.
3: ఈవెన్ ఇఫ్ వీ వాంట్ టు కన్స్ట్రక్ట్ స్మాల్ ఆర్డినరీ హౌసెస్, ప్రాపర్ ఫౌండేషన్ ఈజ్ బీయింగ్ లేడ్ ఫర్ దెమ్.
2: అలాంటిది బ్రహ్మజ్ఞాన సౌధమునకు పునాదులు అతి భద్రమై ఉండాలి.
3: That being so, for the mansion of Brahma Gnana, the foundation must be strong and appropriate.
2: Kanukane ikkada vairagyamu indriyam yokka nirmoolamunu indriya visham yokka visarjananu pradhanamainatuvanti yokka lakshyamulo Krishnudu bodhisthu vachadu.
3: Therefore Krishna has been teaching that control of sensory organs, giving up the sensory objects and having detachment to the world, these are all essential.
2: Punadule bhadramuga lekundina ee brahmagnanam anetundi saudhamu achira kalamlone koolipothundi.
3: If the foundation is not strong and appropriate, the mansion of brahmagnana would not last long, it would collapse in a short time.
2: Appatikappatiki kevalam vairagyamu aavirbhavinchi అంతర్ధానము కావటము ఇది సైరేనేటువంటి బ్రహ్మజ్ఞానము కానేరు.
3: డిటాచ్మెంట్ అండ్ రిలన్సియేషన్ ఇస్ నాట్ లైక్లీ టు స్ప్రింగ్ అప్ జస్ట్ లైక్ దాట్ సడన్లీ ఆన్ ద స్పర్ ఆఫ్ ద మూమెంట్ అండ్ ఈజ్ నాట్ గోయింగ్ టు లే అండ్ బికమ్ ద స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ బ్రహ్మజ్ఞానం.
2: దీపం వెలిగించవలనన్నా ప్రమిదే నూనె వత్తి ఈ మూడు కూడాను అత్యవసరము.
3: ఇఫ్ యూ వాంట్ టు లైట్ ద ల్యాంప్ ద కంటైనర్ the oil and the wick, these are essential.
4: జ్ఞానజ్యోతిని వెలిగించవలనన్నా వైరాగ్యమనేటువంటి ప్రమిద అవసరం.
3: ఫర్ లైటింగ్ ది జ్ఞానజ్యోతి ఆర్ ద లైట్ ఆఫ్ విజ్డమ్ దెర్ ఇస్ నీడ్ ఫార్ ది డిటాచ్మెంట్.
4: భక్తియే దీని తైలము.
3: డివోషన్ మే బి కంపేర్డ్ టు ది ఆయిల్.
4: ఇంద్రియ నిగ్రహమే వత్తి.
3: కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ మే బి కంపేర్డ్ టు ది విక్.
4: ఈ మూడింటి యొక్క ఏకత్వము చేతనే ఆత్మజ్యోతి కాని లేక పరంజ్యోతి కాని లేక జ్ఞానజ్యోతి కాని వెలుగుటకు వీలవుతుంది.
3: బై బ్రింగింగ్ అబౌట్ ఎ యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ థింగ్స్ ఇట్ ఈస్ పాసిబుల్ టు లైట్ ది లైట్ ఆఫ్ బ్రహ్మజ్ఞాన ఆత్మ ఆత్మజ్యోతి.
4: కనుక అర్జునుని యందు ఈ విధమైనటువంటి యొక్క ఆత్మజ్ఞానము ఆవిర్భవింపచేసే నిమిత్తమై కృష్ణుడు అనేక విధములకు కూడాను అతనికి ఇంద్రియ నిగ్రహముని గురించి బోధిస్తూ వచ్చాడు.
3: ఇన్ ఆర్డర్ టు ఎన్కరేజ్ ది లైటింగ్ ఆఫ్ ద ల్యాంప్ ఇన్ ది హార్ట్ ఆఫ్ అర్జున కృష్ణ హ్యాస్ బీన్ టీచింగ్ ఆల్ దీస్ థింగ్స్ స్పెషలీ కంట్రోల్ ఆఫ్ సెన్సరీ ఆర్గన్స్.
4: లోకములో ఇది అందరికీ సాధ్యమయ్యేటువంటిది కాదు.
3: ఇట్ ఈస్ నాట్ ఎ థింగ్ విచ్ ఇస్ పాసిబుల్ ఫర్ ఆల్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్.
4: సర్వసామాన్యమైనటువంటి ప్రజలు ఇంద్రియ నిగ్రహం చేత కొంతవరకు కూడాను అసంతృప్తి అసంతృప్తిని పొందగలరు.
3: ఈవెన్ బై ఎన్ ఎఫర్ట్ ఆఫ్ సెన్స్ కంట్రోల్ ఆర్డినరీ పీపుల్ విల్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ అచీవ్ ఇట్.
4: సామాన్యమైనటువంటి ప్రజలు తమ నిత్య జీవితంలో ఇంద్రియముల యొక్క విషయములను విషయ భోగములను ఆనందముగా అనుభవించటం కాదు.
3: ఆర్డినరీ పీపుల్ కెన్ బి ఫౌండ్ ఎక్స్పీరియన్సింగ్ ది సెన్సరీ ఆర్గన్స్ అండ్ సెన్స్ ఆబ్జెక్ట్స్ యూజువలీ ఇన్ ది నార్మల్ కోర్స్.
4: ప్రత్యక్షముగా అనుభవించేటువంటి ఆనందమునకు ఈ యొక్క ఇంద్రియం యొక్క భోగములు కాని విషయం యొక్క సంపర్కము కాని మానవునికి ఆనందమును అందించుతున్నదని వారు విశ్వసిస్తుంటారు.
3: ఆర్డినరీ పీపుల్ ఫీల్ యాజ్ ది డైరెక్ట్లీ ఎక్స్పీరియన్స్ ది సెన్సరీ ఆబ్జెక్ట్స్ అండ్ సెన్స్ ఆర్గన్స్ దే బిలీవ్ దట్ దిస్ ఇస్ ఎ రియల్ ఎంజాయ్మెంట్ అండ్ రియల్ జాయ్.
4: ఇట్టి విషయానందమును త్యజించటం లోపల మానవత్వముని నిర్మూలం గావించుకున్నట్టు అవుతుంది.
3: దే ఫీల్ యాజ్ ఇఫ్ దేర్ వెరీ నేచర్ ఇట్సెల్ఫ్ దేర్ వెరీ లైఫ్ ఇట్సెల్ఫ్ కమ్స్ టు ఎన్ ఎండ్ ఇఫ్ దే హ్యావ్ టు గివ్ అప్ దిస్ కైండ్ ఆఫ్ సెన్సరీ ఆబ్జెక్ట్స్.
4: మనకు తెలియనటువంటి యొక్క ఆత్మజ్ఞాన తత్వములో మనం ఈ యొక్క ఇంద్రియములు నిగ్రహం చేయటంలో అర్థం ఏమాత్రము లేదని భావిస్తుంటారు.
3: దే ఫీల్ దట్ దీస్ సెన్స్ ఎంజాయ్మెంట్స్ ఆర్ సో ట్రూ టు అస్ అండ్ ఆత్మజ్ఞాన ఈజ్ నాట్ ఎ థింగ్ విచ్ వీ హావ్ సీన్ దేర్ ఫోర్ వీ డోంట్ ఫీల్ లైక్ గివింగ్ అప్ దీస్ పర్టికులర్ థింగ్ ఫర్ ద
4: ప్రత్యక్ష ప్రమాణములుగా గోచరించటం లేదు.
3: దే ఫీల్ దట్ దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దాట్. ఆత్మజ్ఞానం
4: ఇంద్రియ విషయ ఆనందములు ప్రత్యక్షమైనటువంటి అనుభూతిలో ఉంటున్నాయి.
3: సెన్స్ ఆబ్జెక్ట్స్ ఆర్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎవ్రీ ఆర్డినరీ ఇండివిజువల్.
4: మన చేతిలో ఉండినటువంటి పిట్టను వదలి పొదలోని పిట్టకై ప్రాకులాడేటువంటి వాడు అజ్ఞాని అని భావిస్తుంటారు.
3: దే థింక్ ఎ పర్సన్ ఇస్ ఇగ్నోరెంట్ ఇఫ్ హీ కన్సిడర్స్ ఎ బర్డ్ ఇన్ హ్యాండ్ ఈజ్ వర్త్ టూ ఇన్ బుష్.
4: మన నిత్య జీవితంలో అనుభవించేటువంటి యొక్క విషయానందమును విసర్జించి ఎప్పుడో ఎక్కడో ఏదో నాడు అనుభవించడానికి అవకాశం ఉంటుంటారని ఈ ఆత్మానంద నిమిత్తమై ప్రాకులాడటము ఇది వెర్రితనమని కూడా భావిస్తుంటారు.
3: దే కన్సిడర్ ఇట్ మ్యాడ్నెస్ టు థింక్ ఆఫ్ ఎంజాయింగ్ ఆత్మజ్ఞాన విచ్ దే హావ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ గివింగ్ అప్ ది సెన్సరీ ఎంజాయ్మెంట్స్ విచ్ ఎవ్రీ డే దే ఎంజాయ్.
4: కనుక భగవద్గీత బోధించేటువంటి ఇంద్రియ నిగ్రహమును గాని విషయ త్యాగమును కాని ఇది సరైనటువంటి మార్గము కాదు ప్రజలకు అని కూడాను విమర్శిస్తుంటారు.
3: సమ్ పీపుల్ క్రిటిసైజ్ దాట్ డిటాచ్మెంట్ అండ్ సెన్సరీ సెన్స్ కంట్రోల్ విచ్ హెవ్ బీన్ టాట్ బై భగవద్గీత ఆర్ నాట్ రియలీ యూస్ఫుల్ ఫర్ ది ఆర్డినరీ సిటిజన్స్.
4: ఇది కేవలము తెలియనటువంటి యొక్క అమాయకత్వం అనే చెప్పవచ్చు.
3: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఇగ్నోరెన్స్.
4: ఏ ఇంద్రియముల చేతను ఏ విషయముల చేతను ఏ యొక్క విషయానందము చేతను తాము సంతృప్తి పడుతున్నాడో అవి అన్నీను ప్రతిబింబ స్వరూపములే.
3: ఆల్ ది సెన్స్ ఎంజాయ్మెంట్స్ సెన్స్ ఆబ్జెక్ట్స్ అండ్ ప్లెజర్స్ విచ్ హి ఎంజాయ్స్ ఆర్ ఓన్లీ ఏ రిఫ్లెక్షన్.
4: నిరంతరము కూడాను ఏదో ఒక విషయాన్ని ఒక వస్తువును లేక ఒక వ్యక్తినో మనం పదే పదే చింతించటం చేత మనసు యొక్క స్వస్థానమైనటువంటి హృదయ స్థానము నుండి మనసు వేలువడి ఆ యొక్క విషయానందమును ఏదో అనుభవించినట్టుగా తాను సంతృప్తి పడుతుంటాడు.
3: కంటిన్యూస్లీ అండ్ అగెయిన్ అండ్ అగెయిన్ బై థింకింగ్ ఆఫ్ ఎ పర్టికులర్ పర్సన్ ఆర్ అన్ ఆబ్జెక్ట్ ద మైండ్ కమ్స్ ఫ్రమ్ ఇట్స్ రియల్ ప్లేస్ అండ్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్ అండ్ డెల్యూట్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎంజాయింగ్ రియలీ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్.
4: కానీ ఇది నిజానందము కాదు.
3: బట్ దిస్ ఈస్ నాట్ ఎ ట్రూ జాయ్.
4: ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క ప్రతిబింబానందం అనే చెప్పవచ్చు.
3: దిస్ ఈజ్ ఓన్లీ ఎ జాయ్ విచ్ ఈస్ ఇమాజినరీ ఆర్ రిఫ్లెక్ట్.
4: ఇది ప్రతిబింబానందం అనగా దీనికి బింబానందం కూడా ఒకటి ఉన్నదని మనం గుర్తించాలి.
3: ఇఫ్ ఇట్ ఈస్ జాయ్ విచ్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ రిఫ్లెక్షన్ వీ షుడ్ సే దట్ దేర్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ బికాస్ ఇట్ ఈస్ ఓన్లీ ఎ జాయ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇమేజ్.
4: పసిబిడ్డ తన బొటన వేలును తన నోటి అందుంచుకొని చివుకుతూ తన యొక్క గుజ్జును తానే మింగుతూ ఇది వేలు నుండి వెలువడేటువంటి యొక్క పాల మాదిరి భావిస్తుంటాడు.
3: ఏ చైల్డ్ కీప్స్ ఇట్స్ థమ్ ఇన్ ఇట్స్ మౌత్ సక్స్ అండ్ ఈ డ్రింక్స్ ఇట్స్ సలైవా అండ్ థింక్స్ దట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ గెటింగ్ మిల్క్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ఇట్స్ థమ్.
4: కానీ ఆ యొక్క జొంగ తన నుంచి వచ్చినటువంటిదే కానీ వేలు నుంచి రాలేదు.
3: బట్ ది ఫ్యాక్ట్ ఈస్ that the saliva which the child considers as milk is coming from out of its own mouth and not from out of its tum.
4: Tana nunchi vachinatvanti yokka ee gujjunu tana vreeli dwara anubhavistu vreeli nundi vachinadani bhavistuntadu.
3: It is considering that the saliva is coming out of the finger although it is really coming out of its own mouth and it deludes itself thinking like that.
4: Deeniki maroko chinna drushtantaramu.
3: There is another example for this.
4: ఒక కుక్కకు కఠినమైనటువంటి యొక్క ఎముక చిక్కింది.
3: ఎ డాగ్ హ్యాస్ కమ్ అక్రాస్ ఎ హార్డ్ బోన్.
4: కుక్కకు ఎముక అంటే చాలా ప్రీతి.
3: ఎ డాగ్ లవ్స్ బోన్ వెరీ మచ్.
4: తనకు ప్రీతికరమైనటువంటి ఎముక లభించింది కదా అని ఇతర కుక్కలకు ఏమాత్రం కూడా నువ్వు దీన్ని దక్కించకుండా చూసుకోవాలని ఒక ఏకాంత ప్రదేశమునకు తీసుకుని పోయింది.
3: థింకింగ్ దట్ ఇట్ హస్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ బోన్ విచ్ ఇస్ సో డియర్ టు ఇట్ it doesn't want to share it with other dogs. It takes it to a solitary place.
4: Akkada nidanamuga tana chaantito preetito aa emukanu choostu aneka vidhamuluga danni anubhavinchadaniki prayatninchindi.
3: It just sees and observes and it wants to enjoy taking that particular bone.
4: Adi chaala paata emuka ganuka chaala gattiga untundadi.
3: It is an old bone, therefore it was very hard.
4: తన ప్రీతి యొక్క ప్రోత్సాహం చేతను బలము చేతను ఆ ఎముకను గట్టిగా కొరికింది.
3: విత్ ఆల్ ఇట్స్ ఎంథూజియాజం అండ్ స్ట్రెంగ్త్ ఇట్ బిట్ దట్ బోన్.
4: కొరికేటప్పటికీ తన పళ్ళులు ఊడినాయి.
3: ఇన్ దట్ హార్డ్ బైటింగ్ ఇట్ లాస్ట్ ఇట్స్ టూత్.
4: ఆ పళ్ళు ఊడినటువంటి ప్రదేశం నుంచి రక్తము ప్రసరించి ఆ ఎముక పైన పడుతూ వచ్చినది.
3: ఫ్రమ్ దట్ పర్టికులర్ స్పాట్ వేర్ ద టూత్ వాస్ దేర్ బ్లడ్ వాస్ ఊజింగ్ అవుట్ అండ్ ఇట్ వాస్ ఫాలింగ్ ఆన్ దట్ బోన్.
4: ఈ కుక్క భావిస్తుండాలి ఈ రక్తమంతా ఆ ఎముక నుంచి వస్తుండాలని ఆనందంతో జొర్రుకుంటుండాలి.
3: దిస్ డాగ్ వాస్ థింకింగ్ దట్ బ్లడ్ వాస్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ బోన్ అండ్ విత్ జాయ్ ఇట్ వాస్ ఎంజాయింగ్ ఇట్.
4: కానీ ఈ రక్తం ఎముక నుంచి రాలేదు.
3: But this blood has not come out of the bone.
4: Tana nunde vachinatundi.
3: From out of its own mouth it has come.
4: Yanni gurtinchaleniatundi oka kukka kanukane idi emuka nunchi vachinattuga bhavistundadi.
3: This dog did not realize the truth and therefore it was thinking that blood was coming out of that bone.
4: Adhe vidhamugane ajnani ayinatundi manavudu aneka vishayalalo aneka vidhamainatundi indriyalato తాను ఏదో సుఖాన్ని అనుభవిస్తున్నాడని తాను ఆనందిస్తున్నాడు కాని ఆ సుఖము బహిర్సుఖము కాదది అంతర్సుఖమే. అంతర్సుఖము యొక్క ప్రతిబింబమే.
3: ఇన్ ది సేమ్ వే ద ఇగ్నోరెంట్ మ్యాన్ యాజ్ హీఈస్ థింకింగ్ దట్ ఈస్ గెటింగ్ ఎ లాట్ ఆఫ్ జాయ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ బై ఎంజాయింగ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ బట్ ఇట్ ఈస్ నాట్ సో. ఇట్ ఈస్ ది జాయ్ విచ్ ఈస్ ఇన్ హిస్ హార్ట్ విచ్ హీఈస్ థింకింగ్ అండ్ సూపర్ ఇంపోజింగ్ ఆన్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్ అండ్ థింకింగ్ దట్ ఈస్ గెటింగ్ ఫ్రమ్ ఇట్.
4: కనుక ప్రతి మానవుడు కూడాను భౌతిక సంబంధమైనటువంటి ఇంద్రియములతోనూ విషయములతోనూ అనుభవించేటువంటి ఆనందము ఇది ప్రత్యక్ష ప్రమాణమునకు చేరినటువంటిదని దీనిని త్యజించి పరోక్షమైనటువంటి ఆనందమునకై ప్రాకులాడటము కాలమును వ్యర్థము చేయటమని కూడా నువ్వు భావిస్తుంటారు.
3: దేర్ఫోర్ పీపుల్ విల్ బి థింకింగ్ దట్ ది జాయ్ అండ్ ది ప్లెజర్ దట్ దే గెట్ అవుట్ ఆఫ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ ఆర్ డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ అండ్ జాయ్ విచ్ దే ఆర్ లైక్లీ టు గెట్ ఫ్రమ్ ద అదర్ వరల్డ్ ఈజ్ ఇండైరెక్ట్. దేర్ఫోర్ దే వుడ్ లైక్ టు గివ్ అప్ ది అదర్ వన్ అండ్ యాక్సెప్ట్ ది జాయ్ ఆఫ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్.
4: ఒక్క విషయాన్ని మనం లోతుగా దిగి విచారించాలి.
3: వన్ థింగ్ విల్ హావ్ టు జస్ట్ ఇన్వెస్టిగేట్.
4: వస్తువు కానీ లేక విషయము కానీ ఆనందమిచ్చుటే సత్యమైన వస్తువు అందరికీ ఒకే ఆనందంని అందించాలి కదా.
3: వన్ ట్రూత్ విల్ హావ్ టు ఇన్వెస్టిగేట్ బీట్ అన్ ఆబ్జెక్ట్ బీట్ ఎనీ అదర్ థింగ్ ఇఫ్ ఇట్ ఈస్ రియలీ గివింగ్ జాయ్ ది జాయ్ విచ్ ఇట్ గివ్స్ మస్ట్ బి యూనిఫార్మ్లీ ది సేమ్ ఫర్ ఆల్ పీపుల్.
4: ఒక వస్తువు ఒకరికి ఆనందమును సుఖమును ఇస్తే అదే వస్తువు మరొక వ్యక్తికి దుఃఖమును అసంతృప్తిని అందిస్తుంది.
3: If one object is giving joy and pleasure to one person, the same object is giving grief and sorrow to another person.
4: Vastunande sukham undinattaina deeni sukham andariki samanamgane undali kada.
3: If joy was inherent in the object itself, it could have been the same and equal for all the people.
4: Okariki kakarakaya chaala ishtanga untuntadi.
3: For some people bitter gourd may be very very dear or very loved
4: like. మరొకరికి ఈ కాకరకాయ అయిష్టంగా ఉంటుంటుంది.
3: ఫర్ సమ్ పీపుల్ బిటర్ గాడ్ దే డోంట్ లైక్ ఇట్ అట్ ఆల్.
4: నిజముగా ఈ ఆనందము కాకరకాయ అందే ఉంటుంటే ఈ కాకరకాయ అందరికీ ఆనందమే ఇవ్వాలి కానీ ఒకరికి ఇష్టమును మరొకరికి అయిష్టమును అందించడానికి వీల్లేదు.
3: ఇఫ్ జాయ్ రియలీ ఎగ్జిస్టెడ్ అండ్ ఇట్ వాజ్ ఇన్హరెంట్ ఇన్ ద బిటర్ గాడ్ ఇట్ కుడ్ హావ్ గివెన్ ది సేమ్ జాయ్ టు ఆల్ ద పీపుల్ అలైవ్. ఇట్ షుడ్ నాట్ హావ్ గివెన్ జాయ్ ఫర్ సమ్ అండ్ ఇట్ వుడ్ నాట్ హావ్ క్రియేటెడ్ ఎ ఫీలింగ్ ఆఫ్ డిస్లైక్ ఫర్ ఇట్సెల్ఫ్ ఇన్ అదర్స్.
4: అదే విధముగా ఒక్కొక్క విషయము ఒకరికి ఇష్టమైతే మరొకరికి అయిష్టంగా ఉంటుంటుంది.
3: ఇన్ ద సేమ్ వే సర్టన్ థింగ్స్ మే బి లైక్డ్ బై ఎ ఫ్యూ పీపుల్ మే బి డిస్లైక్డ్ బై ఎ ఫ్యూ అదర్స్.
4: ఈ ఇష్టమును అయిష్టమును తాత్కాలికమైన సంబంధించినటువంటివే కానీ శాశ్వత సుఖానందములు కావు.
3: దీస్ లైకింగ్స్ అండ్ డిస్ లైకింగ్స్ ఆర్ టెంపరీ ఫెనామెనా బట్ దే ఆర్ నాట్ పర్మనెంట్.
4: ఒకనికి అమితంగా ఆకలి వేసింది.
3: ఎ పర్టికులర్ పర్సన్ వాజ్ ఫీలింగ్ ఇమ్మెన్స్లీ హంగ్రీ.
4: ఈ ఆకలి సమయం లోపల ఏదో ఒకటి వడ్డించారు.
3: At that particular point of time, some food was served to him.
4: కానీ ఆ వడ్డించినటువంటి పదార్థములు అతి రుచిగా తోచింది అతనికి.
3: He was finding them very tasty.
4: ఈ రుచికి కారణం ఏమిటి? ఆకలే.
3: What is the reason for this extreme taste?
4: ఈ ఆకలి తీరేంత వరకు ఏ పదార్థమైనా కూడాను రుచిగానే ఉంటుండేనని.
3: So long as hunger was not satisfied, everything was found to be very sweet and very tasty.
4: ఈ ఆకలి తీరిన తర్వాత పంచభక్ష పరమాన్నములు వడ్డించినప్పటికీ తాను విసుగు పొందుతాడు.
3: ఆఫ్టర్ హిస్ హంగర్ ఇస్ సాటిస్ఫైడ్ ఈవెన్ ఇఫ్ మోస్ట్ డెలీషియస్ ఐటమ్స్ ఆఫ్ ఫుడ్ వాస్ సర్వ్డ్ హీ వుడ్ నాట్ బి లైకింగ్ దెమ్.
4: ఆకలైన సమయంలో అల్ప పదార్థములు కూడాను అతి రుచిగా ఉండి ఆకలి తీరిన తర్వాత రుచికరమైన పదార్థములు కూడాను అరుచిగా కావడానికి కారణమేమిటి?
3: When he was hungry, ordinary food items of food gave him so much of joy and they were tasty. Once his hunger was satisfied, most delicious things did not become tasty for him.
4: కేవలము తన నుండి వచ్చినటువంటి యొక్క ఇష్టాయిష్టములే కాని దీనికి మూల కారణము ఈ విషయములు కాని పదార్థములు కాని కాదు.
3: The primary reason and responsibility is because that kind of liking and disliking were emanating from him. They were not coming from the object as such.
4: కనుక ప్రతి ఒక్కటి కూడాను తన ఆత్మస్థాయి నుండినే ఆవిర్భవిస్తున్నాయి కానీ బహిర్ముఖమైనటువంటి వస్తువులు కాని వ్యక్తులు కాని విషయములు కాని మానవునికి ఆనందమిచ్చుట లేదు.
3: దేర్ఫోర్ ఆల్ ది ఫీలింగ్స్ ఆఫ్ జాయ్ అండ్ సారో ఆర్ ఎమినేటింగ్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ ఆత్మ అండ్ ద ప్లేస్ ఆఫ్ ఆత్మ. దే ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ ది ఆబ్జెక్ట్స్.
4: ఈ తృప్తి కేవలము తనకు ఇష్టమైనటువంటి యొక్క వస్తువుల వల్లను ఇష్టమైనటువంటి వ్యక్తుల వల్లను ఇష్టమైనటువంటి విషయం వల్లను తనకు తృప్తినిచ్చినట్టుగా భావిస్తున్నాడు.
3: దిస్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ జాయ్ హీ థింక్ దట్ హీ ఈస్ గెటింగ్ ఫ్రమ్ పీపుల్ హూమ్ హీ లైక్స్ థింగ్స్ విచ్ హీ లైక్స్ అండ్ సిచ్యుయేషన్స్ విచ్ హీ లైక్స్.
4: ఈ ఆనందమునకు తనకు ఇష్ట అయిష్టములే మూల కారణం.
3: ఫర్ దిస్ జాయ్ విచ్ హీ థింక్స్ ఇట్ ఇస్ ఓన్లీ హిస్ లైకింగ్ అండ్ డిస్లైక్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
4: ఒక వ్యక్తి పైన అమితంగా ప్రేమగా ఉండినప్పుడు ఆ వ్యక్తి ఎట్టి పనులు చేసినప్పటికీ ఈ వ్యక్తి సమర్థించుకుంటూ ఆ వ్యక్తిని ప్రేమిస్తూనే ఉంటాడు.
3: వెన్ ఎనీ పర్సన్ లైక్స్ అనదర్ పర్సన్ డియర్లీ వాట్ ఎవర్ బి ది యాటిట్యూడ్ ఆఫ్ ది అదర్ పర్సన్ వాట్ ఎవర్ థింగ్స్ హీ డస్ ఫర్ దిస్ పర్టికులర్ ఫస్ట్ పర్సన్ హీ వుడ్ బి లైకింగ్ దెమ్ వెరీ మచ్.
4: అతను ఎట్టి కార్యములు చేసినప్పటికీ సమర్థించి అతన్ని ప్రేమించటంలో ఉండేటువంటి కారణం ఏమిటి? తన ఇష్టమే.
3: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ హిస్ లవింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డీడ్స్ విచ్ హీ డస్? బికాస్ హీ లైక్స్ హిమ్, దీస్ థింగ్స్ లుక్ వెరీ స్వీట్ టు హిమ్.
4: ఒక వ్యక్తి పైన అమితమైనటువంటి మోహముతో ప్రేమతో ఆ వ్యక్తిని సన్నిహితమైనటువంటి మిత్రునిగా భావిస్తుంటాడు.
3: లెట్ అస్ ప్రెజ్యూమ్ దట్ ఎ పర్టికులర్ పర్సన్ ఇస్ కన్సిడరింగ్ అనదర్ వన్ యాజ్ వెరీ డియర్ టు హిమ్, విత్ అ లాట్ ఆఫ్ లవ్ హీ లుక్స్ అపాన్ హిమ్.
4: కానీ ఈ ప్రేమ ఆ వ్యక్తి ఎందు లేదు.
3: దిస్ లవ్ ఈజ్ నాట్ ఇన్ ది సెకండ్ పర్సన్.
4: అతన్ని ప్రేమించినటువంటి మోహమునందు ఉంటుండాలి.
3: ఇన్ ది అటాచ్మెంట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫస్ట్ పర్సన్ టువర్డ్ ది సెకండ్ వన్ ది లవ్ అండ్ ది జాయ్ ఆర్ దేర్.
4: దీనిని బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్కుడు మైత్రేయికి చెప్పుతూ, మైత్రేయి నీవు నీ నిమిత్తమే నన్ను ప్రేమిస్తున్నావు కానీ నా నిమిత్తము కాదు.
3: ద సేమ్ థింగ్ వాజ్ టోల్డ్ బై యాజ్ఞవల్క టు మైత్రేయి ఇన్ బృహదారణ్యకోపనిషత్. He said, Maitreyi, you are loving me not for my sake, but for your own sake you are loving me.
4: Prapanchamulo, yavvarina kudanu, vari vari nimittamai varu vastuvulu kani, vyaktulu kani, vishayanni kani, premistunnaru kani, vastuvula kosamu, vyaktula kosamu, vishayam kosamu, varu preminchatam ledu.
3: In the whole world, whoever he be, he is just loving the persons, the things and the objects because he likes them. He is not loving them
4: for chinna udaharanam.
3: One small example for this.
4: Prati dehamu kudanu anityamainatundi.
3: Every body is impermanent.
4: Deeniki mrutyu tappadu.
3: Death is certain for this.
4: Ee 100 samvatsaramla aina tarvata aina kudanu idi mrutyu vaata padaka tappadu.
3: Even after at least 100 years it is going to face death.
4: Idi prati okkariki telusu.
3: Everyone knows about this.
4: Kanukane మరణించిన వాని నిమిత్తమై మరణించబోయేటువంటి వాడు చింతిస్తున్నాడు అన్నారు.
3: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ ఎ పర్సన్ హూ ఈస్ డైయింగ్ ఈస్ థింకింగ్ అండ్ ఫీలింగ్ సారీ ఫర్ అబౌట్ ద పర్సన్ హూ ఈస్ డెడ్.
4: కనుక మరణించిన వాడికి మరణించబోయేటువంటి వాడు దుఃఖించటం అనేటువంటిది కేవలము ఆ మరణించిన వానిపై ఉండేటువంటి యొక్క మోహమే దీనికి మూల కారణం.
3: ద ఎ డైయింగ్ పర్సన్ loving and thinking about a dead person is only because of his attachment.
4: Maranamu satyam ani telisikudanu veedu dukkistunnadante aa dehamunaku ee dehamunaku penchukunnatvanti yokka moham e deeniki moola karanam.
3: After knowing fully well that death is certain, if a person still is worrying himself about another body, it is the attachment which has developed between these two bodies which is responsible for that state.
4: Kanuka దుఃఖములకు మూల కారణము మోహమే కాని ప్రేమ కాదు.
3: దేర్ఫోర్ ది ప్రైమరీ రీజన్ అండ్ రెస్పాన్సిబుల్ థింగ్ ఫర్ గ్రీఫ్ ఈజ్ అటాచ్మెంట్ అండ్ నాట్ లవ్.
4: మానవుడు నిరంతరము కూడాను వీని పేరే ఆనంద పిపాసి అని.
3: బేసికలీ అండ్ కంటిన్యూస్లీ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ లవర్ ఆఫ్ జాయ్.
4: అట్టి ఆనంద పిపాసి నిరంతరము ఆనందమునే ఆశిస్తాడు కాని దుఃఖమును ఏమాత్రము ఆశించడు.
3: Therefore, he thirsts for joy and he never likes to have sorrow.
4: ee manavudu nirantaram kudanu labhamune aashistadu kaani nashtamunu aashinchadu.
3: A man therefore always aspires for profit and never desires.
4: Karanamu itani yokka swabhavam.
3: The reason is his own nature.
4: Aanandame itani swabhavam.
3: Joy and bliss is his very nature.
4: Labhame itani swabhavam.
3: Profit itself is his nature.
4: Kanukane aneka mandi vyaparasthulu ఒక ఏదైనా ఒక తూనిక చేస్తును లేక కొలతలు వేస్తును మొట్టమొదట ఒకటి ఒకటి అని వారు ఎంచరు. లాభం లాభం లాభం మొదలు లాభంతో ప్రారంభిస్తారు.
3: దిస్ కెన్ బి సీన్ ఇన్ ద బిజినెస్ మ్యాన్. వెన్ ఎవర్ దే ఆర్ వెయింగ్ ఎనీ పర్టికులర్ థింగ్ ఆర్ వెన్ ఎవర్ దే ఆర్ మెజరింగ్ ఎ పర్టికులర్ థింగ్ ద ఫస్ట్ కౌంట్ దే నెవర్ సే ఫస్ట్ దే సే లాభం విచ్ మీన్స్ ప్రాఫిట్ ప్రాఫిట్ దిట్ ఈస్ వెరీ ఇట్ ఈస్ దేర్ నేచర్ ఇట్ సెల్ఫ్.
4: ఇంకా ఆరో అంకె దగ్గరికి పోయేటప్పటికి ఆడ ఆరు అంటారు, ఏడు అని చెప్పడు. ఆరునొకటి ఆరునొకటి ఆరునొకటి అంటారు. అంటే ఏడు అంటే దుఃఖము, దుఃఖము తాను ఆశించడు.
3: సిమిలర్లీ వెన్ ఇన్ కౌంటింగ్ ది మెజర్స్ ఎట్సెట్రా ఆఫ్టర్ సిక్స్ వెన్ ది సెవెంత్ కమ్స్ దే విల్ నాట్ సే సెవెన్ విచ్ స్టాండ్స్ ఫర్ లాస్, దే విల్ సే సిక్స్ ప్లస్ వన్ సిక్స్ ప్లస్ వన్ ఆరునొకటి.
4: దీనిలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
3: What is the inner significance of this?
4: ఈ ఏడు అనేటువంటి తెలుగు పదము తాను ఉపయోగపెట్టడానికి ఇష్టం ఉండదు.
3: తెలుగు వర్డ్ ఏడు ఫర్ సెవెన్.
4: ఏడు మీన్స్ ఏడ్చమని.
3: ఏడు మీన్స్ క్రై.
4: ఈ ఏడుపు తనకి ఇష్టం లేదు.
3: క్రయింగ్ నో వన్ లైక్స్.
4: కనుకనే ఇక్కడ 6:1 అంటున్నాడు.
3: దేర్ ఫోర్ హీ ఈజ్ యూజింగ్ ఎ వర్డ్ టు అవాయిడ్ దిస్ పర్టికులర్ వర్డ్ క్రై అండ్ టెలింగ్ 6+1.
4: ప్రారంభములో లాభము,
3: ఇన్ ది బిగినింగ్ హీ యూజెస్ ద వర్డ్,
4: మధ్యలో ఆనందం,
3: ఇన్ ది మిడిల్ హీ యూజెస్ ద వర్డ్ జాయ్.
4: కనుక మానవునికి ప్రారంభములోపలనే ఈ లాభము, ఎట్టి లాభము, ఆత్మలాభము.
3: Therefore, right from the beginning, for every man, he would like to just have gain. What
4: anni labhamula kante atma labhamu chaala goppadi annaru.
3: Of all the gains and profits, the gain of atman is the most important and supreme one.
4: Kanukani ee aanandam anetundi ekkada nunchi vastundi?
3: From where do you get this particular joy?
4: మనము ఒక చక్కని సుందరంగా ఉండినటువంటి, మంచి అందంగా ఉండినటువంటి ఒక గులాబీ పుష్పం తీసుకుందాం.
3: లెట్ అస్ టేక్ ఫర్ ఇలస్ట్రేషన్ ఎ బ్యూటిఫుల్ అండ్ ఎ నైస్ రోజ్.
4: ఈ అందమైనటువంటి పుష్పం చూసేటప్పటికీ కొంత ఆనందం కలుగుతుంది.
3: ద మోమెంట్ యూ హ్యావ్ ఎ లుక్ అట్ దిస్ పర్టికులర్ రోజ్, ది జాయ్ ఎమనేట్స్ ఫ్రమ్ యువర్ హార్ట్.
4: అదే ఒక అందమైనటువంటి వ్యక్తిని చూస్తే ఒక ఆనందం కలుగుతుంది.
3: ఇన్ ది సేమ్ వే వెన్ యూ సీ ఎ హ్యాండ్సమ్ ఆర్ ఎ బ్యూటిఫుల్ పర్సన్,
4: అదే ఒక అందమైనటువంటి జగత్తును చూస్తే ఆనందం కలుగుతుంది.
3: ఇన్ ద సేమ్ వే వెన్ యూ సీ ది బ్యూటిఫుల్ వరల్డ్ యూ గెట్ జాయ్.
4: సైట్ సీన్స్ చూడటానికి చాలా వెళుతుంటారు. ఇందులో ఏమి కారణం? ఆనందము.
3: క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ గో ఫర్ సైట్ సీయింగ్. వాట్ ఇస్ ద రీజన్ టు డిరైవ్ జాయ్?
4: కనుకని ప్రకృతి యొక్క సౌందర్యంలో కూడా ఆనందం ఉంటుండాలి.
3: దేర్ ఫోర్ యూ కెన్ సీ బ్యూటీ ఈవెన్ ఇన్ నేచర్.
4: వ్యక్తి యొక్క అందములో కూడా ఆనందం ఉంటుండాలి.
3: బ్యూటీ కెన్ బి సీన్ ఈవెన్ ఇన్ పర్సన్స్.
4: వస్తువుల యొక్క అందములో కూడా ఆనందం ఉంటుండాలి.
3: దేర్ ఇస్ జాయ్ ఇన్ ది బ్యూటీ ఆఫ్ ఈవెన్ థింగ్స్.
4: అయితే ఈ ఆనందం ఎంతవరకు, ఈ అందము ఎంతవరకు?
3: But this particular joy and beauty, for how long does it last?
4: Gulabu pushpam neduku manam chetilo teeskunnam.
3: The rose you have taken in your hand today,
4: repati dinamuku adi vaadi pothundi.
3: It dries up by next day, tomorrow.
4: Ee andamu kooli pothundi.
3: Its beauty is lost.
4: Aanandam kudanu antyam avutundi.
3: Joy also comes to an end.
4: Andamu vikrutattam pondina takshanamee aanandamu antardhanam aipothundi.
3: The moment beauty fades away, the joy also subsides.
4: Adhe vidhamugane baludu, యవ్వనుడు, కుర్దుడు ఈ మూడింటి ఎందు కూడాను బాల్యమునందు చాలా అందంగా ఉంటుంటాయి.
3: ఇన్ ద సేమ్ వే ది చైల్డ్హుడ్ ఆర్ ద బాయ్హుడ్, ద యూత్ అండ్ ద ఓల్డ్ ఏజ్. ఇన్ ఆఫ్ ది త్రీ డ్యూరింగ్ ది బాయ్హుడ్,
4: ఇది బాల్యము అనేటువంటిది కేవలము దైవాత్మక స్వరూపం అని కూడా చెప్పవచ్చు.
3: బాయ్హుడ్ మే బి కంపేర్డ్ టు ఎ థింగ్ విచ్ రిఫ్లెక్ట్స్ డివినిటీ.
4: కారణమేమనగా ఆ బాల్యములో ఎట్టి కోప, తాప, ఈర్ష్య, అసూయ, డంబ, అహంకారాదులు ఆ యొక్క వయసులో ఏమాత్రము ఉండవు.
3: డ్యూరింగ్ దట్ పర్టికులర్ ఏజ్ ది రీజన్ ఈస్ దట్ యుల్ నాట్ బి సఫరింగ్ ఫ్రమ్ ఎనీ సెన్స్ ఆఫ్ హేట్రెడ్, జలసీ.
4: దుర్గుణములు ఆ యొక్క బాల్యములో ఉండవు కనుక వాడు సత్పురుషుడుగాను సర్వేశ్వరుడిగాను భావించడంలో తప్పు లేదన్నాడు జీసస్.
3: జీసస్ హస్ సెడ్ దట్ డ్యూరింగ్ బాయ్హుడ్ యాజ్ దోస్ పీపుల్ విల్ నాట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ బ్యాడ్ అట్రిబ్యూట్స్, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ కన్సిడరింగ్ దెమ్ యాజ్ డివైన్.
4: ఈ దేహమునందు ఏ విధమైనటువంటి దుర్గుణములు, దురాలోచనలు ఉండవు కనుకనే వాడు చక్కగా అందంగా ఉంటుంటాడు.
3: డ్యూరింగ్ దట్ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ హిస్ మైండ్ అండ్ హిస్ బాడీ దెర్ ఆర్ నో బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్.
4: ఈ అందమునకు కారణం ఏమిటని మనం చక్కగా విచారిస్తే దుర్భావములు, దుర్గుణములు లేవు కనుకనే అందం.
3: He is beautiful because he doesn't have bad feelings from bad thoughts.
4: Idu perugutu perugutu perugutu perugutu tala durgunamulu kudanu penchukuntadu.
3: As he grows gradually, he develops bad qualities also.
4: Ee durgunamulu abhiruddhi kaangane andamu kramakrameena nashistu vastundi.
3: The moment that these bad qualities grow in him, the beauty fades away.
4: Ee andamunu kolpovatoku kaaranam enti? Duralochanalu, durgunamulu, duscharyalu.
3: What is the reason for losing beauty? The reason is bad thoughts, bad feelings, bad deeds.
4: Kanukane manavuni yokka andamanta kudanu kramakrameena kudanu nasinchipothundadi kanuka ikkada idi kudanu shashtamaina aanandam kaadu.
3: Gradually the beauty of a person also fades away. Therefore this also doesn't give permanent joy.
4: Meekandariki baaga telusunu.
3: All of you know very well.
4: Puttina gaadi pilla kudanu chaala mudduga untuntadi.
3: The donkey when it was born, even a donkey also would be very beautiful.
4: అది పెరుగుతూ పెరుగుతూ పొట్ట కూడాను పెరిగిపోవటం వల్ల వికారంగా మారిపోతుంది.
3: As it grows, gradually it develops a big stomach and it becomes very ugly to look at.
4: అదే విధముగానే దీనికి దుర్గుణములు లేనంత వరకు కూడాను ఇది కూడాను అందంగానే ఉంటుంటది.
3: సో లాంగ్ యాజ్ దేర్ ఆర్ నో బ్యాడ్ క్వాలిటీస్ ఎనీథింగ్ అండ్ ఈవెన్ దిస్ థింగ్ ఆల్సో వుడ్ లుక్ గుడ్.
4: ఈ విధంగా జగత్తులో ఏ విషయమును కానీ ఏ వస్తువును కానీ ఏ వ్యక్తిని కానీ మనం విచారించినప్పుడు దీనికి అందము కొంతకాలమే కనుక ఆనందం కూడాను కొంతకాలమే.
3: దేర్ఫోర్ ఇన్ ద వరల్డ్ వాట్ ఎవర్ బి ద పర్సన్ వాట్ ఎవర్ బి ద సెన్స్ ఆబ్జెక్ట్ వాట్ ఎవర్ బి ద థింగ్ వెన్ యూ వాట్ ఎన్క్వైర్ లిటిల్ యూ విల్ ఫైండ్ దట్ ది బ్యూటీ ఈజ్ లిమిటెడ్ అండ్ దేర్ జాయ్ ఆల్సో.
4: కనుకని అందమే ఆనందం ఆనందమే అందం.
3: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ జాయ్ ఈజ్ బ్యూటీ అండ్ బ్యూటీ ఈజ్ జాయ్.
4: ఆనందము లేని అందము అందము లేని ఆనందము ఉండుటకు వీలు లేదు.
3: It is also said it is impossible to have beauty without joy and joy without beauty.
4: Itti andanandamulato koodinatvantidi emiti?
3: What is it which has both beauty and joy within itself?
4: Idi atma.
3: This is atman.
4: Ee andanandamulato koodinatvantidi kanuka idi shashvatamainatvanti andam shashvatamainatvanti aanandam.
3: Atman has permanent joy and permanent beauty.
4: Atmaku etti vikaramulu kudanu levu.
3: Atman doesn't have any type of modulation.
4: దానికి ఆకారం ఉంటే కదా వికారం.
3: When Atman doesn't have any form at all.
4: ఆనందమే దీని ఆకారం.
3: Its beauty and its joy itself is its form.
4: కనుక ఇట్టి ఆనందము హృదయ స్థాయి నుండి రావటం చేతనే ప్రతి వ్యక్తి కూడాను తాను ఈ ప్రతిబింబమైనటువంటి జగత్ ఆనందాన్ని అనుభవిస్తూ ఇది నిజమైన ఆనందమని భావిస్తున్నాడు. కాదు కాదు, ఈ జగత్ ఆనందం అనేటువంటిది, ఈ ఇంద్రియానందం అనేటువంటిది, విషయానందం అనేటువంటిది హృదయానందము నుంచి ఆవిర్భవిస్తుండాలి.
3: Joy will be emanating from his heart as it is natural. He thinks that he is deriving this joy from the sensory objects, sense organs and senses. It is not so. In fact, it is coming from the heart. He is thinking that they are coming from the objects and he is mistaken.
4: Kanuka, itti anandamu brahma sthayi nundi labhinchunnadi kanuka deeniki brahmanandamu ani peru vachindi.
3: As such joy emanates from the position of Brahman, it is described as brahmanandam.
4: ఇంద్రియ విషయానందముల కంటే అనేక రెట్లు అధికమైనటువంటి ఆనందము చతుర్ముఖానందము అన్నారు.
3: ది జాయ్ విచ్ ఎమనేట్స్ ఫ్రమ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ అండ్ ది సెన్సెస్ కంపేర్డ్ టు ది జాయ్ డిరైవ్డ్ ఫ్రమ్ చతుర్ముఖానంద ఈజ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్.
4: చతుర్ముఖానందం అనేటువంటిది బ్రహ్మానంద సాగరములో ఒక బిందువు మాదిరి ఉంటారంట.
3: ది జాయ్ ఆఫ్ చతుర్ముఖ may be compared to a drop in the ocean of brahmananda.
4: ee brahmanandam aneetundi maha sagaramu daivanandamulo okka anu maatri maadram untadata.
3: The ocean of brahmananda is something like a small particle or an atom in devananda.
4: Kanukani daivanandam aneetundi idi pradhanamainatundi.
3: Therefore daivananda is a primary.
4: ఇది నిజమైన హృదయానందం.
3: This is joy coming out of the heart.
4: ఈ హృదయం అనేటువంటిది సర్వత్రా ప్రకాశించేటువంటి యొక్క దేదీప్యమానమైనటువంటి జ్యోతి.
3: This heart is maybe compared to an effulgent light which shines in all places and everywhere.
4: ఒక చిన్న ఉదాహరణము.
3: One small example.
4: జాగ్రత్త అవస్థ యందు సర్వ వస్తువులను కూడాను సూర్యచంద్రాదులు దీపములు ప్రకాశింపచేస్తుంటాయి.
3: డ్యూరింగ్ ది వేకింగ్ స్టేజ్ సన్ అండ్ మూన్ విల్ ఇల్యూమినేట్ ఆల్ ద ఆబ్జెక్ట్స్ అండ్ ఆల్ ద థింగ్స్.
4: ఇది ఈ జగత్తు యొక్క ప్రకాశమునకు కానీ వస్తువుల యొక్క ప్రకాశమునకు కానీ సూర్యచంద్రాదులు జ్యోతులే దీనిని ప్రకాశింపచేస్తున్నాయని మనం విశ్వసిస్తున్నాం.
3: ఫర్ ది షైనింగ్ అండ్ ది ఎఫల్జెన్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ ది వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ వీ థింక్ సన్ అండ్ మూన్ ఆర్ రెస్పాన్సిబుల్.
4: అయితే స్వప్నావస్థలేందు మనం అనేక విధమైనటువంటి వస్తువులను చూస్తున్నాము. అక్కడ ఏ సూర్యచంద్రాది ఉంటున్నాయి?
3: డ్యూరింగ్ డ్రీమ్ స్టేజ్ వీ సీ ఏ నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అండ్ థింగ్స్. వేర్ ఈజ్ సన్ అండ్ మూన్ ఇన్ దట్ పర్టికులర్ స్టేజ్?
4: స్వప్నావస్థలో ఏ విధమైన సూర్యుడు లేదు, ఏ చంద్రుడు లేదు, ఏ జ్యోతి లేదు.
3: డ్యూరింగ్ డ్రీమ్ స్టేజ్ దెర్ ఇస్ నైదర్ సన్ నార్ మూన్ నార్ ఎనీ టైప్ ఆఫ్ లైట్.
4: కానీ ఆ స్వప్నావస్థ లోపల జగత్తునంతా చూస్తున్నామే, దీనిని ప్రకాశింపచేసేది ఏమిటి?
3: During the dream stage we see the entire world in itself. What is it that illuminates that world in the dream?
4: Inka poorthi nidravastha lopala tamasunu kudanu chudagalugutunnam manam.
3: ఇన్ ద డీప్ స్లీప్ స్టేజ్ వి సీ తమస్.
4: ఈ తమస్సును చూపించేటువంటి యొక్క జ్యోతి ఏమిటి?
3: వాట్ ఈస్ ద లైట్ విచ్ ఇల్యూమినేట్స్ దిస్ తమస్?
4: ఈ తమస్సు యందు కేవలము ఒక చీకటి మాత్రమే ఉంటుండాలి.
3: ఇన్ దట్ పర్టికులర్ స్టేట్ దేర్ ఇస్ అబ్సల్యూట్ డార్క్నెస్.
4: దీనిని ఒక విధమైనటువంటి జ్ఞాన స్థితి అని కూడా చెప్పడం వీలు కాదు.
3: వీ కెనాట్ డిస్క్రైబ్ దిస్ యాజ్ అ స్టేట్ ఆఫ్ విజ్డమ్ ఆర్ జ్ఞాన స్టేజ్.
4: ఇది కేవలము అన్కాన్షియస్ అని చెప్పొచ్చు.
3: దిస్ విల్ బి డిస్క్రైబ్డ్ యాజ్ అన్కాన్షియస్ స్టేజ్.
4: స్వప్నము అనేటువంటిది సబ్ కాన్షియస్ అని చెప్పొచ్చు.
3: డ్రీమ్ స్టేజ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ సబ్ కాన్షియస్ స్టేజ్.
4: ఇప్పుడు జాగ్రత్తలో ఉండేటువంటిది కాన్షియస్ అని చెప్పొచ్చు.
3: వేకింగ్ స్టేజ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ కాన్షియస్ స్టేజ్.
4: కానీ ఈ మూడింటికి మితిమీరినటువంటి అనగా దాటినటువంటి యొక్క తురియావస్థని సూపర్ కాన్షియస్ అన్నారు.
3: ది స్టేజ్ విత్ ట్రాన్సెండ్స్ ఆల్ దీస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ తురియావస్థ.
4: ఈ తురియావస్థలో కూడాను అన్నింటినీ స్తంభింపచేసి ఆనందాన్ని చూడగలుగుతున్నాము.
3: డ్యూరింగ్ దిస్ స్టేజ్ ఆఫ్ తురియా వీ స్టిల్ ఎవ్రీథింగ్ ఎల్స్ అండ్ వీ ఎంజాయ్ బ్లిస్.
4: అయితే ఈ ఆనందాన్ని చూచేటువంటి వాడెవరు?
3: హూ ఇస్ ఇట్ దట్ సీస్ దిస్ బ్లిస్ దేర్?
4: అన్నిటికీ ఈ యొక్క ఆత్మ నుండి వెలువడేటువంటి యొక్క ప్రకాశము, ఇదియే దైవ తత్వము, ఇదియే దైవ జ్యోతి.
3: ఇట్ ఈస్ ది లైట్ అండ్ ది ఎఫల్జెన్స్ విచ్ ఎమినేట్స్ ఫ్రమ్ ఆత్మ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ సీయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ఆల్ దీస్ ఫోర్ స్టేజెస్.
4: దీనిని వేదము, వేదాంత వేదం, పురుషం, అంతం, ఆదిత్యవర్ణం, తమస పరస్తాతు, ఈ తమస్సుకుడును ఆవల ఉండినటువంటి యొక్క పరంజ్యోతిని మేము చూడగలిగాము. ఈ తమస్సు అనేటువంటి ఏమిటంటే అది ఒక సుషుప్తి స్థితి.
3: వేదాస్ ఆర్ డిస్క్రైబ్డ్ దిస్ పర్టికులర్ థింగ్ యాజ్ ది రిషీస్ టెలింగ్ దట్ వీ హావ్ బీన్ ఏబుల్ టు సీ a state which transcends all these states including darkness.
4: Anaga swapnamu lenetuvanti sthiti ee oka tamassu.
3: A dreamless state may be described as a state of tamassu.
4: Ee andhakaramunuku aavalane untundadi ee paranjyoti.
3: Beyond this state is there that state that paranjyoti as a light of
4: kaluku ee annintini jagrat swapna sushupti adindu kudanu sarvasthamunu prakashimpajesetuvantidi aatma shakti.
3: It is the power of Atman which illuminates in all these stages of wakeful, dream and deep sleep state.
4: Oka chinnadi jagratte endi manam yochinchukovachu.
3: We can understand this by taking an example from the wakeful state.
4: Meerandaru kannulu mooskondi okka turi nayana kannulu gattiga mooskunna tarvata emi chustunnavu ani nenu prashnistanu.
3: You close your eyes for a minute. I'll put a question after 2 minutes. What exactly are you seeing?
4: ఏమి లేదు, చీకటిగా ఉంది అంటాడు.
3: యూ విల్ సే దట్ దేర్ ఇస్ నథింగ్, అబ్సల్యూట్ డార్క్నెస్ ఇస్ దేర్.
4: ఈ చీకటిని చూచిన వాడు ఎవరు?
3: దెన్ ది క్వశ్చన్ ఇస్ హూ ఇస్ ఇట్ దట్ హస్ సీన్ దట్ డార్క్నెస్?
4: ఈ చీకటిని నువ్వు చూచింటే కదా చీకటిగా ఉంది అని అంటున్నావు.
3: బికాస్ యు హావ్ సీన్ దిస్ డార్క్నెస్ యు ఆర్ డిస్క్రైబింగ్ దట్ యాజ్ డార్క్నెస్.
4: కనుక చీకటిని కూడా నువ్వు చూచేటువంటి యొక్క జ్యోతి నీలో ఒకటి ఉంది.
3: దేర్ ఈస్ ఎ లైట్ విచ్ ఎనేబుల్స్ యూ టు సీ ఈవెన్ దట్ డార్క్నెస్.
4: ఆ జ్యోతియే ఆత్మజ్యోతి.
3: దట్ జ్యోతి మే బి డిస్క్రైబ్డ్ యాజ్.
4: అట్టి ఆత్మజ్యోతి ద్వారానే సమస్త విషయ జ్యోతులు, సమస్త వ్యక్తి జ్యోతులు, అనేక విధమైనటువంటి యొక్క ఇంద్రియ జ్యోతులు కూడాను ప్రకాశిస్తూ ఉంటున్నాయి.
3: త్రూ దట్ లైట్ ఆఫ్ ఆత్మన్ అలూన్ ఆల్ ది అదర్ లైట్స్ ఆర్ షైనింగ్.
4: దీపావళి పండుగ మనం చూస్తుంటాము.
3: విల్ సీ ద ఫెస్టివల్ ఆఫ్ దీపావళి.
4: ఒక క్యాండిల్ ను మనం ముట్టించుకుని అనేక క్యాండిల్స్ జ్యోతులంతా అంటిస్తూ ఉంటాం.
3: వి లైట్ వన్ క్యాండిల్ అండ్ విత్ ది హెల్ప్ ఆఫ్ విచ్ వి గో ఆన్ లైటింగ్ వేరియస్ అదర్ ల్యాంప్స్ అండ్ లైట్స్.
4: ఈ ఆధారమైనటువంటి యొక్క జ్యోతి ఒకటి ఉండటం వల్లనే కదా ఆదాయం అన్ని జ్యోతులను మనం వెలిగించగలుగుతున్నాం.
3: బికాస్ దర్ ఇస్ వన్ లైట్ విచ్ ఇస్ ద బేసిస్ వి హావ్ బీన్ ఏబుల్ టు లైట్ సో మెనీ అదర్ థింగ్స్ అదర్ లైట్స్.
4: ఈ ఆధారమైనటువంటి జ్యోతియే ఆత్మజ్యోతి.
3: The light which is the basis is Atma Jyoti.
4: ఈ అంటింపబడినటువంటివి జీవన జ్యోతులు.
3: The lights which have been lighted with the help of this Atma Jyoti, these are జీవన జ్యోతి.
4: సమస్త జీవన జ్యోతులు కూడాను ఆత్మ జ్యోతి ద్వారానే వెలుగుతున్నాయి.
3: All the lights of jiva have been lighted with the help of the Atma.
4: కన్నులు చూడగలుగుతున్నాయి.
3: Eyes have been able to see.
4: ఈ కన్నులు చూచేటువంటి దానికి ఆధారం ఏమిటి? లోపల ఆ యొక్క ఆత్మ జ్యోతి యొక్క ప్రతిబింబం మీ కన్నుల్లో కనిపిస్తున్నాయి.
3: వాట్ ఈస్ ఇట్ దట్ మేక్ దిస్ ఐస్ సీ? ఇట్ ఈస్ ద లైట్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ఆత్మన్ ఫ్రమ్ ఇన్సైడ్.
4: ఈ ఆత్మజ్యోతి వల్ల కన్నుల్లో ప్రసరింపజేయడానికి ఏ విధమైనటువంటి అవకాశం లేదే అని మనం భావించవచ్చు.
3: యూ మస్ట్ సే వాట్ ఈస్ ఇట్ దట్ ట్రాన్స్మిట్స్ దిస్ ఆత్మజ్యోతి టు ద ఐస్?
4: ఆత్మజ్యోతి మనకు కనిపించలేదు కనుక అదే జ్యోతి దీంట్లో వెలుగుతుండదని మనకి కట్ట అర్థమవుతుంది.
3: యాజ్ ఐ నాట్ బీన్ ఏబుల్ టు సీ ఆత్మజ్యోతి, హౌ కెన్ వీ కన్క్లూడ్ దట్ ఇట్ ఇస్ ఆత్మజ్యోతి?
4: టార్చ్ లో సెల్స్ వేశాం మనము.
3: టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ టార్చ్, హావ్ పుట్ సెల్స్ ఇన్ దాట్.
4: కానీ ఆ సెల్స్ లో అగ్ని మనకు కనిపించడం లేదు.
3: But the light and the power in the cells is not seen.
4: కానీ స్విచ్ వేస్తే బల్బ్ లో కనిపిస్తుండాలి.
3: బట్ వెన్ యూ పుట్ ఆన్ ద స్విచ్ యూ కెన్ సీ ద లైట్ ఇన్ ద బల్బ్.
4: నిజంగా సెల్స్ లోనేగిన ఆ యొక్క కరెంట్ లేకపోతే ఈ యొక్క బల్బ్ లో రావడానికి వీల్లేదు కదా.
3: ఇఫ్ దెర్ ఇస్ నో పవర్ ఇన్ ద సెల్స్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ ద లైట్ ఇన్ ద బల్బ్.
4: కనుకని ఆత్మజ్యోతి అనేటువంటిది దేహమే ఒక టార్చ్ లైట్.
3: బాడీ మే బి కంపేర్డ్ టు ఏ టార్చ్ లైట్.
4: మన కన్నులే దీనికి బల్బ్స్.
3: Our eyes are bulbs.
4: మన బుద్ధి దీనికి స్విచ్.
3: Our intelligence may be the compared to
4: మన మైండ్ దీంట్లో సెల్స్.
3: Our mind is the cell.
4: ఈ సెల్స్ అనేటువంటి దానికి దీని సెల్స్ లోపలి ఒక కరెంటు అనేటువంటిది చాలా ఉంటుండాలి. అది ఆత్మశక్తి.
3: ఇన్ ది సెల్స్ దెర్ ఇస్ కరెంట్ విచ్ విల్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఆత్మ.
4: అయితే కొన్ని సెల్స్ లోపల కరెంటు త్వరలోపల నశించిపోతుంటది.
3: బట్ ఇన్ సర్టన్ సెల్స్ ది కరెంట్ అండ్ ది పవర్ గెట్స్ ఎగ్జాస్టెడ్ క్విక్లీ.
4: కానీ ఆత్మ అనేటువంటి కరెంటు నిరంతరం కూడాను మైండ్ ద్వారా ప్రసరిస్తూనే ఉంటుంటది.
3: బట్ ది కరెంట్ ఆఫ్ ఆత్మన్ విల్ బి కంటిన్యూస్లీ ఫ్లోయింగ్ త్రూ ద మైండ్ స్టఫ్.
4: కనుకనే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచ్యోగో. ఈ మనస్సును చాలా ప్రమాదమైనటువంటిది గాను ప్రధానమైనటువంటిది గాను ప్రమాణమైనటువంటిది గాను ఊహిస్తూ వచ్చింది వేదం.
3: Vedam therefore has described mind as the most important thing and a basic requirement.
4: కనుక నీవు జగత్తునందు అనుభవించేటువంటి యొక్క ఈ భోగానందములంతా కూడాను కేవలము తాత్కాలికమైనటువంటి ప్రతిబింబములే కాని ఇది నిజానందములు కాదు.
3: Therefore, all the joys and pleasures which you enjoy in this world is only temporary and it is a reflection of and an image of the object which is existing elsewhere.
4: అయితే ఈ ఆత్మ
3: కంటిన్యూస్లీ ఫ్లోయింగ్ త్రూ ద మైండ్ స్టఫ్.
4: కనుకనే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచ్యోహ. ఈ మనస్సును చాలా ప్రమాదమైనటువంటిది గాను ప్రధానమైనటువంటిది గాను ప్రమాణమైనటువంటిది గాను ఊహిస్తూ వచ్చింది.

0: ఆత్మానందం అనేటువంటి దాని ద్వారా ఈ లౌకికమైనటువంటి ఆనందములంతా మనం అనుభవిస్తూ ఇవే సత్యానందములుగా మనం భావిస్తున్నాము.
1: బట్ వీఆర్ కన్సిడరింగ్ ద జాయ్ విచ్ ఇస్ కమింగ్ అవుట్ ఆఫ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ విచ్ వీఆర్ ఎంజాయింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆత్మానంద యాజ్ ట్రూ.
0: ఇవి సరి అయిన ఆనందములు కావు.
1: ది జాయ్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ నాట్
0: ఇది తాత్కాలికంగా కనిపిస్తుంటాయి.
1: దే ఆర్ ఓన్లీ టెంపరీ సీన్.
0: జాగ్రత్తలో మనము చూసినటువంటి యొక్క వస్తు వాహనాదులంతా కూడా స్వప్నావస్థ ఎందే మనకు శూన్యమైపోతున్నాయి.
1: ఆల్ ద థింగ్స్ విచ్ యూ సీ ఇన్ ది వేకింగ్ స్టేజ్ దే డిసపియర్ ఇన్ ద డ్రీమ్ స్టేజ్.
0: స్వప్నావస్థ ఎందు లభించినటువంటి యొక్క సుఖ దుఃఖములంతా కూడా జాగ్రత్తలో మనం అలక్ష్యం చేస్తున్నాము.
1: ఆల్ ద జాయ్స్ అండ్ సారోస్ విచ్ యూ ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రీమ్ స్టేజ్ యూఆర్ ఇండిఫరెంట్ ఇన్ ది వేకింగ్
0: స్టేజ్. స్వప్నం యొక్క పరిస్థితిని మనం జాగ్రత్తలో ఏమాత్రం కూడా ఊహించడానికి వీలుండదు.
1: It is not possible to imagine what has happened in the dream state.
0: Kanuka jagrat swapna sushuptadulu anninti endukodanu manamu jagrat yokka pratibimbame swapnam swapnam yokka antarthaname ee yokka sushupti.
1: Therefore whatever you see in the waking state appears as a reflection in the dream state, and it when it gets absorbed and disappears then it is the deep sleep state.
0: Kanukane manamu laukikanga anubhavincheetundi aanandamulu సత్యములని భావించి దాని నిమిత్తమై మనం అనేక విధమైనటువంటి శ్రమలకు గురి అవుతున్నాము.
1: ఆల్ ది వర్లీ జాయ్స్ వీఆర్ థింకింగ్ యాజ్ ఇఫ్ దే ఆర్ పర్మనెంట్ అండ్ వీఆర్ పుట్టింగ్ అవర్ సెల్ఫ్స్ టు అన్నెసరీ ట్రబుల్ అండ్ బాదర్.
0: కనుకనే కృష్ణుడు అర్జునుకు నాయన ఆధారమును నీవు ఆధారంగా చేసుకుంటే ఆధేయము నీకు అలక్ష్యంగా ఉంటుంటాదన్నాడు.
1: Therefore Krishna told Arjuna, if you only give proper attention to the basis, the manifestation would not bother you.
0: Adharamu chalinchanidi,
1: the basis will not shake or will not waver.
0: Marpu chandanidi,
1: it doesn't change.
0: Kani adeyam anetundidi, ee adharam paina aadharapadinatundidi.
1: The manifestations, they are dependent upon the basis.
0: ఈ ఆదేయం నిరంతరము చెల్లించేటువంటిది.
1: దీస్ మేనిఫెస్టేషన్స్ విల్ బి కంటిన్యూస్లీ చేంజింగ్.
0: ఈ యొక్క మార్పుతో పాటు ఆధారం కూడా మార్పు చెందితే ఇంకా బ్రతకటకు వీలు కాదు.
1: ఇఫ్ అలాంగ్ విత్ దిస్ చేంజింగ్ మేనిఫెస్టేషన్స్ ద బేసిస్ ఇట్సెల్ఫ్ చేంజెస్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఈవెన్ టు లివ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మనం కార్లలో, బస్సుల్లో, సైకిల్లో, బండ్లో మనం ప్రయాణం అవుతున్నాం.
1: విల్ బి ట్రావెలింగ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వెహికల్స్ లైక్ కార్స్, బస్సెస్, కార్స్.
0: కానీ కారు కదులుతూ ఉండాలి, బస్ స్పీడ్ గా పోతుండాలి.
1: ద కార్ ఇస్ మూవింగ్ గోయింగ్ వెరీ ఫాస్ట్.
0: బస్సు కూడా బాగా వేగంగానే పోతుండాలి.
1: సిమిలర్లీ ది బస్ ఇస్ గోయింగ్ వెరీ ఫాస్ట్.
0: ఏదో కాళ్లతో నడిచినా కూడా మనం కదులుతూనే ఉంటున్నాము.
1: ఈవెన్ వెన్ యూఆర్ వాకింగ్ వీ వాక్ ఫాస్ట్.
0: కానీ కార్లతో పాటు బస్సులతో పాటు రోడ్డు కూడా కదిలిందంటే మన పరిస్థితి ఏమైపోతుంది?
1: సపోజ్ ఇన్ ట్యూన్ విత్ ఆర్ అలాంగ్ విత్ ద మూవ్మెంట్ ఆఫ్ ది బస్ అండ్ ది మూవ్మెంట్ ఆఫ్ ది కార్ ది మూవ్మెంట్ ఆఫ్ ది లెగ్స్ ఇఫ్ రోడ్ ఇట్సెల్ఫ్ మూవ్స్ వాట్ వుడ్ హ్యాపెన్.
0: కనుక కదలని రోడ్డు పైన కదిలే వాహనములతో మనం ప్రయాణం చేస్తున్నాము.
1: దేర్ఫోర్ ఆన్ ఎ స్టడీ రోడ్ విత్ వెహికల్స్ విచ్ ఆర్ మూవింగ్ ఫాస్ట్ వీఆర్ జర్నీ వీఆర్ టేకింగ్.
0: కనుక స్థిరమైన నిత్యమైన సత్యమైనటువంటి యొక్క హృదయము దీని ద్వారా మనం అనిత్యము అశాస్త్రము అసత్యమైనటువంటి దేహములతో మనం ప్రయాణం చేస్తున్నాం.
1: దేర్ఫోర్ సిమిలర్లీ విత్ ది పర్మనెంట్ ఎంటిటీ ఆఫ్ ద హార్ట్ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ స్టడీ వీఆర్ ఎంజాయింగ్ ద థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ విచ్ ఆర్ ఇంపర్మనెంట్.
0: అండ్ సైంటిస్టులు కూడా చక్కగా గుర్తించవచ్చును.
1: సైంటిస్ట్ ఆల్సో కెన్ అబ్జర్వ్ దిస్ పర్టికులర్ ఫెనామెన్.
0: స్వామి బోధించేటువంటి ప్రతి విషయం కూడాను వైజ్ఞానికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా అన్నింటినీ కూడా సమన్వయం చేసేటువంటివి.
1: ఆల్ ద టీచింగ్స్ ఆఫ్ స్వామి రికన్సైల్ అండ్ బ్రింగ్ అబౌట్ హార్మనీ.
0: దీంట్లో ఎవరు కూడా వేలు చూపడానికి వీలు లేనటువంటి యొక్క స్థితి.
1: నో వన్ కెన్ పాయింట్ అవుట్ ఎ ఫింగర్ అట్ దిస్ పర్టికులర్ థింగ్.
0: ఒక్కటి నేను ఒక టేబుల్ పైన నిల్చుకున్నాను.
1: Swami is standing on a table.
0: Table kadilte nenu kuda kadultunnanu.
1: If the table moves, Swami also moves.
0: Busslo kurchunnam. Bus kadilte manam kuda kadultam.
1: If we are sitting in the bus, when the bus moves, we also move.
0: Idu samanyanga chinnadiga kadultunnappude manam kadiripothuntunnamu. Deenikante enno kotla rettuga adhikanga kudanu bhoomi kadultu untundadi, tirugutu untundadi.
1: When there is a small movement, it will be reflected in the movement of us. But earth is moving so fast, a million times faster
0: than... Manam kadale bhoomi paina undi kadalanatvanti vaaniga manam bhavistunnamu.
1: We are on a moving earth, but we are ourselves, we think we are not moving.

0: కదిలే భూమిపై ఉండేటువంటి వాడు నేను కదలకుండా స్థిరంగా ఉంటున్నాను అనుకోవటం ఇది అజ్ఞానం కాదా?
1: Is it not ignorance to consider that I am not moving, standing on earth, which is itself moving so fast?
0: సముద్రము లోపల ఒక పడవ పైన తాను ప్రయాణం అవుతున్నాడు.
1: A person is traveling in a ship or in a steamer on the moon.
0: పడవలో తాను చాలా కదలకుండా కూర్చున్నట్టుగా ఉండవచ్చును, కానీ అలల ద్వారా పైకి కిందికి తిరుగుతున్నాడు, కదలక తప్పదు.
1: He may be sitting firm, thinking that he is not moving. But when the waves bring about that movement of the steamer, he is bound to move.
0: Kanukane Arjuna, anityam asukham lokam.
1: Therefore Arjuna, world is impermanent and full of sorrow.
0: Eppudu chanchalamainatundi.
1: It is fickle and changing.
0: Idi eppudu marpu chendetundi.
1: It is undergoing modification.
0: Ee marpu chendetundi danilo neevu nivasistu మార్పు చెందనటువంటి రీతిగా ఉన్నాను అనుకోవటం పొరపాటు కదా.
1: లివింగ్ ఇన్ ఎ వరల్డ్ విచ్ ఇస్ అండర్గోయింగ్ సచ్ చేంజెస్ అండ్ మోడిఫికేషన్స్
0: థింకింగ్ ఆఫ్ మార్పు చెందని ఆనందమును నీవు అనుభవించటము ఇది కేవలం సాధ్యం కాదన్నాడు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఎంజాయ్ అన్చేంజింగ్ బ్లిస్ అండ్ జాయ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ విచ్ ఇస్
0: చేంజింగ్. మార్పు చెందని కూర్పు కలగని ఆత్మతత్వంలో నీవు ప్రవేశించమన్నాడు.
1: దేర్ఫోర్ హీ జస్ట్ సెడ్ ఎంటర్ ఇన్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ విచ్ ఇస్ నాట్ చేంజింగ్ విచ్ ఇస్ స్టడీ.
0: పిల్లలకు ఈ విధమైనటువంటి ఇంద్రియ నిగ్రహములు అనేటువంటిది బోధించడంలో కేవలం వాళ్ళని జడస్వరూపులుగా మార్చుకోవచ్చును కదా అని కొంతమంది భావించవచ్చు.
1: సమ్ పీపుల్ మే బి థింకింగ్ దట్ ఇఫ్ దీస్ యంగ్ చిల్డ్రన్ ఆర్ టాట్ సెన్స్ కంట్రోల్ వుడ్ వి నాట్ బి కన్వర్టింగ్ దెమ్ ఇన్ టు ఇనర్ట్ బీయింగ్.
0: ఇది కేవలం కంట్రోల్ చేయటం మాత్రమే కానీ సెన్స్ లేకుండా చేసుకోమని చెప్పటం లేదే.
1: ఇట్ ఈస్ నాట్ దట్ వన్ షుడ్ నాట్ హ్యావ్ సెన్సస్ బట్ వన్ షుడ్ ఓన్లీ కంట్రోల్ ది సెన్సస్.
0: కారుకు బ్రేక్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ బ్రేక్ ఇన్ ద కార్.
0: కానీ అపాయ సమయం నందు ప్రమాదం సంభవించే సమయం నందు దాన్ని ఉపయోగించుకోమని చెప్తున్నాము.
1: బట్ వెన్ ఎవర్ దేర్ ఈస్ సమ్ డేంజర్ యూ కెన్ యూజ్ ద బ్రేక్.
0: ఈ విషయాన్ని విద్యార్థులు చక్కగా గుర్తించాలి.
1: స్టూడెంట్
0: స్వామి ఏదో సెన్స్ కంట్రోల్ చేయమని, మైండ్ కంట్రోల్ చేయమని, విషయాశక్తిని విసర్జించమని అంటున్నాడు. ఇవన్నీ విసర్జించిన తర్వాత లైఫ్ లివింగ్ డెత్ అయిపోతుంది, ఉండి ప్రయోజనం ఏమిటి అని భావిస్తున్నారు.
1: స్టూడెంట్స్ విల్ హావ్ టు కన్సిడర్ దిస్ వెరీ కేర్ఫుల్లీ. స్వామి ఈజ్ ఆస్కింగ్ టు కంట్రోల్ ద సెన్సెస్, టు కంట్రోల్ ద మైండ్ ఎట్సెట్రా. ఇఫ్ వి కంట్రోల్ ద సెన్సెస్ అండ్ ఇఫ్ వి కంట్రోల్ ద మైండ్.
0: నేను బ్రేక్ ను తీసేయమని చెప్పటం లేదు. బ్రేక్ ఉండని, కానీ అవసరం వచ్చినప్పుడు ఉపయోగపెట్టుకో.
1: Would it not be amounting to living death? Swami is not asking to remove the brakes, but use the brakes only when it is necessary.
0: Yetti avasaram vachinappudu pramadamu ajnanamo leka inke vidhamainatundi yokka durmargamo durbuddhulo ilanti samayamlo pramadam kalugutundi ganaka alanti samayamlo indriyani kramanchi.
1: Only when you are threatened with some danger of bad thoughts, bad feelings etc, then you should control.
0: Asalu brake lekapothe pramadamlo manaku pramadame jarugutundi.
1: If we don't have brake at all, we are sure to land ourselves in real
0: kalukane.
1: Therefore
0: kaadi kindiki raani yeddu,
1: a bullet which cannot be brought under control,
0: kallamu leni gurramu,
1: a horse which doesn't have reins,
0: brake leni kaaru,
1: a car which doesn't have brake,
0: indri nigraham leni manishi చాలా ప్రమాదమే ఉన్నాడు.
1: ఎ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్ అండ్ సెన్స్ కంట్రోల్ ఈజ్ రాదర్ డేంజర్.
0: కనుకనే అర్జున, నీవు కేవలము ఇంద్రియ నిగ్రహము మాత్రమే చేయి.
1: దేర్ఫోర్ అర్జున, యూ ఓన్లీ కంట్రోల్ ది
0: విషయాసక్తి అందుకున్నటువంటి దోషములను విసర్జించు.
1: యూ గివ్ అప్ ద డిఫెక్ట్స్ విచ్ ఆర్ ఇన్హెరెంట్ ఇన్ ది
0: ఆత్మలో ప్రవేశించు.
1: యూ కెన్ ఎంటర్ ఇన్ టు ద సెన్స్.
0: అదే విధముగానే మనము విషయంలో జీవించవచ్చు.
1: We can live in the world.
0: సంసారమును విసర్జించమని, ఆడు బిడ్డలను త్యజించమని, ఆస్తిపాస్తులు విడచమని ఏ వేదాంతము చెప్పటం లేదు.
1: నో వేదాంత ఆర్ ఫిలాసఫీ ఈస్ టీచింగ్ గివ్ అప్ ది ఫ్యామిలీ, గివ్ అప్ యువర్ వర్లీ డ్యూటీస్ అండ్ గివ్ అప్ ది వర్లీ.
0: ఏ ఇంద్రియములు ఏ సమయమున ఎప్పుడెప్పుడు ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆ విధమైనటువంటి యొక్క నీతి నిజాయితీల మార్గంలో దానిని ప్రవేశపెట్టుకోమన్నారు.
1: In an ethical and a proper way, use all the senses depending upon the time and the circumstances and the causation.
0: Kanukane Bhagavad Gita yandu hitamunu mitamunu bodhinchadu.
1: Therefore Bhagavad Gita has taught discipline and limits.
0: Hitamuganu mitamuganu edi kudunu pramadam nan cheyadu.
1: If it is within limits and if it is properly done, nothing will be harmful.
0: ఇష్టం వచ్చినట్టుగా భుజి చేస్తే కూడాను అది చాలా ప్రమాదమే అయిపోతుంది.
1: అన్లిమిటెడ్ టేకింగ్ ఆఫ్ ఫుడ్ వుడ్ లీడ్ టు ప్రాబ్లమ్.
0: కనుకనే చెప్పాడు, అతి తిండి మతిహాని, మిత తిండి అతిహాయి.
1: ఎక్సెస్ ఆఫ్ ఫుడ్ బ్రింగ్స్ అబౌట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద మైండ్.
0: అదే విధంగానే అతి భాష మతిహాని, మిత భాష అతిహాయి.
1: ఇన్ ద సేమ్ వే ఎక్సెస్ టాక్ ఈజ్ రాదర్ డేంజరస్ ఫర్ ద హెడ్ అండ్ లిమిటెడ్ టాక్ ఈజ్ ఆల్వేస్.
0: అతిరాగము మతి రోగమే.
1: ఇన్ ద సేమ్ వే ఎక్స్ట్రీమ్ అటాచ్మెంట్ ఈజ్ అ టైప్ ఆఫ్ మెంటల్ డిసీజ్.
0: మిత రాగము అతిహాయి.
1: లిమిటెడ్ అటాచ్మెంట్ ఈజ్ ఆల్వేస్.
0: కనుక ఇంద్రియములు ఈ విధమైన రీతిలో నీవు కారు బ్రేకును ఏ రీతిగా ఉపయోగపెట్టుకుందవో ఆ విధంగా నీలో ఇంద్రియములను మధ్య మధ్య కొంచెం బ్రేక్ వేస్తూ రావాలి, నీకు ప్రమాదం కాకుండా చూసుకోవాలి.
1: జస్ట్ యాజ్ బ్రేక్స్ ఇన్ ఎ కార్ ఆర్ యూజ్డ్ ఫర్ ది వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ది రెసిడెంట్స్, సిమిలర్లీ సెన్స్ ఆఫ్
0: ఈ లక్ష్యముతోనే కృష్ణుడు అర్జునకు ఇంద్రియ నిగ్రహం అత్యవసరము. ఈ ఇంద్రియ నిగ్రహం అనేటువంటి ఒత్తి ఉంటేనే నీ యొక్క జీవన జ్యోతి వెలుగుతుంది అన్నాడు.
1: With this object in view, Krishna has told Arjuna, have self-control. If you are having self-control, it will be something like a which lights you the lamp of your life.
0: అయితే ఒత్తి ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు, దీనికి భక్తి అనేటువంటి తైలం కూడా కావాలి అన్నాడు.
1: ఇఫ్ యు ఆర్ మియర్లీ హ్యావింగ్ ది విక్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్ ఇట్ ఈస్ నో యూస్, యు మస్ట్ హ్యావ్ ది ఆయిల్ ఆఫ్ డివోషన్.
0: ఈ భక్తి అనేటువంటి తైలం ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు, దాన్ని నిల్వ చేయడానికి ఒక విధమైన వైరాగ్యం అనే ప్రమేయం కూడా ఉండాలి అన్నాడు.
1: ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఆయిల్ ఆఫ్ డివోషన్ ఇట్సెల్ఫ్ ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్, దేర్ మస్ట్ బి ఎ కంటైనర్, సంథింగ్ లైక్ విచ్ మే బి కంపేర్డ్ టు డిటాచ్మెంట్.
0: కనుకనే దీపమునకు ప్రమిద నూనె ఒత్తి కలదు, దీపపు వెలుగు కలుగున.
1: ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ కంటైనర్ ఏ ఆయిల్ అండ్ ద విక్, విల్ యూ బి ఏబుల్ టు జస్ట్ లైట్ ద ల్యాంప్ జస్ట్ లైక్?
0: ముట్టించేవాడు ఒకడు ఉండాలి.
1: దెర్ ఇస్ సమ్వన్ హూ షుడ్ లైట్ ఇట్.
0: అతని దైవం,
1: దట్ ఈస్ గాడ్.
0: నీకు వైరాగ్యం ఉంది, భక్తి ఉంది, కానీ ఇంద్రియ నిగ్రహం కూడా ఉంటుండాలి. దీన్ని వెలిగించేటువంటి వాడే వైరం. అదే కృష్ణుడు అర్జును ఎందున్నటువంటి యొక్క ఈ ఒత్తిని వెలిగించాడు.
1: యు హ్యావ్ డిటాచ్మెంట్, యు హ్యావ్ సెన్స్ కంట్రోల్, యు హ్యావ్ డివోషన్, యు హ్యావ్ ది కంటైనర్, యు హ్యావ్ ది ఆయిల్, యు హ్యావ్ ది విక్, బట్ ఇట్ హ్యాస్ టు బి లైటెడ్. ఇట్ ఈస్ కృష్ణ హు హ్యాస్ డన్ దట్ పర్టికులర్ జాబ్ ఫర్ అర్జున.
0: పూలు సూది దారముండ పుష్పమాల తానగున.
1: యు హ్యావ్ ఫ్లవర్స్, యు హ్యావ్ నీడిల్, యు హ్యావ్ థ్రెడ్, వుడ్ ఇట్ ఆటోమేటికలీ బికమ్ ఎ గార్లెండ్?
0: లేదు, ఈ గార్లెండ్ కుట్టేటువంటి వాడు ఒకడు ఉండాలి.
1: దేర్ ఇస్ వన్ హూ మేక్స్ ఎ గార్లెండ్ అవుట్ ఆఫ్ దిస్.
0: స్వర్ణము రత్నాలు కలవు, సొమ్ములు నిర్మాణమగున.
1: దేర్ ఈస్ గోల్డ్, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రెషియస్ డైమండ్స్, బట్ వుడ్ జ్యువెలరీ బికమ్?
0: చేసేటువంటి గోల్డ్ స్మిత్ ఒకడు ఉండాలి, కంసాలి ఉండాలి.
1: దేర్ ఈస్ నీడ్ ఫర్ గోల్డ్ స్మిత్ హూ కెన్ మ్యానుఫాక్చర్ జ్యువెలరీ అవుట్ ఆఫ్ ఇట్.
0: విద్య కలదు, బుద్ధి కలదు.
1: There is education and there is intelligence.
0: Kani vidyavantulu taraguna,
1: would he automatically become an educated one?
0: Nerpetunte guru okkadu undali kada.
1: There is need for some teacher who can teach it.
0: Pedda aksharam tho itta rasittu pettaru adi A anu undadi.
1: A letter A is written,
0: A board paina untundadi. Pillavaadu kannato chustunnadu, kannulu baaga manchiga untunnavi. కానీ అక్షరం కూడా చాలా పెద్దగానే ఉంటుంది.
1: ఎ లెటర్ ఈజ్ రిటన్ ఏ లార్జ్ సైజ్ ఆన్ ద బోర్డ్ ఏ, దెర్ ఈస్ అ బాయ్ హూ ఈజ్ సీయింగ్ ఇట్, హి హస్ ఐస్, హి సీస్ దట్ లెటర్ ఆల్సో.
0: ఆ లెటర్ కు ఏ అని శబ్దం అనేటువంటిది చెప్పాలి అనేటువంటి బోధించే గురువు ఒకటి ఉండాలి కదా.
1: దెర్ ఈస్ నీడ్ ఫర్ ఏ టీచర్ హూ టీచర్స్ దట్ పర్టికులర్ లెటర్ ఈజ్ ఏ.
0: కానీ లెటర్ ఉంది, వీడికి కన్నులు ఉన్నాయి సత్తికాయల మాదిరి.
1: There is letter, there are eyes.
0: Kani ee aksharam A, ee aksharam B ani cheppetunte vaadu okadu undali.
1: But there is need for a particular person, a teacher who can describe each particular
0: atane jagat guru, atane daivamu.
1: This is jagat guru and this is God.
0: Kanuka jagattunandu sarva vishayamulanu manam gurtinchavalananna, sarva karmalanu manamu sariyinaatvanti sthithilo manamu cheyavalananna, deenini aatmareetiga సత్యమైనటువంటి మార్గంలో ప్రబోధించేటువంటి సద్గురు ఒకడు ఉంటుండాల, అతనే గురువు, అతనే దైవం.
1: ఇఫ్ యు వాంట్ టు రికగ్నైజ్ the real objects in the world and you want to recognize divinity, there is a need for a Sadguru, a Jagadguru.
0: కనుక ఇంద్రియ నిగ్రహము లోపల చాలా ప్రధానమైనటువంటి యొక్క జీవితము ఇమిడి ఉంటుండాలి.
1: There is a lot of inner significance in the self-control, in control of senses.
2: That was the 19th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this powerful discourse which Bhagavan delivered on 24th August 1984, he dispelled all doubts one may have as to why one should give up craving for the sense objects and yearn for atmic bliss.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the love and message of Bhagwan Sri Sathya Sai Baba.
4: This is Radio Sai Global Harmony. You will now hear a selection of devotional songs

హరి హరి హరి హరి హరి అనరే ఆత్మా రాముని మదిగనరే శివ శివ శివ శివ శివ అనరే శివకే సవులు సమమనరే శివ శివ శివ శివ శివ అనరే శివ

0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Chinnakadas are little stories told by Swami in his many discourses to simplify the most complex of spiritual topics. Here is one of those charming Chinnakadas.
2: గుడ్డులో పిట్ట పుట్టుతుండాలి.
3: దేర్ ఇస్ ఎ బర్డ్ ఇన్సైడ్ ది ఎగ్.
2: విత్తులో వృక్షం పుడుతుండాలి.
3: అండ్
2: మనిషిలో మనిషి పుడుతున్నాడు.
3: అండ్ దేర్ ఫోర్ ది సీడ్
2: ఇది ఎవరు నిర్మించినటువంటిది?
3: ద ప్లాంట్ ఈస్ బోర్న్ ఆఫ్ ది సీడ్.
2: ఇది ఇంజనీర్ ప్లాన్.
3: అండ్ ది హ్యూమన్ బికమ్స్ అనదర్ హ్యూమన్ హూస్ ప్లాన్ ఇట్ ఇస్.
2: ఏది కాదు.
3: దైవం
2: యొక్క నిర్ణయాలే.
3: ఇట్స్ ఆల్ గాడ్స్ విల్.
2: అలాంటి పవిత్రమైనటువంటి దైవ సృష్టి అనేటువంటి దాన్ని అర్థం చేసుకోనలేక తుచ్చమైన అల్పమైనటువంటి యొక్క మానవత్వాన్ని గొప్పగా ఘనంగా వర్ణించుకుంటున్నాం మనం.
3: మ్యాన్ ఈస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద సాంక్టిటీ అండ్ ద సెక్రెట్నెస్ ఇన్ దిస్ నేచర్ బట్ హి గోస్ బై దిస్ లో మీన్ వర్డ్.
2: ఎక్కడికో వెళ్లి కొండలు మోసినటువంటి హనుమంతుణ్ణి, ఏదో గుండు మోసినటువంటి హనుమంతుణ్ణి, ఏదో కుక్కలు అంతా కూడా నువ్వు వర్ణించుకుంటూ వచ్చున్నాయట.
3: ద డాగ్స్ వెంట్ ఆన్ డిస్క్రైబింగ్ ఎక్స్టోలింగ్ హనుమాన్ హూ కుడ్ క్యారీ మౌంటైన్స్.
2: కొండలు కొండలే మోసినటువంటి హనుమంతునికి గులకరాలు ఎంతరా అన్నాడు.
3: హనుమాన్ హూ కుడ్ క్యారీ ద మౌంటైన్స్ వాట్ ఫార్ ఆఫ్ దిస్ పెబుల్స్.
2: ఒక చిన్న ఉదాహరణ,
3: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
2: రామ లక్ష్మణ ఇరువురు కూడాను రామేశ్వరం వెళుతున్నారు.
3: రామ అండ్ లక్ష్మణ వర్ ప్రొసీడింగ్ టు రామేశ్వరం.
2: ఈ రామేశ్వరం వెళ్లే సమయం లోపల
3: యాజ్ దే వర్ గోయింగ్
2: ఒక రామలింగేశ్వరుని ప్రతిష్ఠించాలి అని సంకల్పించుకున్నారు.
3: దే డిసైడెడ్ టు ఇన్స్టాల్ రామలింగేశ్వర.
2: అనగా ఏదో ఒక రీతి లోపల జగత్తంతా కూడాను భగవంతుని నామస్మరణ చేయాలనేటువంటి సంకల్పం చేతనే అక్కడ రామేశ్వరం దగ్గర రామలింగేశ్వర అని ఒక లింగాన్ని ప్రతిష్ఠించాలని చెప్పారు.
3: విత్ ది ఐడియా దట్ ద హోల్ వరల్డ్ షుడ్ చాంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
2: రామ అంటే తప్ప ఇంకా లింగుడు అంటే గజంగడంటే ఏమాత్రం ఇష్టం లేదు.
3: But it's only Rama's name that is really listed, but not Shiva's name or Linga.
2: Yeddu nekkina gadda nekkina iddaru okkade oranna.
3: One may have the bull as a chariot or that of bird, but the only same God.
2: Ramulu bodhisthu vachadu.
3: That has been the teaching all the while.
2: Kaani Ramulu ante unnatundi prema inko dani paina ledu athaniki.
3: But he has got intense love for Rama.
2: Pampadu Hanumantunne pampadu.
3: And he sent Hanuman himself.
2: Kulike vaalle kulle vaade diruga kulike vaadata.
3: In front of
2: ఎవరు వద్దంటున్నారో వాళ్ళతోనే ఆ పని చేపిస్తాడు.
3: ద వన్ హూ సేస్ నో గాడ్ విల్ సీ టు ఇట్ హీ హిమ్సెల్ఫ్ విల్ డూ ఇట్.
2: హనుమాన్,
3: హనుమాన్
2: నీవు వెళ్లి పలాని పర్వతం పైకి వెళ్లి నీకు ఒక లింగాన్ని తీసుకుని రా ప్రతిష్ఠ చేయాలి అన్నాడు.
3: హనుమాన్ యూ గో టు ద మౌంటైన్ అండ్ బ్రింగ్ లింగా విచ్ హాస్ గాట్ టు బి ఇన్స్టాల్డ్ హియర్.
2: అతనికి అంత ఇంట్రెస్ట్ లేదు.
3: హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్.
2: ఉత్సాహం చూపించలేదు.
3: హీఈస్ నాట్ ఎంకరేజ్డ్.
2: కానీ పలాని టైం లోపలనే ప్రతిష్ఠ చేయాలి, నీవు తక్షణమే తీసుకుని రా అన్నాడు.
3: హీ సెడ్ ఇన్స్టాలేషన్ సెరమనీ మస్ట్ టేక్ ప్లేస్ ఎట్ అన్ అపాయింటెడ్ టైం, గో అండ్ బ్రింగ్ ఇట్.
2: వెళ్ళాడు, తీసుకుని వచ్చాడు.
3: హీ వెంట్ అండ్ బ్రాట్ ఇట్.
2: కానీ ఎక్కడ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఎక్కడ శ్రద్ధ ఉంటుందో అక్కడనే ఆ యొక్క జ్ఞానం కూడా ఉంటాయి.
3: వేర్ దేర్ ఇస్ స్టెడ్ఫాస్ట్నెస్ దేర్ ఇస్ విజ్డమ్.
2: శ్రద్ధ లేనప్పుడు జ్ఞానం కూడా పనిచేయదు.
3: విదౌట్ సిన్సిరిటీ అండ్ విజ్డమ్ విల్ నాట్ హెల్ప్ యూ.
2: రాముడు చెప్పినటువంటి కాలమునకు 10 నిమిషముల ఆలస్యంగా వచ్చాడు.
3: హనుమాన్ వాజ్ రాదర్ లేట్ బై అబౌట్ 10 మినిట్స్.
2: కానీ రాముడు ఆలోపల్ని ఇసుకలింగాన్ని చేసి అక్కడ ప్రతిష్ఠ చేశాడు.
3: బట్ రామ మేడ్ లింగ్ అవుట్ ఆఫ్ ద శాండ్ అండ్ ఇన్స్టాల్డ్ ఇట్ దేర్.
2: 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది కాబట్టి ముహూర్తం తప్పిపోయిందని ఆ లింగాన్ని వద్దన్నాడు.
3: యాజ్ ద లింగ వాజ్ బ్రాట్ లేట్ బై 10 మినిట్స్ హి రిజెక్టెడ్.
2: హనుమంతునికి బాగా కోపం వచ్చింది.
3: హనుమాన్ వాజ్ వెరీ యాంగ్రీ.
2: నేను ఇంత కష్టపడి తీసుకుని వచ్చినట్టు లింగాన్ని విసిరి పారవేసేసాడు నాకు వద్దు పోమని.
3: ఐ స్ట్రగుల్ హార్డ్ అండ్ హి సింప్లీ రిజెక్టెడ్ ఇట్.
2: అప్పుడే రాముల పైన కూడా కోపం వచ్చింది.
3: అండ్ హి వాజ్ యాంగ్రీ విత్ ద లార్డ్ ఆల్సో.
2: ఏమిటి, నాలో భక్తి తక్కువ లేక నీలో శక్తి లేదా?
3: డోంట్ హ్యావ్ డివోషన్ ఆర్ డోంట్ యూ హ్యావ్ పవర్?
2: చాలా రామదాసు కూడాను ఎంతో ఇది చేశాడు.
3: రామదాస్
2: అందులో ఇతను త్యాగరాజు కూడా చాలా దీన్ని వర్ణిస్తుంటూ కూర్చున్నాడు.
3: త్యాగరాజ్ ఆల్సో నెరేటెడ్ ఇన్ ఫోర్.
2: రాముల్లో శక్తి లేదా, నాలో భక్తి లేదా?
3: డోంట్ హ్యావ్ డివోషన్ ఆర్
2: ఈ రెండు ఏదో నిర్ణయం కావాలి.
3: One must be decided.
2: ఈ నిర్ణయం అయ్యేంత వరకు నేను ఆత్మ శాంతి లభించదు.
3: Until this is decided, I will not have peace.
2: కూర్చున్నాడు.
3: He sat.
2: నాలో భక్తి ఉన్నది.
3: I have devotion.
2: ఒక్కొక్క వెంట్రుకు పెరికాడు, చూచాడు. ఒక్కొక్క వెంట్రుకు కూడాను రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని రోమ రోమము రామ నామాన్ని స్మరిస్తుంటుండాలి.
3: హి స్టార్టెడ్ టేకింగ్ అవుట్ ఈచ్ వన్ ఆఫ్ ద హెయిర్స్ అవుట్ ఆఫ్ హిస్ బాడీ, ఎవ్రీథింగ్ రిసౌండెడ్ విత్ రామ.
2: కాబట్టి నాలో భక్తి ఉంది అని తనకు తానే సర్టిఫికేట్ చేసుకున్నాడు.
3: సో హీ గేవ్ సర్టిఫికేట్ టు హిమ్సెల్ఫ్ దట్ హీ హాస్ గాట్ డివోషన్.
2: రాముల్లోనే శక్తి లేదు,
3: రామ హాస్ నో పవర్,
2: నాలో భక్తి ఉంది,
3: ఐ హావ్ డివోషన్.
2: చూడండి అహంకారం, ఆ భక్తిలో కూడా ఒక విధమైనటువంటి అహంకారం ప్రారంభమవుతుంది.
3: సో దేర్ ఇస్ ఈగో ఈవెన్ ఇన్ డివోషన్.
2: మరి యోచన చేశాడు,
3: హీ థాట్ ఓవర్ లేటర్,
2: ఛా ఎంత పొరపాటున్నాను,
3: వాట్ ఎ మిస్టేక్ ఇట్ ఇస్,
2: భగవంతునిలో శక్తి లేకపోతే నేను ఇంతటి సముద్రాన్ని దాటిండేవాడనా,
3: ఇన్ఫాక్ట్
2: నేను ఇంతటి ఘనకార్యములు చేసిండేటువంటి వాడనా,
3: ఇన్ఫాక్ట్ ఇఫ్ గాడ్ హ్యాస్ నో పవర్ కుడ్ ఎవర్ క్రాస్ దిస్ పోర్షన్.
2: పురస్కరించుకునే త్యాగరాజు చెప్పాడు,

0: Will that intelligent Bharata serve you? The power of Rama is so mighty, infinite.
1: వీళ్ళందరూ సామాన్యంగా వచ్చేటువంటి వారు అనుకున్నావా?
0: Do you think they are ordinary people?
1: ఇలా చూడు ఎంతటువంటి వాడు భరతుడు, ఎంత సూక్ష్మ బుద్ధి గలవాడు.
0: హౌ ఇంటెలిజెంట్ భరత.
1: వీళ్ళందరూ నీలో శక్తి లేకపోతే ఏ అర్జెంటీనా, ఏ ఆస్ట్రేలియా, ఏ రష్యా, ఏ చైనా, ఏ జపాను, ఏ జర్మనీ, వీళ్ళందరూ ఎందుకోసం ఇక్కడ వస్తున్నారు? ఏమీ లేకపోతే ఎందుకు వస్తారు ఇక్కడ? అప్పుడు ఆ త్యాగరాజు కూడా అనుకున్నాడు, ఏమీ లేకపోతే ఇంతమంది ఏ విధంగా నిన్ను కొలుస్తారు? కనుక ఓ రామా, నీ శక్తి ఎంతో గొప్పది అన్నాడు.
0: If there's no power, why people from Argentina, in Italy, from different parts of the world, why should they come here?
1: ఎవరికి ఏ ఇన్విటేషన్ పంపడం లేదు.
0: నో ఇన్విటేషన్ ఇస్ సెంట్ ఎనీబడీ.
1: కనుక ఆ శక్తియే, ఆ మ్యాగ్నెట్టే, ఆ దివ్యత్వమే, ఆ పవిత్రమే, ఆ యొక్క దైవత్వమే అన్నిటినీ ఆకర్షిస్తుంది.
0: ఇట్ ఇస్ ద డివైన్ పవర్, ఇట్ ఇస్ ద డివైన్ మ్యాగ్నెటిక్ పవర్ దట్ డ్రాస్ అండ్ అట్రాక్స్ ఎవ్రీబడీ.
1: చేశాడు హనుమంతుడు ఆ యొక్క లింగాన్ని.
0: అండ్ దిస్ ఇస్ హనుమాన్ దట్ బ్రాట్ దట్.
1: తర్వాత ప్రతిష్ట అయిపోయింది, రామేశ్వరం వెళ్లారు, ఇంతా కార్యం చెప్పి తిరిగి వస్తున్నారు.
0: దట్ ఇన్స్టలేషన్ ఫంక్షన్ వాస్ ఓవర్.
1: సమయంలో తిరిగి హనుమంతుడిని పరీక్ష చేయాలి. శ్రీరాముడు,
0: శ్రీరామ వాంటెడ్ టు టెస్ట్ హనుమ.
1: భగవంతునికి ఎప్పుడు పరీక్ష అనేటువంటిది ఒక ఆశ.
0: టెస్టింగ్ ఏ డివోటీ ఇస్ ది టెస్ట్ ఆఫ్ గాడ్.
1: ఆ యొక్క భక్తులు టెస్ట్ చేసినప్పుడే అతనికి ఒక చక్కని టెస్ట్ రెస్ట్.
0: ఇట్ ఈస్ ది టేస్ట్ అండ్ ది రెస్ట్ గాడ్ టు టెస్ట్ హిస్ డివోటీ.
1: వస్తూ వస్తూ వస్తూ కాలు ఏదో కొంచెం తగిలి కింద పడినట్టుగా పడ్డాడు రాముడు.
0: Rama pretended as if he fell down.
1: చిన్న ఒక రాయి
0: ఇస్ ఎ స్మాల్ పెబుల్
1: కాలికి తగులుకొని కాలు కింద పడినట్టుగా పడ్డాడు.
0: బికాస్ ఆఫ్ ఎ పెబుల్ ఆన్ ద వే హీ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ హీ స్లిప్డ్.
1: వెనకనే ఉంటున్నాడు లక్ష్మణుడు.
0: లక్ష్మణ వాస్ స్టాండింగ్ బిహైండ్
1: అని ప్రశ్నించాడు.
0: హి సెడ్ వాట్ హ్యాపెన్.
1: అబ్బే ఏమిటి లేదు చిన్న రాయి అన్నాడు.
0: ఇస్ నథింగ్ హడ్ హ్యాపెన్ ఆఫ్టర్ ఆల్ స్మాల్ పెబుల్.
1: హనుమంతుడు వచ్చాడు.
0: హనుమాన్ కేమ్.
1: ఈ దారిలో ఇంకెవరైనా నడుస్తుంటే వాళ్ళని కూడా ఈ విధమైనటువంటి తొందర ఇస్తుందో ఏమో, ఈ రాత నేను పెరిగి వారేస్తానన్నాడు.
0: ఓ సచ్ పెబుల్స్ అండ్ స్మాల్ స్టోన్స్ ఆన్ ద వే మే ట్రబుల్ సంబడి, దేర్ఫర్ ఐ విల్ రిమూవ్ దెమ్.
1: హనుమంత,
0: హనుమాన్,
1: కొండలు మోసిన వానికి ఈ గులకరాయి నీకెంత, దీని పని విచ్చిపెట్టు.
0: యూ హ్యావ్
1: దీని జోలికి నువ్వు పోవద్దు.
0: యూ హ్యావ్ క్యారీడ్ దట్ మైటీ మౌంటైన్స్, యు ఆర్ సింప్లీ
1: ఇంకొక పర్యాయం, నేనే జాగ్రత్తగానే వస్తాను, రాతి దోషం కాదు అన్నాడు.
0: నెక్స్ట్ టైం ఐ విల్ బి వాచ్ఫుల్ యాజ్ ఐ వాక్.
1: లేదు లేదు, దీన్ని తీసివేయాలి అని చెప్పి పట్టుబట్టాడు.
0: హనుమాన్ డిటర్మిన్ టు రిమూవ్ ఆల్ దీస్ పేపర్స్ ఫ్రమ్ ద వే.
1: జన్మవాసన,
0: ఇట్స్ ఆల్ ద ట్రెండ్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్.
1: పుట్టిన ఇల్లు, పెట్టిన పేరు కోతికి, చంచలత్వానికి.
0: ది మంకీ స్టాండ్స్ ఫర్ ఆల్ ద వేవరింగ్ మైండ్.
1: ఇంత ఎడమ చేత్తో అట్లా తీసివేయడానికి ప్రయత్నించాడు.
0: హీ వాస్ ట్రైయింగ్ టు టేక్ ఇట్ అవుట్ విత్ హిస్ లెఫ్ట్ హ్యాండ్. హీ డిడ్ నాట్ మూవ్.
1: తర్వాత రెండు చేతులు పట్టాడు.
0: విత్ బోత్ హ్యాండ్స్ హీ వాంటెడ్ టు రిమూవ్.
1: కదలలేదు.
0: హీ కుడ్ నాట్.
1: తన శక్తినంతా ఉపయోగపెట్టాడు.
0: హీ మేడ్ యూజ్ ఆఫ్ ఆల్ హిస్ పవర్ అండ్ ఎనర్జీ.
1: ఇంచిత్తైనా కూడా అది కదలలేదు.
0: హీ కుడ్ నాట్ లిఫ్ట్ ఇట్ ఈవెన్ ఎన్ ఇంచ్.
1: హనుమంతుడు చాలా ఆశ్చర్యపడ్డాడు.
0: హీ వాస్ సర్ప్రైజ్డ్.
1: రామా, ఏమిటి ఈ యొక్క నీవి ఇల్లలు?
0: రామా, వాట్స్ ఆల్ యువర్ మిస్టరీ? వాట్స్ ఆల్ దిస్?
1: ఏమిటి లేదు హనుమాన్,
0: నథింగ్ వాట్స్ ఎవర్ హనుమా.
1: నీవేం దీనికి శ్రమ పడనక్కర్లేదని ఆ రాముడే తన చిటికిన వేలుతో, కాలి చిటికిన వేలు అట్టన్నాడు. ఎగిరి పడిపోయింది. ఏదది? ఆనాడు హనుమంతుడు ప్రతిష్ట కోసం తెచ్చి పారవేసినటువంటి లింగము.
0: రామ హింసెల్ఫ్ విత్ జస్ట్ ఫింగర్ ఆఫ్ హిస్ టో హీ సింప్లీ హస్ కిక్డ్ అవుట్ దట్ స్మాల్ స్టోన్. వాట్ ఈస్ దట్? దట్ ఇస్ ద లింగ బ్రాట్ బై హనుమాన్.
1: ఆ లింగం నుంచి జ్యోతి వచ్చింది, రాముడిలో చేరిపోయింది. రాము నుంచి లింగం ఒక జ్యోతి పోయింది, లింగంలో చేరిపోయింది, రెండు ఒక్కటే.
0: Out of that linga, light came and merged in Rama. So also light of Rama.
1: Yedinekkine vaadu lingadu, gaddanekkine vaadu rangadu.
0: And it is only Lord Shiva who was on the bull.
1: Yedinekkine, gaddanekkine, iddaru okkare oranna.
0: No matter you may be having the bull or the bird in the chariot.
1: Samatvanni ee naadu nunchi gurtinchamani bodhinchadu.
0: He taught him the principle of equality.
1: Ittane ee naadu lokamlopala Ramulu ante kontha mandiki ishtamu, Krishnudu ante kontha mandiki ishtamu, Isuru ante kontha mandiki ishtamu, Sai Baba ante okka ante. Idantha enduku ee bhedhalu?
0: Why should you have differences at all? Because some want to worship Rama.
1: Daivam okkade.
0: God is one.
1: Ekam satya.
0: Only one.
1: Ekuham bahusyam.
0: One manifests into many.
1: Masirpa, gulab jam, barfi, palko, mithai, jilebi, kheer. Enni chesinappudiki chakkara okkate.
0: The sweets may be many, but the sugar is one.
1: Nee kosamani inni vidhamainatundi roopanamalu nee kalpinchukuntunnavu.
0: The name and form is only of your making.
1: Kaani daivam okkade.
0: But God is one.
2: You were listening to a charming little story told by Bhagwan Shri Satya Sai Baba.
3: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.
4: This is Radio Sai Global Harmony. You will now hear a selection of devotional songs

لبثوا ولله.